మధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరా

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబావారు 1996 జూన్ జూలై మాసాలలో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

శ్రీ సాయిరాం సాయివాణిలో రామతత్వ ఆదర్శం. మానవ జాతిని మహోన్నతంగా తీర్చిదిద్దగల అద్భుత కావ్యం శ్రీమద్ రామాయణం. రామాయణంలోని రామతత్వం యావత్ మానవాళికి అందించే ఆదర్శాలపై భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాల సమాహారమే సాయివాణిలో రామతత్వ ఆదర్శం. రఘువంశ తిలకుడైన శ్రీరామచంద్రమూర్తి ప్రభువుగా, కుమారునిగా, సోదరుడిగా, భర్తగా, స్నేహితునిగా, చివరికి శత్రువుగా కూడా అడుగడుగునా తన జీవితంలో మనోవాక్కాయ కర్మభి ఆదర్శాన్ని నిరూపించిన విధమును బాబావారు తనదైన శైలిలో వివరించారు. శ్రీరాముడు దివ్యత్వంలో మానవత్వాన్ని, మానవత్వంలో దివ్యత్వాన్ని పరిమళింపచేసిన దివ్యావతారం. ఈనాడు కూడా శ్రీరాముని జీవన సరళి మానవ జాతిని ఉత్తేజపరచి సుసంపన్నం చేసి సమాజాన్ని సన్మార్గంలో నడిపించి సుఖ సంతోషాలను, ఆదర్శ జీవన శైలిని ఏ విధంగా అందించగలుగుతుందో హృదయానికి హత్తుకునేలా స్వామి తమ దివ్యోపన్యాసాలలో తెలియజేశారు. విద్యార్థులయందు చక్కని నైతిక ప్రవర్తనకు బీజాలు నాటే సత్సంకల్పాన్ని అనుసరించి 1996 సంవత్సరం మే నెలలో బృందావనంలో నిర్వహించిన వేసవి తరగతులయందు ఇప్పుడు మీరు వినబోయే ప్రసంగాలను అనుగ్రహించారు. శ్రీరామతత్వ ఆదర్శాన్ని ఆచరించి ఆదర్శమూర్తులుగా విద్యార్థులు రూపొందాలని ఆశీర్వదించారు. ఈ దివ్యోపన్యాసాల సుమ మాలికను సాయివాణిలో రామతత్వ ఆదర్శంగా రేడియో సాయి బృందం సవినీయంగా మీకు అందిస్తోంది. శ్రద్ధగా వినండి, ఆచరించండి, తరించండి.

0: రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు. ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి. ఇది ప్రాణ సమానమైనదే రామాయణము. ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు. దీన్ని మొట్టమొదట గుర్తించాలి. గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది. అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని ఉంటూ పోతే ప్రయోజనం లేదు. రామతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి. ఆ రామతత్వం కూడా ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి. కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి. ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ, ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ, ఎన్ని సాధనలు చేసినప్పటికీ మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏమాత్రం కూడా మనం సాధించలేము. అసలు మానసిక పరివర్తన మనలో కలగాలి. ఈ మనసే సర్వములకు మూల కారణమని మనం విశ్వసించాలి. ఈ మనస్సును మాధవ స్వరూపంగా మార్చాలి. ప్రేమ స్వరూపులారా, రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది. రామతత్వంతో మనం సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడా లేదు. ఇది ఇంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది. కనుక ఇన్ని వేల సంవత్సరం అయినప్పటికీ ఈనాటికి కూడా భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటిది పాతుకొనిపోయింది. ఎన్ని దేశీయులో వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు. మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు. నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము. అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము. అణువులో ఘనముగా, ఘనములో అణువుగా కూడా నిరూపించేటువంటిది రామతత్వము. సర్వుని ఎందు నిలిచినటువంటిది రామతత్వమే. ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి. కనుకని రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు. దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది. దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు. అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ, ప్రకటిస్తూ, వికసిస్తూ, విభజిస్తూ వస్తుండాలి. ఈ సత్యాన్ని ఈనాటి విద్యార్థులు గుర్తించినప్పుడే మానవత్వం అంటే ఏమిటి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు అవతార తత్వం మనం అనుసరించాలి. సత్యధర్మ స్వరూపుడే ప్రేమాస్వరూపుడు. ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక రామతత్వం నందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది. ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైనటువంటి ధర్మము ఏర్పడి ఉంటున్నది. అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు. అగ్నికి దహన శక్తి దాని ధర్మము. ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గవుతుంది. ఇంకా ఐసు గడ్డ మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజం ధర్మము. కానీ ఈ ఐసు ఈ చల్లదనమును కోల్పోయింది ఏంటంటే ఇది ఐసు కానేరదు. అదేవిధంగానే మానవుడంటే ఏమిటి, దీనికి సహజ ధర్మము. హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం. త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మస్వరూపమే. కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం. ఈనాటి మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది. అందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు. కారణమేమిటి? మానవుని ఎందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి. కనుకనే మానవుని ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం. పశువులు, పక్షులు, క్రిమికీతి కాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి. దానికి అవతారం అక్కరలేదు. సర్వధర్మమును విస్మరించి పెడమార్పులను పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే. అటువంటి మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి. ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మాత్మకా మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి. ధర్మము మొట్టమొదటిది, రెండవది అర్థమన్నారు. ఈ అర్థము ధర్మరహితమైనట్టుగా ఉండకూడదు. ధర్మంతో కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి. ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడా ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి. కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము. ఆ ధర్మం శ్రీరామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకములో అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి. ధర్మమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు. రావణుడు గొప్ప విద్యావంతుడే. 64 విద్యలు నేర్చినటువంటి వాడు, రాముని చూస్తామా 35 విద్యలు నేర్చినటువంటి వాడు. కానీ రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపచేసుకున్నాడు. కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి. ఈ అజీర్ణ రోగమే ఈ కామము. ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము. ఇక్కడ ధర్మం వేరు, కామం వేరు మారిపోయింది. కానీ సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు. కామము అధర్మము, ఇది ధర్మము. ఈ ధర్మాధర్మములు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి. రాముడు ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు. ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు. ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది. ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి, కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి, మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి, ఇవన్నీ కూడాను రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే. వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే కుటుంబంలో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మనం రూపొందుతాము. ఆదర్శవంతమైనటువంటి యొక్క కుటుంబాన్ని మనం అనుసరించినప్పుడే సమాజంలో మనం ఆదర్శప్రాయమైనటువంటి మహావీరులుగా రూపొందుతాము. ఈ విధంగా నటించే రాముడు ఆదర్శ పురుషుడిగా రూపొందాడు. ఆదర్శమూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు. సుఖదుఖములను సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు. జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అందరి ఎందు ఉండినటువంటి రణింపజేసేటువంటి రాముడు సర్వభూతములు ఎందు ఉంటున్నాడు. రాములనగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు, భౌతికంగా అతను ఒక స్వరూపమే, కానీ అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్యశక్తి స్వరూపుడే. ఇలాంటి దివ్యశక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి. దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు. ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈ ప్రేమతత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది. ఈ ధర్మం సత్యంగా రూపొందుతుంది. ఈనాడు మనం విస్మరిస్తున్నాము. ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించాలి. ఇదే రాముడు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాడు. తల్లిదండ్రులను గౌరవించాడు, వారి ఆజ్ఞలను శిరసావహించాడు. కష్టమే నష్టమే అనేటువంటి వ్యత్యాసం లేకుండా ప్రేమతో తాను దీన్ని అనుసరిస్తూ వచ్చాడు. అన్నదమ్ములతో కూడి ఉన్నాడు. సోదరులంటే ఎంతో ప్రేమ, వారిలో ఒకరికొకరు ద్వేషమే లేదు. కుటుంబంలో అందరు కూడా ఐకమత్యంగా ఉండేటువంటి వాడు. పిల్ల యొక్క క్షేమమును గురించి ఎంతనో ఆనందించేటువంటి వాడు రాముడు. మిత్రత్వముందున్నటువంటి యొక్క ఐకమత్యాన్ని దినదినములకు అభివృద్ధి గావించుకునేటువంటి వాడు. ఇది వ్యక్తిత్వం యొక్క ధర్మం. మనము కేవలం రామాయణమని రామ జన్మదినమని ఏదో ఒక దినం మాత్రమే కాలం గడుపుకొని ఆనందాన్ని అనుభవించడం కాదు. మనమే రామతత్వాన్ని మనం మోహించాలి. రాముడు మన ఎందే ఉంటున్నాడని రాముని యొక్క దివ్యత్వమే మన యొక్క స్వరూపమని భావించాలి. దేహరీతిగా నీవు ఎల్లయ్య మల్లయ్య, కానీ ఆత్మరీతిగా నీవు రామయ్య కృష్ణయ్య. ఈ మనుష్య స్వరూపం దేనికోసం వచ్చింది? కర్మానుబంధిని మనుష్యలోకే శరీరమాద్యం కలు ధర్మ సాధకం. ఈ ధర్మాన్ని పోషించే కోసము, ధర్మాన్ని ఆచరించే కోసం ఈ దేహం వచ్చింది. అదే రాములు చేసి చూపించినటువంటి ధర్మం. తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. భరతుడు పోయి ప్రార్థించాడు, అన్నా నీవు లేని రాజ్యంలో నేను ఉండలేనన్నాడు. అది నీకిచ్చిన రాజ్యం, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించను ఆయన అన్నాడు రాముడు. రాజ్యాధికారము జ్యేష్ఠ పుత్రునికే కాని కనిష్ట పుత్రునికి కాదు అన్నాడు. పిచ్చివాడ, నాకు ఒక రాజ్యం ఇచ్చాడు అన్నాన్న. నా రాజ్యం ఏమిటి? దండకారణ్యమే నా రాజ్యం. ఆ రాజ్యాన్ని నేనేలుతున్నాను. అయోధ్యను నివ్వేలు. అరణ్యాన్ని నేనేలుతున్నాను. అరణ్యంలోనే అయోధ్య ఉంది, అయోధ్యలోనే అరణ్యం ఉంది. కాబట్టి రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి అన్నాడు. అంత సమతత్వాన్ని భావించినటువంటి వాడు రాముడు. కనుక మనం కూడా రామతత్వాన్ని అనుభవించి సమతత్వాన్ని పోషించుకోవాలి.
1: రామాయణము మూడు విధములైన పేర్లతో వాల్మీకి ప్రచార ప్రబోధములు సలిపారు. మొదటిది రామాయణం, రెండవది సీతా చరితము, మూడవది ప్రాస్థుల్య వధ అనగా రావణ వధ. రామస్య అయనం రామాయణం అనగా రాముల్ని గురించి తెలిపేటువంటిది ఇది భౌతికమైన రామాయణం. దీనిని అంతర్ముఖంగా మనం విచారం చేసినప్పుడు ఇది పరమాత్మని కథ. రెండవది రామాయణ, రామాయహ అయనం ఇది రామాయణం అనగా సీతా చరిత్రను గురించి తెలుపునటువంటిది బాహ్యమైనటువంటిది. అంతర్ముఖంగా దీన్ని విచారించినప్పుడు జీవాత్మ చరితము. మూడవది రావణ వధ, ఇది బాహ్యముగా రావణ వధ. అంతర్భావములో ఇది అజ్ఞాన నాశనం. గీతావాత పురస్కరించుకుని రామాయణము పరమాత్ముని కథ, సీతా చరితము జీవాత్ముని యొక్క కథ, మూడవది రావణ వధ అజ్ఞాన నాశనం. అనగా పరమాత్మ జీవాత్మ యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడే అజ్ఞానమనేటువంటిది నాశనమవుతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను అజ్ఞానం చేత సత్యమును గుర్తించుకొని లేక తాను పూర్తి అమాయకుడిగా జీవిస్తున్నాడు. ఏదో రామాయణం అనుకుంటే ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరు ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణిని వతమార్చటము ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్కతూరి మనం మన్నం చేయాలి. అంతరార్థము ఆధ్యాత్మిక అర్థాన్ని కొంతవరకు మనం విచారించాలి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు. ఈ నలుగురు కూడా ఎవరి కుమారులు? దశరథుని కుమారులు. ఎవరు దశరథుడు? కోసల దేశపు రాజు కాదు. దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐ పది చేరినటువంటి రథం ఈ దేహమే. దీనినే అయోధ్య అన్నారు. అయోధ్య అనగా ఏమిటి? ఆ యొక్క పట్టణానికి పేరు కాదు, విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య. మన హృదయము, ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య. దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు. ఈ దేహమునకు సత్వరజో తమోగుణం అనేటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు. సాత్వికము కౌసల్య, తామసికము సుమిత్ర, రాజసికము కైక. కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము మూడు గుణములను ఆకర్షించింది. వారే మూడు పత్నులు. ఈ ముగ్గురు కూడాను మూడు పత్నులుగా ఉండటం చేత ధర్మార్థకామ మోక్షం అనేటువంటి నలుగురు బిడ్డలు పుట్టారు. ధర్మార్థకామ మోక్షం ఇవే నాలుగురు కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్న. ధర్మ ప్రజ్ఞానము నాశిస్తుంది. ప్రజ్ఞానమనగా ఎవరు? ప్రజ్ఞానమే సీత. రాముడు ప్రజ్ఞానమనే సీతను వరించాడు. ఈ ప్రజ్ఞానమనేటువంటి సీతను తీసుకుని కేవలము అజ్ఞానమనేటువంటి అరణ్యంలో పడ్డాడు. అక్కడ అజ్ఞానమనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల దుర్మార్గమనేటువంటి రావణుడు ఈ ప్రజ్ఞానమును అపహరించాడు. ఈ ప్రజ్ఞానమనేటువంటి దాన్ని అపహరించడం చేత వివేకము అవివేకం అనేటువంటి వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు. వివేకమనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకమనేటువంటి వాళ్ళని సంహరించాడు. అక్కడి నుంచి సంసారమనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది. ఈ సంసారమనే సాగరం లోపల దాటాలి. ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు. ధైర్యము, ఆ ధైర్య సాహసం చేత, సహవాసం చేతనే ఈ సంసారం అనే సాగరాన్ని దాటాడు. అక్కడ దాటేటప్పటికి అక్కడ కూడా సత్వరజోతమగుణములు మూడు అడ్డు వచ్చాయి. ఆ రజోగుణమే రావణాసురుడు, తమోగుణమే కుంభకర్ణుడు, తాత్వికుడే విభీషణుడు. అక్కడ ఈ అజ్ఞానం అనేటువంటి వాడు అనగా తమోగుణ రజోగుణముని సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు. ఆ విభీషణ పట్టాభిషేకం చేసేటప్పటికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తన తీసుకుని వచ్చాడు. బ్రహ్మ జ్ఞానము అనుభవ జ్ఞానంగా మారాలి. అది నిజమైన విద్య. ఇన్ని కష్టములు పడితే కాని ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది. ఈ అన్నిటికీ మూల కారణము గుణములే, సత్వరజో తమోగుణములు. సాత్వికమనేటువంటిది కూడాను ఒక పరిమితంలో ఉంచుకోవాలి. ఈ ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమనేటువంటిది కూడాను రజోగుణంగానే మారిపోతుండాలి. ఈ తమోగుణ రజోగుణ సహవాసములు పట్టింది. కనుకనే ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణ వలె. సమయం చిక్కింది, రాములతో చేరిపోయాడు. అదే విధంగానే ఆ సమయంలోకి మనం వేచి ఉండాలి. కాచి కాచి మనం ఉంటుండాలి. అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసము? ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో. కనుకనే నీవు ఒక్కొక్క క్షణం కూడా నువ్వు కాచుకొని ఉంటుండాలి. రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును. చల్లవారిన మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది. ఇంకా నాకు దర్శనం కాలేదే, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపాయని, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపాయని అని పరితపించేవాడు. ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది. అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాల్లో నిలిచిపోయినాయి. తదువ కారణము కాదు, కాదు, పవిత్రమైన భావమే దీనికి మూల కారణం. కనుక ప్రతి దానికి కూడాను విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. విశ్వాసమే లేకపోతే మానవునికి జీవితమే వ్యర్థం. ఏ విశ్వాసము? ఆత్మవిశ్వాసం. ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని అంతా ఎట్లా నమ్ముతున్నావు నువ్వు? తెలిసిన దాన్నే నమ్ముతున్నానంటాడు. నేను చూచిన దాన్నే నమ్ముతానంటాడు. ఏమి చూచావు నువ్వు? నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు. ఈ మనసును నువ్వు చూచావా? ఎట్ట నమ్ముతున్నావు నీ? నీ మనసుకు రూపముందా? నేను ఆనందంగా ఉన్నానన్నాడు. ఆనందానికి రూపమేమిటి? నీవు నమ్ముతున్నావు, నీ యొక్క అనుభూతియే విశ్వాసమే. అదే రీతిగానే ఎవరి విశ్వాసం వారిది, ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి గపుచుకో. కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికీ ఆత్మవిశ్వాసం లేదు, ఏమి ప్రయోజనము? ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు. పాపం అంటే భయం లేదు, దైవం అంటే ప్రీతి లేదు. తపస్సు చేశాడు, తపస్సుది ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది. తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటిది హృదయంలో ప్రతిష్ట కావాలి. ఈ ప్రతిష్ట కావడానికి కారణమేమిటి? సత్యధర్మాన్ని విస్మరించాడు. కనుక రామాయణం అంతా కూడాను సత్యధర్మములు చేత, అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము. సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరుగుతూ ఉండాలి, ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతూ ఉండాలి, మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతూ ఉండాలి. ఇదే మహాభారత యుద్ధము, ఇదే రామరావణ యుద్ధము. కనుక నిరంతరము కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ యుద్ధము ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు. కనుక ఆ విజయాన్ని మనం సాధించాలి, ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.

ఇప్పటిదాకా మీరు భగవాన్ బాబా వారు 1996 జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: విత్తు చెట్టుగా మారిపోతున్నది, చంటిబిడ్డ తల్లిగా మారిపోతున్నది, అన్నింటియందు పరివర్తన జరుగుతున్నది, గుడ్డు పిట్టగా మారిపోతున్నది. ఇవన్నీ పరివర్తన ప్రభావములే. కాని ఈనాటి మానవుడు దేవుడుగా మారడానికి కృషి చేయడం లేదు. మానవత్వం నుంచి కిందకు అనగా దానవత్వానికి దిగజారిపోతున్నాడు. కాదు కాదు, మనము ముందుకు పోవాలి, ప్రమోషన్ రావాలి. రివర్సులో మనం పరిగెత్తరాదు. మానవుని నుండి దైవత్వం వరకు ప్రయాణం చేయాలి. పశుత్వం నుంచి వచ్చాము, మానవత్వంలో జీవిస్తున్నాము. దివ్యత్వంలో మనము అంత్యము గావించాలి. అదే నిజమైన మానవత్వము.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ఐఏఎస్ అధికారి అయిన ఒక శ్రీ వైష్ణవుని సతీమణికి దుర్గా సప్తశతి పారాయణయందు ఆసక్తి అధికంగా ఉండేది. ఆవిడ పారాయణం చేసేవారు, చుట్టుపక్కల వారు కొంచెం ఆపేక్షించారు. ఆ వైష్ణవ సంప్రదాయానికి చెందినవారికి దుర్గా ఉపాసన కూడదు అన్నారు. అదీ కాకుండా మంత్రశాస్త్రమైన దుర్గా సప్తశతి క్రమపద్ధతిని ఉపదేశం పొందితే కాని పారాయణం చేయకూడదని, వానికి ఎన్నో నియమాలను కూడా పాటించాలని వ్యాఖ్యానించారు. ఆ భక్తురాలు సాయి భక్తురాలు. ఆ సాయిమాతనే నమ్ముకున్న ఆవిడ కావడంతో తన పారాయణ విషయంలో స్వామి ఆదేశానుసారం ఆచరించటమే తన కర్తవ్యమని నిర్ధారణ చేసుకున్నారు. ఆవిడ స్వామి వద్దకొచ్చారు. ఆహా, ఇదేమి వింత! స్వామి నాసికనంటి బుల్లాకు మెరుస్తున్నదేమిటి? అరే, ఇది స్వామి ముఖమేనా? మెరుస్తున్న నీలవర్ణపు చెక్కిళ్లతో ఒక్క రోమం కూడా లేకుండా మృదువుగా కోమలంగా ఉన్న దివ్య స్త్రీ రూపం కదా నా కళ్లకు కనిపిస్తోంది. అప్పా, ఆ దివ్య ఫాలముపై ఎర్రని కాంతితో మెరిసే కుంకుమ, ఆ పైన ధగధగలాడే కిరీటం, ఎంతటి భాగ్యం! సాక్షాత్తు ఆ దుర్గా పరమేశ్వరే కదా ఎదుట నిలబడింది. ఇదిగో చేతికంది దూరంలోనే ఉన్నారు అని ఆవిడ అనుకుంటున్నారు. అంతే, మరుక్షణం ఆ దుర్గాదేవి రూపం మరుగై స్వామి రూపంతో నిలబడి ఉన్నారు. ఆవిడ సందేహాన్ని నివృత్తి చేయటానికే అన్నట్టు ఆవిడ వైపు చూశారు స్వామి. దుర్గా సప్తశతి పారాయణం చేయవచ్చును అన్న ప్రశ్న వేయాల్సిన అవసరమే లేదని గ్రహించుకున్నారు ఆ భక్తురాలు. ఒకంత పారాయణాసక్తి కలిగినందుకే ఆ సాయిదుర్గ సాక్షాత్కారం లభించిందేమో ఆ భాగ్యశాలికి. కాళి ఉగ్రరూపిణి, దుర్గా ఉగ్రము, సౌమ్యంతో కూడిన స్వరూపిణి శ్రీ లలితాంబిక, పరమ సౌమ్య రూపం. ఆ శ్రీ లలితాదేవినే కామాక్షి అని, రాజరాజేశ్వరి అని, త్రిపుర సుందరి అని భక్తులు కొలుస్తారు. నవరాత్రి శుభదినాలలో మన స్వామికే లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేసి అట్టి భాగ్యం లభించిన భక్తులు అనేకులు వారిని శ్రీ లలితాదేవిగానే అరుణాంబరి అయి ఇక్షుకోదండ పుష్పబాణములు ధరించి లావణ్య మహాసముద్రమైన ఆ దేవిని ప్రత్యక్షంగా దర్శించగలిగారు. స్వామిని అనేక దైవ స్వరూపాలలో దర్శించగలిగిన వారు ఎంతైనా వారు కామాక్షిగా దర్శనమిచ్చే సౌరభ్యం మరి ఏ ఇతర స్వరూపములలోనూ కానరాదు అనుకుంటారు. పుల్లూరి శ్రీ రాజేశం శాస్త్రి గారు మహామహులైన ఒక శ్రీ విద్యోపాసకుల వద్ద ఉపదేశం పొంది చాలా కాలంగా శ్రీ రాజరాజేశ్వరి దేవిని, శ్రీచక్రాన్ని పూజిస్తూ వచ్చారు. పుట్టపర్తిలో కోరికల గదిలో వీరు స్వామితో సంభాషించే అనుగ్రహం పొందినప్పుడు వారికి ఒక ఆశ పుట్టింది. తన వద్ద యంత్రరూపంలో ఉన్న శ్రీచక్ర రాజరాజేశ్వరిని చక్కని సౌందర్యముతో విరాజిల్లుతుండే విగ్రహ రూపంతో స్వామిని చూడాలన్నదే వీరి ఆశ. ఆ కోరికను స్వామి దగ్గర వెల్లడి చేసుకున్నారు. స్వామి వెంటనే ఇస్తాను అని పలకగానే ఇక శాస్త్రిగారికి బ్రహ్మానందమే. అయితే ఈ విధంగా చెప్పిన స్వామి కొద్దిసేపట్లో వీరిని మెడపట్టి గెంటినంతగా బయటకు పంపేసి మిగతా భక్తులకు కోరికల గదిలోకి ప్రవేశించటానికి అవకాశమిచ్చారు. శాస్త్రిగారు మరొక 2 రోజులు పుట్టపర్తిలోనే ఉండి స్వామి తను కోరిన విగ్రహాన్ని అనుగ్రహిస్తారేమో అని కాచుకూర్చున్నారు. అయితే వీరిని స్వామి తర్వాత కన్నెత్తైనా చూడలేదు. ఏ విధంగానైనా స్వామి దృష్టి తనపై పడాలని శాస్త్రిగారు పడ్డ పాటలన్నీ విఫలమయ్యాయి. సరే, మన ప్రాప్తి ఇంతే కాబోలు. ఇస్తాను అని చెప్పిన స్వామి తనకు విగ్రహాన్ని ఇవ్వలేదు. మరొక మారు పర్తికి వచ్చినప్పుడైనా ఆ వరప్రసాదం లభ్యమవుతుందేమో చూద్దాం అని ఊహించుకుని శాస్త్రిగారు తన నివాస స్థలానికి బయలుదేరి వెళ్లారు. తాను ఊరు తిరిగి వచ్చిన సాయంకాలమే స్నానం చేసి పూజకు ఉపక్రమించారు. శ్రీచక్రముంచిన వెండి భరిణి తీశారు. ఇదేమిటి, ఈ భరిణి ఇంత బరువుగా ఉంది అని ఆశ్చర్యంతో భరిణిని తెరిచారు శాస్త్రిగారు. అందులో కళ్ళు జిగేలు అనేటట్టు ఏటో మెరుస్తోంది. అది ఏమై ఉండొచ్చు? సాక్షాత్తు ఆ రాజరాజేశ్వరియే. సువర్ణ విగ్రహం, సౌందర్య రాశి అయి ఆ భరిణిలో ప్రతిష్ఠితమై ఉంది. శాస్త్రి తమలో పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. అది దుఃఖం కాదు,
ఆనంద భాష్పాలతో కూడిన అమృతధార అమితానందంతో నృత్యం చేసేశారు శాస్త్రి గారు. ఆ విగ్రహాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఆ పాదమస్తకం దానిని తిలకించారు. సౌందర్య లహరి అయిన ఆ విగ్రహం అడుగు భాగాన శ్రీ సాయి అమ్మ అని పొదగబడి రాసి ఉంది. ఇంతవరకు పొందిన ఆనందావేశము ఒక లెక్క కాదు అని పారవస్యంతో లీనమై ఉన్నారు ఆ పొదిగిన అక్షరాలను చూసి మన శాస్త్రి. ఇంతకు పూర్వం ఒక న్యూయార్క్లో వారి స్వగృహంలో స్వామి చిత్రపటాన్నుండి విభూతి కుప్పలుగా అనుగ్రహించి కిందనున్న పళ్లెంలో రాలక ఇల్లంతా ఎగిరెగిరి విజృంభించిందని విన్నాం. ఈ దంపతిపాలతో కూడిన అమృతధార అమితానందంతో నృత్యం చేసేశారు శాస్త్రి గారు. ఆ విగ్రహాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఆ పాదమస్తకం దానిని తిలకించారు.

గ్రహించి కిందనున్న పళ్లెంలో రాలక ఇల్లంతా ఎగిరెగిరి విజృంభించిందని విన్నాం. ఈ దంపతులలో భార్య అయినటువంటి ఆ ఇల్లాలు మొదట్లో పరమ నాస్తికురాలుగా ఉండేవారు. ఏ విధంగానో స్వామియందు ఆకర్షితురాలై న్యూయార్క్ ధ్యాన కేంద్రంలో చేరారు. ప్రసిద్ధమైన గణేశపురి యోగ సాధకులైన స్వామి నిత్యానంద ఈవిడకు కుండలిని సాధన ప్రబోధించారు. ఆ కుండలిని శక్తి పైకెగసి చివరకు కపాలం చేరింది. ఆ వ్యవస్థలో ఆవిడ సాక్షాత్తు ఆ సాయినాథుడే కుండలిని అని, ఆయన ఆ పరాశక్తి అని ఆధ్యాత్మికానుభవాన్ని పొంది సాయిబాబా నిన్నే శరణంటిని అంటూ తనకు తెలియకుండానే ఒక నినాదం చేసుకున్నారు. అంతే, ఆవిడలోని సహస్రార కమలం వేయి దళాలతో ఒక్క మారిగా విచ్చుకుంది. ఒక ప్రజ్వలమైన జ్యోతి ప్రకాశం ఆవిడలో ఉద్భవించినట్టయింది. ఆ దివ్యజ్యోతియే స్వామి స్వరూపమని ఆ ఉత్తమరాలు గ్రహించగలిగారు. స్వామిని యోగాంబికగా దర్శించగలిగారు ఆ భాగ్యశాలి. ఒక వరలక్ష్మీవ్రతనాడు పర్తిలో భజన మందిరంలో చేరి భక్తులంతా స్వామిని చక్కటి కిరీటంతో చీరతో సర్వాలంకారభూతయై ఒక దివ్య సుందరిగా దర్శించి పులకాంకితులయ్యారు. ఈ విధంగానే స్వామి ఒక సందర్భంలో దశావతార దృశ్యాలను అనుగ్రహించిన విషయం కూడా ఇంతకు ముందర విన్నాం. ఎంతో మంది భక్తులు స్వామిని వ్యక్తిగతంగా దేవిగాను, ఈశ్వరునిగాను, కృష్ణునిగాను, కుమారస్వామిగాను, రాముడిగాను, శ్రీ వెంకటరమణునిగాను, నరసింహమూర్తిగాను దర్శించగల భాగ్యాన్ని పొందారు. వారి వారి ఇష్టదేవతా స్వరూపములో స్వామి దర్శనమిచ్చి వారు ఆరాధిస్తూ వచ్చిన ఇష్టదైవము తానేనని భక్తులకి నిరూపణ చేసి అనుగ్రహించారు. మహారాష్ట్ర దేశంలో దత్తాత్రేయుని ఆరాధన అధికంగా ఉండడం వల్ల షిరిడీబాబా తమ భక్తులకు అనేక మందికి దత్తాత్రేయ రూపంలో దర్శనమిచ్చారు. అందువల్లే కాబోలు మన సత్యసాయినాథుడు దత్తాత్రేయోపాసకులకు ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపమైన దత్తాత్రేయుని రూపంలోనే దర్శనమిచ్చారు.

స్వామి ఒకసారి గోవా వేంచేసిన సమయంలో ఒక భక్త సంరక్షణార్థమై అపెండిసైటిస్ అనే ప్రేగుల వ్యాధిని స్వీకరించి తదుపరి తమకు తామే అతి అద్భుతంగా రోగ నివారణ చేసుకున్నారు. అప్పుడు కొన్ని పత్రికల సంపాదక వర్గం స్వామిని తమ నిజతత్వం ఏమిటి అని ప్రశ్నిస్తే స్వామి కుండవద్దలు కొట్టినట్టు నేనే దత్తాత్రేయుడను అని సమాధానమిచ్చారు. బ్రహ్మనాడి కూడా దత్తాత్రేయ స్వరూపము వలె నరస్వరూపమై అవతరించి అని చెప్పిన ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇదీగాక స్వామి యొక్క విదేశ భక్తులు కూడా స్వామిని సాక్షాత్తు యేసు ప్రభువుగా దర్శించిన వారు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఇలాంటి ఉదాహరణ విందాం. అవెస్థాలజీ నిలయానికి చెందిన డాక్టర్ రేస్, వీరు వీరి సతీమణి ఇంద్రాదేవి యొక్క టికెట్ ఆశ్రమంలో స్వామిని గుర్చిన ఒక చలన చిత్రాన్ని చూస్తూ ఉన్నారు. అందులో ఒక ఘట్టంలో ఒకే సమయంలో ఆ రేస్ దంపతులకు ఆ చిత్రంలో స్వామికి బదులు యేసుప్రభువే సాక్షాత్కరిస్తూ ఉన్నారు. ఆ చిత్రం ముగిసిన తర్వాత వాళ్ళిద్దరూ ముచ్చటించుకుంటున్నప్పుడు వారికి ఈ రీతిన ఒకే సమయంలో అద్భుత దర్శనం కలిగిందని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్కు మూలాధారమే యేసుప్రభువు అని విశ్వసించబడే ఆ గ్రంథంలో ఈ విషయం చెప్పబడింది. క్రీస్తు ప్రభువు తన దేహం చాలించటానికి మునుపు ఎవరైతే నన్ను మీ వద్దకు పంపారో వారే తిరిగి రానున్నారు అని పలికి ఒక మేకపిల్లను చూపించారు. అతను సత్యమను పేరు ధరించగలడు, రక్తవర్ణపు దుస్తులు ధరించగలడు, పొట్టి ఆకారం కలవాడయుండును, కేశభారములు కలవాడయుండును అని ఉంటుంది అందులో. ఈ ప్రవచనము తమకు వర్తించినదే అని స్వామి స్పష్టంగా బహిరంగంగా చెప్పారు. మేకపిల్లను చూపిస్తూ చెప్పిన కారణం అది బా బా అని అరిచేటటువంటిది కనుక తామిప్పుడు ధరించిన నామం కూడా బాబా అనే పేరుని అన్వయించబడింది అని స్వామి వివరించారు కూడా. కేశభారము అన్నది తమ ప్రస్తుతపు బుట్టతలను సూచిస్తున్నదని స్వామే చెప్పారు. సాధారణంగా ప్రజలు ఆరాధించే దేవతామూర్తుల ఆకృతిలోనే స్వామి దర్శనమిస్తారు అని చెప్పటానికి వీలు కాదు. ప్రశాంతి నిలయవాసి అయిన ఒక స్త్రీ ఎందువల్లనో ఆనాడు వామనావతారం గురించి చింతిస్తున్నారు. ఆమె భజన మందిరానికి వెళ్తున్న సమయంలో ఎదురు చూడని విధంగా స్వామి ఎదురయ్యారు. వారిని చూచిన ఆ భక్తురాలు ఆనందంతో పరవశించిపోయారు. ఆమె ఆనందం పరవళ్లు తొక్కింది. స్వామి ఒక చిన్న వామనమూర్తిగా నిలబడి ఉన్నారు. బుట్టతల ఆకారంలో ఉన్న స్వామి శిరోజాలు ఇప్పుడు చిత్రంగా ఒక ఛత్రమైన అలంకరించాయి. బాబాగా వచ్చినప్పుడు వారి చేతనున్న కాగితాలు ఇప్పుడు ఛత్రధారి అయిన ఆ బ్రహ్మచారి కరంలో కమండలముగా అమిరాయి. అవును, సందేహమే లేదు, తన చిట్టి పాదాలతో నిలబడి ఉన్న ఆ మహాబలి యొక్క అహంకారాన్ని తన విశ్వవ్యాపకంతో అణచివేసిన సాక్షాత్తు ఆ వామనమూర్తి దర్శనమే అనుకున్నారావిడ. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ అద్భుత దర్శనాలకి అంతే ఉండదు. అందువల్ల ఇది భ్రమ కాదు, హెలూసినేషన్ కాదు, మన మనస్సులను మోదేటట్టుగా కొన్ని అద్భుతాలను స్వామి మనకి అనుగ్రహించారు. రిటైర్డ్ ఎల్ఐసి డివిజనల్ మేనేజర్ శ్రీ కెఆర్కే భట్ గారి సతీమణి అనుభవాన్ని విందాం. ఆవిడకు 1943 సంవత్సరంలో గర్భసంచిలో రాచపుండు బయలుదేరింది. ఆ కుటుంబం వారి కులదైవము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. భట్టుగారి తల్లికి ఆ కుమారస్వామి అందు అచంచల భక్తి విశ్వాసం ఉంది. మొదట్లో ఆవిడ భర్తకు రాచపుండు సంభవించినప్పుడు ఆ వల్లి వల్లభుని వ్రతం ఆచరించి ఆను ఆ రోగ నివారణం కావించుకున్న ప్రత్యక్ష సాక్ష్యమే ఆవిడకు అంతటి విశ్వాసం కలగడానికి కారణం. ఇప్పుడు కూడా ఆ అచంచల విశ్వాసం ఆధారంగా చేసుకుని కోడలి పట్ల కూడా శస్త్రచికిత్స కూడదని, ఇంట్లోనే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు హోమాలు ప్రారంభించారు. కోడలు బలహీనురాలు కావున ఆ పూజలను తానే ఆచరించటానికి నిశ్చయించుకున్నారు అత్తగారు. వ్రత నియమాలన్నింటినీ క్రమబద్ధంగా ఆచరించారావిడ. ఇక శ్రీమతి భట్టు దినాలు గడుస్తున్నా కొద్దీ చిక్కి శల్యమైపోవడం ప్రారంభించారు. చివరికి మంచాన్నంటుకుపోయి తీవ్రవ్యాధికి గురయ్యారు. 6 దీర్ఘమాసాలు గడిచాయి. భట్టుగారి భార్య ఆరోగ్యం క్షీణించిపోతోంది. అటు నిద్రాకాక ఇటు మెలకువాకాని పరిస్థితి ఏర్పడి ఆవిడకు ఒక మైకం కమ్మిన స్థితిలో ఉన్నారు. అకస్మాత్తుగా ఆవిడ పడకను ఒక సర్పం వచ్చి చుట్టుకుని ఉన్నట్టు ఆవిడికి భావన కలిగింది. మెల్లిగా కళ్ళు విప్పి చూశారు.
నీలి నీడల వెలుగులో ఆవిడకు ఆ సర్పం చుట్టుకుని ఉన్నట్టు కనపడింది. అతిడిపడి అత్తగారిని లేపారు. లైట్ ఆన్ చేశారు. ఆ మహాసర్పం మాయమైంది. దీపం ఆర్పేసి పడుకున్నాక మళ్లీ తిరిగి ఆ నాగుపాము కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఈమె పడకను ఆ పాము ఒక చుట్టు చుట్టుకుని ఉంది. ఆహా, ఇదిగో ఆ సర్పం అంతర్ధానమై ఆ స్థానంలో దివ్యమంగళ రూపి అయి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిలబడి ఉన్నట్టు ఆవిడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు గాలిలో తేలుతూ ఆమె తలదాపుగా వస్తున్నట్టు కనిపించింది. అంతటితో ఆకింద ఆ కార్తికేయుని లీల తన శక్త్యాయుధాన్ని ఆమె శరీరంలోనికి గుచ్చి ఆమెను తన వద్దకు లాక్కున్నట్టు అనిపించింది. మరుక్షణం ఏదో ఒక పర్వత శిఖరాన తాను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదుట నిలబడి ఉన్నట్టు తెలుసుకుంది ఆ ఇల్లాలు. స్వామి పాదాల చింత మూలి తన శిరాన్ని ఆ దివ్య చరణాలపై ఆంచింది. నాతోనే ఉంటావా లేక తిరిగి వెళతావా అని ఆ కార్తికేయుడు ప్రశ్నించాడు. మోక్షప్రసాదమా లేక భవసాగరమా తేల్చుకోమని తనను ఆదేశిస్తున్నట్టు గ్రహించారు ఆ శ్రీమతి భట్టు. ఆమె ఇంకా వైరాగ్య శిఖరాలను అందుకోలేదు. తన భర్త, పిల్లలు తన కళ్ళెదుట కనపడుతున్నారు. బంధము, పాశము ఆమెను వెనక్కు లాగుతున్నాయి. తిరిగి వెళ్తాను స్వామి అన్నారు. సరే, నీ వ్యాధి నివారణమైపోయింది. త్వరలో బలం చేకూరుతుంది. నీవు జీవించి ఉన్నంత వరకు నిన్ను నేను రక్షిస్తాను. నన్ను తలుచుకున్న క్షణం నీ పక్కనే నిలబడతాను. ఇక నీవు వెళ్ళు అని అన్నారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ పర్వత శిఖరాన్నుండి మైసూరులో ఉన్న తన ఇంటికి దారి తెలియలేదావిడికి. ఏ విధంగా పోవటం స్వామి అని ఆ షణ్ముఖుణ్ణి వేడుకున్నారు. ఇదిగో ఇలాగే అని తన పాదాన్ని జరిపారు ఆ కారుణ్యమూర్తి కార్తికేయుడు. భూమి చీలినట్టయింది. అక్కడ వరుసగా మెట్లు కిందకు ఉన్నాయి. ఆ మెట్లు పూర్తిగానే కాలు మోపే సమయంలో తటాలున ఆవిడికి మెలకు వచ్చింది. తాను తన ఇంట్లో పక్క మీద పడుకునే ఉన్నట్టు గ్రహించారు. ఈ పరమాద్భుతానుభవం ఆమె హృదయంలో అతి గుప్తంగా పదిలపరుచుకున్నారు భట్టుగారి భార్య. ఆమె అత్తగారికి, ఊరి నుంచి తిరిగి వచ్చిన ఆమె భర్తకు మాత్రమే ఈ విషయాన్ని తెలియచేశారు. ఆ అనుభవం కలిగినప్పటి నుంచి ఆవిడ శరీరంలో ఒక కొత్త ఉత్తేజం కలగనారంభించింది. నొప్పి మాయమైంది, వ్యాధి గుణమైంది. నిజమే, రాచపుండుని కరిగించి వేశాడు దయానిధి ఆ దండపాణి. అత్తగారి నోము ఫలించింది. పూర్తిగా ఆరోగ్యవంతురాలైన శ్రీమతి భట్టు తన కుటుంబ సేవతో పాటు తనకు తెలియకుండానే సామాజిక సేవలో కూడా నిమగ్నులయ్యారు. పరమాత్మునిపై భక్తి పరోపకారమున పరిణమించవలసిందే కదా. దైవానుభూతి కలిగిన పిమ్మట దీర్ఘకాలం గడిచిపోయింది. దరిదాపు 20 సంవత్సరాలు కాలగర్భంలో గడిచిన తర్వాత, అంటే 1963 సంవత్సరంలో పుట్టపర్తిని గురించి తెలుసుకున్నారు భట్టు దంపతులు. ప్రశాంతి నిలయానికి వెళ్లారు. శ్రీమతి భట్టుని చల్లని చూపులతో వీక్షించి, నీతో సంభాషించి చాలా కాలమైంది. అవును, దరిదాపు 20 సంవత్సరాలు అన్నారు స్వామి. లేదే, మిమ్మల్ని గురించి మేము ఇటీవలే తెలుసుకున్నాము. మేము ప్రశాంతి నిలయం రావటం ఇదే మొదటిసారి అన్నారు ఆ దంపతులు. నీవు ఇక్కడికి రావడం ఇదే ప్రథమం. అయితే నేను ఇదివరకే నీ వద్దకు వచ్చాను సుమా అని చిరునవ్వు చిందించారు స్వామి. 20 సంవత్సరాలకు పూర్వం వీరున్న విలాసం, నివసించిన గృహం వివరించి పూసగుచ్చినట్టు వర్ణించారు స్వామి. తదుపరి ఆ దంపతులను మేడపైనున్న తమ గదిలోకి తీసుకువెళ్లారు. ఆఖరి మెట్టు ఎక్కిన వెంటనే ఆమెతో, కిందకు తిరిగి చూడు అన్నారు స్వామి. ఆహా, ఆ చల్లని స్వామి ముఖారవిందాన పొంగి పొరిలే కారుణ్యాప్తి, ప్రేమాతిశయం, ముచ్చటగా తొణికిసిలాడే కొంటెతనం ఏమని వర్ణించసక్యం. కిందకు చూసిన ఆ శ్రీమతి భట్టు హృదయం ఒక్క మాట స్తంభించిపోయింది. శరీరం రోమాంచితమైంది. ఆహా, ఆనాడు పర్వత శిఖరాన కార్తికేయుడు తన పాదాన్ని జరుపగాని కింద కనపడిన మెట్ల వరుస సాక్షాత్తు అవే మెట్లు, వంపులు తిరిగిన మెట్లు. సాయి సుబ్రహ్మణ్యుడు చిరునవ్వులు చిందిస్తూ ఇది అని తమ హస్తాన్ని ఒక తిప్పు తిప్పి చూపించారు. శ్రీమతి భట్టి చేతుల్లో ఠక్కుమని పడింది స్వామి సృష్టించిన చిత్రం. ఆ చిత్రంలో షణ్ముఖుడు రథారోహణుడై ఉన్నాడు. వారి ముఖం సాక్షాత్తు స్వామి వదనమే. ఆనాడు ఆ ఇల్లాలి పడక చుట్టూ తిరిగిన సర్పం ఆ చిత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చుట్టుకుని ఉంది. భట్టి దంపతులు చేసిన పూజలు, హోమాలు, నోములు సకలం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉద్దేశించినది. స్వామి రూపం మీద కాదు, స్వామి నలుపా ఎరుపా అన్నది కూడా తెలియని కాలం ఆనాడు.
ఆ స్కందునికి చేసిన ఉపాసనలన్నీ స్వామి అందుకుని ఇప్పుడు వాటి ఫలం అందించారంటే, స్వామి రూపం, సాయినామం ఇవేవీ తెలియని వారికి కూడా స్వామి మరొక ఇష్టదేవతను ఆరాధించేవారైనప్పటికీ స్వామి వారిపై అనుగ్రహం చూపిస్తున్నారు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిస్నర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 1980 సంవత్సరంలో స్వామి ఇందిరమ్మ గారికి ప్రసాదించిన కొన్ని మధుర స్మృతులను స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 12వ భాగంలో

లైన్ లో ఒకసారి కూర్చోనంటే అది 10/7/80లో స్వామి వస్తూ వస్తూ ఎప్పుడు వచ్చారు దేవతలు రకరకాలుగా మాట్లాడారు. అంటే నేను అనుకుంటున్నా చెప్పేటడికి మనలో ఆ గుణాలన్నీ రావాలని అయి ఉంటుంది. ఒకసారి ఒక డాక్టర్ చెప్తా ఉన్నారు వరండాలో ఒక అతను కూర్చుంటే ఎంతసేపు స్వామి వచ్చి ఇట్లా వీపు తట్టి గుడ్ బాయ్ అనేవాళ్ళంట. వాళ్ళ ఫ్రెండ్ సంగతి అతనికి తెలుసు, ఆ డాక్టర్కి తెలుసు. ఎప్పుడు తాగుతాడు ఇది చేస్తాడు ఏంటి స్వామి గుడ్ బాయ్ అంటున్నారు అని అనుకునేవాడంట. స్వామి అట్లా ఒక 4-5 సార్లు పోతూ పోతూ భుజం తట్టి గుడ్ బాయ్ అనేటప్పటికి హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దట్ పర్సన్. హీ స్టాప్ డ్రింకింగ్. అట్లా చేంజ్ వచ్చిందనేసి చూడు స్వామి. ఒక్కటి స్వామి దాంట్లో మన ఇంట్లో ఎప్పుడు మనమైనా మన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా మనల్ని ఏదైనా కొంచెం తప్పైనా మన్నించరు. పొరపాటు అవచ్చు ఇదవచ్చు, తల్లి కూడా మన్నించినట్టే భగవంతుడు అట్లే మనం ఎట్లున్నామో ఎంత తప్పు చేసినా తాగుబోతు కానీ తిండిపోతు కానీ దొంగ కానీ గుణం సరిగల ఏదైనా సరే అతనిలో ఎంత చెడ్డతనం ఏమున్నా కూడా అతను అలాగే తీసుకుని ఆ ప్రేమతో మారుస్తున్నారు. అది అక్కడ ఆ యాక్సిడెంట్ ఎవరికి రాదు కదా, ఒక భగవంతుడికే వీలవుతుంది. మన మనిషిని చూడగానే వాళ్ళ ఉండి చెడ్డ ముందుకు ఒత్తుకొస్తుంది కానీ మంచి రాదు, అది వచ్చింది. స్వామి మనం ఎట్లున్నామో అట్లే తీసుకుని అది పరివర్తన మనలో వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు పాపం ఆయన. అది మనం చేసుకుంటే మన అదృష్టం. అది అట్లా దేవతలు ఎప్పుడొచ్చినారు మొన్న వచ్చాం స్వామి, మీ ఆయన ట్రంకాలు చేయలేదా నవ్వితే గమ్మం తలొప్పేశారు మన ఆయన. మీ ఇద్దరు భర్త రాలేదు పాపం, ఒకరికి చెయ్యండి మీదే. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తర్వాత ఇంకోసారి అన్నమాట, అది 10th month 81లో. స్వామి వచ్చారా? వచ్చాం స్వామి. ఎప్పుడు పోతారు? బర్త్డే వరకు ఉండాలనుకుంటున్నాను స్వామి. ఏం పుచ్చిపెట్టి వచ్చారో చెప్పండి, అక్కడ నేను పోయి భద్రపరుస్తాను. అంటే మనం తొందరగా పోవాలనుకున్నా ఏదైనా పోవాలన్నా స్వామి ఊరికి అట్లాడే ఏదన్నా. మళ్ళీ ఇంకో అదే రోజు ఒక 16th అన్నమాట, అదే మంత్లో అక్టోబర్. ఒకే లైన్లో కూర్చొని ఉన్నారే ఆ రోజు ఆయన గూడూరు అనేవాళ్ళు ఎక్కువగా అందరూ. అసలు ప్లేస్ గూడూరు అన్నమాట, నెల్లూరు డిస్టిక్ లో. గూడూరు వాళ్ళని పిలవమంటే మాతాజీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గుంటూరు అని పిలిచారన్నమాట. విన్నప్పటికీ స్వామి చెప్పిన గూడూరు అంటే గుంటూరు అనుకున్నారన్నమాట. ఎక్కడుంటే వెతికించి చూశాను, స్వామి గుంటూరు అని పిలిచారు అందుకని రాలేదు. అయ్యో లేదే, నేను గూడూరు యశోదమ్మని కూడా చెప్పినానే, ఆ అమ్మ అట్లా విని ఉంటుంది. మనకి ప్రాప్తం లేకపోతే ఇంకోసారి అన్నమాట. 7/7/82 నేను అంతకుముందు చెప్పినట్టు ముందు చెప్పేసినా ఈ వెనక డేట్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రారంభం అంటే మనం తెచ్చుకునేది ఎక్కడి నుండి వస్తుంది? మనలోనే ఉంది, పట్టుకుంటే వదలదు, వదిలితే వదిలిపోతుంది. జ్ఞానం అనేది పురుషుడు, భక్తి స్త్రీ. ఈ జ్ఞాన పురుషుడు సింహాసనం వరకు పోగలడు, స్త్రీ భక్తితో అంతఃపురం వరకు పోగలదు. అదే ప్రేమ, ప్రేమతో భక్తిని సాధించాలి. ఎవరన్నా అంతఃపురం రాజు అంతఃపురం వెళ్తే రాజు దగ్గరికి వెళ్ళే జెంట్స్ అంతా పోయినా కూడా అంతవరకే పోతారు. అదే స్త్రీ అయితే అంతఃపురం దాకా కూడా వదులుతారు. దానికి వచ్చి భక్తికి జ్ఞానానికి పోలుస్తున్నారు. దానికి మాపై అనుగ్రహం ఉంచండి స్వామి. స్వామి అనుగ్రహం ఉండబట్టే ఇంతమందిలో మిమ్మల్ని పిలిపించినాను. సంక్రాంతికి ధాన్యం చెరుకు పంటలు ఇంటికి వచ్చే రోజులు, విశ్రాంతి రోజులవి. అప్పుడు కృష్ణుడు ఒక తమాషా చేశాడు, చెరుకు తీసుకుని తింటున్నాడు. కోసేటప్పుడు వేలు తెగింది, రక్తం వచ్చింది. అప్పుడు సత్యభామ రుక్మి అంతఃపురంలోనికి వెళ్లారు గుడ్డలు తీసుకురావడానికి. కానీ ఇంతలో ద్రౌపది తన చీర చెంగుచించి కృష్ణుని తెగిన వేలికి కట్టుకట్టింది. ఆనాడు ద్రౌపదికి నిండు సభలో అవమానం జరిగితే అప్పుడు కృష్ణుడు యోచించాడు, ద్రౌపది నాకేం చేసింది, అంత తొందరగా భగవంతుడు మనకి లొంగడనే దానికి. అప్పుడు కృష్ణుడు యోచించాడు, ద్రౌపది నాకేం చేసింది. ద్రౌపది తన వేలు కట్టుకట్టింది గుర్తుకొచ్చింది. అట్లనే భగవంతుడు భక్తులు ఏం చేసినారా అని యోచించి ఫలితాన్ని ఇస్తాడు. ఊరికి మనం ఏం చేయకుండా నువ్వు నాకు చేయమంటే లాభం లేదు కదా. అట్లే పాండవులది కూడా హరిశేషుడి మామూలుగా దీంట్లో ఉపన్యాసాల్లో చెప్తూనే ఉంటారు ఇది ఎక్కువగా. పాండవులు అడవిలో పోతుండగా ఋషేశృంగం ఒక చెట్టుకి పెద్ద పండు ఉంటుంది, అది వచ్చి ఋషేశృంగుడు తపస్సు చేస్తూ ఉన్నాడు దానికోసం ఆ పండు ఎప్పుడు పండుతుందా తెచ్చుకోవాలనేసి. ద్రౌపది ఏమవుతుందంటే ఆ పండు కావాలంటుంది, అందరికీ సరిపోతుంది అనేసి అన్నట్టుగా భర్తలను కోరింది. ఒక్కొక్కరు ఒక్కొక్క బాణం వేసినారు, పండు కింద పడింది. అర్జునుడు తర్వాత చివరి సడికి పడింది.
అది ఎత్తలేకపోయారు. కింద పడింది కానీ అర్జున్ ట్రై చేశాడు, భీముడు ట్రై చేశాడు, ఎవరు చేసినా ఎత్తలేకపోయారు. ఆ ఫలాన్ని ఎత్తలేకపోయారు. ఆ రోమ ఋషి అనే అతనిది ఫలం అది. ఆ ఆశ్రమంలో ఉన్నాడు, అక్కడ ఆయన కోపం వచ్చింది. ఇది ఎప్పుడు చెప్పేది వాళ్ళకి తెలుస్తుంది కదా, ఆయన రోమాలనే నిక్కబొడుచుకున్నాయన్నమాట అంత కోపంతో వచ్చేటప్పటికి. ఇది తెలిసి ద్రౌపది కృష్ణుని వేడుకుంటా ఉంటుంది. ఇంకా ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు కదా మాకు, ఆపద్ బాంధవ అనాథరక్షక అని కృష్ణుని వేడుకుంది. వెంటనే కృష్ణుడు వచ్చినాడు. ఆయన కనిపెట్టుకున్నాడు, ఎక్కడున్నా కూడా అక్కడే ఉన్నాడు కదా, ఎక్కడి నుంచో వచ్చేది ఏముంది అంటున్నారు. మమ్మల్ని ఆపదండి, కాపాడాల్సింది ఆయన రోమకృష్ణుడిని, కాపాడండి మమ్మల్ని, కాపాడు అని వేడుకుంది. కృష్ణుడు నా వల్ల కాదు, ఆ ఋషికి ఆ కోరిక వచ్చినది, ఆ కోరిక ఇచ్చింది నేనే. మళ్ళీ ఆయన మానస సంచారి, అందుకని వెంటనే తెలిసింది పడింది అనేది ఆయనకి తెలిసింది. ఇప్పుడు నేనే మళ్ళీ దాన్ని ఇది చేయలేను కదా, నేనే ఇచ్చేది, కానీ నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి మళ్ళీ ద్రౌపది బాధిస్తుంది. నీ వల్ల కాంతి ఒకటి ఉన్నదా, అన్ని ఆపదల నుండి కాపాడినావు. అప్పుడు కృష్ణుడు సరే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించాలన్నాడు. పాండవులు సరేనన్నారు. కృష్ణుడు ముందు నేను వెళ్తాను, మీరు నా వెనక రండి అని చెప్పి రోమశుడి దగ్గరికి వెళ్ళాడు. రోమశుడు కృష్ణుని చూసి సంతోషంతో అన్ని నిక్కబొచ్చుకుని రోమలన్నింటినీ ఇది కంట్రోల్ చేసుకుంటాడనమాట. కృష్ణ ఈనాడు ఎంత సుదినో, నాకు భగవంతుడే వచ్చినాడు, చాలా సంతోషించారు. ఇంతలో పాండవులు వచ్చారు. ఈ కృష్ణుడు వాళ్ళకందరికీ నమస్కారం చేశాడు అన్నమాట. వీళ్ళు ఎంత పెద్దవాళ్ళు, వీళ్ళకి కృష్ణుడే నమస్కారం చేస్తున్నాడు అంటాడు. అది చూసి ఋషి కూడా నా సాష్టాంగ నమస్కారం చేస్తాడు ధర్మరాజుకు ముందు. నీవు ఇప్పుడు శాప ఇవ్వబోతున్నది వీళ్ళకే, పాండవులు అని చెప్పినాడు. ఋషి శాంత స్వరూపుడే, కృష్ణుని చూచిన ఆనందంలో వాళ్ళని మన్నించి ఆ పండు మీరే తీసుకోండి అని పంపించేస్తాడు. ఇంకోటి 11 జూలై 7వ తేదీ ఇచ్చారు, మళ్ళీ 11వ తేదీ ఈ రోజు. ముళ్ళ కంచె మధ్యలో పలవృక్షం ఉంటుంది. ఆ ఫలాన్ని పొందాలంటే ముళ్ళ కంచె కొట్టితే ఆ పలవృక్షం చేరుకుంటారు. అట్లానే హృదయ మాలిన్యం వదిలేస్తే హృదయం పరిపక్వం అవుతుంది. నేరుగా పోకుండా పక్కదారిలో వెళ్ళినా పర్వాలేదు, దారికి వంకర టింకరగా పోకుంటే చాలు. స్ట్రైట్ పాత్ అని తీసుకోవచ్చు, సైడ్ రోడ్ అని తీసుకోవచ్చు, కానీ కుంటుకుంటు అట్లా పోవద్దనేసి. కృష్ణుడు చిన్నప్పుడు గోపికి జడలు ముడులు వేస్తున్నాడని యశోద దగ్గర గోపికలు వచ్చి చెప్పుకున్నారు. అంటే చిన్నప్పుడు చిలుపు చేసలు చేసేవాడు, పడుకోనుంటే పోయి కట్టేసేసేవాడు అని చెప్పాను అనేసి. గోపికలు మీరు చెప్పింది అబద్దం, నీ దగ్గరే పడుకోనుంటే మీ దగ్గరికి ఎట్లా వెళ్తాను, నేను వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళాను అని వాళ్ళ యశోదమ్మను అడుగుతాడనమాట. వాళ్ళు చెప్తున్నారు జడలు కట్టని, నేను నీ దగ్గరే కదా పడుకోనున్నానమ్మా, నేను వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాను అని అంటాడు. మనస్సు ఎప్పుడూ భగవంతుని ఎందే ఉంచాలి. నీరజ్ అనే గోపికి దీపం ముట్టిస్తూ కృష్ణ ధ్యాసలో లీనమై వేలు కాలిపోతున్నా కూడా అది మర్చిపోయింది, చేయి కాలింది కూడా తెలుసుకోలేదు. అట్లుండాలి, ఏది చేస్తున్నా హృదయం భగవంతుని ధ్యానంలో ఉండాలి. సంసారంలో ఉండవద్దని లేదు, సంసారంలో ఉండి అన్ని బాధ్యతలు చూసుకుంటూ భగవద్ అర్పితం చేయాలి. ఏ పని చేసినా భగవద్ అర్పితంగా చేయాలి. ధ్రువుడు తపస్సు చేశాడు, నారాయణుడు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలో నారాయణుడు అడిగితే నారాయణ ఇటువంటి అడవిలో తపస్సు చేసేది నీకు తెలుసు కదా, తెలిసే కదా నా దగ్గరకు వచ్చావు, ఇక నా కోరిక నీకు తెలియదా అన్నాడు. దానికి స్వామి భగవంతుడు చెప్తాడనమాట, మాట భావము క్రియ అన్ని త్రికరణ శుద్ధిగా అనేది ఒకటి ఉండదు. కానీ ఆయన తపస్సు చేసింది రాజ్యం కోసం కదా ఫస్ట్, దానికి అనేసి అనుకుంటా. నీవేమంటే తల్లితో తపస్సు చేసి రాజ్యాన్ని తెచ్చుకుంటానని వచ్చా, మాట ఇచ్చి వచ్చావు. నువ్వు మాట తప్పితే ఎట్లా, నీవు రాజ్యం కొరకు తపస్సు చేశావు, ముందు ఆ రాజ్య పరిపాలన చేసి దాని తర్వాత ఆశీర్వదిస్తానంటాడు నారాయణ. ధ్రువుడు రత్నమే దొరికితే గాజు ముక్క కొరకు బ్రహ్మపట్టు ఎందుకు అన్నాడు. భగవంతుడు వచ్చేదారు నాకు రాజ్యం ఎందుకు ఇంకా అనేసి నారాయణుడు, కాదు కాదు, నువ్వు పోయి రాజ్యం చేసి తల్లిని సంతోషపెట్టి తర్వాత నాలో చేరిపోమన్నాడు. అంతే ఇంతే కదా, రత్నం దొరికితే ఇంకా మనం పోయి గాజు ముక్క అడగడం ఎందుకని. ఏది చెప్పామో క్రియ, మాట, మనం చేసే ఆలోచన, క్రియ అన్ని ఒకటిగానే ఉంటేనే త్రికరణ సిద్ధి అవుతుంది కదా. సంతోషపెట్టి తర్వాత నాలో చేరు. ధ్రువుడు పోయి రాజ్యం చేసి అన్ని అనుభవించి నారాయణలో చేరిపోయినాడు ధ్రువ నక్షత్రం అయ్యాడు తర్వాత. పురాణాలు చదవాల్సిందే, భక్తి లేనిదే ఏం చేసినా ప్రయోజనం లేదు. భక్తిని తెలుసుకునేదానికి ఈ మార్గాలన్నీ. లంకా దహనం అంటారు, హనుమంతుడు లంక దహనం చేయలేదు, కానీ సీత కోసం వచ్చినప్పుడు క్షణంలో సీతను
రాజనీతి ఎట్లెట్లున్నాయని చెప్పి చెట్ల మీద గంతులు వేస్తూ రాక్షసులు బంధించాలని చూసినారు. ముందు ఇతను రాజులు ఇవన్నీ ఇక్కడ ఎట్లెట్లున్నాయని చూడడానికి ఫస్ట్ ఇట్లా రౌండ్ పోయినప్పుడు బంధించాలని చూశారు, చిక్కలేదు. బ్రహ్మాస్త్రం వేసినారు. అప్పుడు హనుమంతుని బంధించి రావణాసురుడి దగ్గరికి తీసుకుని వెళ్ళినారు. బ్రహ్మకి తను వంగాలి కాబట్టి తలుంచాడు అనమాట, లేకపోతే అతనికి అసలు బంధించలేరు. అసలు రావణుడు సీత తీసుకుని పోయిన తర్వాత ఆంజనేయుడు రాముని కలిశాడు. సీతను చూడలేదు. సీతను పోతూ పోతూ ఆమె ఆభరణాలు, దీనికి ముందు సంగతి చెప్పారు, మళ్ళీ ముందు చీర చీర చించి అన్ని దాంట్లో వేసి కింద వేసేసింది అనమాట. ఆమె ఆ గుర్తులు ఆంజనేయులకిచ్చి పంపించినాడు రాముడు. సీత రావణాసుడు ఇచ్చిన గుడ్డలు ధరించనే లేదు. ఆమె ఋషి ఇచ్చిన అరుంధతి వెళ్ళేటప్పుడు ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమె ఇస్తుంది, అదే దాంతో అక్కడ ఉండిపోతుంది అనమాట. ధరించలేదు. గుడ్డ తీసుకెళ్తే ఆమె కట్టుకున్న చీర గుర్తు తెచ్చుకుంటకు ఈ నగలు కట్టిన చీర ముక్క తీసుకెళ్తాడు. రాముల వారు సుగ్రీవుని కలుసుకున్నప్పుడు, నీకు భార్య లేదు, నాకు భార్య లేదు, నీకు రాజ్యం లేదు, నాకు రాజ్యం లేదు, ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. ఇప్పుడు నేను నీ భార్యను తెచ్చిస్తాను, నీవు నా భార్యను కనుగొనేందుకు సహాయపడాలి అంటూ చెప్పి సుగ్రీవుని భార్యను తీసుకొచ్చాడు, రాజ్యం ఇప్పించాడు. కానీ సుగ్రీవుడు మర్చిపోతాడు, రాజభోగాలలో పడిపోయి మర్చిపోయాడు అనమాట. రామునికి ఇచ్చిన మాట మర్చిపోతే లక్ష్మణ్ణి పంపిస్తాడు హనుమంతుడు పోయి జ్ఞాపకం చేశాడు సుగ్రీవునికి. అప్పుడు తార సుగ్రీవుని కాలం మీద పడి వేడుకున్నది. అప్పుడు కూడా ఇప్పటి వేళ రికమెండేషన్లు ఉన్నాయి, అంటే నువ్వు చేసింది పొరపాటు కదా, వెళ్ళి అడగమనేదని. కృష్ణుడు గోపికలు స్నానం చేస్తుంటే చీరలు చెట్టు మీదకు పోయేటట్టు చేసినాడు. గోపికలు యశోత్తో కృష్ణుడు ఇలా చేశాడని చెప్పినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారనమాట, ఇట్లా చేశాడనేసి. నేను ఎత్తుకుని పోలేదు, గాలి ఎత్తుకుపోయింది. చూడు, గాలి సృష్టించింది తానే, కానీ అబద్ధం చెప్పకుండా దాన్నే నిజంగా చెప్పినారన్నమాట. గాలి తీసుకుని పోయిందని చెప్పినాడు. ఒక దగ్గర పెళ్లి అవుతుంటే ఏదో చిన్న చిన్న వాటికి, అంటే ఎక్కడ మనం ఎట్లుండాలా అనే దానికి చెప్తా చెప్పినట్టున్నారు. ఉదానికి కనెక్షన్ కూడా లేదు, కానీ ఏదైనా ఫంక్షన్ మనం పోతే ఎట్లా ప్రవర్తించాలా అనే దానికోసం చెప్పినట్టు అనిపించింది. ఒక దగ్గర పెళ్లి అవుతుంటే మంగళసూత్రం తాకించడానికి అయ్యవారు ముత్తైదోల దగ్గరికి వెళ్తాడు. ముత్తైదు అక్కడ ఒక తెలిసిన మనిషికి అనిపించింది, ఏమ్మా ఎట్లా ఉన్నావు అని అడిగాడు. నా భర్త చనిపోయాడు అని. శుభకార్యం అక్కడ జరుగుతుంటే ఆ టైంలో మనం అది మాట్లాడకూడదు కదా అని అనేసి చనిపోయాడని చెప్పింది. ఏమమ్మా ఎట్లా ఉన్నావు అని అడిగినాడు. నా భర్త చనిపోయాడని చెప్పింది. ఏంటమ్మా శుభకార్యంలో చావు మాట చెప్తున్నావు అన్నాడు. ఆమె మా గురువు అబద్ధం చెప్పకూడదు అన్నారు, అందుకని సత్యం కూడా హితవుగా ఉండాలి, బాధ కలిగించే సత్యం కూడా చెప్పకూడదు అని ఈ బ్రాహ్మణుడు చెప్తాడనమాట. భగవంతుడు భగవత్ స్వరూపంతో వస్తే దగ్గరికి రారు, మానవాకారంలో వస్తే సన్నిహితం ఏర్పడుతుంది, అందుకే మానవాకారంలో వస్తాడు. అదే గదా చంక సక్రాయన్ని వస్తే ఎగ్జిబిషన్లో పెట్టేస్తారని చెప్తుంటారు. నాగ ప్రతిష్ఠలు చేస్తారు, పూజలు చేస్తారు, ఆ రాతిలో నుండి పాము కనిపిస్తే పరిగెత్తిపోతారు. ఇంకా అదే దర్శనం పాపనాశనం, స్పర్శనం కర్మనాశనం, సంభాషణ సంకట నాశనం. నేను అనుకుంటే ఎవరో ఏదో చెప్పారు అప్పుడు, ఆ దాంట్లో కనెక్షన్లో ఇది ఈ మాట చెప్తున్నారు. అట్లా మంచిగా జరిగేటప్పుడు ఏ అశుభ మాటలు మాట్లాడకూడదు అనేసి. మనసు ప్రకృతి వైపు మరల్చక పరమాత్మ వైపుకు మరల్చాలి, అప్పుడే హృదయం పరిశుద్ధం అవుతుంది. పక్షులకి చేపలకి స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి, మానవులకు స్వేచ్ఛ లేదంటారు. మానవులు మితిమీరిన స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. చేపలు జలంలో స్వేచ్ఛ విహారాలు సలుపుతున్నాయి, పక్షులు ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తున్నాయి. ఇవి అన్య స్వేచ్ఛగా అనుభవించుటకు వీలు లేదు. మానవులు కూడా భూమిపై మానవ స్వేచ్ఛను అనుభవించవచ్చు, అంతేకాని మృగముల స్వేచ్ఛను అనుభవించరాదు, ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ప్రవర్తించకూడదు అనేసి. ఇది 9/12/83 అన్నమాట. నిర్మలమైనటువంటి మనసు తెల్లటి గుడ్డపై నల్ల చుక్క పెడితే ఎట్లుంటుంది? మనసు నిర్మలంగా ఉండాలి. కలుషం జరిగిందంటే అది మనసు కూడా చెడిపోతుంది. తెల్లటి గుడ్డపై నల్ల చుక్క పెడితే ఎట్లుంటుంది? అట్లా కాకుండా నిర్మలంగా ఉండాలి. ఎవరో వేసారు ప్రశ్న, జన్మరాజ్యాన్నా ఐక్యమన్నా ఒకటేనా స్వామి? స్వామి వచ్చి నది సముద్రంలో కలిసి అందులో కలిసిపోయినట్లు జన్మ లేకుండా భగవంతునిలో ఒకరిగా కలిసిపోవడం, పునరపి జననం పునరపి మరణం కాకుండా. అదంతటితో వచ్చారు. ఇంకెవరో వేశారు అనమాట, 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ వస్తుంది కదా స్వామి, మంచి చేయకపోతే మరలా 80 లక్షల జీవరాశుల్లో పోతామా మేము మళ్ళీ అని. మానవ జన్మే వస్తుంది, అయితే వాటిలో వాళ్ల వాళ్ల స్థితిని బట్టి
హీనస్థితి, ఉచ్చస్థితులుగా జన్మలు వస్తాయి. అంతేకాని ఇక జీవరాశులకు జన్మ రాదు. కానీ కొన్ని కొన్ని ఎక్సెప్షన్స్ ఆయన మళ్లీ చెప్పారు. జడభర్తుడు చెప్పాడు వెంటనే, ఏదో అడిగితే ఇట్లా అతను మళ్లీ అది అవుతాడు. కానీ చనిపోబోయేటప్పుడు దాని మీద జాస్తి నింది అతనికి. అట్లా పోబోయేటప్పుడు మనం అందుకనే ఆ పోయేటప్పుడు మనం భగవంతుని ధ్యానించలేం కాబట్టి ఈ అభ్యాసం అంతా చేయగా చేయగా లాస్ట్ తెలియకుండా మనకే వస్తుందనేసి. తర్వాత మల్లెల స్వామి వారు మంత్రం చెప్పారు, ఇది చేసుకుంటే చాలా స్వామి, ఏదైనా ఒకటే స్వామి, ఈ మంత్రం ఆ మంత్రం అని ఏముంది, చేరేది ఒకే చోటుకే, ఏదైనా ఒకటే. సముద్రంలో రత్నాలు వెతికినట్లు సంసారంలో రామరత్నాన్ని వెతకాల, రామనామనే రత్నాన్ని వెతకాల. వెన్న వేడి లేనిదే కరగదు. మీ హృదయ వేదంతో భక్తి ప్రేమలతో దైవం అనే మృదువైన వెన్నను కరగదీయాలి. త్రిగుణాలన్నీ ఒకటిగా చేర్చాలి. త్రిగుణం త్రిగుణాకారం, త్రినేత్రించి త్రిజన్మ పాప సంహార్థం, ఏకబిల్వం శివార్పణం. బాగా రాగంగా చెప్తారు స్వామి, చెప్పాడు బాగుంటది వినడానికి కూడా. తత్సత్ ఓం తత్సత్, సత్యస్వరూపమే తత్సత్. ఒక్క వేరు, ఆకు వేరు, సున్నం వేరు, ఈ కొన్ని చాలాసార్లు రిపీట్ అయినాయి చెప్పేటప్పుడు, చెప్తానే ఉన్నారు స్వామి. మూడు కలిపితే ఎరుపు రంగు వస్తుంది. అలాగే మనసు ఏకత్వం చేయాలి. అయితే ఒక్కోసారికి ఒక్కోదానికి కలిపి చెప్తున్నారు చెప్పడంలో. చెట్లను కాయ కాస్తుంది, కాయ మీద రాయి విసిరితే జిగురు అనగా రసం కారుతు కదా, అదే పండు పండి పక్కమైనప్పుడు రాయి విసిరితే రసం కారుతుంది. అలాగే దైవనామంతో మనసు ఏకం చేయాలి, అప్పుడే మానవులోని జిడ్డు వదిలిపోతుంది. మనం పరిశుద్ధం అవుతాం చేయంగా చేయంగా చేయంగా, మనలో మాలిన్యం ఆ పండులో కదా రసం కారిపోయినట్టు ఇది పోతుందనే దానికి అర్థం. పాపం నశిస్తుందా స్వామి? దర్శన సంభాషణ అనుభవిస్తున్నాము, మాకు పాపం నశిస్తుందా స్వామి? ఎంత కోరిక చూడండి మనకు, అడిగేవాళ్ళకు కూడా. స్వామి దర్శనం పాపనాశనం, సంభాషణ సంకట నాశనం. ఇక్కడ స్వామి దగ్గర ఉన్నప్పుడు మీ సొంత విషయాలు జ్ఞప్తికి రావు. ఈ సంభాషణతోనే మీ మనస్సులు లీనమైపోతాయి. గోపికలు కూడా ఒకే మనస్సు, ఆ మనస్సు కృష్ణుడితో పోయిందని చెప్పినారు. అలాగే మీరు ఏ పని చేస్తున్నా భగవద్పితమని అనుకోవాలి. మీరు ఏ కష్టాలు వచ్చినా భగవంతుడే మాకు ఇచ్చాడని సంతోషంగా అనుభవిస్తూ భగవంతునికి వదిలివేయండి. అంతే, భగవంతుడే చూచుకుంటాడు. దేవుడా మాకెందుకు ఈ కష్టాలు పెట్టావు అంటే పోతాయా, పూర్వజన్మ కర్మల ఫలితం ఈ కష్టాలు అనుభవిస్తున్నావు, సంతోషంగా అనుభవించు, కష్టాలకు కుంగకండి. ఈ మన కర్మతో వచ్చినటువంటి ఇవి కూడా మంచి ఎట్లా వచ్చిందో చెడ్డ వచ్చింది, దాన్ని ఎట్లా అనుభవించాలో తప్పదు అనుభవించడం మనం మన కర్మ అనేది తీసుకున్నాం అంటే ఇంత బాధపడం అన్నమాట. ఇంకా మాకు భగవంతుని దగ్గరగా చూడాలని ఆశ స్వామి. స్వామికి జీవికి ఆశలు ఉండాల్సిందే. భగవంతుని పొందాలని ఆశ జీవికి ఉండవచ్చు, ఇలాంటి ఆశే ఉండాలి. మిగతా ఆశల కన్నా ఇదే బెస్ట్ అన్నమాట. ఇక మీకు పూర్తి ప్రయత్నం ఉంటే తప్పకుండా పొందుతారు. త్యాగం ఉండాలి. నీ దగ్గర 5 రూపాయలు మాత్రమే ఉంటాయి. ఎవరైనా చేస్తే ఒకరి దగ్గర 10 రూపాయలు తెచ్చి అప్పు తీసుకొని ఇవ్వకూడదు. ఇవ్వాలనుకున్నప్పుడు నీ దగ్గర 5 రూపాయలు ఇచ్చేయి, అది త్యాగం. జపతపాలు ఏమి చేయకపోయినా ప్రేమతత్వం పెంచుకోండి. ఈ అవతారం వచ్చింది మమ్మల్ని పునీతులను చేయటానికి కదా స్వామి. స్వామి అవును, అందుకే కదా జన్మల ఫలితం, జన్మ జన్మల ఫలితం వలన ఆత్మ సంబంధంతో మీరు నా దగ్గరికి చేరినారు. అదే మనకేదో ఏదో లేకపోతే మనం రాలేం అసలు స్వామి. ఎన్ని జన్మలో అదే అంటారు, మనకు తెలియదు కానీ అది స్వామికి తెలుసు కదా. అందుకేగా జన్మ జన్మల ఫలితం ఆత్మ సంబంధంతో మీరు నా దగ్గరికి చేరగన్నారు. మా ఇంకో కజిన్ సిస్టర్, మా మనసు కోతిలాగా చెప్పల మనసు స్వామి, మా మనసుకు పగ్గం వేయండి స్వామి. లాగుతాను పూర్తిగా మనసు భగవంతుని పైనే లగ్నం చేస్తే తప్పక భగవంతుడు చిక్కుతాడు. బడా చిత్తచోరుడే కదా భగవంతుడు. మీకు మాకెన్నో కళ్ళు వస్తాయి స్వామి, మీకెంతో చేరువ సన్నిహితమైనట్లు నిజంగా ఎన్ని నిజమైన స్వామి, మాకంత దగ్గరైనారా అని కళ్ళలోనే అనుకుంటాం మేము. మమ్మల్ని మరొకండి స్వామి, నేను చెప్పాను కదా అప్పుడు చూస్తే మన ఇంట్లో మనం మాట్లాడుకున్నట్టు అనిపించేది. మొదట 2 నిమిషాలు అయ్యాక కొంచెం సేపు అట్లా ఇట్లా స్వామి మాట్లా, 5 నిమిషాలకి ఇంకా మనం మర్చిపోతాం. స్వామి భగవంతుడు అని మనకు తెలిసినా కూడా మనతోనే ఉన్నాడు, మనలో ఒక ఆయన అనేసుకుంటాం అన్నమాట. అప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలీదు, ఏం వింటున్నామో తెలీదు, ఏం అడుగుతున్నామో కూడా తెలియకుండా అయ్యో మరోను స్వామి కూడా ఫన్నీగా అట్లే అనమాట. మనం ఇట్లా టోన్తో చెప్తాం అయ్యోయో నేను మరోను అట్లే ఇమిటేట్ చేస్తా.
ఊరిగా స్వామి చెయ్యి ఇట్లా తను పట్టుకుందన్నమాట, చేతులు నా చేతికి అందించినారు, రెండు చేతులు తీసుకుని కళ్ళకు అదుగున్నాను. మళ్ళీ ప్రదర్శన చేసుకుని మళ్ళీ స్వామి నమస్కారం చేసుకుంటాను స్వామి అంటే చేసుకోండి. అక్కడ ఎన్నిసార్లైనా దొరికేది, తక్కువ మంది ఉంటే, ఎక్కువ మంది ఉంటే మళ్ళీ దొరకదు ఇంకా. కానీ ఎన్నిసార్లు చూసినా ఎంతసేపు విన్నా తిరిగి తిరిగి తిరిగి తీరని కోరిక. ఒకటి మనం తీరలేదే అని అనుకోకూడదు, అయ్యో మనకి ఇది దొరకలేదే అనుకోకుండా ఉండాలి. ఇప్పుడు మేము అనుకునేవాళ్ళం, మనం ఇంత ఆలస్యంగా వచ్చామే స్వామి తెలిసి కూడా ఆలస్యంగా వచ్చామంటే ఆయన కరెక్ట్ అని చెప్పాను కదా, వెంకటగిరి స్వామి వస్తుంటే సరిగ్గా చెప్పేవాడు కాదు అతను, ఏదో చిన్నపిల్లడు విచిత్రాలు చేస్తున్నాడు అనేవాడు, అట్లనేవాడే. కానీ భగవంతుడు చేస్తున్నాడు అనేది చెప్పుంటే దగ్గర పోయి చూసినవాళ్ళం, ఇక్కడికైనా కూడా వచ్చిండేవాళ్ళం కదా అని అనుకుంటుంటే అవన్నీ మిస్ అయ్యాయని ఎందుకనుకుంటారు, ఇవి జ్ఞాపకం చేసుకోండి అనేవాడు. ఇప్పుడు వాళ్ళన్నీ చెప్తారు కదా, చెప్తా ఉంటే వినేవాళ్ళం, కొంచెంసేపు మనం వాళ్ళతో కూడా అక్కడ కూర్చొని ఉన్నాం కావాలని అనేసి మళ్ళీ అదే అనిపిస్తుంది. ఇంత అనుభవించి కూడా ఇప్పుడు మనకి నిజంగా అంత తీవ్రమైన భక్తులు ఏదేమో అనిపిస్తుంది, స్వామిని చూడకుండా స్వామితో మాట్లాడకుండా. కొంతమంది స్వామిని చూసుంటారు మాట్లాడుండ్రు ఇంటర్వ్యూ ఉండదు, అయినా ఎంత భక్తికి వస్తున్నారు అంతసేపు కూర్చుంటున్నారని నిజంగా వాళ్ళదే భక్తి ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి చూసినప్పుడు. అంతే కదా ఇప్పుడు మనం ఆయన మాటలన్నీ విన్నప్పుడు ఎవరితో మాట్లాడిన కూడా మనం విన్నప్పుడు స్వామి గొంతు విన్నాము ఆయన విన్నాము ఆయన చూసాము అని అట్లా వాళ్ళకి అట్లా ఆలోచన కూడా రాదు కదా పాపం. అయినా కూడా చూడు భగవంతుడు చూడాలి, ఒక్కసారైనా చూడాలని ఎంత నిజంగా చూస్తే అందులో ఉపవాసాలు అప్పుడు ఉండడానికి వస్తలేకపోయినా ఎక్కడైనా ఇబ్బంది పడి అట్లా వస్తే వీళ్ళదే నిజం భక్తి అనిపిస్తుంది. ఇవన్నీ వినాలి కదా, వింటారో అవి చూస్తారన్నమాట. అట్లా మనం ఇప్పుడు రాముని కృష్ణుని ఎట్లా అనుకుంటున్నామో వీళ్ళు అట్లా అయిపోతుంది కదా. ఇంకా ఒకటే మనం అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ఎవరు చెప్పినా అందరికీ. ఇప్పుడు మనం దీంట్లో చెప్పినట్టువి ఒక్క అట్లనే కాదు కదా ప్రతి ఒక్కరికి. అందుకని మనం ఆ మెసేజ్ ఒకరికొకరు చెప్పుకున్నామంటే వాళ్ళకి దానికి జ్ఞాపకం ఉండదు, ఓ వాళ్ళు తిరిగి చెప్పాడు కదా మనకి ఉంటుంది అనేసి అట్లా పనికొస్తుంది. అంతేగాని ఇది మనకేదో పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారు మన వరకేను ఇది అనేది మటుకు మన అదృష్టం వల్ల దొరికింది మనకి. కానీ మొదట్లో అయితే ఇంకా చాలా ఉండి తెలిసేది కాదు. అప్పుడు ఒక బుక్ కూడా కనిపించలే నాకు, ఇట్లా నోట్ చేసుకుంటారు మా కజిన్స్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఎన్నిసార్లు అడిగినాయి వెతకమన్నాను ఎక్కడ, వాళ్ళది కూడా ఇది చూడమంటే కనిపించడం లేదు. అప్పుడు ఎక్కువగా మాకు తక్కువ మంది కదా బయట మాట్లాడిచ్చేవాళ్ళు, ఇట్లా పోతా అట్లా పోతా ఏం చేస్తున్నారు. నేను చెప్పాను కదా ఏ లైన్ లో కూర్చున్నాము, ఏ టోకన్ వచ్చింది, ఎక్కడ ఎవరితో మాట్లాడారు, మన పక్క చూసినారా లేదా, మనకు దర్శనం అట్లా అన్నమాట. అందుకని అక్కడ కూర్చున్నట్లా చూసుకుంటే ఒకసారి ఆ లైన్ స్వామి తిరగడము అట్లా గుర్తొస్తుంటుంది. నిన్న పిల్లలు అనంతపురం పిల్లలు పాడుతుంటే అదే గుర్తుకొచ్చింది నాకు. నేను ఇక్కడ జాయిన్ కాలేదు అప్పటికి, 93 నేను జాయిన్ అయ్యింది, బహుశా 90s ఆ ప్రాంతాల్లో. ఎప్పుడు ఇట్లా లైన్లో కూర్చున్నాము, ఆ పిల్లలు ఏం చేశారు, ఇప్పుడు స్టూడెంట్స్ కూర్చున్న లేడీస్ సైడ్ కూర్చుంటారు కదా అక్కడ ఇట్లా కూర్చొని ఉన్నారు అంతే. స్వామి అప్పుడు ఈ రూమ్ లోంచి వచ్చేవాళ్ళు, అక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇట్లా వచ్చి అట్లా చూస్తే వాళ్ళు చాలా మంది పాపం ఏడుస్తున్నారు, అంటే లాస్ట్ అయిపోయింది ఇంకా పోతున్నామని అట్లా నడుస్తూ ఇట్లా పుష్ప మేడం వాళ్ళ దగ్గర అక్కడ నిలబడి ఉన్నారు, స్టూడెంట్స్ అంతా అట్లా కూర్చో ఉన్నారు. స్వామి అక్కడ నుంచి చూస్తా అట్లా వచ్చి అక్కడ లైన్లో పెద్దమ్మ మా కజిన్ సిస్టర్స్ మేము అందరూ ఫస్ట్ లైన్లో కూర్చోండి. అక్కడి నుంచి చూడు వీళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు ఇట్లా, రేపొద్దున పెళ్లి అయిపోతే అంతా మర్చిపోతారు. పాపం పుష్పమేడం లేదు స్వామి పిల్లలు లేలే స్వామిని వాళ్ళు అంటున్నారు, ఆ తమాస నవ్వేస్తున్నారు మళ్ళీ అట్లా ఆ మాదిరిగా. నిన్న వాళ్ళది పాట పాడుతుంటే నాకు అది జ్ఞాపకం వచ్చింది, ఆ లైన్లో కూర్చోడం వీళ్ళు అనడం అట్లా కొన్ని కొన్ని మనకు ఫ్లాష్ లాగా పాతవి స్వామి అన్న మాటలు గుర్తు, ఎంత నవ్వుతన హాస్యంగా వాళ్ళని. కానీ మళ్ళీ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏడుస్తున్నారు అనేది కూడా తెలుస్తా, పాడు పాడండి ఇంకా అట్లా ఇట్లా కూర్చొని అక్కడే పాడేవాళ్ళు. స్వామి ఏడుస్తానే పాడారు అప్పుడు పాపం, ఇప్పుడు ఇప్పుడు ఇట్లా కూడా లేదు పాపం, మ్యూజిక్ ఇంత ఎక్కువ లేదు అప్పుడు. చిన్న హార్మోనియం ఇంకేదో కొంచెం మ్యూజిక్ పెట్టేసి అక్కడే కళ్ళు తుడుచుకుంటా ఏడుస్తా పాట తెలుస్తా ఉంటుంది దాంట్లో కూడా, రికార్డు ఉండుంటే బాగుండేదేమో అనుకుంటా తెలిసేది ఇంకా బాగా. ఇట్లా చాలా స్లిప్గా మరి కొంతమంది డయాబెటీస్ వెళ్తాం నాకు అప్పుడు అర్థమయ్యేది కదా, ఏంట్రా ఇవన్నీ స్వామిని అడుగుతున్నారు అనుకునేదాన్ని. స్వామి నేను నాకు షుగర్ ఉంది స్వామి, నేను అది తినొచ్చా ఇది తినొచ్చా ఆ పండు తినొచ్చా ఈ పండు తినొచ్చా అంటే అన్ని తిను షుగర్ ఎక్కువైపోతుంది, డాక్టర్ చెప్పారు కదా
చెప్తారు స్వామి నాకు పైకి పోవాలన్నది స్వామి. పైకంటే ఎక్కడికి వెళ్తావు, ఇంకేముంది స్వామి అయిపోయింది, అక్కడేముంది, ఎవరుండరు, నువ్వు మాట్లాడేవాళ్ళు కూడా ఉండరు, ఇక్కడైతే 10 మందితో మాట్లాడుతూ కూర్చుంటున్నావు అంటే వాగుడు ఉంటుంది అట్లన్నమాట. అక్కడ మాట్లాడేవాళ్ళు ఉండరు, నీకు తిండి పెట్టేవాళ్ళు ఉండరు, ఇక్కడనైతే నాకు తగు వేసుకోవచ్చు మాట్లాడవచ్చు అట్లా. ఇంకెవరన్నా ఊరికి వెళ్తామంటే అసలు పెద్దవాళ్ళు, పండి పండి అక్కడికి వెళ్ళి కోడళ్ళని విసిగించండి, వాళ్ళు చచ్చి వాళ్ళు తినండి, మీరు తిట్టండి, మళ్ళీ తిరిగి రండి. అంటే స్వామి ఏంటి, అన్ని చేసేసుకుని మళ్ళీ నా దగ్గరికే వస్తారు అనేసి అట్లా హాస్యంగానే ఉండేది. కానీ దాంట్లో అర్థం ఉంది కదా చూడు, మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏం అనకూడదు, మంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి పుట్టిపర్తలు ఉన్నాం కదా మనం, స్వామి ఆదేశాలు కొన్నైనా పాటించాలి కదా. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా ప్రేమగా చూసి అట్లా చూస్తే వాళ్ళు మనల్ని ప్రేమగా చూస్తారు. వాళ్ళు అయ్యో రాలేదే ఆమె అనుకుంటారు అట్లా, పోతాడు ఎప్పుడప్పుడు పోతుంది అనుకుంటారు, నుంచి తిడతా వాళ్ళని వాళ్ళని తిడతారు, మళ్ళీ తిరిగి వస్తావు, పోయిరా పోయిరా. ఇంకొక పెద్ద ఆమె చాలాసార్లు పోతాను అనేది, వద్దు వద్దు వద్దన్నారు అని ఊరికి పోతానని. ఏదో ఏంటి మనవరాలు పెళ్ళానో ఇంకా ఎందుకు ఈ బంధాలని స్వామి అనిపించేది అనుకుంటా ఆయనకి. మన కొడుకు బిడ్డ పెళ్లి, కూతురు బిడ్డ పెళ్ళానో ఏదో అడుగుతా, 4-5 సార్లు అడిగింది ఆమె, వద్దు వద్దు అన్నారు. మళ్ళీ మళ్ళీ అడిగింది అమ్మ. ఇంకా స్వామికి నాకు అనిపించింది కొన్ని మనం మంచి చెప్తారేమో, మనం విసిగించిన తర్వాత మీ ఇష్టం మనం వదిలేస్తాం చూడండి మన పిల్లల్ని, అదే మరి నీ ఇష్టం పోయి ఏడ్చుకొని రాబో. అంటే వృధా నువ్వు పోయి అక్కడికి ఇంత మంచి అవకాశం, ఏదో పండగ టైం కూడా సమ్ దసరా దగ్గరలో ఉందో ఏమో నాకు తెలియదు, ఈ మీద ప్రిపరేషన్స్ వాళ్ళ దగ్గర ఉండాలా పెద్ద ఆవిడని పోవాలనుకోవడం, ఇంత మంచిదాన్ని వదులుకొని అక్కడికి పోవడం పండుగలు చూసుకొని పోండి. అంటే మళ్లీ మళ్లీ మనకి అవకాశం దొరకదు కదా అని పాపం తన భగవంతుడిని తెలుసు కూడా, భగవంతుడి దగ్గర మన ఉండే అవకాశం ఎక్కడ పోగొట్టుకుంటామో అని మన కోసరం చెప్తానే ఉన్నాం. ఎక్కువ జగమస్తి ఎంతో సంతోషం స్వామికి నవ్వుతూ అందరిని అట్లా తిరగా తిరిగి చూసి చూసి వచ్చేవాళ్ళం. బతికి నడుచుకుంటా కూడా భలేదిగా ఉండేది. వచ్చామంటే కూడా ఎంతో సంతోషం, అబ్బా బంధాల్లోంచి బయటపడి వచ్చినారు కొంచెం అన్నట్టుగా ఇక్కడ ఆనందం అనిపించిన ఇది వెళ్ళి మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. అట్లా వదిలిపెట్టకూడదు, బాధ్యతలు చేయండి కానీ ఇది జ్ఞాపకం పెట్టుకొని చేయండి అనేటట్టు ప్రతి పదంలో అది నిజంగా మంత్రమే అనుకుంటుంది. ప్రతి స్వామి వాక్యంలో మనం గనా అనలైజ్ చేస్తే మటుకు ప్రతి దాంట్లోనే ఉందండి. చిన్న మాట కూడా ఊరికి వృధాగా మాట్లాడనే మాట్లాడరు. ఆ టైంలో మనకి తెలియదు అయితే ఇంత వేదాంతం అర్థం కాక ఏదో మనలో మనని మనిషిగా వచ్చి మాట్లాడుతున్నాడు అని ఆ క్షణంలో అనుకోవడమో లేకపోతే ఏంటో తెలియదు, మర్చిపోతాం ఆ టైంలో. మళ్ళీ ఒకసారి కూడా రాముడు జుళ్ళ కృష్ణుడు జుళ్ళ అనుకుంటాం కానీ వచ్చినప్పుడు ఈయన చూసి మనం ఏం చేసామా, మళ్ళీ ఏడుస్తాం కదా ఇట్లేనో అనుకుంటాం. కానీ ఇదే ఇదే ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోండి, ఇంకో దాంట్లో చెప్తా నేను 96 ఏళ్ళు ఉంటానంటారు, నెక్స్ట్ దాంట్లో కావాలంటారు అనుకుంటా. ఆవిడ అనిపిస్తుంది మనతో విసుగెత్తి పోయినారేమో, లేకపోతే ఎందుకు పోయి ఉంటారు ఆయన, అన్ని రోజులు ఉండాలి ఉండాలి ఉండాలి అని అన్నిసార్లు చెప్పిన ఆయన, మనం ఒక్కటి ఆచరించలేకపోయేటప్పటికి ఆయనకి కష్టం వేసింది, తల్లికైనా విసిగేస్తుంది కదా చెప్పి చెప్పి చెప్పి మనం ఒక్కటే చేయకపోతే అట్లయిందేమో అనిపిస్తుంది సారు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఉపాయంతో అపాయమును ఏ విధంగా తప్పించుకొనవచ్చునో తెలిపే నొప్పించక తా నొవ్వక అనే చిన్న కథని ఇప్పుడు విందాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడుండేవాడు. అతనిని పరీక్ష చేయాలని శ్రీలక్ష్మి, దరిద్రలక్ష్మి ఇద్దరూ వచ్చారు. అతని వద్దకు వచ్చి అతనితో, "మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పగలవా?" అని అడిగారు. ధనవంతుడు గొప్ప చిక్కులో పడ్డాడు. శ్రీలక్ష్మి అందంగా ఉన్నదంటే దరిద్రదేవత తనను పట్టుకుని పీడించవచ్చు. దరిద్రలక్ష్మి అందంగా ఉన్నదంటే శ్రీలక్ష్మికి కోపం వచ్చి వెళ్లిపోతుందేమో అని మానసిక ఆందోళన పడుతూ ఆలోచించాడు. అతనికి ఒక గొప్ప యుక్తి స్ఫురించింది. వారితో, "అమ్మలారా, మీరు అటూ ఇటూ నడవండమ్మా, మీలో ఎవరు అందంగా ఉంటారో చెప్తాను" అన్నాడు. మరలా, "మీలో ఒకరు రండి, మరొకరు పొండి, ఆ విధంగా నడవండి" అన్నాడు. వారట్లే చేశారు. ధనవంతుడు చిరునవ్వుతో గంభీరంగా, "అమ్మా లక్ష్మీదేవి, నీవు వస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటావమ్మా. అమ్మా దరిద్రలక్ష్మి, నీవు పోతున్నప్పుడు చాలా అందంగా ఉంటావమ్మా" అన్నాడు. ఆ విధంగా యుక్తిగా ఇద్దరినీ తృప్తిపరిచాడు. ప్రతి ఒక్కరికి యుక్తి అవసరం. యుక్తి వలన శక్తి సంపాదించవచ్చును. ఉపాయంతో అపాయమును తప్పించుకొనవచ్చును.

0: లగువులు
1: గురువులు
0: పెద్దల మాట
1: పిల్లల నోట లగువులు
0: గురువులు
1: పెద్దల మాట
0: పిల్లల నోట
1: లగువులు
0: లగువులు
1: గురువులు
0: గురువులు లగువులు
1: గురువులు
0: లగువులు
1: గురువులు
0: లగువులు
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు పెద్దల మాట పిల్లల నోట కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన భాగంలో పోయిన వారం శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలచే బాల వికాస్ తరగతి రూపంలో అందించబడిన వినూత్న కార్యక్రమంలోని తరువాయి భాగాన్ని మీరు వింటారు. ఇందులో బాల వికాస్ టీచర్ విద్యార్థినులుగా పాత్రలను పోషించిన స్కూల్ పిల్లలు ముక్తి, గౌతమి, రాజీ, మనోజ్ఞ, ప్రశాంతి.

0: ఇంకా స్వామి ఏమన్నారో వినండి.
1: అదేమిటో చెప్పండి టీచర్.
0: ఈ ధనం కాలి చెప్పు లాంటిదట. కాలి చెప్పు లూజ్గా ఉన్నా బిగుతుగా ఉన్నా నడవడం కష్టం. కాబట్టి కాలి చెప్పులు మనకు సరిపోయేటట్లు ఉండాలి.
2: నిజమే టీచర్, చెప్పులు లూజ్గా ఉంటే జారిపోతాయి, బిగుతుగా ఉంటే పాదాలు బొబ్బలెక్కుతాయి.
0: అలాగే ధనం కూడా మన అవసరాలకు సరిపోయే విధంగా ఉండాలి. ధనం ఎక్కువగా ఉన్న ధనికుడికి నిద్ర కూడా ఉండదు. రాత్రి పగలు దాన్ని కాపాడుకోవడమే సరిపోతుంది.
3: ఎంత కాపాడుకున్నా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి కదా.
0: దొంగతనాలు, దోపిడీలు, ఒకరినొకరు చంపుకోవడాలు జరగకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. దీన్ని అనుసరిస్తే జగత్తు అంతటా శాంతి నెలకొంటుంది.
4: అదేమిటో చెప్పండి టీచర్.
0: ఏముంది, ధర్మమూలం ఇదం జగత్ అని అందరూ విశ్వసించాలి. అంటే ప్రాచీన కాలంలో ధర్మమే అన్నింటికీ మూలంగా తలంచేవారు. ధర్మాన్ని ప్రాణ సమానంగా భావించేవారు. ఆనాటి రాజులు, ప్రజలు కూడా ధర్మ మార్గంలో నడుచుకునేవారు. చతుర్విధ పురుషార్థాలలో మొదటిది ఏది?
4: ధర్మం టీచర్.
0: తక్కినవి?
2: అర్థము, కామము, మోక్షము.
0: పురుషార్థాలన్నింటికీ ధర్మంగా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. దీన్ని అనుసరిస్తే జగత్తు అంతటా శాంతి నెలకొంటుంది.
4: అదేమిటో చెప్పండి టీచర్.
0: ఏముంది.

0: అర్థము, కామము, మోక్షము. పురుషార్థాలన్నింటికీ ధర్మం పునాది వంటిది. ధర్మ మార్గంలోనే అర్థాన్ని అంటే ధనాన్ని సంపాదించాలి. ధర్మ మార్గంలోనే కోరికలను నెరవేర్చుకోవాలి.
1: అయితే టీచర్, రాజులు ధర్మాన్ని ఆచరిస్తారని, ప్రజలు కూడా ప్రభువును అనుసరిస్తారని చెప్పారు కదా. అలా ధర్మ మార్గంలో నడుచుకున్న వారి కథ ఏదైనా చెప్పరు?
0: రఘుమహారాజు రాజ్యం చేసే కాలంలో వరతంతు మహాముని ఆశ్రమంలో కౌత్సుడు అనే విద్యార్థి ఉండేవాడు. ఒకనాడు ఆ ఆశ్రమంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి గురువు శిష్యులతో ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి.

0: నాయనా, కౌత్సకుమారా, ఈనాటితో నీ విద్యాభ్యాసం పూర్తి అయింది. 4 వేదాలు, 6 శాస్త్రాలు చక్కగా అభ్యసించావు. ఇక నీవు నీ మాతాపితలను చేరి వారికి ఆనందాన్ని కలిగించు. వారి సేవలో జీవితాన్ని సార్థకం చేసుకో. త్వరలో గృహస్థాశ్రమాన్ని స్వీకరించి నీ కర్తవ్య కర్మలను సక్రమంగా నిర్వర్తించుకుంటూ ఇతోధికంగా సమాజానికి సేవ చేయి.
1: గురుదేవా, తమరు పుత్రవాత్సల్యంతో నన్ను ఇంతకాలము పోషించి విద్యాబుద్ధులు నేర్పి నన్ను ఇంతవానినిగా తీర్చిదిద్దారు. విద్యాభ్యాసానంతరం గురువుకు వారు కోరిన గురుదక్షిణ సమర్పించుకోవడం మన ప్రాచీన సంప్రదాయం. అందులకు తగిన విధంగా నేను తమకు గురుదక్షిణ సమర్పించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తమకు నేనేమి దక్షిణగా సమర్పించుకుని మీ రుణం తీర్చుకోగలనో సెలవీయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
0: నాయనా, నీవు వినయ విధేయతలతో నాకు వివిధ రీతులుగా సేవలు సలిపావు. పట్టుదలతో, క్రమశిక్షణతో విద్యను అభ్యసించావు. ఏనాడునూ నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించలేదు. నీ సత్ప్రవర్తన, వినయశీలములే నాకు గురుదక్షిణ. అంతకు మించి నీవేమియూ నీ గురువునకు సమర్పించవలసిన పనిలేదు.
1: గురువర్యా, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలదన్నే అధికారం మనకు లేదు. తమరు గురుదక్షిణ స్వీకరించితేనే నా మనస్సుకు సంతోషం కలుగుతుంది. కనుక తామేమి కోరదల్చినా దానిని సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాదనక సెలవీయండి స్వామి.
0: కౌత్సకుమారా, సకల సద్గుణ సంపన్నుడవు, వినయశీలుడవైన నీవు నాకు ఏమీ అందించవలసిన అగత్యం లేదు. కోరవలసిన అవసరము నాకు లేదు. నేను నిండు మనస్సుతో నిన్ను ఆశీర్వదించి పంపుతున్నాను. నీకు శుభము కలుగుగాక. పోయిరమ్ము నాయనా.
1: గురుదేవా, గురుదక్షిణ సమర్పించకుండా నేను నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లితే వారూ హర్షించరు. తమరు కోరితీరాలి, నేను సమర్పించుకోవాలి. కాదనక సెలవీయండి మహాత్మా.
0: ఇతడు నేను ఏమీ కోరనిదే ఆశ్రమాన్ని విడువడు. ఏదైనా ఇతడు సమర్పించుకోవడానికి వీలు కానిది, సమర్పించలేనిది కోరి ఇతనిని మరలింపజేయడం మేలు. అయితే నాయనా, నీవు నా వద్ద నేర్చిన 14 విద్యలకు 14 కోట్ల బంగారు నాణ్యాలు నాకు సమర్పించు. అదే నీవు నాకు చెల్లించవలసిన గురుదక్షిణ.
1: ధన్యోస్మి గురుదేవా. త్వరలో తమరు కోరిన ద్రవ్యంతో మీ సన్నిధికి చేరుకుంటాను. నన్నాశీర్వదించండి.
0: ఆయుష్మాన్ భవ. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు.
1: గురుదేవులు నేను తీర్చలేని గురుదక్షిణ కోరుకున్నారు. ఇంతటి ద్రవ్యాన్ని సామాన్య మానవులెవ్వరూ నాకు సమకూర్చలేరు. ఒక్క రఘుమహారాజే అందుకు సమర్థుడు. వెంటబడి కుంటినక్కను కొట్టే కంటే గురితప్పినా పులినే కొట్టాలి అని సామెత. సామాన్యులను యాచించే కంటే శక్తి సంపన్నుడు, పరాక్రమవంతుడైన మహారాజునే యాచించడం శ్రేయస్కరం. అతడు తప్ప మరెవ్వరూ అంత ద్రవ్యాన్ని నాకిచ్చి నా కోరిక నెరవేర్చలేరు.

0: మహారాజుని ఆశ్రయించెద.
1: దిలీపుని కుమారుడు రఘువు తమకు నమస్కరించుచున్నాడు. నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆనందింపజేయండి విప్రోత్తమా.
0: ఆయుష్మాన్ భవ రాజా. తనలోని జలమునంతటినీ వర్షించి వట్టిపోయిన మేఘం వలె నీవు యాచకులకు నీ సర్వస్వాన్ని సమర్పించి పేదవడినట్లున్నావు. లేకున్నా చక్రవర్తివైన నీవు మృణ్మయ పాత్రతో అర్ఘ్యమిచ్చెదవా?
1: స్వామి, మీరు సెలవిచ్చినట్లుగా యాచకులకు సమస్తాన్నీ సమర్పించిన మాట వాస్తవమే. అయినప్పటికీ
0: జలములేని మేఘాన్ని చాతకం కూడా యాచించదు కదా. నా కోరికను నీవు తీర్చలేవు. నేను మరొక దాతనాశ్రయించేదా.
1: ధనార్యై వచ్చిన విప్రుడు ధనమును స్వీకరించకయే పోవుట మా వంశ గౌరవానికే కళంకం. మీ కోరిక ఏమిటో సెలవీయండి, దానిని నెరవేర్చడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను.
0: నా గురుదేవులకు గురుదక్షిణ చెల్లించవలసి నేను నిన్ను ఆశ్రయించాను.
1: అదేమిటో సెలవీయండి స్వామి.
0: 14 విద్యలు నేర్చినందుకు 14 కోట్ల బంగారు నాణేలు సమర్పించమని మా గురుదేవులు నన్ను ఆజ్ఞాపించారు. నీవు అంతటి ద్రవ్యాన్ని నాకు సమకూర్చగలవా?
1: స్వామి, తమరు ఈరోజు మా అగ్నిగృహంలో విశ్రాంతి తీసుకోండి. రేపటిలోగా నేనా ద్రవ్యాన్ని సమకూర్చగలను.
0: అట్లే అగుగాక.
1: ఎవరక్కడా?
2: చిత్తం ప్రభు.
1: భటులారా, వీరికి మన అగ్నిగృహానికి దారి చూపండి. వేళ వేళకు వారికేమి కావలనో అవన్నీ సమకూర్చండి. వారి అనుష్ఠానానికి స్నానపానాలకు అన్ని ఏర్పాట్లు చేయండి. ధనాగారంలోని ధనమంతా దాన ధర్మాలు చేశాను. అడిగిన వారికి లేదనకుండా దానమియడం చేత ఖజానాలు చిల్లిగవ్వ కూడా లేదు. చివరకు నా ఆభరణాలు కూడా దానం చేశాను. 14 కోట్ల బంగారు నాణాలు మరునాటికి సేకరించడం ఎలా? ధర్మ మార్గంలో ప్రజల నుండి వసూలు చేయవలసిన పన్నులు కూడా పూర్తి అయినాయి. మరలా వారి నుండి కోరడం అధర్మమవుతుంది. ఒకరిని తృప్తిపరచడానికి మరొకరిని బాధించడం ధర్మం కాదు. దైవమా, ఏది దాది? ఆ దేవతల అనుగ్రహం వల్ల భూమి మీదను ఆకాశంలోను నీటి మీదను సంచరించగల రథం నా దగ్గర ఉన్నది. దాని సహాయంతో కుబేరునిపై దండెత్తిన మునికుమారునికి ధనం సమకూర్చవచ్చు. ఎవరక్కడా?
2: చిత్తం ప్రభు.
1: రేపటి దినం దండయాత్రకు తగిన ఏర్పాట్లు చేయమని, రథాన్ని సిద్ధం చేయమని సేనాపతికి మామాటగా చెప్పండి.
2: చిత్తం ప్రభు.
3: మహారాజా, అద్భుతం, మహాద్భుతం.
1: ఏమిటి, ఏమద్భుతం జరిగింది?
3: మహారాజా, రాత్రికి రాత్రి మన ఖజానా నిండిపోయింది. లెక్కలేనని బంగారు నాణాలు. తమరికి వార్త విన్నవించుకోవాలని వచ్చాను.
1: రాత్రికి రాత్రి ఖజానాలో కనకవర్షం కురేడమా? ఇంతగా ఉందే?
3: నిజం మహారాజా. కోశాగారంలో వీసవంత కూడా ఖాళీ లేకుండా అంతా బంగారు నాణాలే.
1: విప్రవర్యుని కోరిక తీర్చే నిమిత్తం నేనీనాడు కుబేరుడి అలకానగరంపై దండెత్తాలని నిర్ణయించుకున్నాను. నా ఆలోచన గ్రహించిన కుబేరుడు మన ఖజానాలో కనకవర్షం కురిపించాడు. యుద్ధం చేయవలసిన అగత్యం లేకుండా మన కోరిక నెరవేరింది. ఇది నిజంగా అద్భుతమే. వెంటనే ఋషివర్యుని ప్రవేశపెట్టండి. మహాత్మా, మీ రాక వల్ల ఒక మహాద్భుతం జరిగింది.
0: ఏమిటది మహారాజా?
1: 14 కోట్ల బంగారు నాణాలు తమకు సమకూర్చవలనంటే కుబేరునిపై దండెత్తడం కంటే మరో మార్గం లేదని నేను భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేయమని సేనాపతికి ఆజ్ఞ ఇచ్చాను. ఈ విషయం తెలిసిన కుబేరుడు నేను కోరకుండగనే, యుద్ధం చేయకుండగనే కోశాగారాన్ని రాత్రికి రాత్రి నింపివేశాడు. ఈ ధనమంతా మీరు స్వీకరించండి. మీ గురువుగారికి గురుదక్షిణ సమర్పించండి.
0: సంతోషం రాజా. అయితే నేను కోరినది 14 కోట్ల బంగారు నాణాలు మాత్రమే. అంతకు మించి నేను స్వీకరించలేను. ఖజానాలోని సొమ్మంతా నాకెందుకు?
1: స్వామి, ఈ ద్రవ్యమంతా మీ నిమిత్తమే కుబేరుడు ప్రసాదించాడు. మీ ఈ ద్రవ్యాన్ని నేను మిగుల్చుకోవడం అధర్మం కదా. కనుక మీరు ఈ ధనాన్ని స్వీకరించండి. ఇది మీకు చెందవలసిందే కాని నాది కాదు.
0: నేను కోరిన ద్రవ్యం కంటే చిల్లి గవ్వైనా అధికంగా స్వీకరించడం నాకు మాత్రం ధర్మమా మహారాజా? నేను కోరినంత నాకు సమకూర్చితే అంతే చాలు.
1: ధర్మాన్ని నిలబెట్టవలసిన రాజే అధర్మానికి వడిగట్టడమా? హేదు మహాత్మా, ఈ ధనమంతా మీరు స్వీకరించక తప్పదు.
0: లేదు మహారాజా, నేను కోరినంతనే నేను స్వీకరించగలను. అంతకు మించి నేను అంగీకరించలేను, అందుకోనూ లేను.
1: అయితే మహాత్మా, ఈ ధర్మ సంకటం నుండి బయటపడేందుకు ఒక్కటే మార్గం నాకు స్ఫురించింది. ఈ ధనం మీరు యాచించినది గురుదక్షిణ కోసం. నేను కుబేరునిపై దండెత్తవలననుకున్నది మీ నిమిత్తం. 14 కోట్లు మీరెలాగో మోయలేరు కనుక ఈ ద్రవ్యమంతా గురువు సన్నిధికి నేనే పంపగలను. అప్పుడు ఇరువురము అధర్మాచరణ దోషం నుండి విముక్తులం కాగలం. నేను కూడా మీతో పాటు మహాముని సన్నిధికి వచ్చి ధనం సమర్పించుకుంటాను.
0: ఇది నాకు అంగీకారమే.
4: మహారాజా, 14 కోట్ల బంగారు నాణ్యాలు నాకు కావాలనే కోరికతో నేను ఈ గురుదక్షిణ కోరలేదు. కౌత్సుడు గురుదక్షిణ స్వీకరించి తీరాలి అని పట్టుపట్టడం చేత అతడు సమకూర్చలేడనే ఉద్దేశంతో శక్తికి మించిన పని అని తాను తన పట్టు వీడుతాడనే భావనతో నేను ఈ విధంగా కోరవలసి వచ్చింది. సర్వసంగ పరిత్యాగులము, వన్యసీమలలో వసించే మాకు ఈ ధనంతో నిమిత్తం లేదు. సర్వము ప్రకృతి మాతయే మాకు సమకూర్చుతున్నది. ధర్మప్రభువైన నీ పాలనలో మాకు ఏ లోటు లేదు. అయితే కౌత్సుడు సరియైన దాతనే ఆశ్రయించాడు.
1: మహాత్మా, జరిగిందంతా మీకు నేను తెలుపవలసిన పని లేదు. దివ్య దృష్టితో మీరు సర్వము గ్రహించగల సమర్థులు. ఈ ధర్మ సంకటం నుండి మేము బయటపడాలంటే మీరు ఈ ద్రవ్యమంతా స్వీకరించాలి.
0: గురుదేవా, తాము కోరినది 14 కోట్ల బంగారు నాణాలే అయినా మహారాజు ధనమంతా స్వీకరించి గురుదక్షిణ చెల్లించమని నన్ను బలవంత పెట్టుతున్నారు. నాకు తరుణోపాయం తామే సెలవీయండి.
4: నీవు కోరిన విధంగా నీవు సమర్పించిన గురుదక్షిణ నేను స్వీకరిస్తున్నాను. రాజు ప్రజల శ్రేయస్సు అనవరతమూ ఆశిస్తూ ఉండాలి. ఈ ద్రవ్యమంతటినీ ప్రజోపయోగ కార్యాలకై వినియోగించవలసిందిగా దీనిని తిరిగి మహారాజు పరం చేస్తున్నాను. ఈ రూపంగా మీరిరువురు, కడకు నేను ఈ ధర్మ సంగడం నుండి బయటపడగలుగుతున్నాము.
0: ధన్యోస్మి గురుదేవా, ఇక నాకు సెలవిప్పించండి.
4: మంచిది నాయనా.
1: మహాత్మా, మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. ఈ ద్రవ్యమంతటినీ ప్రజలకై వినియోగించదగాక. పోయి వచ్చేదను.
4: యశస్వీభవ.

ఈ రఘుమహారాజు కుమారుడు అజుడు, అజుని కుమారుడు దశరథుడు, దశరథుని కుమారుడు శ్రీరాముడు. అంటే రఘుమహారాజు శ్రీరామచంద్రునికి ముత్తాత అన్నమాట. అంటే ఇది త్రేతాయుగంలో జరిగింది.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలచే రూపొందించబడిన కార్యక్రమంలోని రెండవ భాగంలో కౌత్సుని కథను విన్నారు. వచ్చేవారం తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

భవ భయ హరణా వందిత చరణా భవ భయ హరణా భవ భయ హరణా వందిత చరణా భవ భయ హరణా జయ రాధ జయ మాధవా సౌరీ.

రేడియో సాయి శ్రోతులందరికీ హృదయపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో 2011 గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైన తెలుగు స్ట్రీమ్ 2014 తమ 3వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపుకుంది. ఈ సందర్భంగా 2014 జూలై 14వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత అందరూ కలిసి వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను ప్రేమతో స్వామికి సమర్పించడం జరిగింది. 3వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను 7 భాగాలుగా మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. 3వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోని మొదటి భాగం పునఃప్రసారం ఇప్పుడు మీరు వినండి.

0: అలవటలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్లినున్న దినము దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టానంబు పెట్టు దినము. మహనీయులెవరైనా మన కడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములే.
1: ఓం శ్రీ సాయిరాం. చిరునవ్వుల వెన్నెలను కురిపించే చల్లని స్వామి, పలుకుల ముత్యాలు చిలుకు ప్రేమమూర్తి, మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ 76వ జన్మదినోత్సవ సందర్భంగా 2001 సంవత్సరంలో గురు పూర్ణిమ పర్వదినాన తమ అమృత హస్తాలతో విశ్వవ్యాప్తంగా రేడియో సాయి ప్రసారాలు ప్రారంభించారు. స్వామి మాటే ఒక మంత్రం, వారి ఉపన్యాసమే ఒక ఉపనిషత్తు, వారి ప్రబోధమే ఒక భగవద్గీత, వారి జీవితమే జగతికి సందేశం. వారి వచనామృతాన్ని, అపురూపము అపూర్వము అయిన వారి జీవిత విశేషాలని, వారి దివ్య ప్రేమ సౌరభాన్ని, వారి కరుణారసవాహిని విశ్వమానవాళికి అందించడమే అందరినీ ప్రేమ నిస్వార్థ సేవా మార్గం వైపు పయనించేలా చైతన్యవంతుల్ని చేయడమే రేడియో సాయి ప్రసారాల పరమార్థం. స్వామి అమృత హస్తాలతో ప్రారంభించిన రేడియో సాయి శాఖోపశాఖలుగా విస్తరించి నేడు అమెరి స్ట్రీం, ఆఫ్రి స్ట్రీం, భజన స్ట్రీం, డిస్కో స్ట్రీం, తెలుగు స్ట్రీంలుగా విశ్వవ్యాప్తంగా లక్షలాది శ్రోతల్ని అలరిస్తోంది. ప్రొఫెసర్ జి వెంకట్రామన్ వినయపూర్వక ప్రార్థనను మన్నించి భగవాన్ బాబావారు 2011 ఫిబ్రవరి నెలలో తెలుగు స్ట్రీం 24 గంటల ప్రసారాలకు అనుమతిని ప్రసాదించి ఆశీర్వదించారు. స్వామి ఆశీస్సులతో 2011 జూలై 15 పరమ పవిత్రమైన గురు పూర్ణిమ మహోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీం ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ప్రొఫెసర్ జి వెంకట్రామన్ మార్గదర్శకత్వంలో తెలుగు ప్రసారాలు నిర్విరామంగా రసజ్ఞ మనోజ్ఞంగా సాగిపోతున్నాయి. ప్రశాంత నిలయంతో పాటు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఎందరో మేధావులు, సంగీత విద్వాంసులు, స్వామి భక్తులు, సత్యసాయి సేవా సంస్థలు పుంఖానుపుంఖంగా నాటకాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, ప్రముఖులతో భక్తులతో ఇంటర్వ్యూలు, సంగీత కచేరీలు, భక్తి గీతాలతో ఎంతో వైవిధ్యం గల కార్యక్రమాలు రూపొందించి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రసారాలను సుసంపన్నం చేశారు. ఈనాడు స్వామివారి దయతో తెలుగు స్ట్రీమ్ తమ 3వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. స్వామి, మీ ముద్దుబిడ్డ అయిన ఈ తెలుగు స్ట్రీమ్ను చిరకాలం మీ సందేశాన్ని వ్యాప్తం చేసేటట్టు దీవించి ఆశీర్వదించమని మనసారా ప్రార్థిస్తూ శ్రోతలందరి తరపున, ఈ విశ్వ మానవాళి తరపున, రేడియో సాయి బృందం తరపున మీ దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ 1996 జూలై 14 గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా భగవాన్ అనుగ్రహించిన దివ్యోపన్యాసంతో నేటి ప్రసారాలకు శ్రీకారం చుడుతున్నాం.
0: జ్యోతి వెలుగుచునుండగా

విద్యార్థులారా, భారతీయ సంస్కృతి అందు సమస్త పదార్థములు కూడాను దైవస్వరూపమే. దైవం కానటువంటి పదార్థము, దైవం లేనటువంటి జీవము ఈ జగత్తులో కానరాదు. రాయి మొదలుకొని రత్నం వరకు, చీమ మొదలుకొని సింహం వరకు, పక్షి మొదలుకొని గరుడ వరకు, పర్వతం మొదలుకొని చిన్న గులక రాయి వరకు కూడాను దైవమే. కనుక భారతీయులు చెట్టును, గుట్టను, పుట్టను, మట్టిని కూడాను పూజిస్తూ వచ్చారు. ఈనాటి భారతీయులు ఈ పవిత్ర సాంప్రదాయంను విస్మరించి కేవలము ఈ లౌకిక జగత్తులో ఇవన్నీ కూడాను మూఢ విశ్వాసములుగా భావించి ఈ ఆధునిక యుగమునందు ఈ విద్యార్థులు కూడాను ఈ విధమైనటువంటి యొక్క మార్గంని అనుసరిస్తూ ప్రాచీన సాంప్రదాయమంతా కూడాను మూఢ విశ్వాసమని దానిని వెనుకకి నెట్టివేస్తున్నారు. భారతీయుల యొక్క విశ్వాసము గొప్ప అంతరాత్మతో కూడినటువంటిది. భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమతత్వమును మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వజీవులు యందు, సర్వ పదార్థములు యందు కూడాను ఈ ప్రేమతత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయుడు. కనుకనే త్యాగరాజు కూడాను

భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది. ఇందుకనడందు ఏదని సందేహము వలదు. భారతీయులు రోడ్డు పైన పడినటువంటి, దారిపైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడాను పూజిస్తూ వస్తున్నారు. విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడాను ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు. ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు. గుట్టను పూజిస్తూ వచ్చారు. గోవర్ధనగిరి పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడాను పూజించి వచ్చారు. ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడాను పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు. చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దానిని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడాను ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు. ఇప్పటికి కూడాను కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడాను చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము, ఇలాంటివంతా కూడాను సేవలు చేస్తూ వచ్చారు. భూతదయా పశ్చాత్తాపం అనేటువంటిది భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలము మూఢ విశ్వాసం అని భావించటము అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు. కానీ భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మభావము. సర్వుల యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచరింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధలు సల్పినటువంటి యొక్క భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం అని చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. సాంఘికమైనటువంటి యొక్క ధర్మము అనగా ఏ దేశమునందు కూడాను ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు. ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు. కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు. ఇది ఏ చిరకాలం నుండి కూడాను మన భారతదేశం అభివృద్ధిగాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగమును సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు. సాంఘికమైనటువంటి యొక్క జగత్తునందు, ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు, దివ్యమైనటువంటి భావమునందు, నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర. కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది. దేవుడు లేని స్థానం ఎక్కడ? దేవుడి కానటువంటి పదార్థం ఎక్కడ? భగవంతునిదే. అణువు రణీయాన్ మహతో మహీయాన్, ఈ అణువులు చేరించవలచేతనే ఘనంగా ఏర్పడుతున్నది. ప్రతి అణువునందు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ మాత్రం ముందుకు వస్తాడు? అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు. సర్వము పరమాణువుల యొక్క పవిత్రతనే యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి. అందువల్లనే ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాసు పాడుతూ వచ్చాడు. రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడి ప్రపంచంలో కానరాదు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నాడు. అనగా ప్రతి పదార్థం కూడాను మనల్ని రమింపచేసేటువంటిది. కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేసే ఈ దివ్యత్వాన్ని వీరు విస్మరిస్తూ పోతున్నారు. ఒట్టపూటి చదువులు మాత్రమే కాని బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది, జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు. పాప భయంబు పోయే పరిపాటైపోయెను సుస్కృతం బిలం, పాప భయంబు పోయే పరిపాటైపోయెను దుష్కృతం బిలం, వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకములో, దాపురమయ్యే లోకములో శ్రీపతి నామ చింతనమే చేకుర చేయు సుఖంబు మానవా, మానవా శ్రీపతి నామ చింతనమే చేకుర చేయు సుఖంబు. పుస్తకముల్ పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము, నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల, మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ ప్రకృతి విద్యలన్నీ దాత్రి నిరర్థకముల్ కదా మానవా. కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు. నుండి లేచి
మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా. జన్మ దుర్లభం, మానవ జన్మ ఎత్తి కూడాను ఇదియా మనం సంపాదించవలసింది, ఇదియా మనం సాధించవలసినటువంటిది, ఇదియా మనం పొందవలసినటువంటి ఆనందము కాదు. కాదు, మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు. కానీ ఆ సత్యనిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాము. ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే, ఇది కాదని నేను చెప్పటం లేదు. యమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య. ఇదంతా కూడాను కేవలం ప్రాకృతమైనటువంటిది, ఇది ప్రవృత్తి యొక్క తత్వము. కానీ మనది నివృత్తి యొక్క లక్షణం. ప్రవృత్తిది అనిత్యము అశాశ్వతము, నివృత్తి సత్యము నిత్యము. కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడాను మనం చెయ్యాలి. ఏమి ప్రయోజనం? పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు. కానీ పుస్తకంలో ఉంటుండాలి నాలెడ్జ్. ఈ పుస్తకం నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది? కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడాను మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుండాలి. కారణం ఏమిటి? అంత దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికే మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది. కనుక పుస్తకం యొక్క నాలెడ్జ్ కాదు మనకు కావాల్సినటువంటిది, మస్తకం యొక్క నాలెడ్జ్. అది ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని మనం సాధించాలంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో వీలు కాదు. భావం తద్భవతి. మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది. శ్రీనాథ్ చెప్పాడు, పూర్వకాలం నందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది. ఆ విలేజ్ పీపుల్ అందరూ వచ్చి ఆ శ్రీమంతుల యొక్క ఇంటి ముందు పెట్టినటువంటి జ్యోతి నుంచి వారింటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు. ఎందుకనగా ఆ శ్రీమంతుల ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం. ఈ సాంప్రదాయాన్ని పురస్కరించుకుని రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద. ఆ గోపికలు ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు. అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు. ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది. అయ్యో నా దురదృష్టము, నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడాను రేపల్లెన వదిలి మధురు చేరిపోయాడు కదా, నా నష్టం రాసిన వ్రత కన్న కలదా నూరేండు చింతిల్లినని అని చాలా చింతిస్తూ ఉండేటువంటిది. ఇంతకు పూర్వమంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది. కానీ ఆ సుగుణ యొక్క అదృష్టం ఏమిటో కానీ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చేసేసింది. అప్పుడు ఈ సుగుణనే వెళ్లవచ్చింది ఆ యొక్క జ్యోతిని వెలిగించడానికి. వెళ్లి వెళ్లేటప్పటికి ఆహా, ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది. దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుండాలి, కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు. గొప్ప గొప్ప పండితులంతా ఉంటున్నారు, కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు, మహాయోగులంతా ఉంటున్నారు, మహాత్యాగులంతా ఉంటున్నారు. ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది. ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపల్లను వదిలిపెట్టిపోయాడని నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది. ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం. ఆ దీపము వెలుగుతూ ఉండాలి. ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది, సుగుణ చేయి కూడాను కాలిపోతుంటుండాలి. ఎక్కడో బట్ట వాసన వస్తుందాది అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది. నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుకుంటూ వచ్చింది. ఇంకా అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా, వాళ్ళందరూ కాచుకున్నారు. కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల
కృష్ణుడు కనిపిస్తున్నాడు ఆ శివునకు. ఆ జ్యోతిలో కనిపించేటువంటి కృష్ణుడిని చూస్తూ తాను దేహాన్ని మర్చిపోయింది. అందరూ గోపికలు కూడి ఏమిటి నీకు ఏమి కనిపించిందని చెప్తే అప్పుడు ఆమె చెప్పినప్పటికీ ఈ గోపికలంతా రోడ్డంతా కూడా డాన్స్ ఆడుతూ ఉన్నారు. సుగుణకు కనిపించేనంట మన సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపి

0: నంట అదియే వేలికి తగిలిన మంట, సుగుణకు కనిపించేనంట, మనసుగుణకు కనిపించేనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించేనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు. ఏ పూజలు చేసింది? శివునకు పూజలంటే ఏమిటో, జపమంటే ఏమిటో, ధ్యానమంటే ఏమిటో ఏమీ తెలియదు. ఆనాటి ఈ యొక్క స్త్రీల యందు, బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు. అదే వాళ్ళ గొప్ప అదృష్టం. ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు. వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది. ఈనాటి ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది. ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యము. ఇంక ఈ పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము, ఉన్న నాలెడ్జిని కూడా ఊడగొట్టుకోవటము, జ్ఞాపశక్తి అంతా కూడా మందబడిపోవటము. ఈ విధంగా మానవుని యొక్క శక్తులు అంతా కూడాను కావలసినంత నిర్మూలం గావించుకుంటున్నాడు. ఆనాటి శిగుణ నిరంతరము చింతనే, కృష్ణ చింతనే. ఆ విశ్వాసమే ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము. ఇదే విధంగానే ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడుతుంటారు, కానీ మరొక దానిపైన కాదు. నేను చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమిపైన నిచ్చిన మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసము. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు. ప్రేమ విశ్వాసములే దీనికి మూల కారణాలు. ఇవే పెద్ద సాధన. పూర్వపు శరీరం యొక్క తత్వం నందు కూడాను బాంగ్రా అనేటువంటి గ్రామం లోపల హేమంత్ సింగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు, పరమ భక్తుడు సాయిబాబాకు, హేమంత్ పండిత్. అతనిని రెండవ పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు. ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడాను బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు. పండుకున్నాడు, 3 గంటలకు లేచాడు, చూచాడు ఎవరో పెద్ద ఆజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది, తలుపులు కూడాను తెరవబడింది. వచ్చాడు ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు. అన్నా సాబ్, రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు. చూచాడు ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు. ఇది స్వప్నం కాదు, నా బాబానే నా దగ్గరికి వచ్చాడు, రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట అని అప్పటికప్పుడే రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు, మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనంద పడిపోతున్నాడు. ఈ అరుపులు వినింది భార్య, ఆమె లేచింది. ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా, ఎందుకోసం మీరు ఇట్లా అవస్థపడుతున్నారని? ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటాది. లేకపోతే ఈ 3 గంటలప్పుడేమిటి, బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి, ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె. అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు, పిచ్చిదానా, భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు. సర్వత్రా ఉండినటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ? భగవంతునికి రాకపోకలు లేనటువంటి యొక్క స్వరూపమే భగవంతుడు. కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు, ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు. వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది. కానీ బాబా రేపటి దినం మన ఇంటికి వస్తాడు, తప్పక తెల్లవారులేస్తాన్ని తగినటువంటి వంటలంతా చెయ్యాలి అన్నాడు. బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు. తెల్లవారు లేచింది, ఇల్లంతా కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది, పాయసం వండింది, చేసింది, ఒక వడ చేసింది, అన్నీ వండించింది. బాబా వస్తాడు భోజన సమయానికి అని కాచుకొని ఉంటున్నారు ఇద్దరు కూడా. చక్కని పూల తోరణాలు కట్టింది, మామిడి ఆకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది. పాపం 12 గంటలైంది, బాబా రాలేదు, వచ్చే సూచనలు ఎక్కడ కనిపించాలని అన్ని వైపులా అతను చూస్తున్నాడు. కానీ ఇంకా వీరు కాలేదు. బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు, అతను సత్య స్వరూపుడు, అతనే సత్యనారాయణుడు, అతనికంటే వేరొకటి మరలేదు, కాబట్టి బాబు వచ్చే తీర్తాడు, అలాంటి బాబా ఇచ్చిన మాట తప్పించుకోడు అని భార్యకు నచ్చ చెప్తున్నాడు. సరే 2 గంటలైంది, వచ్చే జాడలు కనిపించలేదు. సరే ఇంకేం చేసేదని చూస్తుండగానే ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహేబులు వచ్చారు. వచ్చేసి వాళ్ళు చెప్పారు, ఏమండి అన్న సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేటట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీజనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు. ప్యాక్ తీసుకున్నాడు, ఈ ప్యాక్ తీశాడు, వాళ్ళు వెళ్లిపోయారు. చూసేసిస్తే బాబా పిక్చర్స్, నీ విరూపకంగా వచ్చావు నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి ఖర్చుకున్నాడు. భక్తి అంత పిచ్చిగా ఉంటుంటాది. పిచ్చులు పోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు సాయిబాబా.
1: పిచ్చులు పోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు సాయిబాబా.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తున్నాడు? ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని పట్టిస్తాడు. దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు. బాబా నీవు భుజించే తీరాలి, ఈ రూపకంగా వచ్చావు అని చెప్పాడు. ఫోటోను అక్కడ పెట్టాడు. నిలిచడానికి వీల్లేదే, ఒక టంబ్లర్ అక్కడ పెట్టేసి ఆ టంబ్లర్ కు నిలబెట్టాడు ఈ ఫోటోను. కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా. లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు, కార్చేటువంటి కంటి నీరును తెప్పిస్తాడు. కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు. కన్నులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు. ఆ కట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు. భార్య ఆ అన్నమంతా కూడా కుప్ప మాదిరి వడ్డించింది, అది చెదిరిపోయింది. అందులో 5 వేళ్లు కనిపిస్తున్నాయి. బాబా తిన్నాడు, బాబా తిన్నాడని ఆ అన్నమంతా తానే నిర్దేశిస్తున్నాడు. ఇది బాబా ప్రసాదం, బాబా ప్రసాదం. అనగా ఆనాటి పరిస్థితులకు ఆనాటి విధమైనటువంటి యొక్క చర్యలు ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది. వస్తానని చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు. భగవంతుడు సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణమేమిటి? కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు, ఎనుగా వచ్చేసేసి ఆ ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది, ఏదో పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది. అప్పుడు ఆ రూపాలను ధరిస్తూ ఉండేటువంటి. ఇప్పుడు అట్లా కాదు, వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను. అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చి మీ ఇంటికి వస్తాను. తప్పక చెప్పినట్టు వెళుతున్నాను, భోంచేస్తున్నాను. ఎందుకోసం? ఆనాటి భావం యొక్క ప్రభావము, ఈనాటి భావం యొక్క ప్రభావం వేరు. ఆనాడు పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది, ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది. ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్. చెప్పినప్పుడు ఆనందంగా ఉంటుంది, మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి. ఈ సందేహాలకు అవకాశం ఇవ్వకూడదు. పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది. అది ఏ దైవం యొక్క వాక్, అది ఏ అమృతవాణి, అది ఏ దివ్యమైనటువంటి వాణి. ఎప్పటికీ తప్పేటువంటిది కాదు. కానీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపముల చేతనే అది తప్పిపోతుంటది. మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి. అలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు. ఏ విధమైనటువంటి కష్టం వచ్చి పడిపోయినా సరే విశ్వాసాన్ని మాత్రం మరవకుండా ఉండాలి. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మీ శ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుండదో అట్టనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి. కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు షిరిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైన కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము, ఇంకొక రూపంలో రావటము. కానీ కొంతమందికి ఈ యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వాళ్ళు, బాబా మీరు వస్తారని కాచుకున్నానే మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వాళ్ళు. నేను వచ్చాను మీ ఇంటికి, కానీ కర్ర తీసుకున్న మీరు తరం కొట్టారు నన్ను. ఏమిటి బాబా, మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారు ఎంతో బాధపడేటువంటి వారు. వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను అనగా ఏమిటి, అన్ని జీవులు ఎందుకు భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ యొక్క సంస్కృతి. చూడండి, ఒక ఎలుక ప్రత్యేకంగా కనుక నిలబడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము. అది ఏ వినాయకుని కిందగిన ఉంటుందంటే దానికి కూడా నమస్కారాలు చేస్తాం మనము. దైవ సన్నిధిలో ఉండినటువంటి ప్రతి దానికి కూడా నమస్కారమే అర్హత అవుతుంది. పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం, లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం. కానీ అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం. సన్నిధిని పట్టి దాని యొక్క పెన్నిధి పెరుగుతుంది. కనుకనే ఆ సమీపత్వాన్ని పురస్కరించుకుని ఈ యొక్క ఇంత గౌరవ మర్యాదలు లభిస్తుంటాయి. ఆ సన్నిధి యొక్క దీనినే మనకు దూరమైపోతే ఇది మొహం చూచేటువంటి వారు కూడా ఉండరు. కనుకనే సర్వత్రా మనం భగవత్ సన్నిధి అందే ఉంటున్నాము. ఏది చూసినా భగవత్ తత్వమే, ఎక్కడ చూసినా భగవత్ తత్వమే, రాకపోకలు లేనటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము. కనుకనే సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం, ఎందుకలడు అందు లేడని సందేహం వలదు. ఎందెందు చూసిన అందందే కలడు, అది ఏ తిరిగి వినాయకుడు కూడా చూపించాడు. కానొక సమయంలో మీకు తమాష చేయదలిచి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కుమారులకు కొంచెం ఒక ఆటను పోటీగా పెట్టారు. వినాయక సుబ్రహ్మణ్య
1: ఇట్రా
0: చూడండి, ఈనాడు ఒక పని పెట్టాలి మీకు. ఊరికే ఊడిపి కృష్ణ కడుపు బరువు ఎత్తలేను, ఏమి చేతని, తినేసేది కూర్చునేది, ఈ విధంగా ఉంటుంటే పని ఎట్లా జరుగుతుంది? ఈ లోడింగ్ అన్లోడింగ్ అనేటువంటిది కొంచెం మానేసేయండి, ఒక పని పెట్టేస్తాను మీరు చెయ్యండి అని చెప్పారు. చెప్పండి అన్నారు ఇద్దరు పాపం. అమ్మా మీ ఆజ్ఞ శిరసావహిస్తామన్నారు, గణపతి వచ్చాడు. మీరిద్దరూ పోయి ఈ విశ్రాంతి రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి, ఎవరు ముందొస్తారో మీరు రాండి. వినాయకుని పొట్ట చాలా పెద్దది, వాహనం ఎరుక చాలా చిన్నది, ఇది ఎక్కడ ప్రయాణం చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు. సుబ్రహ్మణ్యము పీకాక్ నెమలి దానిపైన కూర్చున్నాడు, బయలుదేరాడు. పోతుండాలి పీకాక్ మంచి స్పీడ్ గా వెళ్లిపోతుండాలి, కానీ ఎలుకను కూడా దగ్గరకు రామని చెప్పలేదు ఇంకా విఘ్నేశ్వరుడు. ఏమాత్రం కూడా దానిపైన ఎక్కలేదు, చింతనూ చేయలేదు. చిన్నవాడు అట్టే కూర్చున్నాడు. అంత దూరం లోపల సుబ్రహ్మణ్యుడు వచ్చే చూచాడు, మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు, నేనే ముందుకు వచ్చానన్నాడు. పార్వతి అడిగింది, ఎంత యుక్తిపడురా నీవు, ఒక నాక్ మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతనిది మొదల ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టినట్టు. పార్వతీ పరమేశ్వరులకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతూ వచ్చారు. అప్పుడు వినాయకుడు చెప్పాడు, అమ్మా ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది, ఈ శక్తి ఈశ్వరుడు రెండే, కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్, కనుక పార్వతి మ్యాటర్ ఈశ్వరుడు ఎనర్జీ, ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో, కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే
2: అయిపోయింది
0: పట్టి. అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని. తరువాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది. చుట్టూ రావటంలో నీవు ఫస్ట్, అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్, అందుకోసమని కాదు చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. ఫలని అనగా అదే ఫలని, కోయంబత్తూరు దగ్గర ఫలని ఉంటుండాలి, అదే ఫలని అన్నాడు. చూచారా ఎంతింత అంతరాత్మాలు ఉంటుంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి, కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు. ప్రేమ అనేటువంటి యొక్క జలము లోపల తల మునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు, నీళ్లపైన పై పైన తేలుతుంటాడు చూడు వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు. కనుకనే భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు. ఈనాటి పండితులని కాని, ఈనాటి విద్యావంతులమని కాని, ఈనాటి కౌలమని కాని చెప్పుకునేటువంటి వాళ్ళంతా పై పైన తేలేటువంటి వాళ్లే, కాని నిండా మునిగినటువంటి వాడికి ఏ మాటలు రావు. ఆనందమే అతని మాట, ఆనందమే అతని భాష, దీనికంటే మించింది ఏం కాదు. కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు. సర్వత్రా ఉండినటువంటి వాడికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది? అన్వేషణే లేదు. అందువల్లనే ఒకనొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది భగవద్గీత లోపల, భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పారు. ఎన్ని మార్గాల్లో? అనేక మార్గాల్లో చేస్తున్నారు.

0: ఆత్మనివేద మార్గాల్లో చేస్తున్నారు అన్నారు.
1: ఆమె వినింది,
0: అయ్యో భగవంతుని అన్వేషణ చేయటమా, సర్వత్రా ఉండేటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ, తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే.
1: భగవంతుడే భక్తుణ్ణి అన్వేషణ చేస్తున్నాడు.
0: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.

నేడు నిజమానవ భక్తులను వెతుకుతున్నాను. నిజమానవ భక్తుని వెతుకుతున్నాను. పక్షుల్లో అయినా ఉంటుంది అది నిజమైన భక్తి, అనిమల్స్ లోనూ ఉంటుంది అది నిజమైన భక్తి. దురదృష్టమో, నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి. అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి. ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇంకపై మీరు పూర్తి విశ్వసించాలి. మీరే భగవత్స్వరూపులు. భగవంతుడు ఎక్కడున్నాడు? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము. ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు. కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము, నీవే పరమాత్మ తత్వము. అంతకంటే పరకు దేవుడు ఎక్కడున్నాడు? కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి. అప్పుడే నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది. చేతిలో పెట్టుకుని చక్కెర రుచి ఎట్టుంది, చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుగు పైన వేసుకో. నాలుగు పైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు, తీయని రసంగా లోపల పోతుంది. మధుర మధుర.

Thank you.

0: ఇంతవరకు మీరు భగవాన్ బాబావారి 1996 జూలై 14వ తేదీన భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు.
1: మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ భక్తజనులు ప్రశాంతి నిలయ పసిడి ప్రాంగణంలో ముఖ్యద్వారానికెదురుగా ఉన్న శ్రీమహాగణపతికి తమ కైమోట్పులర్పిస్తూ నారికేళాల్ని సమర్పిస్తూ పూ మాలికలతో ఆ ఉమాశంకరపుత్రుణ్ణి అలంకరిస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఆ ప్రభాతవేళ ఆ గణనాయకుణ్ణి ఆరాధిస్తూ ఏవేవో విన్నపాలు చేసుకుంటున్నారు. అలా తమ విజ్ఞాపనలు ఆలకించమని వేడుకుంటున్న వారిలో దేశ విదేశీయులున్నారు, ఎన్నో భాషల వారున్నారు, ఏవేవో ప్రాంతాలకు చెందినవారున్నారు, విభిన్న సంస్కృతుల వారున్నారు, రకరకాల తను ఛాయల వారున్నారు. ఎందరున్నా ఎవరున్నా ఏ భాషైనా వారందరి ప్రార్థన ఒకటే. ఎంతో సున్నితమైన విషయాన్ని ఆకళింపు చేసుకుంటున్నాడా అన్నట్లు సూర్పకర్ణుడు తన చెవులొగ్గి మరీ వింటున్నాడు ఈ ప్రార్థనలు. పూల గుబాళింపులతో విభూది పరిమళంతో సమ్మిళితమైన ఆ ప్రాంగణంలోని గాలి అక్కడికి చేరిన వారందరికీ ఒక అరుదైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అలవాటు చేస్తుంది. వెలుగుల రేడు తన చేతులతో ఈ భూభాగాన్ని తాకడానికి ఇంకా ఎందుకో వెనకాడుతున్నాడు కాబోలు. మసక చీకట్లు పూర్తిగా తొలగిపోలేదు. ముందుగా వేదనాదం, ఆ వెనుకే నగర సంకీర్తన బృందం వెలువరించిన సునాదాలు లలితంగా అందరి హృదయాల్ని తాకి మెల్లగా ఇంకిపోతున్నాయి. చిక్కగా అలుముకున్న ఆకులతో కళకళలాడుతున్న చెట్లు, వాటిమీద సేదతీరి తమ దినచర్యకు ఉపక్రమించబోతున్న పక్షుల కోకవ రావాలతో ఆ ప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తూ ఆధ్యాత్మిక తరంగాల తాకిడితో నిండిపోయిన వాతావరణం అంతా ఒక్కసారిగా లలిత రమణీయంగా భగవద్భావన విషయ సముల్లాసభరితంగా మారిపోయింది. అదిగో దినరాజు మెల్లగా తన ఉనికి ప్రకటించడానికి సంసిద్ధుడవుతున్నాడు. గణేశ మంటపం దగ్గర యథావిధిగా ప్రార్థనలు సాగుతున్నాయి. అయితే ఆ ప్రార్థనల్లో, ఆరాధనల్లో, ప్రదక్షిణల్లో ఇంతకు ముందులాంటి నెమ్మదితనం లేదు. చిన్నపాటి ఆదుర్ద, ఓ మోస్తరు హడావుడి, ఒక రకమైన ఇది అని చెప్పలేని తొందరితనం, కాస్త తడబాట్లు, మరికొన్ని పొరపాట్లు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. ఈ మార్పు కేవలం భక్తజనుల్లో మాత్రమే అనుకుంటే పొరపాటే. చిరునేత్రాలతో, విశాలమైన చెవులతో, పొడుగాటి తొండంతో, మెడనిండా పూలదండల రంగులతో వెలిగిపోతున్న శివశక్తి తనయుడు కూడా ఇదివరకటి నిలకడతనం లేక కాస్త తొందరలోనే ఉన్నాడు. ఇక అక్కడ విరిసిన విరిబాలల సంగతి వేరే చెప్పాలా? మరి కాసేపు మేమెవరికంటా పడకుండా చూడు భగవంతుడా అని మొరపెట్టుకుంటున్నాయి. మరి ఆ ప్రాంగణంలోని దారుల మాటేమిటి? ఈ భక్తుల పాదస్పర్శతో పులకాంకితమైపోతున్నా వీరంతా ఎప్పుడు నిష్క్రమించి తమని నిర్మానుష్యం చేస్తారా అని ఎదురుచూస్తున్నాయి. ఆ దారులకిరుపక్కలా ఉన్న తరువుల మాటేమిటి? అవి ఎదురుచూసే ఆ సమయం వచ్చినప్పుడు వాటిమీదున్న ఒక్కొక్క పత్రం, ఒక్కొక్క నేత్రం అయిపోతే ఎంత బాగుండును అని ఏవో పిచ్చి ఊహలల్లుకుంటున్నాయి. అది సరే, మరి విభూతి సాంగత్యాన్ని అనునిత్యం అనుభవించే అక్కడి గాలి ఏమనుకుంటుందో తెలుసా? తీరా ఆ సమయం వచ్చేసరికి ఈ భక్తులు ఆత్రంతో విడిచే వేడి నిట్టూర్పులకి ఆ వాయువు వేడెక్కి ఎక్కడ పైపైకి వెళ్లిపోతాను అని భయపడుతోంది. ఉదయభానుడు కూడా తన తొలి కిరణశ్రవంతి ఆ పదద్వయాన్ని స్పృశించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. పూబాలులు, రహదారులు, చెట్లు, గట్లు, భక్తులు, సరే ఒక్కొక్క నేత్రం అయిపోతే ఎంత బాగుండును అని ఏవో పిచ్చి ఊహలల్లుకుంటున్నాయి. అది సరే, మరి విభూతి సాంగత్యాన్ని అనునిచ్చి

రహదారులు, చెట్లు, గట్లు, భక్తులు. సరే, మరి నిరంతరం అక్కడే రెక్కలల్లార్చుకుంటూ తిరిగే పావురాళ్ల మాటేమిటి? తాము ఎదురుచూస్తున్న సమయం వచ్చినప్పుడు ఒక రకమైన ధ్వని సంకేతంతో మిగిలిన స్నేహితుల్ని పిలవడం అనే విధానం పెట్టుకున్నాయి. కాని ఆ తన్మయ స్థితిలో ఆ కార్యం నెరవేర్చగలమా అని కాస్త తత్తరపాటుతో మరింత వేగంగా ఎగురుతున్నాయి ఆ పావురాళ్లు అనే భక్తురాళ్లు. ఇలా జీవ నిర్జీవ స్థావర జంగమ భేదం లేకుండా అంతా అన్నీ ఎంతో ఆర్తితో, తన్మయావస్థతో, మనోలయంతో, ఏక లక్ష్యంతో, ఏకైక భావనా వీచికతో, ఒకే ఝాసతో, ఒకే ధ్యేయంతో, ఒకే ధ్యానంతో, అనుస్మరణతో, సహజ స్థితిలో, ఒక ఆలోచనారహిత నిర్మలాంతఃకరణతో ఎదురుచూస్తున్నదెందుకు? ఆవిష్కరణకు సంసిద్ధం చేసుకున్న ఆ క్షణం ఎంత ఉదాత్తమైనదో ఆలోచించారా? ఇదంతే యుక్తం వా పరమశివ కారుణ్యజలధి గతౌ తిర్యగ్రూపం తవ పదశిరో దర్శనధియో హరి బ్రహ్మాణౌతౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః అన్నారు శివానందలహరిలో ఆదిశంకరుల వారు. పరమశివ బ్రహ్మహంసరూపంలో, విష్ణువు వరాహరూపంలోనూ భూమ్యాకాశాలు సంచరించి కూడా నీ ఆద్యంతాల్ని చూడలేకపోయాయి. ఓ స్వామి, నీ దర్శనం వారికే దుర్లభమైనప్పుడు నాకెలా సాధ్యం అని భగవద్దర్శన సౌభాగ్య ప్రాప్తి ప్రాశస్త్యాన్ని పరోక్షంగా వివరించారు. అంతటి దుర్లభము, అసామాన్యము, అపునర్భవము, అపూర్వము, అనుపమానము అయిన భగవంతుని సాకారం కోసమే, నరాకారమై నడిచి వచ్చే నిరాకార తత్వం కోసమే అందరి ఆర్తి తపన. ఆ ఆర్తి ప్రాప్తిగా పరిమళించాలి, ఆ తపని తపస్సుగా పరిణమించాలి. యుగధర్మ పద్ధతుల్ విగళితమయ్యుంట నయమార్గమున తిప్పి నడుపు కొరకు, భాష్యార్థ గోప్యములు తెలుపు కొరకు, క్ష్మాభరము బాపి భూదేవి మనుపు కొరకు అవతరించిన అచ్యుతుడే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఆ దివ్య తేజోమయ రూపాన్ని దర్శించడానికి ఇంతమంది ఇక్కడ కొలువు తీరారు. ఆ నిత్యనూతన లీలా మానుష వేషధారిని కనులారా వీక్షించడానికి దేశ విదేశాల జనులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అఖండ అమేయ పరబ్రహ్మ విలాసాన్ని తిలకించడానికి ఇన్ని జతల కన్నులు, సమస్త చరాచర సృష్టి అత్యంత జాగరూకతతో వేచిచూస్తోంది. ప్రభు దర్శనమివ్వడానికి మరికాస్త సమయం పట్టేలా ఉంది. ఈ నిరీక్షణ సమయాన్ని కూడా నీరజాక్షుని దర్శన విశేషాల ప్రస్తావనతో ప్రేమభరితం చేసుకుందామా? రండి. సాధారణంగా భగవద్గీతననుసరించి భక్తులు నాలుగు రకాలు: ఆర్తభక్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని. కష్టాలు కరిగినప్పుడు మాత్రమే భగవంతుని వైపు తిరిగి తన ఆర్తిని తీర్చమని ప్రార్థించేవాడు ఆర్తభక్తుడు. భగవాన్ బాబా అంటారు, అతడు కష్టం వచ్చినప్పుడు తనలాంటి మనిషి వైపు లేదా ఇతర వస్తువు వైపు తిరగక భగవంతుణ్ణి విశ్వసించి ప్రార్థిస్తున్నాడు కదా, కనుక ఆర్తభక్తుడు శ్రేష్ఠుడే అని. అటువంటి వారు చేసేది సాకార దర్శనం. అంటే భగవంతుడు సాకారంగా అడుగులెడుతుంటే ఆ ముగ్ధమోహన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మమేకం చెందుతూ ఒక భావాతీత స్థితిలో, ఒక అవాన్మానస గోచరమైన స్థాయిలో, ఒక చేతనారహిత స్థితికి చేరుకుని తాదాత్మ్యం చెందడం. అలా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వచ్చే ఒక త్రిజగన్మోహమైన సౌందర్యసార సర్వస్వాన్ని, రూపుదాల్చిన ప్రేమ భావనా సౌరభాన్ని, సమస్త చరాచర సృష్టికి ఆలంబమైన దివ్య చైతన్య స్ఫూర్తిని కనులారా చూస్తూ మైమరచి, హృదిపరచి, కనిదోయి ఒడిసి పట్టుకోలేనంత తన్మయావస్థలో కనులు అరమూర్పులై బలవంతంగా నేత్రయుగళాన్ని విప్పార్చి ఆ ప్రేమమూర్తిని మనసు నిండా నింపుకొని ఆ సత్యసాయి విభుని, ఆ కాషాయాంబరధారి విలాసాల్ని దోసెళ్లతో పట్టి హృదయాల్ని నింపుకుని ఆర్తభక్తులకు అది సాకార దర్శనం. అంటే ఈ యుగ ధర్మానుసారంగా స్వీకరించిన ఉపాధితో ప్రసాదించే దర్శనం. కేవలం దర్శనం మాత్రమే కాదు, అది తదుపరి సోపానాల్ని అధిరోహించగలిగి త్వరలోనే ఆర్తభక్తుడు భగవంతునికి అత్యంత ఇష్టమైన జ్ఞానిగా మారేందుకు ఉపకరించే

0: సాధనా మార్గం. ఆర్తభక్తునికి మార్గ నిర్దేశం, కైవల్య ప్రాప్తిని కలిగించేది సాకార దర్శనం. అందుకే శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలు, శ్రీరామ దర్శనానంతరం భక్తల ఒక పారిజాతమైన శబరి రాముడితో అన్న మాటలు ఇంకా పరిమళిస్తున్నాయి. అద్య ప్రాప్తా తపస్సిద్ధి తవ సందర్శనాత్మయ అద్య యోగఫలం తప్తం గురువశ్చ సుపూజితాః. రామ, దివ్యమైన నీ దర్శనంతో ఇంతవరకు నేను చేసిన గురుసేవలు, తపస్సు అన్నీ ఫలించాయి. నీ దర్శనం నాకు యోగఫలాన్ని అందించి జన్మరాహిత్యాన్ని కలిగిస్తోంది అని అంటుంది. ఒకసారి ఓ భక్తుడు స్వామి దర్శనానికి పుట్టపర్తి వచ్చి ఒక వారం రోజులు ఉన్నాడు. అతడు ఎప్పుడూ నవ్వు ముఖంతో ఆనందంగా ఉంటాడు. స్వామిని దర్శనం చేసుకున్నాక సాయి కుల్వంత్ సభా ప్రాంగణంలో ఇతన్ని మరొక మిత్రుడు కలిసి ఆ మాట ఈ మాట మాట్లాడి స్వామి మిమ్మల్ని చూశారా అని అడిగారు. అప్పుడు ఈ మొదటి భక్తుడు చెప్పిన సమాధానం కేవలం అతని మిత్రునికి మాత్రమే కాదు, సాయి మిత్ర బాంధవులందరికీ కనువిప్పు కలిగించేదిగా ఉంది. స్వామి నన్ను చూస్తారని నేనిక్కడికి రాలేదు, నేను స్వామిని చూద్దామని వచ్చాను. నిజానికి స్వామి నన్ను చూడాలి అనుకుంటే నేను ఎక్కడ ఉన్నా చూడగలరు, ఎందుకంటే ఆయన అంతటా ఉన్నారు. కాని నేను ఆయన్ని దర్శించాలి అనుకుంటే ఇక్కడకు వస్తే గాని వీలు కాదు. అంచేత నేను ఆయన్ని చూడడం ముఖ్యం, కాని ఆయన నన్ను చూశారా లేదా అనేది నేను పట్టించుకోను. ఎందుకంటే ఆయన నాతోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు అని బోధించాడు. భగవంతుని దర్శనం కోసం పరితపించడం, కనులు ధారలు కార్చడం, హృదయం పూర్తిగా మెత్తబడి మైనల్లా తయారై అది కూడా మనం ధ్యానించే భగవద్ రూపాన్ని సంతరించుకోవడం, ఆ తపనలోని, ఆ వేచి చూడడంలోని, ఆ నిరీక్షణలోని ఒక ఆనందాన్ని పొందడం, ఇవన్నీ కూడా భగవద్దర్శన పిపాసికి అనుభవైక వైద్యమే. కాని అందులో కూడా ఒక యోగత్వాన్ని సాధించడం, ఒక శరణాగతి తత్వాన్ని జీర్ణించుకోవడం, భగవంతునికే భక్తుడు ఆలంబన హేతువు కావడం అనేది ఈ సాకార దర్శన ప్రాప్తిలో పరాకాష్ఠ. ఇందుకు చక్కని ఉదాహరణ కృష్ణదాసు అనే భక్తుడు. అతడు కృష్ణుడి దర్శనం కోసం కన్నీళ్లు కార్చేవాడు. చివరికి కృష్ణ దర్శనం పొందిన కృష్ణదాసు అతనిలో ఐక్యమై సాయుజ్యం పొందాడు. అవును కదా, దర్శనం కోసం ఎదురుచూసేవి కేవలం కన్నులు నింపుకోవడానికి మాత్రమే కాదు, కన్నులనే పాత్రలతో హృదయం నింపుకోవడానికి. అదిగో స్వామి వస్తున్నట్టుగా ఏదో చిన్న సంకేతం. అంతా ముందు ముందుకు జరుగుతున్నారే. కాదులేండి, మరి కాస్త సమయం పట్టేలా ఉంది, మరి మరికొన్ని సంగతులు మాట్లాడుకుందామా? స్వామి సేవలోని తన సర్వ నైపుణ్యాలని ఉపయోగించిన పుణ్యజీవి శ్రీ కస్తూరి గారికి ప్రశాంతి నిలయంలోనే ఒక చిన్న గది కేటాయించారు స్వామి. స్వామి మందిరంలో అటూ ఇటూ ఎటువైపు వెళ్లినా కస్తూరి గారి గది కిటికీ నుండి చక్కగా స్వామి దర్శనం చేసుకోవచ్చు. అదే ఆ కిటికీ ప్రత్యేకత. ఓసారి కస్తూరి గారిని అడిగారు స్వామి, కస్తూరి, ఈ కిటికీ ఖరీదెంతో తెలుసా అని. ఎంతుంటుంది స్వామి? తక్కువే, ఇది టేకు చెక్క కూడా కాదు అన్నారు. అందుకు స్వామి, కాదు కాదు, ఇందుకు బదులుగా నీకు మైసూర్ మహారాజు ప్యాలెస్ ఇస్తానన్నా తీసుకోకు, ఇది వజ్రం కన్నా విలువైనది. ఈ కిటికీలో నుండి నేరుగా నువ్వు భగవంతుణ్ణి దర్శించుకోగలవు, ఇది కనకకిండి అన్నారు. కనకకిండి అంటే ఉడిపిలో శ్రీకృష్ణుణ్ణి కనకదాసు దర్శనం చేసుకున్న కిటికీ అని అర్థం. అందుకే భాగవతంలో 7వ స్కందంలో పానీయంబులు త్రావుచూ కుడుచుచూ కూడా హరిని మరువని ప్రహ్లాదుడు సురరక్షకుని చూడని చూట్కులు చూట్కులు కాదు, కమలేశు చూడని కన్నులు కనులే కాదని సభక్తికంగా చెప్పాడు. గజేంద్ర మోక్ష గాథలో కూడా ప్రాణాలు హరించుకుపోతున్నా హరి ఇంచుక తనకు శరణం ఇస్తే చాలునని అంటూ గజేంద్రుడు ఒకవైపు శ్రీహరి సర్వమూ తానైనవాడు ఆత్మభవుడు అంటూనే సాకారంగా వచ్చి దర్శనమిచ్చి తనను కాపాడమని లావొక్కింతయూ లేదని రావే ఈశ్వరా కావవే వరదా అని ప్రాధేయపడ్డాడు. కనుకని హరి కూడా అదే స్థాయిలో స్పందించి సిరికి చెప్పక శంఖచక్రాలు చేపూనక వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలంపైన వీడక ఎలా ఉన్న హరి అలా వచ్చి దర్శనమిచ్చి మకరి బారి నుండి విముక్తుణ్ణి చేశాడు. కలడో లేడో అని సంశయించిన గజేంద్రుణ్ణి సందేహ విముక్తుణ్ణి చేశాడు. మనం కూడా గజేంద్రుని వారసులమే. ఆ గజేంద్రుణ్ణి మామూలు మొసలి నోట పడితే ఈ ప్రపంచమనే మకరి నోటిలో పడ్డాం మనం. అదిగో మళ్లీ ఏదో చిన్న కదలిక. కొందరు సేవాదులు హడావుడిగా పరుగులు తీస్తున్నారే. అందరిలో ఒక రకమైన సంసిద్ధత కనిపిస్తోంది. స్వామి వస్తున్నట్టున్నారు, రండి తర్వాత మాట్లాడుకుందాం. ఆగండి ఆగండి, కంగారు పడకండి. స్వామి మందిరం దగ్గర ఉండే విద్యార్థుల కదలికల్ని చూసి స్వామి వస్తున్నారు అనుకుంటున్నారు. పర్వాలేదు, మరి కాస్త సమయం పట్టేలా ఉందిలండి, ఇంకో నాలుగు మాటలు మాట్లాడుకుందాం. మొదటిది ఆర్తభక్తులు అనుభవించిన సాకార దర్శనమైతే, రెండవ కోవకి చెందినది అర్ధార్థులు పొందే అద్భుత దర్శనం. అంటే కాలానుగుణంగా భగవంతుడు స్వీకరించిన ఉపాధి కాకుండా అంతకు మించి అతీతమైన దేవతా స్వరూపాలలో స్వామిని దర్శించగలగడం, తమ ఇష్టదైవాల రూపాల్లో, తాము నిత్యం ఆరాధించే దేవతా స్వరూపాల్లో, అనాదిగా వంశాచారంగా వస్తున్న కులదీపాల రూపాల్లో భక్తులు హృదయ కమల వికాసానికి, వారిని సాధనా మార్గంలో పరిపుష్టం చేయడానికి భగవంతుడు ఎన్నుకుని ఒకనొక మార్గమే ఈ అద్భుత దర్శనం. గర్గ సంహిత ఏ పరబ్రహ్మ స్వరూపంలో సమస్త దేవతల తేజపుంజాలు లీనమవుతాయో ఆయన పరిపూర్ణ అవతార పురుషుడు అంటుంది. సర్వధర్మాలు సర్వదేవతాశక్తులు ఇమిడి ఉన్న మానవాకారమిది అంటారు స్వామి. స్వామి అమృతానందకు, మైసూర్లో నివసించే భట్గారికి సుబ్రహ్మణ్య స్వామిగా, మాతృమూర్తి ఈశ్వరమ్మ గారికి శ్రీరామునిగా, ఇలా ఎందరికో ఎంతమందికో స్వామి అద్భుత దర్శనాన్ని అనుగ్రహించారు. లీలాసుకుడు కృష్ణుణ్ణి బాల్యావస్థలో దర్శించాలి అనుకున్నాడు. కారుణ్యగర్భుర కటాక్ష నిరీక్షణేన తారుణ్య సంవళిత శైశవ విభావనేన ఆపుష్టతాభువనమద్భుత విభ్రమేణ శ్రీకృష్ణచంద్ర శిశిరీకుర లోచనమ్మి, ఓ కృష్ణచంద్ర, లోకరక్షకమైన నీ బాల్యరూపాన్ని నన్ను దర్శించని అని భావం. ఎంతమాత్రమున ఎవ్వరూ తలచిన అంతమాత్రమే నీవు అన్నారు అన్నమయ్య. మోక్షగాములైన భక్తులు భగవంతుణ్ణి ఒక తేజోపుంజంగా, వెలుగుల సమూహంగా, కోటి సూర్య ప్రభాసమానమైన కాంతిమయంగా, జ్యోతిర్మయంగా, రూపాతీత, భావాతీత, నామాతీత, సర్వదేవతాతీత తత్వంగా దర్శించగోరుతారు. వేద పరిభాషలో చెప్పాలంటే ఋషిత్వం సిద్ధింపజేసుకున్న మహర్షులు తమసః పరస్తాత్ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు. పెంజీకటి కావల కోటి కాంతుల తేజస్సుని దర్శించారు అన్నారు. సత్యసాయి భగవానుని యుగంలో అరవింద మహర్షి, అభేదానంద స్వామి, హిల్డా చార్ల్టన్, పురుషోత్తమానంద, సుబ్బరామనాయుడు గారు, దేవరియా బాబా, నారాయణ గుహ ఆశ్రమవాసులైన 11 మంది సాధకులు, శ్రీ కారుణ్యానంద స్వామి, శ్రీ రైవాల్డో, ఇలా ఎందరో మూడవ కోవకి చెందిన యోగి పుంగవులు, జిజ్ఞాసువులు యోగదర్శనం చేశారు. యోగీశ్వరుడైన శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారు వారికి యోగత్వాన్ని ప్రసాదించారు. అదిగో సేవాదళ సభ్యులు పరిచిన ఎర్రతి వాచిని శుభ్రం చేస్తున్నారు. మళ్ళా బహుశా వాళ్ళకేదైనా సంకేతం వచ్చిందేమో. కాసేపు మనం అటువైపు వెళ్దామా? అరే, నించున్న వాళ్ళని కూడా కూర్చోబెట్టేస్తున్నారు. మరింకా వేదనాదం ప్రారంభం కాలేదే. ఆ లేదులండి, మరి కాస్త సమయం పట్టేలా ఉంది, ఇంకాస్త మాట్లాడుకుందామా? ఇక గీతలు చెప్పినట్టుగా చిట్ట చివరి కోవకి చెందిన భక్తుడు జ్ఞాని. జ్ఞానం అంటే జ్ఞానాత్ ఏవతు కైవల్యం, అద్వైత దర్శనం జ్ఞానం. కేవలం సమస్త విజ్ఞానము, విషయ పరిజ్ఞానము ఇవేవీ కావు. నిజానికివన్నీ విజ్ఞానపరమైన పదాలే, కాని వేదాంత పరిభాషలో చెప్పే జ్ఞాన సంబంధమైనవి కాదు. మరి ఏది అసలైన జ్ఞానం? కైవల్య కారకమైన ప్రేరకమైన ఏ జ్ఞానం వల్ల ముందు ప్రస్తావించిన మిగిలిన ముగ్గురికన్నా జ్ఞాని భిన్నమైనవాడు? అతనికి భగవంతుడందించే ప్రత్యేక దర్శనానుభవం ఏమిటి అంటే, ఆ అసలైన జ్ఞానమే అద్వైత దర్శనం జ్ఞానం. సమస్త స్థావర జంగమ సముదాయంలోనూ చరాచర సృష్టిలోనూ ఇమిడి ఉన్న ఆ దివ్య చైతన్యాన్ని దర్శనం చెయ్యడమే అద్వైత దర్శనం. నాద్వైతం, ఉన్నది ఒక్కటే, రెండవది లేనే లేదు. సర్వం ఖల్విదం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ తత్వమసి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత ప్రజ్ఞానం బ్రహ్మ, సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్. మహావాక్యం ఏదైనా అందించే మహాజ్ఞానం ఒక్కటే, అదే అద్వైత దర్శనం. సర్వభూతాంతరాత్మయైన పరమాత్మను విశ్వమంతా దర్శించగలగడం, అటువంటి జ్ఞాని తాను భగవంతుడి కన్నా భిన్నం కాదని గ్రహిస్తాడు. ఆ అనుభవమే విశ్వరూప దర్శనం. కలడంబోధి కలండు గాలిన్ కలడు ఆకాశంబునన్ కుంభినిన్ అన్నా, ఇందు గలడందు లేడను సందేహము వలదు అని విశ్వాసంతో పలికినా, కలయో వైష్ణవమాయయో అని యశోదాదేవి ఆశ్చర్యపోయినా, సర్వము తానైన వాడెవ్వడు అని గజేంద్రుడు గ్రహించినా, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచినా, సారాంశం భగవంతుడు విశ్వతేజసుడని, విశ్వంభరుడని, విశ్వవ్యాపకుడని. అదే విరాట్రూప దర్శనం. గీతలో విశ్వరూప దర్శన యోగంలో అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం, నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని దేవతలు సైతం కాంక్షించే విశ్వరూప దర్శన భాగ్యాన్ని పొందాడు సఖుడు బాంధవ్యుడు భక్తుడు అయిన అర్జునుడు. విశ్వమందు విభుడు వెలుగొందు చుండును విశ్వ విపులమైత్రి విడదీయరానిది అన్నారు స్వామి. శ్రీభాగవతంలో కూడా శ్రీకృష్ణుడు నందాది గోపకులకు పరంధామ దర్శనం చేయించాడు. ఒకసారి ఒక భక్తుడు, స్వామి ఈరోజు మీరు చాలా అలసిపోయి ఉన్నారు, సాయంత్రం దర్శనం ఉండదని చెప్పమంటారా అంటే, నువ్వు ఏమనుకుంటున్నావు, రోజూ వాళ్లకి నేను దర్శనం ఇవ్వడానికి వెళుతున్నాను అని నీ ఉద్దేశమా? కాదు, నేను వాళ్లని దర్శించడానికి వెళుతున్నాను, వాళ్లలో ఉండే దివ్యాత్మ స్వరూపాన్ని చూడడానికి వెళ్తున్నాను. అందుకే నేను మిమ్మల్ని దివ్యాత్మ స్వరూపులారా అని పిలుస్తాను, దాని భావం నీకింకా అర్థం కాలేదా అన్నారు. ఒక వ్యక్తి, స్వామి మీరు భగవదవతారులా అని అడిగితే అందుకు సమాధానంగా, అవును నేనే కాదు, మీరందరూ అవతార రూపులే, అయితే ఆ విషయం నాకు తెలుసు మీకు తెలియదు అన్నారు. టడ్మన్ అనే భక్తునితో, మీరంతా నా ప్రతిబింబాలే అన్నారు. ఏను దైవంబు తద్భిన్నమేమి కాను, ఆ అఖండ పరబ్రహ్మమౌదు నేను అని ప్రకటించారు. అడుగడుగునా స్వామి మనల్ని అద్వైత దర్శన మార్గగాముల్ని చేస్తూనే ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉన్నారు, కర్తవ్యబోధ గావిస్తూనే ఉన్నారు. గ్రహించవలసిన బాధ్యత మనది. స్వామి తన దర్శన భాగ్య ప్రాశస్త్యాన్ని చెబుతూ, నా దర్శనానంతరం ఏకాంత స్థలంలో కూర్చుని దర్శన భాగ్యాన్ని అనుభవించండి. నేను మీకు దర్శనమిస్తూ మీ ముందుకు వెళ్లేటప్పుడు నాలోని కొంత శక్తి మీపై ప్రసరిస్తుంది, అలా చేయక మీరు మీ తోటివారితో మాట్లాడితే ఆ శక్తి నన్నే చేరుతుంది, నేను దేనిని వీక్షించినా అది శక్తివంతమైన మార్పు చెందుతుంది. నా దర్శనార్థం దేవలోకంలోని దేవతలు కూడా ఎంతో ఆతృతతో వేచి ఉంటారు. ఇంతటి దర్శన భాగ్యం మీకు సులభంగా లభిస్తుంది, ఇది మీ జన్మాంతర పుణ్య విశేషం, మరువవద్దు అన్నారు. రండి, అదిగో వేదస్వరం ప్రారంభమైంది, మందరస్థాయిలో మురళీరవం కూడా. అదిగో అంతా ముకుళిత హస్తాలతో మూర్తీభవించిన సౌజన్యంతో రెప్ప వేయడం కూడా మరిచి ఎదురుచూస్తున్నారు. అదిగో ఆపాదమస్తకం అలరడి అంగరకాతో ఒకచోట నించుక చేతపట్టుకుని శ్రీకారమునరించు తిరువీళ్లనొక రీతి తిప్పుకొనుచు రూపు రుమాలును అలనల్లన తనువొత్తుకొనుచు అదే జగన్మోహనాకారం, తనువంతా కనులుగా మారినా పట్టుకోలేని సౌందర్యం, సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం, వందే సాయి మహేశ్వరం, వందే సాయి మహేశ్వరం.
1: దర్శనం ప్రాప్తికి నిదర్శనం. ప్రభాతవేళ స్వామి దర్శన సమయంలో కలిగే ఆనందాన్ని వివరిస్తూ శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ అందించిన ప్రసంగం ప్రభాత దర్శనం ఇంతవరకు విన్నారు.

అంగవైకల్యం భక్తికి ఆటంకం కాదు. దృష్టిలోపం కల తిరుపతి యువతీ యువకులు కొందరు అకుంఠిత భక్తితో ప్రేమతో సాయి గీతాలను నేర్చుకున్నారు. ఎన్నో చోట్ల తమ గానంతో అవార్డులు కూడా గెలుచుకున్నారు. జీవనజ్యోతి కార్యక్రమంలో నాగరాజు, రాజా, మునికుమారి రోజా ఆలపించే సాయి గీతాలు ఇప్పుడు విందాం. తబలాపై శ్యామరాజు.

స్వామి ఇచ్చిన స్ఫూర్తితో దృష్టిలోపాన్ని కూడా అధిగమించి ఎంతో మృదుమధురంగా తిరుపతి నుంచి వచ్చిన యువతీ యువకులు అందించిన సాయి గీతాల కార్యక్రమం జీవనజ్యోతి విన్నారు. గాయని గాయకులు నాగరాజు, రాజా, మునికుమారి, రోజా. తబ్లాపై సహకారం శ్యామరాజు.

0: నిన్ననే గురుపౌర్ణమి పర్వదినం జరుపుకున్నాం. ఇప్పుడు గురువులకు గురువైన శ్రీ సత్యసాయి గురుతత్వాన్ని గురించి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ ప్రసంగం విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. సదా నిర్మలం తం సదా శుద్ధ సత్వం చిరం దేహనాథం క్షమా శాంతి సింధుం కణే సంస్థితం సర్వ జీవేపి ప్రాణం పరం సద్గురుం సాయినాథం భజేహం. నిర్మలుడు, శుద్ధ సత్వస్వరూపుడు, శాశ్వతుడు, ఆత్మరూపుడు, క్షమాశాంతి సాగరుడు, కణములోనూ సర్వజీవులలోనూ ప్రాణరూపుడై వెలుగొందు సద్గురు సాయికి నమస్కరించుచున్నాను. సకల సద్గుణములు చక్కగా లేకున్నా వారు గురులు కారు వాస్తవముగా అంటారు స్వామి. భగవాన్ బాబావారి దృష్టిలో గురువులనబడేవారు ఎట్లుండవలెనో, గురుతత్వాన్ని గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో కొంత పరిశీలిద్దాం. దేహభ్రాంతి లేని, మోహమింతయులేని, త్యాగనిరతులైన యోగివరులే గురువులు అని స్వామి సెలవిస్తున్నారు. తాను నిరాకారుడైనప్పటికీ సమస్త ఆకృతులలోనూ వ్యక్తమగువాడు, నరుల ప్రవృత్తులను సన్మార్గంలో నడిపించువాడు, సర్వకాలములయందు పవిత్రుడైనవాడు, శాంతి ప్రేమస్వరూపుడైన వాడే సద్గురువు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అని ఈనాడు ఈ శ్లోకానికి అర్థాన్ని బోధిస్తున్నారు. ఈనాటి గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కారు, బ్రహ్మయే గురువు, విష్ణువే గురువు, ఈశ్వరుడే గురువు అని భావించడమే సరైన మార్గం అన్నారు స్వామి. గురుశబ్దానికి గల అర్థాన్ని విచారించినట్లయితే, గుశబ్దస్తంధకార స్యాత్ ఋశబ్ద తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. గుశబ్దము అంధకారమనియు, రు అనుశబ్దము దానిని నాశనము చేయు తేజస్వనియు, ఉపదేశామృతముచే అజ్ఞానాంధకారమును నాశనము చేసి స్వయం ప్రకాశకమైన పరబ్రహ్మమును కరతలామలకము చేయువారే గురువులు అని అద్వైత తారకోపనిషత్తు చెబుతోంది. ఈ గురుశబ్దానికి మరొక అర్థాన్ని కూడా స్వామి సెలవిచ్చారు. గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత. సత్వరజస్తమోగుణములకు అతీతుడు, నామరూపవర్జితుడే గురువు. అయితే త్రిగుణాతీతుడు, రూపవర్జితుడు అయినవాడు ఒక్క పరబ్రహ్మమే కనుక నిజమైన గురువు దైవమే అంటారు స్వామి. ఈనాటి గురువులు మంత్రోపదేశాలు చేయడము, గురు పూజలు జరిపించుకోవడంతోనే కాలం గడుపుతున్నారు. చెవిలో మంత్రం, చేతిలో డబ్బు, ఈ విధంగా ఆచరించేవారు, ఆశించేవారు బాధగురువులే కాని బోధగురువులు కారు. ఈ ప్రాకృత గురువుల బోధనల చేత మానవత్వంలోని దివ్యత్వం మరింత మరుగున పడిపోతున్నది. గురువు అంటే గురు చూపేవాడు అని అర్థం. గురి అనగా ఆత్మతత్వమే. తనను తాను తెలుసుకున్నవాడే నిజమైన గురువు. ఆచరించి ప్రబోధించేవాడే ఆచార్యుడు. తక్కిన వారంతా అధ్యాపకులు లేక ఉపాధ్యాయులు మాత్రమే అన్నారు స్వామి. గురువులు అనేక విధాలుగా ఉంటారు. వారి ఆత్మజ్ఞానంలో భేదం లేకపోయినప్పటికీ వారు శిష్యులకు బోధించే విధానంలోనూ, మంత్రోపదేశం చేసే పద్ధతిలోనూ భేదం ఉంటుంది. ఆత్మజ్ఞానం కలవారిలో అంతరాలున్నట్లే గురువులలోనూ అంతరాలుంటాయి. శిష్యులకు శాస్త్రాలను బోధించేవారు విద్యాగురువులు. దీక్షాగురువులు కొందరుంటారు. వారు ఆధ్యాత్మిక సాధనలకు శిష్యులను సన్నద్ధం చేసి ఆత్మ సాక్షాత్కారం పొందే విధంగా వారిచే కృషి చేయిస్తారు. తన శిష్యుడు దైవత్వాన్ని సాక్షాత్కరింపచేసుకునేలా ప్రోత్సహించి మార్గనిర్దేశం చేసేవాడే నిజమైన గురువు. శాస్త్రాలలో గురువులు 12 విధాలుగా పేర్కొనబడినారు. 1. ధాతువాది గురువు. ఇతడు శిష్యునిచే యమ నియమాది సాధనలు చేయిస్తాడు. ఉపవాసము, ప్రాణాయామము, నాసికాగ్ర దృష్టి, భ్రూమధ్య దృష్టి, శ్వాసను ఊర్ధ్వముఖంగానూ అధోముఖంగానూ పయనింపచేయడం ద్వారా శరీరంలో వేడి ఉత్పన్నమై కుండలిని జాగృతమయ్యే విధంగా సాధనలు చేయించేవాడు ధాతువాది గురువు. 2. చందన గురువు. చుట్టుప్రక్కల ఉన్న వృక్షాలకు తన పరిమళాన్ని అందించే గంధపు వృక్షం వలె ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లుతాడు చందన గురువు. విశ్వాసం కలవారే ఆ సుగంధాన్ని అందుకోగలుగుతారు తప్ప విశ్వాసం లేనివారు చందన గురువు నుండి వెలువడే ఆధ్యాత్మిక పరిమళాన్ని అందుకోలేరు. 3. విచార గురువు. ఇతడు పరిపూర్ణ జ్ఞానవంతుడు. అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విషయాలను కూడా విశదీకరించి శిష్యుల సందేహాలను నిర్మూలించగలడు. శిష్యునిలో విచారణాశక్తిని పెంపొందించి అతని మార్గం సుగమం చేసేవాడు విచార గురువు. నాలుగు, అనుగ్రహ గురువు. శిష్యునిలో శాస్త్ర పాండిత్యం కాని మేధాశక్తి కాని లేకుండినప్పటికీ కేవలం తన అనుగ్రహం చేతనే శిష్యుల మనోబుద్ధులను పవిత్రం చేసి అతనికి సత్య సాక్షాత్కారం కలిగించేవాడు అనుగ్రహ గురువు. ఇక్కడ శిష్యుని అర్హత కన్నా గురుని అనుగ్రహమే ప్రధానం. ఐదు, పరుస గురువు. ఇతడు పరుసవేది వంటివాడు. పరుసవేది లోహాలను బంగారంగా మార్చినట్లే అపవిత్ర భావాలు కలిగిన అల్పుడు కూడా గురుస్పర్శచే ఋషిగా రూపొందగలడు. అయితే శిష్యుడు గురువు యొక్క శక్తివంతమైన స్పర్శను పొందగలిగే అర్హతను సంపాదించుకోవలసి ఉంటుంది. గురువు కూడా శిష్యునిలో ఆధ్యాత్మిక తరంగాలను ప్రసరింపచేయాలని సంకల్పించుకోవాలి. గురువు సంకల్పము, శిష్యుని అర్హత ఇక్కడ రెండూ ప్రధానమే. కొన్ని సందర్భాలలో శిష్యునికి అర్హత లేకపోయినా గురువు శక్తి ప్రసారం ద్వారా శిష్యుని భౌతికమైన బాధలను ఆధ్యాత్మిక వేదనలను కూడా తొలగించగలడు. ఆరు, కచ్చపు గురువు. తాబేలు ఒక తీరంలో ఉండి మరో తీరంలో ఉన్న పిల్లలను తన దృష్టి చేతనే పోషిస్తుందట. కచ్చపు గురువు తాబేలు వలె దృష్టిపాతం చేతనే తన శిష్యులను పోషించగలడు. గురువు తన కృపా కటాక్షాల చేత ఆధ్యాత్మిక తరంగాలను ప్రసరింపచేసి శిష్యుడు అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగేటట్లు చేయగలడు. ఏడు, చంద్రగురువు. చంద్రకాంతమణి ఎంత దూరంలో ఉన్నప్పటికీ చంద్రకిరణాలను ప్రతిఫలిస్తుంది. అదే రీతిగా చంద్రగురువు ఎంతటి దూరంలోనైనా చేరగలిగే శక్తివంతములైన కిరణాలను ప్రసరింపచేసి అర్హత పొందిన శిష్యుల హృదయాలను దూరం నుండియే ప్రభావితం చేయగలడు. ఎనిమిది, దర్పణ గురువు. ఇతడు స్వచ్ఛమైన దర్పణం వంటివాడు. శిష్యుడు గురువును సమీపించగానే తనను తానే గురువులో చూసుకోగలుగుతాడు. గురువు శిష్యుని యొక్క హృదయాన్ని స్వచ్ఛమైన అద్దంగా తయారు చేసి అందులో అతని ఆత్మను ప్రతిబింబింపచేస్తాడు. తొమ్మిది, ఛాయానిధి గురువు. ఇతడు పురాణాలలో వర్ణింపబడే ఒకనొక పక్షి వంటివాడు. ఈ పక్షి ఛాయ ఎవరిపైన ప్రసరిస్తుందో అతడు మహారాజు కాగలడట. అదేవిధంగా ఛాయానిధి గురువు తన విద్యా దివ్యాశీస్సులను శిష్యునిపై కురిపించి తన ఛాయ పడినంత మేర దివ్య శక్తి తరంగాలను ప్రసరింపచేస్తాడు. పది, నాదనిధి గురువు. ఇతడు పురాణ సంబంధమైన నాదనిధి అనబడే రత్నం వంటివాడు. ఏ లోహం యొక్క శబ్దమైనా ఈ రత్నాన్ని చేరితే అది బంగారుగా మారుతుందట. అదేవిధంగా ఏ శిష్యుని ఆక్రందన అయినా గురువు చెవిని సోకితే గురువు శిష్యునిపై అపరిమితమైన జ్ఞానాన్ని వర్షించి ఆశీస్సులను అందిస్తాడు. పదకొండు, క్రౌంచ గురువు. క్రౌంచ పక్షి తన పిల్లలను వదిలి ఆహార సంపాదనకు బయలుదేరుతుంది. దూరము నుండియే ఆ పక్షి తన పిల్లలను తలచినంతనే వాటి ఆకలి తీరుతుందట. అదే రీతిగా గురువు ఎక్కడ ఉన్నప్పటికీ శిష్యులను తాను స్మరించినంతనే వారి సంరక్షణ ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది. పన్నెండు, సూర్యకాంత గురువు. సూర్యకిరణాలను గాజు పలకలో నుండి ప్రసరింపజేసి దాని క్రింది భాగంలో దూది ఉంచితే అది భస్మమైపోతుంది. అట్లే సూర్యకాంత గురువు దృష్టి సోకినంతనే శిష్యుని కర్మలు భస్మమైపోతాయి. ఈ 12 మంది కాక మరొక సందర్భంలో స్వామి బోధ గురువు, వేద గురువు, నిపాత గురువు, కామ్య గురువు, వాచక గురువు, సూచక గురువు, కారణ గురువు, విహిత గురువు అనబడే శాస్త్ర సమ్మతమైన 8 మంది గురువులను పేర్కొన్నారు. బోధగురువు కేవలం శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి దాని యొక్క నిబంధనలు తగిన రీతిగా ఆచరించడానికి ఉత్సాహ ప్రోత్సాహాలను అందిస్తాడు. వేదగురువు తత్వార్థాన్ని బోధించి తత్వదర్శనాన్ని కావించి మనస్సును దైవం వైపు మరల్చుతాడు. నిపాత గురువు అనేక విధములైన సందేహములను రూపుమాపి మనస్సును పరిశుద్ధం కావించి చిత్తశుద్ధిచే ఆత్మతత్వాన్ని గుర్తింపచేస్తాడు. కామ్య గురువు కొన్ని కామ్యకర్మలను బోధించి ఇహపరములందు సుఖమును అందిస్తాడు, పుణ్యకార్యములను ఆచరింపచేస్తాడు. వాచిక గురువు యోగతత్వాన్ని బోధించి దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని అనుభవింపచేస్తాడు. సూచిక గురువు శమధమాది షట్సంపత్తిని బోధించి మానవుని యొక్క ఇంద్రియాలను నిగ్రహింపచేస్తాడు. కారణ గురువు జీవ బ్రహ్మ ఐక్యానుసంధానం కలిగింపజేసేవాడు, జీవతత్వాన్ని దైవతత్వంగా మార్చగలిగేవాడు. విహిత గురువు జీవతత్వ దైవతత్వములు బింబ ప్రతిబింబములని బోధించి జీవునకు దేవునకు భేదము లేదని నిరూపించేవాడు, ఆచరణ రూపమైన ప్రబోధలు తెలిపేవాడు. ప్రాచీన కాలంలోని గురువులు పవిత్రులు, ఆత్మజ్ఞాన సంపన్నులు, త్యాగయోగములకు పరమ ఉదాహరణముగా నిలిచేవారు. తమను ఆశ్రయించిన శిష్యులను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతోన్నత శిఖరాలను అధిరోహింపచేయగల సమర్థులు కనుకొని నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వధీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం, సద్గురుం తం నమామి అని గురువు కీర్తింపబడినాడు. ఈ లక్షణములు కలిగినవాడు ఒక్క దైవం తప్ప మరొకరు కానరారు అంటారు స్వామి. పవిత్రమైన గురుతత్వానికి ప్రతీకగా నిలవగలిగినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. పురుషోత్తముడు గురువు, నరోత్తముడు శిష్యుడు. గురువు హృషీకేశుడైతే శిష్యుడు గుడాకేశుడు. పృథపుత్రుడైన పార్థునికి కర్తవ్యోపదేశం చేసిన శ్రీకృష్ణుడు జగద్గురువుగా కీర్తింపబడినాడు ఆనాడు. ఆసేతు సీతాచలం పర్యటించి అద్వైత జ్ఞానాన్ని లోకంలో ప్రచారం చేసి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించిన శంకర భగవత్పాదులు ఆ తర్వాత పేర్కొనదగినవారు. శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి, శ్రీ అరవిందయోగి వంటి ఆదర్శ గురువులు ఎందరో ఉన్నారు. నేటి గురువులు తెలివితేటలనే పెంచు, కొంచెమైన గుణము పెంచబోరు, భుక్తి విద్యలన్నీ బోధించి తెలిపేటి గురువులెల్లా పరము చేర్చగలరా అంటారు స్వామి. లౌకిక గురువులు కుయుక్తులు పన్ని శిష్యులను పెడత్రోవ పట్టిస్తుంటారు. దురదృష్టవశాత్తు కొందరు గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తుంటారు. వామనుడు సాక్షాత్తు మహావిష్ణువే అని గుర్తించిన బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని అతనికి ధారపోయడానికి సిద్ధమైనాడు. శుక్రాచార్యుడు అడ్డుపడి, నీ సర్వస్వాన్ని వామనునికి దానమిచ్చి బడుగు పగిది ఎట్లు బ్రతికెదీవు అంటాడు. దైవానికి సర్వస్వాన్ని సమర్పించుకోవాలని పూనుకున్న శిష్యుని వారించేవాడు గురుశబ్దానికి అర్హుడవుతాడా? ఇక ద్రోణాచార్యుడు అర్జునుని సాటిలేని మేటి విలుకానని చేస్తానని వాగ్దానం చేసి తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఏకలవ్యుని దక్షిణ అంగుష్టం గురుదక్షిణగా కోరి అతనికి తీరని ద్రోహం చేశాడు. దక్షిణాంగుష్టమిచ్చిన దాన చేసి బాణసంధాన లాఘవ భంగమైన ఎరుకు విలువిద్య కలిమికి హీనుడయ్యే పార్థునకు మనోరుజయు పాసెనంత అంటుంది మహాభారతం. ఆషాఢ పూర్ణిమను మనం ప్రతి సంవత్సరము గురుపూర్ణిమ పేరుతో జరుపుకుంటాం. దీనిని వ్యాసపూర్ణిమ అనడమే సమంజసంగా ఉంటుంది అంటారు స్వామి. ఆషాఢ పూర్ణిమ వ్యాసుని జన్మదినం. అనంత వేదాలను నాలుగుగా విభజించి మానవాళికి అందించింది ఈ పూర్ణిమ నాడే. అంతేకాదు అష్టాదశ పురాణాలను పూర్తి చేసింది కూడా ఈ పూర్ణిమ నాడే. అల్పాయుషుకులైన మానవులు అనంతమైన వేదాలను అధ్యయనం చేయలేరు కనుక అందున్న మంత్రస్వరూపములైన రుక్కులను వేరుచేసి ఋగ్వేదమని పేరు పెట్టాడు. యజ్ఞయాగాది క్రతువులను ఆచరించుటకు ఉపయోగపడే యజుస్సులను వేరుచేసి యజుర్వేదము అని పేరు పెట్టాడు. సంగీత సాహిత్యములకు సంబంధించిన సామములను వేరుచేసి సామవేదమని పేరు పెట్టాడు. అస్త్రశస్త్రములకు, ఆరోగ్యములకు సంబంధించిన మంత్రములను వేరుచేసి అథర్వణ వేదమని పేరు పెట్టాడు. కనుకనే వ్యాసునికి గురువు అని పేరు వచ్చింది అన్నారు స్వామి. ఇక మహాభాగవతంలో అవధూత యదు సంవాదము అనే ఘట్టం కనిపిస్తుంది. యయాతి పుత్రుడైన యదుమహారాజు ఒకనాడు వేటకు వెళ్లి ఆ నిర్జనారణ్యంలో సర్వసంగ పరిత్యాగి అయిన ఒక అవధూతను చూచి ఆశ్చర్యపడి, స్వామి, మీరు ఈ నిర్జనారణ్యంలో ఏ కోరికలు లేకుండా పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు అవధూత, నాయనా, నేను 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని సంపాదించి అనుష్ఠించి ఆత్మజ్ఞానాన్ని పొందాను. నా గురువులెవరో నీకు వివరిస్తాను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. నా మొదటి గురువు భూమి, రెండవ గురువు వాయువు, మూడవ గురువు ఆకాశము, నాలుగవ గురువు అగ్ని, ఐదవ గురువు సూర్యుడు, ఆరవ గురువు పావురము, ఏడవ గురువు కొండచిలువ, ఎనిమిదవ గురువు సముద్రము, తొమ్మిదవ గురువు శలభము, పదవ గురువు ఏనుగు, పదకొండవ గురువు చీమ, 12వ గురువు చేప, 13వ గురువు పింగళ అనే వేశ్య, 14వ గురువు శరకారుడు, 15వ గురువు బాలుడు, 16వ గురువు చంద్రుడు, 17వ గురువు తేనెటీగ, 18వ గురువు లేడి, 19వ గురువు గ్రద్ద, 20వ గురువు కన్య, 21వ గురువు సర్పము, 22వ గురువు సాలెపురుగు, 23వ గురువు భ్రమర కీటము, 24వ గురువు జలం. భూమిపై బావులు చెరువులు త్రవ్వినా, మలమూత్ర విసర్జన చేసినా భూమి సహనం వహిస్తుంది. కొండలు, ఎండ, వాన, చలి దేహానికే కాని ఆత్మకు కావు అని బోధిస్తున్నాయి. వృక్షములు నీర్కోసిన వారికి, హింసించిన వారికి సమానంగా చల్లని ఛాయను, మధుర ఫలాలను అందించి సమత్వాన్ని చాటుతున్నాయి. వాయువు శీతోష్ణములతోనూ సుగంధ దుర్గంధాలతోనూ సంబంధం లేకుండా అనాసక్తుడై చరిస్తాడు. ఆకాశం మేఘములు, ధూళి, సంధ్యారాగములచే ప్రభావితమైనట్లు కనిపించినా సహజంగా దేనికి అంటదు. అగ్ని అన్నింటినీ భస్మం చేస్తుంది, కాని తాను మాత్రం అపవిత్రం కాదు. సూర్యుడు జీవులన్నింటికీ సమానంగా ఉష్ణమును, వెలుగును ప్రసాదిస్తాడు. వాయువు నుండి అనాసక్తిని, ఆకాశం వల్ల గుణసాంగత్యలేమిని, అగ్ని వల్ల పవిత్రతను, సూర్యుని వలన సమానత్వమును గ్రహించాను. పావురం వలన మమకార వ్యామోహాలలో చిక్కరాదని తెలుసుకున్నాను. కొండచిలువ వలన జనసంచారానికి దూరంగా ఉండి లభించిన దానితో తృప్తి చెందాలని గ్రహించాను. సముద్రము నదులు తనలో చేరినా పొంగదు, వేసవిలో నదులు ఎండినా కృంగదు. చెత్తను కొంచెమైనా చేరనివ్వదు, తనలోని ముత్యాలను పగడాలను బయటపడనివ్వదు. ఈ సముద్రం వల్ల పొంగని కృంగని తత్వాన్ని, సద్గుణాలను వీడక అవగుణాలను చేరనివ్వక జీవించాలని తెలుసుకున్నాను. మిడుత అగ్నిచే ఆకర్షించబడి అందులో దూకి నశించినట్లుగా కాక సన్యాసి జ్ఞానాగ్నిలో అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలి అని తెలుసుకున్నాను. ఏనుగు వలన మోహాన్ని జయించాలని, చీమ వలన నిరంతర కృషితో జ్ఞానధనాన్ని సంపాదించాలని, చేప వలన జిహ్వచాపల్యాన్ని అరికట్టాలని గ్రహించాను. పింగళ వలన లౌకిక సుఖాలు అశాశ్వతమని, ఆత్మానందమే శాశ్వతమని తెలుసుకున్నాను. శరకారుని వలన తదేక నిష్టను, బాలుని వలన విచార పరిత్యాగమును, చంద్రుని వలన అధిక అల్ప సమత్వమును గ్రహించాను. తేనెటీగ వలన కూడబెట్టిన ధనాన్ని ధనం పరులపాలవుతుందని, సన్యాసి చేతులే భిక్షాపాత్రగా, కడుపే కంచంగా జీవించాలని తెలుసుకున్నాను. గ్రద్ద వలన లౌకిక సుఖాలకు దూరంగా ఉండాలని, కన్య వలన సంగత్యాగాన్ని, సర్పం వలన పరగృహవాసాన్ని, సాలెపురుగు వలన సంసార పరిత్యాగాన్ని, భ్రమరకీటం వల్ల లక్ష్య సంబంధ జ్ఞానాన్ని, జలం వల్ల నిత్య శుచిత్వమును, నమ్రతను గ్రహించాను అంటాడు. ఈ విధంగా 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని పొందింది గురు దత్తాత్రేయులే అని స్వామి ఒక సందర్భంలో సెలవిచ్చారు. ప్రకృతిని మించిన పరమగురువు మరొకరు లేరంటూ స్వామి, జాతి భేదము లేక జనులకు ఆశ్రయమిచ్చి సర్వసమత్వంబు చాటు తరులు, తనువుపై మనకింత తమకంబు వలదంచు, చలి ఎండ వానల సైచు గిరులు, రేపు మాపటికంచు వాపో వలదంచు, విహగముల్ సంతృప్తి విద్యగరపు, జగతి నిత్యము కాదు సంసారమది భ్రాంతి అనుచు బోధించును ఆకశంబు, ప్రాణములు వీడి చెనునాడు మృగములైనా నేను నాదని అనవు రవ్వంతయైనా, ప్రకృతి బోధించు సత్యము ఈ మర్మమెల్ల తెలియచేయునదే విద్య తెలుసుకొనుడు అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణములకు ప్రతీకలు. బ్రహ్మ రజోగుణము, విష్ణువు సత్వగుణము, మహేశ్వరుడు తమోగుణం. ప్రతి మానవుని యందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ త్రిగుణముల స్వరూపాలలో ఉంటున్నారు. కనుక ఏనాడు ఈ జీవిత మర్మమును తెలుసుకుందుమో ఆనాడు మన మనస్సే మనకు గురువు అవుతుంది. మర్మమెరిగిన మరునిమిషములో మనసే వానికి గురువు అండి అన్నారు స్వామి. గురువులకు గురువు, జగద్గురువు, ఈ విశ్వానికే గురువైన మన సత్యసాయి సద్గురువు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తూ, జనులను సన్మార్గంలో నడిపిస్తూ, సేవాధర్మాన్ని బోధిస్తూ, సేవా కార్యక్రమాలకు ప్రోత్సహిస్తూ మానవాళిని ఉద్ధరిస్తున్నారు. లేత వయస్కులైన బాలబాలికలకు బాల వికాసులు ప్రారంభించి, కొన్ని లక్షల మంది చిన్నారులలో నీతి నిజాయితీలను పెంపొందించి, మాతాపితరుల పట్ల గౌరవము, గురువులయడ ఆరాధనాభావము కలిగిన ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యార్థులను భావి భారతోద్ధారకులుగా మలచుతున్నారు. వారు ఏ దేశంలో ఉన్నప్పటికీ ఆదర్శ జీవితాన్ని గడిపేటట్లు ప్రోత్సహిస్తున్నారు. వేసవి తరగతులు నిర్వహించి భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతల ఔన్నత్యాన్ని బోధిస్తున్నారు. భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని గుర్తించిన సమస్త దేశాల వారు తమకు మార్గనిర్దేశం చేయగల వారికై మన దేశం వైపు చూస్తున్న తరుణంలో వారికి శిక్షణా తరగతులు నిర్వహించి వారు తమ తమ దేశాలలో నియమబద్ద జీవితం గడిపేటట్లు చేయడం స్వామి కృపా విశేషమే. మునుపటి అవతారాలు తాము జన్మించిన ప్రదేశాలకే పరిమితమైనాయి. ఈ సత్యసాయి అవతారం వలె దేశ విదేశాల వారిని తమ ప్రేమతత్వంతో ప్రభావితం చేసిన అవతారాలు నభూతో నభవిష్యతి. సత్య ధర్మ శాంతి ప్రేమ స్వరూపులైన భగవ ఆదర్శ జీవితాన్ని గడిపేటట్లు ప్రోత్సహిస్తున్నారు. వేసవి తరగతులు నిర్వహించి భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల ఔన్నత్యాన్ని బోధిస్తున్నారు. భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని గుర్తించిన

0: సత్యత్వంతో ప్రభావితం చేసిన అవతారాలు నభూతో నభవిష్యతి. సత్య ధర్మ శాంతి ప్రేమ స్వరూపులైన భగవాన్ బాబావారి సమకాలికులమై వారి భూమిపై నడయాడిన పవిత్ర సమయంలో జీవించగలగడం మన జన్మ జన్మల పుణ్యఫలమే అని చెప్పక తప్పదు. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం అని మన స్వామి చూపిన బాటలో పయనించి ఆ శ్రీచరణ సేవలో మన జీవితాలను సార్థకం చేసుకుందాం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.
1: ఇంతవరకు శ్రీ సత్యసాయి గురుతత్వం గురించి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ ప్రసంగం విన్నారు. ఇప్పుడు ప్రశాంతి డిజిటల్ స్టూడియోలో సమయం 7:45:38.
2: సత్యసాయి ప్రేమ సౌరభాన్ని మీకందిస్తున్న రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ వేడుకల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటూనే ఉండండి.
3: భక్తుడా, ఓ భక్తుడా,
2: అరే కాస్త ఆగండి, ఎవరో మనల్ని పిలుస్తున్నట్టున్నారు, ఎవరో ఏమిటో తెలుసుకుందాం.
3: నేను పుట్టపర్తిని, నా మాట వినిపిస్తోందా? నా ఉనికికి మూలము, నా ఊపిరికి ప్రాణము, నా ఉత్తేజానికి ఆధారము అయిన బంగారు తండ్రి ప్రేమసాగరుడు భగవాన్ శ్రీ సత్యసాయినాథుడు కనిపించక బెంగతో మూగబోయిన నా మనసు ఎందుకో నిన్ను పలకరించకోరుతోంది. పాపం, నువ్వు కూడా ఎంతో దూరం నుంచి ఆశతో ఆర్తితో పత్తియాత్రకు వచ్చి పర్తివాసుని ప్రత్యక్ష దర్శనం పొందలేక దీనుడివై దిక్కులు చూస్తుంటే నాకు జాలి కలుగుతోంది. రానాయనా రా స్వామి, పుట్టి పెరిగి ఆడి పాడి ప్రేమానందాలు పంచి ఇచ్చిన పుణ్యభూమి పుట్టపర్తిలో నిన్నొకసారి త్రిప్పి తెస్తాను. ఏ వీధులలో ఆ బాలగురువు ఆబాలగోపాలము వెంటరాగా పాండురంగ భజనలు చేస్తూ తిరిగాడో ఆ వీధులలో నిన్ను నడిపిస్తాను. ఏ ఏ చోట్లలో ఆ అవతారమూర్తి తన దివ్యలీలలను చూపించి ఈ గ్రామవాసులను తరింపజేశాడో ఆ చోట్లను నీకు చూపిస్తాను. రా, అదిగో ముందుగా ఆ పరమాత్ముని జన్మస్థలిని దర్శించుకుని తూర్పు దిక్కునకు నడుచుకుంటూ పాత మందిరము గుడుల మీదుగా చిత్రావతి తీరం చేరుకుందాం. దక్షిణం వైపు కొంత ముందర సాగి ఆ ప్రక్కన ఉన్న గుట్టనెక్కి కల్పవృక్షంగా ఖ్యాతిగాంచిన చింత చెట్టు చూద్దాం. పడమర వైపుగా సాగి రాజమార్గమునకు ప్రక్కసందులో గల స్వామి తల్లిదండ్రుల సమాధులను దర్శించుకుందాం. ఉత్తరానికి సాగి గోపుర ముఖద్వారం గుండా ఆ పుట్టపర్తి షట్చక్రవర్తి కొలువు తీరి పాలించిన ప్రశాంతి నిలయ మందిరంలోకి ప్రవేశిస్తే సత్యసాయి అవతార కథాశ్రవంతి అనే దివ్యనది పుట్టి ప్రవహించి పరవళ్లు త్రుక్కి ఉప్పొంగి అనంత రత్నాకరంలో అంతర్లీనమైన అద్భుత అనుభవం కలుగుతుంది. రా, పర్తిక్షేత్ర దర్శనం చేసుకుందాం.
4: స్వాగతం భక్తుడా. నేనే ఆ శివశక్తి స్వరూపుడు శిశువుగా ప్రభవించి తొలిసారి తాకిన నేలను, శ్రీ సత్యసాయి జన్మస్థలిని. ఒకప్పుడు సత్యం కిలకిల నవ్వులతో కలకలలాడిన మిద్దె ఇల్లు శిథిలమైపోగా స్వామి స్వయంగా ఈ శివాలయాన్ని కట్టించి నా పవిత్రతను సుప్రతిష్టం చేశారు. ఇదిగో నీవు నిల్చున్న చోటనే 1926 నవంబర్ 23వ తేదీన ఈశ్వరాంబా వెంకమరాజుల సుపుత్రుడిగా సత్యనారాయణ నామధేయునిగా స్వామి అవతరించారు. ఇక్కడే వీణ వేణు మృదంగాలు తమంతట తామే మ్రోగి స్వామికి స్వాగతం పలికాయి. ఇక్కడే ఆ ఆదిశేషుడు పాము రూపంలో ఆ శిశువు ప్రక్క కింద దూరి పడగపట్టాడు. ఇక్కడే ఆ జగన్నాటక సూత్రధారి చిన్ని పాపడుగా నడయాడుతూ తాత కొండమరాజుని మురిపిస్తూ తల్లిదండ్రులను సోదరీ సోదరులను మైమరిపిస్తూ ఇరుగు పొరుగులనున్న కరణం సుబ్బమ్మ వంటి భక్తులను అలరిస్తూ అంతలోనే ఇంతింతై బ్రహ్మాండ నాయకుడిగా ఎదిగిపోయాడు. ఎంత గొప్పవాడైనా కూడా జననీ జన్మభూమిశ్చా స్వర్గాదపి గరీయసి అన్నట్లు ఆ సాయిరాముడు కన్నతల్లిని జన్మస్థలిని మరువక

ఆదరించి అందరికీ ఆదర్శం నిరూపించాడు. రానాయన, పుట్టుటెరుగని ఆ పరంధాముడు పుట్టి పెరిగిన ఈ మట్టిని ముట్టి ధన్యుడవుకా.

ఇంతవరకు మీరు 2014 జూలై 13వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత సమష్టిగా సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని విన్నారు. విజ్ఞాన సుజ్ఞాన ఫలితమైన ఈ కార్యక్రమాల పరంపరలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ప్రేమవాహిని. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా? సాయిరామ్,

0: సారథి.
1: రాజు, మీరా? స్నేహితులందరూ కలిసి వచ్చారు. ఏదైనా విశేషమా?
2: ఇన్నాళ్లు కలిసి చదువుకున్నాం, అన్నదమ్ముల్లా మెలిగాం. ఇప్పుడు ఎవరిదారిన వారు ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ స్థిరపడతాం. అందుకే 4 రోజుల పాటు నలుగురం కలిసి గడిపి వెళ్దామని వచ్చాం.
3: అవును సారథి, ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడ్డాక మనం ఇలా కలుసుకోవడానికి అవకాశం రాకపోవచ్చు, అందుకే వచ్చాం.
1: చాలా సంతోషం సుందరం. ఈ 4 రోజులు మీకు నాకు మర్చిపోలేని మంచి అనుభవాన్ని చరిత్రలో గడుపుదాం. ఇంతకీ మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?
2: ఇంతవరకు నాన్నగారు నడుపుతున్న ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంపెనీ బాధ్యతల్ని స్వీకరించి ఆధునికత మేళవించి అతి త్వరలో కనీసం 10 కోట్ల లాభాల్ని ఆర్జించగల కంపెనీగా తీర్చిదిద్దుతాను. దానికోసం అహోరాత్రులు కష్టపడతాను.
1: గుడ్. సుందరం, మరి నువ్వు?
3: నేనా బాధల బందీలు పడదలుచుకోలేదు సారథి. 2-3 కంపెనీలకు అప్లికేషన్ పెట్టాను. నా అర్హతకి తగిన ఏదో ఒక ఉద్యోగం తప్పక వస్తుంది. మంచి జీతం వచ్చే కంపెనీలో చేరి కడుపులో చల్ల కదలకుండా హాయిగా గడపదలుచుకున్నాను.
1: మరి నీ మాట ఏమిటి హరి?
4: చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకుంటూ ఈ దేశంలోనే ఉండిపోదలుచుకోలేదు నేను. ప్రపంచమంతా తిరగాలి, మంచి మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పదవిని అలంకరించి ఈరోజు ఢిల్లీ, రేపు ప్యారిస్, ఎల్లుండి లండన్, ఆ తర్వాత న్యూయార్క్ సిడ్నీ, అలా రోజుకో దేశం తిరిగే ఉద్యోగం చేస్తాను, కోట్లకు పడగలెత్తుతాను.
1: విష్ యూ ఆల్ ది బెస్ట్. అయితే ఇంతకు మించి ఇంకేమీ మీరు ఆలోచించడం లేదా?
2: ఇంకేం ఆలోచించమన్నావు?
5: ఓ, ఇల్లు, ఇల్లాలు, కార్లు అంటావా?
2: మన సంపాదనతో అవి శ్రమ పడకుండానే మరిపోతాయి.
1: అది కాదు, మనలా చదువుకోవడానికి అవకాశం లేనివారు, విధివంచితులై పేదరికాన్ని అనుభవిస్తున్నవాళ్లు, కష్టాల కడలిలో తేలియాడుతున్నవాళ్లు, అర్హత ఉండి అవకాశం లేనివాళ్లు, వ్యాధిగ్రస్తులైనా చికిత్స కోసం ధనం లేక బాధపడేవాళ్లు, తల్లి తండ్రి లేని అనాథలుగా అలమటించేవాళ్లు మన చుట్టూ ఎందరో ఉన్నారు. వాళ్లు మన సమాజంలో భాగస్వాములే. మరి వారిని ఆదుకోవడం మన ధర్మం కాదా?
3: ఆ, మన ధర్మమే. ఓ 100, 50 విరాళం ఇస్తాం.
1: నీ విరాళంతో ఒకరికో ఇద్దరికో తాత్కాలికంగా మేలు జరగచ్చు, కాని ఆ విరాళాలు వేలాది మంది కన్నీటిని ఆపగలవా? లక్షలాది మంది వేదనను తొలగించగలవా?
4: తొలగించలేవు. వాళ్ల సంగతి ఏ ప్రభుత్వమూ చూసుకోవాలి, మనకేం సంబంధం
1: అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుకుంటే, ఈరోజు లక్షలాది మంది గిరిజనులకు త్రాగునీరు లభించేదా? కోట్లాది మందికి వేదవిహితమైన విద్య ఉచితంగా దొరికేదా? లక్షలాది మంది రోగులకు ప్రాణదానం జరిగేదా?
3: వారు అవతార పురుషులు కనుక చేయగలిగారు, మనమేం చేయగలం
1: అని సమాజం పట్ల మన బాధ్యత విస్మరిద్దామా? వారధి కట్టడానికి శ్రీరామునికి ఉడత సహాయం అందించినట్టు మన పరిధిలో మనం సేవ చేయలేమా? చంద్రునికో నూలుపోగులాగా బాబా పాదారవిందాల దగ్గర సేవాకుసుమాల్ని సమర్పించి స్ఫూర్తి పొందలేమా?
2: చెయ్యొచ్చనుకో.
1: చెయ్యొచ్చు అనకురాజు, చేద్దాం. కోట్లు సంపాదించుకోవాలనే మీ కలల్ని సాకారం చేసుకోండి, కాదనను. కాని ఆ కృషిలో నీతి నియమాల్ని పాటించండి. న్యాయంగా తలెత్తుకుని సగర్వంగా సంపాదించి దానిలో కొంతైనా సాటివారి సాయం కోసం వినియోగించండి. మన చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచగలిగితేనే మనం ఆనందంగా ఉండగలమంటారు మా బాబా. ఇవి నీతులు కావు, నిజాలు.
3: అయితే నువ్వేం చేయదలుచుకున్నావు?
1: నేను ఈ గ్రామంలోనే ఉంటాను, నాన్నగారి వ్యవసాయాన్నే చేపడతాను. పట్టుదల, కృషి ఉంటే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించవచ్చు. నా సాటి అన్నదాతల కన్నీరు తుడుస్తాను. వారిని సుసంఘటితం చేసి ఎలా పైకి రావచ్చో నేను చేసి చూపిస్తాను. మౌలిక సదుపాయాలు లేని ఎన్నో గ్రామాలకు నా తోటి సాయి సోదరులతో వెళ్లి బాబా ఆదేశానుసారం గ్రామాభివృద్ధికి నా చేతనైన సేవ చేస్తాను. ఈ సేవామార్గంలోనే నా జీవితం ధన్యం చేసుకుంటాను.
4: ఈ చిన్ని వ్యవసాయంతో ఇవన్నీ చెయ్యగలవా?
1: మనసుంటే మార్గం ఉంటుంది హరి, సత్సంకల్పం ఉంటే దైవ సహాయం తప్పక లభిస్తుంది. సేవ చేయడానికి ధనం కన్నా ప్రేమధనం ముఖ్యం. ప్రేమను మించిన ధనం, ప్రేమను మించిన జ్ఞానం లేదంటారు మా బాబా.
3: ఇంత చదువు చదివి ఈ చిన్ని వ్యవసాయంలో స్థిరపడితే నీ మీద, నీ సంపాదన మీద కోటి ఆశలు పెట్టుకున్న మీ వాళ్లు ఊరుకుంటారా?
1: మా తల్లిదండ్రులు చూపించిన మార్గమేది. వారు బాబాని దైవంగా విశ్వసిస్తారు, మమ్మల్ని వారి పాదాల దగ్గరకు చేర్చారు, వారి బోధనల్ని విని ఆచరించమన్నారు, జీవితం సార్థకం చేసుకోమన్నారు. ఇంతకన్నా గొప్ప వారసత్వాన్ని ఏ తల్లిదండ్రులు ఇవ్వగలరు?
2: మా ఇళ్లలో ఎప్పుడూ గొప్ప చదువులు చదవాలి, ఉన్నతోద్యోగాలు చేయాలని, కోట్లు ఆర్జించాలని చెప్పారు తప్ప ప్రేమ, సేవ అనే మాటలు మాకు చెప్పలేదు సారథి.
1: అది బాధ్యతారాహిత్యం రాజు. ధన, జన బలాన్ని చూసి గర్వించవద్దన్న ఆదిశంకరుడు ఈ దేశంలోనే పుట్టాడు. త్యాగభూమి యోగభూమి అయిన భరతభూమి నా కన్నతల్లియని సగర్వంగా విశ్వానికి చాటిన వివేకానందుడు ఈగడ్డపైనే జన్మించాడు. ధనాన్ని తృణీకరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన మహాభక్తులకు పుట్టినిల్లు ఈ దేశం. అన్ని మతాలను అక్కును చేర్చుకున్న మాతృమూర్తి ఈ భూమి. ఈ దేశం సత్యానికి స్వాగతం పలికింది, న్యాయానికి కంకణం తొడిగింది, త్యాగానికి మణిమకుటం పెట్టింది. ఈ దేశం గాలిలో సత్యం ఉంది, ధూళిలో ధర్మం ఉంది అని చెప్పిన మా బాబా ఈ దేశంలోనే అవతరించారు. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలకు ఈ అద్భుత సంస్కృతికి వారసులమని చెప్పమని ఆదేశించారు. ఇక సంపాదనంటావా?

0: నువ్వు చెప్పిన మాటల్లో నిజముంది సారథి. అయితే ఈ సేవాస్ఫూర్తి నీలో కలగటానికి ఇంకేమైనా కారణం ఉందా?
1: ఉంది. అదే బాబా జీవితం. పసితనం నుంచి వారు చూపిన ప్రేమ, కరుణ, సేవాభావం వింటూ నా గుండె కరిగి కన్నీరైంది. ఇంత అద్భుతమూర్తిని, అవతార పురుషుణ్ణి దైవంగా కొలుస్తూ సేవాభావాన్ని నిత్యకృత్యంగా చేపట్టకపోతే నా జీవితం వృధా అనిపించింది. వారి అమృత ప్రేమ నాకు స్ఫూర్తి. ఆ కథ చెబుతాను, విను.

0: అమ్మా. అమ్మా, పాపం ఎవరో పేదవాడు ఆకలితో బాధపడుతున్నాడమ్మా. అమ్మా, వాడు నీ బిడ్డలాంటి వాడే కదా, వాడికి అన్నం పెట్టనా అమ్మా?
1: పెట్టు సత్యా.

0: అమ్మా, ఆ పేదవాడు అన్నం తింటుంటే నాకెంతో ఆనందంగా ఉందమ్మా. ఇలా పేదవారికి రోజూ అన్నం పెట్టనా?
1: నాన్నా, నీదెంత జాలిగుండెరా!
0: ఇతరుల కష్టాలు చూసి కన్నీరు కార్చే కరుణామూర్తివి నీ కొడుకుని. ఆ జాలి కరుణ నాకబ్బకుండా ఉంటాయా అమ్మా?
1: నా బంగారు తండ్రివి.
2: సత్య, ఆ పేదవాడికి అన్నం నువ్వే పెట్టావా?
0: నేనే పెట్టాను నాన్నగారు.
2: సత్య, మనది పేద కుటుంబం, నువ్విలా దాన ధర్మాలు చేస్తే ఎలాగయ్యా?
0: మీ సొత్తు దానం చేయలేదు నాన్నగారు, నా వంతు అన్నాన్నే ఇచ్చాను. ఈ పూట నాకన్నం అక్కర్లేదు.
1: సత్య, సత్య, నీ భుజాలు కమిలిపోయి కాయలు కాసే. ఎవరైనా కొట్టారా?
0: నన్నెవ్వరూ కొట్టలేదమ్మా.
1: మరి నీ భుజాల మీద ఈ కాయలేమిట్రా?
0: నేనే దూరపు బావి నుండి కావిడతో నీళ్లు మోసి అందరికీ పంచుతున్నానమ్మా.
1: పసివాడివి, నువ్వు కావిడితో నీళ్లు మోస్తున్నావా?
0: మరి అందరి దాహం తీర్చాలి కదమ్మా.
1: సత్య, పసివాణ్ణి నేను కావిడితో నీళ్లు మోయలేనని చెప్పలేకపోయావా నాయనా? నీ బాధ చూసి నేను భరించగలనా?
0: అమ్మా, మానవాళికి సేవ చేయడానికే పుట్టినవాణ్ణి, కావిడితో నీళ్లు మొయ్యలేనని ఎలా చెప్పనమ్మా?
1: సత్య, నువ్వు మనిషివి కాదురా, దేవుడివి. సత్య,
0: ఏమమ్మా?
1: వేలాది మంది నిన్ను దేవుడని కొలుస్తున్నారని శేషము చెప్పాడు, నిజమేనా?
0: అన్నగారు అసత్యం చెప్పడు కదమ్మా.
1: వాళ్ళంతా నీకోసం ఆశ్రమం నిర్మించాలని, ఆలయం కట్టాలని అనుకుంటున్నారట.
0: అలాగా అమ్మా?
1: అప్పుడు ఈ అమ్మని వదిలి వెళ్లిపోతావా సత్య?
0: వెళ్లిపోతానేమోనని దిగులుగా ఉందా అమ్మా?
1: నిన్ను నమ్మిన భక్తులే నిన్ను వదిలి ఉండలేకుండా ఉన్నారే. కన్న తల్లిని నేనుండగలనా?
0: ఉండలేవమ్మా, నేనంటే నీకు పంచప్రాణాలని నాకు తెలుసమ్మా.
1: నీకు తెలుసు కదా, అందుకే ఈ పుట్టపత్తిని వదిలి వెళ్ళనని నాకు మాటీ సత్య.
0: అమ్మా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని దైవవాక్కు. అందుకే నిన్ను ఈ పుట్టపర్తిని ఎన్నడూ వదిలి వెళ్లనమ్మా. త్వరలో ఈ పుట్టపర్తిని కలియుగ కైలాసంగా, నవయుగ వైకుంఠంగా తీర్చిదిద్దుతానమ్మా. నీకే కాదు, యావత్ ప్రపంచానికి నేనీ వరం ఇస్తున్నానమ్మా.

రాజు, మా స్వామికి పేదలంటే ఎంత ప్రేమో, కన్నతల్లి జన్మభూమి పట్ల ఎంత గౌరవమో తెలిసిందా? నాకే కాదు, మా యువత అందరికీ వారి జీవితమే స్ఫూర్తి. వారి మాటే వేదవాక్కు, వారు చూపిన ప్రేమబాటే మాకు రాచపాట. వారి పాదాలను నమ్ముకుంటే మనిషిగా మన జీవితం సార్థకం చేసుకోగలుగుతాం.

0: నువ్వు చెబుతుంటే వారిని దర్శించాలని, వారి సేవలో పాల్గొనాలని అనిపిస్తోంది సారథి.
1: ఒక్కమారు ఆ సేవా సౌభాగ్యాన్ని రుచి చూడండి, గ్రామసేవలో పాల్గొందాం, రండి.

0: స్వయం విశ్వనాథం గారు మరీ అంత భక్తితో ప్రార్థిస్తున్నారు. దేవుడితో అర్జెంటుగా అవసరం ఏమైనా వచ్చిందా?
1: అవసరం ఉంటేనే దేవుణ్ణి ప్రార్థించడం నాకు అలవాట్లేదు.
0: ఆహా, అక్కడికి తమరొక్కరే భక్తులైనట్టు మేం కానట్టు. చూడండి, 60 ఆలయాలకి అష్టోత్తర పూజకి డబ్బు కట్టాను. 6 నెలలకోసారి ఏదో కొండెక్కుతాను. 1000 పదహారులిచ్చి ఎందరికో పాదపూజలు చేశాను. ఇదంతా భక్తి కాదంటారా?
1: మీరు చేసేవి మీకోసం, నా ప్రార్థన నాకోసం కాదు, ఈ గ్రామ ప్రజల కోసం. ఏ సమస్య లేకుండా హాయిగా ఆనందంగా ఈ గ్రామ ప్రజలు ఉండాలని నా కోరిక.
0: ఇంతకీ ఈ గ్రామానికి ఇక్కడ ప్రజలకి వచ్చిన ఉపద్రవం ఏమిటండి?
1: అలో లక్ష్మణ అని 6 కిలోమీటర్లు మోసుకుని తెచ్చుకుంటే కాని మంచినీళ్లు లేవు. తెచ్చుకోలేక ఇక్కడి నీరు త్రాగితే దీర్ఘ రోగాలతో బాధపడుతున్నారు. సరైన బడి లేక పిల్లలు నిరక్షరాస్యులై కూలీ నాలీ చేసుకుంటున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును అంధకార బంధురం చేసుకుంటున్నారు. మంచి చెప్పే నాథుడు లేక యువకులు జులాయిగా తిరుగుతున్నారు. డాక్టర్లు రాక ఆసుపత్రి మూతపడి ప్రజలు రోగాల పాలవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చు భగవంతుడా. ఈ గ్రామాన్ని చిరునవ్వులతో కళకళలాడేటట్లు చేయి భగవంతుడా అని వేడుకుంటున్నాను.
0: ఇవన్నీ నాకు తెలియటండి. నీటి వసతి లేదన్నారు. ఎంతమంది గ్రామ ప్రజలు నీరు మోసి కూలి సంపాదించుకుంటున్నారు. నీటి సమస్య ఉండబట్టి కదా నిరుద్యోగ సమస్య తీరింది. నీటి కోసం 6 కిలోమీటర్లు నడవాలన్నారు. 6 కిలోమీటర్ల నడకంటే ఆరోగ్యానికి రాసబాట అన్నమాట. బడి లేదన్నారు. చదువుకున్న వాళ్లంతా డిగ్రీలు చేతపట్టుకుని ఉద్యోగాల కోసం ఊళ్ళు తిరుగుతూ ఉంటే మన కుర్రకారంతా హాయిగా కూలి చేసుకుంటూ సొంత ఊళ్ళోనే దర్జాగా బతుకుతున్నారు. స్కూల్ లేకపోబట్టి కదా కూలీగానైనా బతుకుతున్నారు. ఇక యువకులంతా బలాదూరుగా తిరుగుతూ ఉంటే లోక జ్ఞానం సంపాదించుకుని కాలం కలిసి వస్తే రాజకీయాల్లో చేరొచ్చు, పదవులు అలంకరించవచ్చు. దానికి చదువుతో నిమిత్తం లేదు కదా. ఇక డాక్టర్లు రాక అనారోగ్యం పెరిగితే జనం తగ్గి జనాభా సమస్య పరిష్కారం అవుతుంది. ఏమంటారు
1: శరభయ్య గారు? సాటి ప్రజల దీనస్థితిని ఇలా సమర్థించుకోవడానికి మీకు సిగ్గు వేయడం లేదు? ఖాళీ కడుపుల ఆవేదన కడుపు నిండిన మీకెలా అర్థం అవుతుంది?
0: వాళ్ల బాధలు నాకు తెలియకపోతే గ్రామంలో మంచినీళ్ల దుకాణం పెడతానా?
1: దేవుడిచ్చిన మంచినీటిని కూడా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
0: సంపాదించే నేర్పు లేక నా సంపాదన చూసి ఈర్ష్యపడుతున్నారు.
1: ధనం న్యాయంగా ధనాన్ని అనేక విధాలు సంపాదించవచ్చు. దానికోసం పేదవారి పట్టుకోటనక్కర్లేదు.
0: అంటే నీటి వసతి లేకుండా నేను చేశానా?
1: మీరే కాదు, ఈ సత్రోపాలయంలో విద్యావంతులు అనుకున్న మనం అందరం చేశాం. ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే పరికరాలు పాడై గ్రామస్తులు త్రాగడానికి గుక్కడి నీళ్లు లేక కటకటలాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాం. చదువు సంధ్య లేక పిల్లలు నిరక్షరాస్యులై తిరుగుతూ ఉంటే ఏమీ పట్టనట్లు ఉండిపోయారు. ఇది బాధ్యతారాహిత్యం కదా?
0: ఆహా, ఇప్పుడు మీ ప్రార్థనమే వెంటనే శ్రీమన్నారాయణమూర్తి శంఖచక్ర గదా పద్మాలతో ప్రత్యక్షమై, వత్స, నీ భక్తికి మెచ్చి నీ గ్రామానికి మంచినీటి పథకం చక్కని బడి అనుగ్రహిస్తున్నానరా అని వరం ఇస్తాడు. ఈ గ్రామంలో అందరి ముఖాల్లో ఆనందం తాండవిస్తుంది. అది చూసి మేమంతా ఆనందంతో గొంతులేస్తాం.
1: భగవద్ విలాసాన్ని గేలి చేయకండి. భగవంతుడు ఏ రూపంలో ఎలా మన ప్రార్థన మన్నించి ఆశీర్వదిస్తాడో మనకేం తెలుసు.

0: ఎవరు బాబు మీరు?
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి బిడ్డలో అండి.
0: అంటే కోట్లాది మంది దాహార్తిని తెచ్చిన మహనీయుని బిడ్డలా మీరు?
2: అవునండి, ఒక్క దాహార్తిని తీర్చడమే కాదు, లక్షలాది మందికి ప్రాణదానం చేస్తున్న ఆసుపత్రిని కూడా వారే నిర్మించారు. విద్యార్థుల్ని వివేకానందులుగా మార్చే విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
0: అది సరే, మా గ్రామానికి ఏదైనా పనిపడి వచ్చారా?
2: మా స్వామి గ్రామసీమలే భారతదేశానికి ఆయుపట్టని, అక్కడే ఇంకా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నెలకొని ఉన్నాయని చెప్పి ఎన్నో గ్రామాలు ఏ మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని, వారిని ఆదుకుంటానని మాట ఇచ్చారు. ఆడితప్పని శ్రీరామచంద్రమూర్తి మా స్వామి. వారు వాగ్దానం చేశారంటే అది జరిగి తీరవలసిందే. ముఖ్యంగా గ్రామాల్ని పీడిస్తున్న సమస్యలని శాశ్వతంగా పరిష్కరించమన్నారు.
0: ఎంత చల్లని మాట చెప్పారు శరఫయ్య గారు. ప్రార్థిస్తే దేవుడు ప్రత్యక్షమై వరమిస్తాడు అని గేలి చేశారే, ఇదిగో దేవుడు మన గ్రామానికి దిగివచ్చాడు చూడండి.
3: ఇదేదో ఆశ్చర్యంగా ఉందే.
2: వారి అనుగ్రహం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించాలని వచ్చాం. ఈ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి.
0: చాలా పెద్ద సమస్య ఉంది బాబు. ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే పరికరాలు మూతపడి సత్రవపాలెం ప్రాంతంలో 10 గ్రామాల ప్రజలు త్రాగడానికి గుక్కెడు మంచినీరు లేక అలమటించిపోతున్నారు. చెట్ల కిందనే బడి నడుపుతూ భవనం లేకపోవడంతో పిల్లలు బడికి రాక నిరక్షరాస్యులై బాలకార్మికులైపోతున్నారు.
1: అలాగా ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే డీసాలినేషన్ ప్లాంట్ ని పునరుద్ధరించడానికి, పాఠశాల నిర్మాణానికి స్వామి ఆశీస్సులతో తప్పకుండా ప్రయత్నిద్దాం.
0: బాబు, బాబావారి దగ్గరకు పుట్టపర్తి వెళ్లి మమ్మల్ని ప్రార్థించమన్నారా?
2: చూడండి, అడిగితే వేసేది భిక్ష, అడగకుండా చేసేది సేవ అంటారు మా బాబా. అమృత ప్రేమమూర్తి మా స్వామి. బోస్నియా దేశంలో శరణార్థులకు అడిగితేనే భోజనం పెట్టారా? ఒరిస్సాలో తుఫాను బాధితులకి అర్థిస్తేనే ఇళ్లు కట్టించిచ్చారా? గుజరాత్లో భూకంప బాధితులు కోరితేనే సహాయం అందించారా? మద్రాసు మహానగరానికి ప్రార్థిస్తేనే మంచినీరు అందించారా? ఈ విశాల విశ్వంలో ఏ ఒక్కరు కన్నీరు చిందించినా వారి కరుణాహృదయం కరిగిపోతుంది, వారి అమృత హస్తం అభయమిచ్చి ఆదుకుంటుంది. విశ్వనాథం గారు, అడిగితే సహాయం చేసేవారు దాత, అడగకుండానే అనుగ్రహించేవాడు భగవంతుడు. ఆ భగవంతుడే మా బాబ.
0: చిన్నవారైనా పెద్ద మాట అన్నారు, మీకు నమస్కారం.
1: లేదండి, మేమే మీకు నమస్కరించాలి. మీకు సేవ చేసే మహాభాగ్యం మాకు కల్పించారు. త్వరలోనే ఈ నీటి పథకం చేపడతాం.
3: లక్షల్లో ఖర్చవుతుంది మరి.
2: మనస్సుంటే మార్గముందంటారు మా బాబా. మన సత్సంకల్పం, స్వామి ఆశీస్సులు ఉంటే కరుణా హృదయాల నుంచి కనకవర్షం కురుస్తుంది. ఈ గ్రామంలో దివిజగంగ ప్రవహిస్తుంది, చూస్తూ ఉండండి మీరు.
0: భగవంతుడు ఎలా ఆదుకుంటాడో చూశారా?

0: అయ్యా, ఈ గ్రామానికి త్రాగటానికి మంచినీరు లేదని తప్పించిన వారు, మంచినీరు అందించమని ప్రార్థించిన వారు మీరు. బాబా పాదాలకి ఈ నీటి పథకాన్ని మీరే అంకితం చెయ్యండి. ఇదిగో ఈ పాఠశాలని బీచ్తోనే ప్రారంభించండి.
1: స్వామి, నిన్ను చూడకపోయినా, నిన్ను ప్రార్థించకపోయినా, కనీసం నీ నామాన్ని స్మరించకపోయినా మమ్మల్ని ఆదుకుని ఆదరించావు. సర్వేశ్వర, సత్య సాయీశ్వర, నీ పాదారవిందాలకు ఈ గ్రామాల ప్రజలందరి తరఫున శతకోటి వందనాలు.
2: స్వామి, ఈ సేవా కార్యక్రమాన్ని మీ పాదాల చెంత పూజాకుసుమంగా అర్పించే మహాభాగ్యం కల్పించారు. మీకు మా కృతజ్ఞతాంజలులు స్వామి.
3: జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.
2: అన్నయ్య గారు, ఈ మంచినీరు తాగుతుంటే మీకేమనిపించింది?
1: దాహం వేసినా, గుక్కెడు మంచినీళ్లు గొంతులో దిగినా, మా పిల్లలు పుస్తకం ఇప్పి చదివినా, బాబావారే మా కళ్ళ ముందు మెదులుతున్నారు బాబు.
2: చూశారా, ఆ గ్రామస్తుల ఆనందాన్ని అంచనా వేయగలవా? ఇటువంటి సేవలు పొందే ఆనందానికి విలువ కట్టగలమా?
4: ఇటువంటి సేవ చేయవచ్చునని నేను ఊహించలేదు.
5: యువకుల్లో ఇంతటి సేవా చైతన్యాన్ని కలిగించగలిగారంటే బాబావారు భగవంతుడు అనడంలో సందేహం లేదు సారథి.

0: ఈ గాలి చూస్తే ఇల్లు ఎగిరిపోయేలా ఉన్నదిరా. అన్నా, ఈ గాలిలో ఎక్కడికి బయలుదేరారా?
1: లోయలోకి దిగుతున్నానరా.
0: లోయలోక మతిపోయిందా అన్నా? ఈ గాలి వాటికి బండల మీద జారి లోయలో పడతావు, జాగ్రత్త.
1: ప్రాణం పోయినా తప్పదురా.
0: ఏ
1: ఇంటో అందరికీ గుక్కుడు మంచినీళ్లు గొంతులో దిగాలంటే ఈ కట్టం పడాల్సిందే.
0: మీ రమణయ్య ఉన్నాడు కదరా, ఆడినంపకపోయావా?
1: కోతి కొమ్మచ్చలాడుకోవడం తప్ప ఇంటిది అస్పట్నే పట్టదాడికి.
0: వాడేమిటి ఈ టేకుల పెంట్ల కూరగారంతా ఇంతే?
1: ఒరే రమణ, మన పూరి పాకలరా, గడ్డి ఎండిపోయింది, కర్ర పుచ్చిపోయింది, ఎండాకాలం అయితే అగ్గి భయం, వానాకాలం అయితే గుడిసె కూలి ఈ కొండల్లో బండల మీద ఉండాలరా అని శివుని ఇల్లు కట్టుకుని చెప్పానరా, ఇంతేనా?
0: ఈ కుర్రకారిని ఆ దేవుడే మార్చాలి, మన వశం కాదు. అన్నా జాగ్రత్తగా దిగురా.

0: పింది ఇలా అయితే అన్నా.
1: తావరెవరు బాబు?
2: సాయిబాబా పిల్లలన్నా. వారం వారం డాక్టర్ని తీసుకొచ్చి మందులు ఇప్పిస్తున్నారే వాళ్ళు. నమస్కారం అయ్యా.
1: నమస్కారం. నమస్కారం అయ్యా.
0: సైరం
1: ఎవరెవరో వచ్చారు, కథలు చెప్పిపోయారు, కాని మా కష్టాలు మాత్రం తీర్చలేదు.
3: కానీ మా బాబా కష్టాలు తీర్చేవారే, అందుకే మమ్మల్ని పంపారు. ఆ బిందె ఇలాతే మన పిల్లలు నీరు తెస్తారు. పద ఇంటికి.
1: మరి నా బిందో
0: అన్నా విను, ఇక నువ్వు లోయలో దిగి నీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
2: మరెవరు తెస్తారయ్యా?
0: ఎవరూ అక్కర్లేదు. లోయలో పంపు పెట్టి గ్రామానికి గొట్టాలు వేస్తాం. ఇక్కడ కుండీ కట్టి ఆ గొట్టాలు కలుపుతాం. కుండీకి 4 కుళాయిలు బిగిస్తాం. అంతే, కుళాయి తిప్పితే నీ ఇంటి ముందే నీరు పట్టుకోవచ్చు.
1: ఒరే తీరమలయ్యా, ఇక్కడ కుళాయి తిప్పితే వాగులో నీరెట్ట అవుతుందరా?
2: అన్నా, లోయలో వాగు దగ్గర పంపు పెడతారా, అక్కడ మీటర్ నొక్కితే జామ్మని పైపుల్లోంచి పరిగెత్తుకొచ్చి నీరు ఈ కుళాయిల్లోంచి పడుతుందిరా. పట్టణంలో నేను చూశానులే.
1: ఓహోహో, ఇది కొండ దేవతవరం కాదు కదా? మరి
0: కొండ దేవతవరం కాదన్నా, కొండంత దేవుడు మా బాబావరం.
1: సాయిబాబా పిల్లలు
0: చెప్పనా,
1: ఈ కొండల్లో పుట్టాం, ఈ బండల మీద పెరిగాం, చదువు సంజయ లేదు మాకు. ఇక్కడ గడ్డితోనే గుడిసెలు వేసేసుకున్నాం. ఈ ఎండలు వస్తే మండిపోతాయి, గాలి వస్తే ఎగిరిపోతాయి. కొందరికి చెప్పాం చూస్తామన్నారు, కానీ చూసిన జాడలేదు. ఇసికి ఏసారిపోయాం.
0: బాధపడకన్నా, నువ్వు అడగవలసిన అవసరమే లేదు. ఇక్కడ మీ అందరికీ ఇళ్లే కాదు, కుడిని బడిని కూడా కట్టించి ఇమ్మని మమ్మల్ని మా బాబావారే పంపించారు. మీ గ్రామంలో 21 కుటుంబాలకి 21 ఇళ్లు తయారవుతాయి.
2: నిజమే, బాబాకు కోటి తండాలు బాబు. కాని ఈ కొండల మీదకి మనుషులు రావటమే కష్టంగా ఉంటే సిమెంటు ఇనుపసువులు ఎలా వస్తాయ్యా? ఇక్కడ ఇళ్ళు ఎలా కడతారయ్యా? సాధ్యం కాదే.
0: సాయిరాం సాయిరాం అని బాబాని తలుచుకుంటూ పనిచేస్తే కష్టమంతా దూదిపింజలా ఎగిరిపోతుందయ్యా. అన్నీ అలవోకగా అమరిపోతాయ్యా. నువ్వే చూస్తావుగా.
1: బాబాకు మా మీద ఎంత దయ్యా?
3: వారికి మీ మీదే కాదు, అందరూ వారి బిడ్డలే. ఎవరన్నా వారికి ప్రేమే. ప్రపంచంలో ఏ కులమైనా మతమైనా దేశమైనా అందరి ముఖాల్లో చిరునవ్వులు చిందించడమే వారి లక్ష్యం.

0: వెంకటయ్య ఈ కుళాయి తిప్పు, నీరొచ్చేస్తుంది.
1: జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి.
0: తిరుమలయ్య నువ్వు ఇంట్లో గృహప్రవేశించి

0: Jairam Babular, maki illicharu, neericharu, gudi badi kattincharu. Baba ki emi ichi maa runam teesukogalam?
1: Emi ivvanavasaram ledu. Sairam ani smarana cheyandi. Meekunna duralavatlanu manandi. Manchiga jeevinchandi chalu.
0: Chala santosham Babu. Tappaka chestam. Babu, Guntapalli gramamlo kuda mala baadhapadutunna vaaru chaala mandi unnaru Babu. వారికి ఇలాంటి సాయం అందించగలరా?
1: వెంకటయ్య, గుంతపల్లిలో 64 ఇళ్లు మంచినీటి వసతి, పాయలపల్లిలో బడి, మెట్టుపల్లిలో మంచినీటి వసతి మీ గ్రామం కంటే ముందుగానే ఏర్పాటు చేశారయ్యా బాబా.
0: నడిచి కూడా చేరలేని ఈ గ్రామాలకు కూడా ఇళ్ళు నీటి వసతి ఏర్పాటు చేశారా బాబా? నీకు వేల వేల వందనాలయ్యా.
1: వెంకటయ్య, ఉండటానికి ఇల్లు, త్రాగటానికి నీరు అమరాయి. మరి మీ పిల్లలు మీలాగే కొండల్లో బండల్లా ఉండిపోవాల్సిందేనా?
0: ఏం చేయగలమయ్యా, చదువు కోసం దూరాభారం పిల్లలు నడవలేరు కదా. ఇక్కడ మేకల్ని కాసుకుంటారు.
2: నేను మేకల్ని కాయనయ్యా. కాయకురా, కలెక్టరో రాష్ట్రపతి అయిపోదు గాని.
1: ఏం, ఎందుకు కాకూడదు? పేద కుటుంబంలో పుట్టి పేపర్లు అమ్ముకున్న కలాం రాష్ట్రపతిగా ఎందరో పిల్లలకి ప్రేమను పంచి బాబా హృదయంలో చోటు సంపాదించుకోలేదా? మీ వారిని తీర్చిదిద్దే బాధ్యత బాబాకు వదిలిపెట్టండి. వారి ఆశీస్సులతో మీ పిల్లలు ప్రహ్లాదుల్లా మారతారు.
3: అన్నా, పంపమంటావా?
0: తమ్ముడు, మనకు ఉండడానికి ఇల్లిచ్చి తాగడానికి నీరిచ్చిన భగవంతుడి దగ్గరికి పంపడానికి ఆలోచన ఏమిటిరా? పంపండి.

0: திருமலையா?
1: విడుమను కదరే, అయ్యవారు చదివిన మంత్రాలు ఎంత చక్కగా చదువుతున్నారు చూడు. సంవత్సర కాలంలో ఎంత మార్పురా
2: బాబా. నువ్వు దేవుడివి కాదయ్యా, దేవాది దేవుడివయ్యా.
3: సారథి, ఇదంతా చూస్తుంటే కలలా అనిపిస్తోంది. అనూహ్యమై అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేశారయ్యా బాబా. అసలు ఈ కొండల్లో అడవుల్లో 6 నెలల్లో ఇల్లు కట్టే అద్భుతాన్ని ఎవరైనా ఊహించగలరా?
4: మా బాబా చేసే ప్రతి పని ఒక అద్భుతమే. ఆ గిరిజనుల ముఖాల్లో ఆనందం, వారి కళ్లల్లో ప్రతిఫలించే ఆ కాంతి చూడు. ఎన్ని కోట్లు సంపాదిస్తే ఈ సంతృప్తి, ఈ ఆనందం లభిస్తే? నువ్వే చెప్పు.
5: నువ్వన్నది నిజం సారథి. మేము సత్యసాయి ప్రేమవాహినిలో పయనించాలని నిశ్చయించుకున్నాం.
6: మా ఉద్యోగ వ్యాపారాల్లో చేరే ముందు ప్రశాంతి నిలయంలో వారి దర్శనం చేసుకుని వారి పాదాల సాక్షిగా సేవా మార్గంలో పయనిస్తామని వారి ప్రమాణం చేస్తాం.
4: బాబా ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి. పదండి, మనందరం వారి దర్శనం చేసుకుందాం.

ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు మీరు ప్రేమ వాహిని నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో జీవితమే నాటకరంగం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ స్వాగతం. భగవంతునికి భక్తునికి గల అపురూపమైన ప్రేమబంధాన్ని తెలియపరుస్తూ స్వామివారి కస్తూరి పేరిట శీర్షికను నాలుగు భాగాలుగా మీకు అందజేస్తున్నాం. ఇప్పుడు ఈ శీర్షికలోని రెండవ భాగం మీరు వింటారు.
1: రామకృష్ణ పరమహంస పట్ల భక్తి మరియు స్వామి పట్ల చిగురించిన అనన్య ప్రేమల మధ్య పొంతన కుదరక కస్తూరి బాధపడుతూ ఉండేవారు. సర్వమూ తెలిసిన స్వామి ఆయన మనసులో చెలరేగుతున్న సందేహాన్ని గమనించి కస్తూరి భార్యతో, ఆ రామకృష్ణుడే తనను నా దగ్గరకు చేర్చాడన్న విషయం ఇతను తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఎంతో కాలంగా అతనికి రామకృష్ణుని పట్ల కల విశ్వాసానికి ప్రతిఫలంగా రామకృష్ణుడు కస్తూరిని నా వద్దకు చేర్చారు అని అన్నారు. బెంగళూరులో ఉన్నప్పుడు, ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు కస్తూరికి ఎలాంటి సందేహాలు సమస్యలు ఉన్నా అన్నిటికీ సమాధానాలు దొరికి సాయి చరణ సన్నిధిలో ప్రశాంత జీవితం సాగించారు. స్వామితో గడిపిన ప్రతి సన్నివేశము కస్తూరికి మనోవికాసాన్ని కలిగించి ఆధ్యాత్మిక మార్గంలో మరింత పురోగతి సాధింపచేసింది. స్వామి కస్తూరిని ఎన్నో విధాలుగా సరిదిద్ది సరైన పద్ధతిలో జీవనం సాగించేటట్టు తీర్చిదిద్దేవారు. ఒకసారి స్వామి కస్తూరిని ఒక కప్పులోంచి మరొక కప్పులోకి పలుమార్లు వడపోసి చల్లార్చిన వేడిపాలు రుచిగా ఉంటాయా, లేక ఒక బేసిన్లో చల్లటి నీళ్లలో వేడిపాల గిన్నెను ఉంచి చల్లార్చిన పాలు రుచిగా ఉంటాయా అని అడిగారు. కస్తూరికి కాస్త ఈ విషయం గందరగోళంగా అనిపించింది. స్వామి, ఈ విషయాన్ని వెళ్లి మీ అమ్మని అడుగు, ఆమె చేసేది సరైనది కాదు అని చెప్పు అని అన్నారు. కస్తూరి ఇంటికి వెళ్లి వారి తల్లిని అడుగగా ఆ విషయం బోధపడింది. కస్తూరి తల్లి రోజూ ఒక బేసిన్లో చల్లని నీళ్లను ఉంచి కాచిన వేడిపాలను ఆ బేసిన్లో ఉంచి చల్లార్చి ఆ పాల గ్లాసును స్వామి పటం ముందు ఉంచుతారట. అలా చేసిన పాలు రుచిగా ఉండవని స్వామి స్వయంగా కస్తూరికి చెప్పడం, తను పటంలోంచే ఆ పాలను స్వీకరిస్తున్నానని చెప్పడం కాక ఇంకేమిటి? ఇలాంటి సంఘటనలతో స్వామి తన సర్వవ్యాపకత్వాన్ని అనేక మార్లు కస్తూరిని అనుభవించేటట్టు చేశారు. స్వామి ఆశీర్వదించిన విధంగానే కస్తూరికి ఉన్నతోద్యోగము, తద్వారా ఎక్కువ జీతం లభించాయి. యూనివర్సిటీ నుంచి దావణగిరిలోని ఇంటర్మీడియట్ కళాశాలకు ప్రధాన అధ్యాపకునిగా నియమించినట్లు ఆదేశాలు అందాయి. కానీ

0: దావణగిరి కాలేజీలో పనిచేయడం సామాన్యమైన విషయం కాదు. అక్కడ కాలేజీ ఆవరణ అంతా కూడా ముఠాతగాదాలు, కులమత విద్వేషాలు మొదలైన క్షుద్రమైన విషయాలతో ఉద్రిక్తతతో నిండి ఉండేది. అక్కడ పనిచేయడం ముళ్ల కిరీటాన్ని ధరించడం వంటిదని కస్తూరి స్వయంగా అభివర్ణించారు. కాని కస్తూరి ప్రశాంత చిత్తం మరియు ఆయన పాటించే మానవత్వపు విలువలు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆయన చేపట్టిన హరిజనవాడలలోని సేవా కార్యక్రమాలు, హరికథా కాలక్షేపాలు, చర్చలు, నాటకాలు, భజనల వల్ల కళాశాల విద్యార్థులలో కూడా ఆవేశం పాలు తగ్గి వారిని సరైన దారిలో పడేటట్టు చేశాయి. క్షుద్రమైన వాతావరణం అంతా కూడా ఆహ్లాదభరితంగా మారిపోయింది. 5 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేసిన రోజు ఎందరో విద్యార్థులు, హరిజనులు వచ్చి వీడ్కోలు చెప్పి పూలదండలతో ముంచెత్తి వారి ఆప్యాయతతో కస్తూరిని ఉక్కిరి బిక్కిరి చేశారు. తర్వాత కస్తూరి స్వామి వద్దకు చేరి, "స్వామి, ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొని ఉన్న ప్రాంతంలో కూడా 5 సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా హాయిగా గడపగలగడానికి మీ ఆశీస్సులే కారణం" అని కృతజ్ఞతలు చెప్పినప్పుడు స్వామి చాలా సంతోషం అంటూ తన హస్తచాలనంతో తులసిమాలను సృష్టించి కస్తూరి మెడలో వేసి ఆశీర్వదించారు. కస్తూరి తన నిర్మల భక్తితో స్వామిని, ఆయన ప్రేమను మరొకసారి వశం చేసుకున్నారు. మనం వేసే ప్రతి అడుగు స్వామి గమనిస్తూ తన సహాయాన్ని అందిస్తూ మనకు అప్పగించిన కార్యాన్ని చక్కగా నిర్వర్తించగానే కానుకలతో అనుగ్రహించి ప్రోత్సహిస్తారు. ఆయన కరుణా కటాక్షాల వలననే మనం ఆయా కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ మన కృషి వలననే అదంతా జరిగినట్లుగా అభినందిస్తూ ఉంటారు. దావణగిరిలో పనిచేసిన ఆ 5 సంవత్సరాలు కళాశాల నందు మరియు ప్రత్యక్షంగా స్వామిని దర్శించుటకు ప్రశాంతి నిలయం వెళ్లినప్పుడు ఎన్నో మధుర జ్ఞాపకాలను స్వామి కస్తూరికి అందించారు. ప్రశాంతి నిలయంకు వెళ్లే అవకాశం ఎప్పుడు వచ్చినా వదిలేవారు కారు. 1951 డిసెంబర్లో ఒకరోజు ఉదయం పోస్టులో స్వామి కన్నడ భాషలో వ్రాసిన ఉత్తరం ఒకటి కస్తూరి వద్దకు చేరింది. ఆ ఉత్తరం ఆంగ్లో సాక్సన్ స్క్రిప్ట్లో ఉంది. ఆ ఉత్తరం సారాంశమేమిటంటే, బుక్కపట్నం సత్యసాయిబాబా జిల్లా బోర్డు హైస్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఆ సభలో బాబా చిత్రపటాన్ని ఆవిష్కరించాలి అని ఆదేశం. ఆ సభలో పాల్గొనే ముందు స్వామి వద్దకు వెళ్లి కస్తూరి సభలో ప్రసంగించవలసిన తెలుగు ప్రసంగాన్ని, అప్పటికి తెలుగులో పూర్తిగా మాట్లాడటం చదవటం రాకపోవడం వల్ల కన్నడ భాషలో రాసుకుని స్వామి ముందు ఉంచారు. స్వామి ఆ ఉపన్యాస ప్రతిని త్రోసిపుచ్చి, "ఉపన్యాసమంటే ఆర్టిఫిషియల్ గా కాదు, హార్టిఫిషియల్ గా ఉండాలి" అని సలహా ఇచ్చారు. ఆ సభ కోసం అచ్చువేయించిన ఆహ్వాన పత్రికలో కస్తూరి పేరు కింద పీహెచ్డి అనే గౌరవప్రదమైన డిగ్రీని కూడా చేర్చారు. ఎన్ కస్తూరి ఎంఏబిఎల్ పీహెచ్డి డిఆర్ఎం కాలేజ్ దావణగిరి అను అచ్చువేయబడ్డ ఆహ్వాన పత్రికను చూసిన కస్తూరి కంటి వెంట నీరు ఆగలేదు. మద్రాసు నుండి, మైసూర్ నుండి కాని పీహెచ్డి పొందడం కోసం ఆయన చేసిన పరిశోధనలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. బుక్కపట్నం వెళ్లగానే కస్తూరి స్వామి పాదాలపై పడి, "స్వామి, నేను పీహెచ్డి చేయలేదు, నాకు ఆ అర్హత లేదు" అని చెప్పారు. స్వామి నవ్వుతూ కస్తూరిని లేపి, "కాదు, నువ్వు పీహెచ్డీవే" అని అన్నారు. "ఏ యూనివర్సిటీ నుంచి స్వామి" అని అనగా స్వామి, "పుట్టపర్తి విశ్వవిద్యాలయం నుంచి" అని అన్నారు. స్వామి పలికే ఏ మాట కూడా ఏదో ఊరికి అన్నది కాదు, ఏ మాట పొల్లుపోయేది కాదు, వృధాగా పోయేది అసలే కాదు, అది తప్పక ఫలించి తీరుతుంది అన్నదానికి నిలువెత్తు నిదర్శనంగా సరిగ్గా 30 ఏళ్ల తర్వాత విజయదశమి నాడు పూర్ణచంద్ర ఆడిటోరియంలో బాబా ఛాన్సలర్ గా సత్యసాయి విశ్వవిద్యాలయమును లాంఛనంగా ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కస్తూరి స్వామి 30 ఏళ్ల క్రితం తనతో అన్న మాట గుర్తుకు వచ్చి ఎంతో ఆనందానికి లోనయ్యారు. స్వామి మార్గంలో ప్రవేశించిన తొలి రోజుల్లో కస్తూరి స్వామితత్వాన్ని తెలుసుకునే ఆతృతలో స్వామి మహిమలను ఆస్వాదిస్తూ ఆనందంతో గడిపేవారు. చిత్రావతి నదీతీరంలో రాత్రి వెన్నెల కాంతిలో స్వామి నిర్వహించే భక్తుల ఇష్టాగోష్ఠిలో పాల్గొనటానికి ఉత్సాహాన్ని చూపించేవారు. ఎందుకంటే స్వామి ఆ ఇసుకలోంచి ఎన్నో వస్తువులను సృష్టించేవారు. ఒకవేళ స్వామి ఎప్పుడైనా మౌనంగా ఉండి చిత్రావతి వద్దకు రావడానికి అయిష్టంగా ఉన్నట్టయితే కస్తూరి తనదైన శైలిలో స్వామి వద్దకు వెళ్లి, "స్వామి, ఇవాళ పౌర్ణమి, వెన్నెలగా ఉంది, మనం తప్పకుండా చిత్రావతి తీరంకు వెళ్లాలి" అంటూ అభ్యర్థించేవారు. ఎందుకంటే స్వామి చేసే మహిమలను, సృష్టించే వస్తువులను చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. స్వామి అది విని కస్తూరితో, ఏమిటి మీరంతా నేను కేవలం చిత్రావతి ఇసుకతోనే విచిత్రాలు చేయగలనని, లేకపోతే లేదని అనుకుంటున్నారా? ఈ మందిరం చుట్టూ మాత్రం కావలసినంత ఇసుక లేదు అన్నారు. అంటే చిత్రావతికి వెళ్లాలనే కోరికలోని ఆంతర్యం స్వామి పసిగట్టారు. ప్రశాంతి నిలయం మెల్లగా రూపుదిద్దుకుంటున్న ఆ స్థలంలో చాలా ఇసుక తిన్నెలున్నాయి. కస్తూరి మళ్లీ, స్వామి అయితే మనం అక్కడ ఉన్న ఇసుక గుట్టలపై కూర్చుని భజన చేద్దామా అని అన్నారు. అది విని స్వామి తిరిగి ఇలా అన్నారు, నాకు తెలుసు మీకు నిజంగా ఆసక్తి భజనలో లేదు, నేను చేసే అద్భుతాలను చూడాలనే మీకు ఆసక్తి, ఇసుక లేకపోతే అవి జరగవేమో అని మీ అభిప్రాయం అని అన్నారు. తరువాత స్వామి చిత్రావతి వైపు నడిచారు. వీరందరూ కూడా స్వామిని అనుసరించారు. తరువాత స్వామి మళ్లీ ఆగి వారందరి వైపు చూస్తూ, మిరకిల్స్ మిరకిల్స్, అంతా మీ భ్రమ. మీరు కేవలం ఇసుకలో నేను చేసే అద్భుతాలను మాత్రమే చూస్తున్నారు, కాని నేను చేసే మరో అద్భుతాన్ని గమనించలేకుండా ఉన్నారు. మీలోని ప్రతి ఒక్కరూ ఆ అద్భుత సృష్టికి ప్రతీకలే అని అన్నారు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఈ సంఘటనలో, స్వామి ప్రకటనలో ఆయన తన అసాధారణ దివ్యతత్వాన్ని చాటి చెప్పారని కస్తూరి గుర్తించారు. ఒకసారి కస్తూరి కొంతమంది భక్తుల దగ్గర నుంచి ఒక విషయం విన్నారు. అదేమంటే, ఒక భక్తుడు రాళ్లు పొదగబడిన ఉంగరాన్ని ధరించి ఉన్నాడు. స్వామి అతనిని చూసి ఆ ఉంగరాన్ని ఇమ్మనమని, దానిపై గాలిని ఊదగానే స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మారిపోయిందని విన్నారు. అది విన్న కస్తూరి తను కూడా రాళ్ల ఉంగరాన్ని ధరిస్తే స్వామి తన ఉంగరాన్ని కూడా తీసుకుని స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మార్చి ఇస్తారు కదా అనుకుని డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి పెద్ద ఉంగరాన్ని ఒకటి చేయించి ధరించారు. కాని స్వామి రెండేళ్ల పాటు ఆ ఉంగరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కస్తూరి ఎలాగైనా ఆ ఉంగరం స్వామి కళ్ళలో పడాలని అనేక విధాలుగా ప్రయత్నం చేసేవారు, కాని ఏమీ లాభం లేకపోయింది. బుక్కపట్నంలో జరిగిన సభా సమావేశం తర్వాత రోజు స్వామి కస్తూరిని ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లమని ఆదేశించారు. ఇంటర్వ్యూలో స్వామి కస్తూరిని ఉంగరం ఇమ్మనమని అడిగారు. కస్తూరి ఆనందపరవశుడై ఉంగరాన్ని స్వామికి ఇచ్చారు. స్వామి దానిని చూస్తూ, నా బొమ్మ ఉన్న ఉంగరాన్ని ధరించి నీవేదో పెద్ద భక్తునిలా అందరూ అనుకోవాలని నీ ఉద్దేశం, నన్ను నీ మనసులో ఉంచుకో, అదే నా ఇల్లు, అంతేకాని ఇలా అందరికీ ఆర్భాటం చేయకు అని ఆ ఉంగరంపై గాలిని ఊదారు. అంతే, ఉంగరం మాయమైపోయింది. కస్తూరి నిర్ఘాంతపోయారు. ఆయన మొహం గాలిపోయిన బుడగలా చిన్నబోయింది. ఇంతలో స్వామి విభూతి ప్యాకెట్లను పంచి కస్తూరిని బయలుదేరమని తలుపు తీశారు. భారంగా అడుగులు వేస్తున్న కస్తూరిని చూసి స్వామి, ఏమి కస్తూరి, ఉంగరం కావాలా అని అడిగారు. ఎంతో కరుణతో జాలితో నవ్వుతూ, మధురమైన చిరునవ్వుతో, ముఖమంతా కాంతితో వెలిగిపోతుండగా తన అరచేతిని గుండ్రంగా తిప్పగానే నవరత్నాలు పొదగబడిన ఉంగరం వచ్చింది. నవగ్రహాలకు శాంతిని చేకూర్చి అనుగ్రహాన్ని కలిగించే 9 రకాల రత్నాలు 3 ఒక భాగంగా పొదగబడి ఉన్నాయి. ఆ ఉంగరం కస్తూరి వేలికి సరిగ్గా సరిపోయింది. స్వామి అప్పుడు కస్తూరితో, ఇంక నువ్వు నేను నిన్ను నావాడిగా గుర్తించేదాకా నన్ను నీవాడుగా ప్రదర్శించుకుంటూ చెప్పుకుంటూ తిరగవు. నవగ్రహాలు శాంతిని చెంది దుష్ఫలితాలని కలగజేయకుండా ఉండటం కోసం అందరూ పెట్టుకునే నవరత్నపు ఉంగరం ఇది. ఇందులో నా చిత్రం లేదు. క్రమంగా నువ్వు నా అనుగ్రహం నవగ్రహాల ప్రభావాన్ని అధిగమించగలదని తెలుసుకుంటావు. అంతవరకు నువ్వు ఈ ఉంగరాన్నే పెట్టుకో అని అన్నారు. స్వామి కస్తూరిని నిత్యం అనేక సమస్యల నుంచి కాపాడుతూనే ఉన్నారు. ఒకసారి దావణగిరి ఆఫీస్ నుండి విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్పుల నిమిత్తం కస్తూరి సంతకం చేసిన చెక్కును, దానిని తిరిగి పంపించడం కోసం దానితో పాటు స్టాంపులు అంటించిన ఆఫీస్ కవరును బెంగళూరులో ఉన్న కస్తూరికి పంపించారు. ఆ కవరును జేబులో పెట్టుకుని పట్టణంలోని షాపింగ్ సెంటర్కు వెళ్లారు. అప్పుడు బాగా వర్షం కురుస్తోంది. కవరును పోస్టు చేయడం కోసం తపాలా ఆఫీస్కు వెళ్లి జేబులో చేయి పెడితే జేబు ఖాళీ. అందులో చెక్కు లేదు, కవరూ లేదు. నిస్సహాయ స్థితిలో రోడ్ల వెంట పరిగెడుతూ చెక్కు ఎక్కడైనా పడిపోయిందేమోనని వెతకడం ప్రారంభించారు. ఆయన ఎక్కిన బస్సులలో ఎక్కి మళ్లీ దిగారు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆ రద్దీలో వానలో జేబులో ఉన్న కవరు ఎక్కడో పడిపోయింది. ఆ కవరు దొరికిన వ్యక్తి ఆ చెక్కును క్యాష్ చేసుకుంటాడేమో అని భయం వేసింది. కనీసం చెక్కు నెంబరు కూడా రాసుకోలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలా ఆతుర్దాతో కంగారుతో ఆ రాత్రి రైల్లో దావణగిరి బయలుదేరి వెళ్లారు. ఉదయమే అకౌంటెంట్ను పిలిచి తక్షణమే ఏమి చేయాలో ఆలోచించమని అడిగారు. ఈలోగా పోస్ట్మ్యాన్ వచ్చి ఉత్తరాలు అక్కడ పెట్టి వెళ్లాడు. ఆ ఉత్తరాల కట్టలో కస్తూరి బెంగళూరులో పారవేసుకున్న చెక్కు రిజిస్టర్ కవర్లో వచ్చింది. చెక్కు అందులో భద్రంగా ఉంది. ఈ సంఘటనను లవింగ్ గాడ్ పుస్తకంలో కస్తూరి ఇలా వివరించారు. ఎవరో తొక్కివేసిన దానికి నిదర్శనంగా చెక్కుపై వానలో తడిసిన బూటుకాలు ముద్రలు ఉన్నాయి. నిస్సందేహంగా ఆ చెక్కు నా జేబులోంచి కింద పడిపోయింది. ఎవరో ఆ కవరును భద్రంగా పోస్టు బాక్సులో వేయడం వలన పోస్టు మాస్టర్ దానిమీద తపాలా పెట్టెలో కనుగొనబడినది అని వ్రాసి స్టాంపులు అంటించి అడ్రస్ రాయబడి ఉండటం వలన రిజిస్టర్డ్ పోస్టు చేసే బాధ్యత తానే తీసుకుని జాగ్రత్తగా దానిని పంపించాడు. కస్తూరి పారేసుకున్న ఆ కవరు ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన ఆఫీసుకే వచ్చేసింది. మరి ఒకసారి కస్తూరి కాలేజీ ముఖ్య అధికారిగా ఉండి పరీక్షలు నిర్వహించవలసి ఉంది. పరీక్ష హాలులో అంతా సిద్ధంగా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. ఎదురుగుండా సీలు వేయబడ్డ ప్రశ్నాపత్రాలు ప్యాకెట్లు ఉన్నాయి. కస్తూరి సీలు విప్పి ప్రశ్నాపత్రాలను పాతిక మందికి పంచారు. ఇంతలో అక్కడ ఒకటే కలకలం. ఆ రోజు టైం టేబుల్ ప్రకారం వారికి గ్రేట్ బ్రిటన్ చరిత్ర గురించి పరీక్ష జరగవలసి ఉండగా కస్తూరి వాళ్లకు పంచిన పత్రాలు భారతదేశ చరిత్రకు సంబంధించినవి. గబగబా వాళ్ల చేతుల్లోంచి ఆ ప్రశ్నాపత్రాలు లాగేసుకుని సరైన ప్యాకెట్లు తీసి వణుకుతున్న వేళ్లతో సీలు విప్పి ఆ రోజు పరీక్షకు సంబంధించిన పత్రాలను పంచి తన ఆఫీస్ గదిలోకి వెళ్లి తలుపులు మూసి స్వామి పటం ముందు నిలబడి, "చాలా పెద్ద తప్పు జరిగింది. నా వల్ల ఎందుకంత తప్పు జరగనిచ్చావు?" అని ఏడవసాగారు. భారతదేశ చరిత్ర గురించి పరీక్ష ఇంకా 6 రోజులు ఉండగానే కస్తూరి ఆ పరీక్ష పేపర్లు ముందే ఇచ్చేశారు. ఇప్పుడు అసలు సమయానికి ఆ పరీక్ష యథాప్రకారం జరగాలంటే హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు అందరూ కలుసుకోవాలి. అందరూ కలిసి కొత్త ప్రశ్నాపత్రం తయారు చేయాలి. దాన్ని అచ్చువేయించి ఆ ప్రశ్నాపత్రాలను 15 కేంద్రాలకు పంపాలి. ఇదంతా 5 రోజుల్లాగా జరగాలి. ఏమాత్రం సాధ్యం కాని పని. మళ్ళా సుమారు 15 రోజుల తర్వాత పరీక్ష పెట్టాలంటే అభ్యర్థులను అధికారులను అందరినీ మళ్లీ పరీక్షా కేంద్రాలకు రమ్మనాలి. అంటే ఇదంతా పెద్ద దుమారం రేకెత్తిస్తుంది. పైగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. స్వామి, ఇప్పుడేమిటి దారి అని ఆయన ఆవేదనంతా వెళ్లబోసుకున్నారు. ఆ రాత్రి రైలులో బయలుదేరి 7 గంటలకు మైసూరు చేరుకుని తిన్నగా రిజిస్ట్రార్ ఇంటికి వెళ్లి తన గోడంతా విన్నవించుకున్నారు. రిజిస్ట్రార్ గారు కస్తూరికి చిరకాల మిత్రుడు. ఆయన చాలా వరకు కస్తూరి భయాన్ని పోగొట్టాడు. హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు ఇద్దరూ ఇక్కడే ఉన్నారని, వారిని మీరు కలుసుకోవచ్చని చెప్పాడు. ప్రభుత్వ ముద్రణా కార్యాలయానికి ఫోన్ చేస్తే వాళ్లు 2 గంటల్లోపు ప్రశ్నాపత్రం తయారు చేసి ఇస్తే రాత్రికల్లా అచ్చువేసి ఇస్తామని చెప్పారు. కాని ఇవన్నీ జరగడానికి ముందు కస్తూరి వైస్ ఛాన్సలర్ను కలవాల్సి ఉంది. నూతన విద్యా ప్రణాళిక, పాలకవర్గంలో జరపబోయే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి చర్చించబోయే సమావేశంలో వైస్ ఛాన్సలర్ పాల్గొంటున్నారు. కాబట్టి మరునాటి ఉదయం 10:30 వైస్ ఛాన్సలర్ను ఆయన ఇంటి వద్ద కలవమని రిజిస్ట్రార్ సలహా ఇచ్చారు. సభలో జరిగిన దుస్సంఘటన వల్ల చెదిరిపోయిన మనసుతో ఇంటికి చేరుకున్న వైస్ ఛాన్సలర్ వరండాలోకి రాగానే కస్తూరిని చూసి, "ఏమిటి విశేషాలు?" అని అడిగారు. కస్తూరి ఆయనతో, "నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను" అని అన్నారు. "విద్యార్థుల మూలంగానా?" అని వైస్ ఛాన్సలర్ అడిగారు. కస్తూరి, "లేదండి, ఇది నా స్వయంకృతాపరాధమే" అని అన్నారు. దాంతో ఆయన తేలికబడి సంతోషంగా కస్తూరితో చేయి కలుపుతూ, "చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లగా మీరు దావణగిరి విద్యార్థులను ఎంతో చక్కని క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉంచారు. ఇక్కడ విద్యార్థులను చూశారుగా, ఎంత అల్లరి పెట్టారో" అని కస్తూరి చెప్పిన విషయమంతా విని, "మీరేమీ విచారించకండి కస్తూరి. ఎంతో బాగా క్రమపద్ధతిలో ఉండే పెద్ద పెద్ద సంస్థలలోనే ఇటువంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మీ విద్యార్థులందరినీ మీ అధికారంలో క్రమశిక్షణలో ఉంచినన్నాళ్లు మీరు ఎటువంటి పొరపాటు చేసినా నేనేమీ పట్టించుకోను" అని రిజిస్ట్రార్ను లోపలికి పిలిచారు. జరగవలసిందంతా చూసుకోమని ఆయనను ఆదేశించారు. ఇంకా ఆందోళనగా ఉన్న కస్తూరిని చూసి వైస్ ఛాన్సలర్ ప్రోత్సాహకరంగా కస్తూరి భుజాన్ని చరుస్తూ, కానివ్వండి కస్తూరి గారు, ఇంకా సంతోషంగా ఉండండి, ఊరికే దిగులు పడకండి, ఉల్లాసాన్ని మీ సహజ హాస్య ధోరణిని పోగొట్టుకోకండి, ఆకాశం ఏమీ కింద పడిపోలేదు అని ధైర్యం చెప్పారు. ఆ తర్వాతి రోజు కస్తూరి ప్రశాంతి నిలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. స్వామి లోపలికి రమ్మని ఆదేశించారు. కస్తూరి స్వామితో, స్వామి, ఇంక నేను కాలేజీ ప్రిన్సిపాల్ గా కొనసాగలేను, అది నాకు పెద్ద భారంగా అని అంటూ ఉండగా స్వామి మధ్యలో ఆపి, నిజానికి ఇప్పుడసలు ఏమైందని నాకు అంతా తెలుసు. ఒక ప్యాకెట్కి బదులు మరొక ప్యాకెట్ను తెరిచి ప్రశ్నాపత్రాలను పంచేశావు. నా పటం ముందు నిలబడి బాగా ఏడ్చావు. నాకు అంతా తెలుసు. అది కూడా నీ ఆఫీసు గదిలో. సరేనా? పర్వాలేదు. నీ పై అధికారి నిన్ను ఆప్యాయంగా వెన్నుతట్టి పంపించాడు కదా. నాకు తెలియదా నువ్వు తప్పులు చేయడం ఇదే మొదటిసారి కాదు కదా. నేనెప్పుడూ నీ వెన్నంటే ఉన్నాను. ధైర్యంగా ముందుకు పో అని అన్నారు. తరువాత 1954 పదవీ విరమణ చేశాక సంవత్సర కాలానికి చెందిన మొత్తం పింఛను ఒకేసారి చేతికి అందిన విషయం కస్తూరి స్వామికి చెప్పగానే, స్వామి వారిని హరిద్వార్ కాని ప్రయాగ గయా మొదలైన ఉత్తర భారతదేశ పుణ్యక్షేత్రాలను దర్శించడమ్మని ఆదేశించారు. అమ్మను భార్యను కూడా తీసుకుని వెళ్లమని చెప్పారు. మొత్తం 3 టికెట్లను కొను, వాటితో 4 ప్రయాణం చేద్దాం అని అన్నారు. ఉత్తర భారతదేశ ప్రయాణం మొత్తం స్వామి కస్తూరి వెంట ఉండి తను కూడా వారితో ఎల్లప్పుడూ ఉన్నాననే అనుభూతులను ఎన్నటినో ప్రసాదించారు. ప్రయాణం ముగించుకుని బెంగళూరు వచ్చాక కస్తూరి కొడైకెనాల్లో ఉన్న స్వామికి ఉత్తరం రాశారు. దానికి స్వామి ప్రత్యుత్తరం రాస్తూ అందులో ఇలా పేర్కొన్నారు. స్వామి ఎల్లప్పుడూ నీవెంటే ఉండగా ఆలస్యం కాని అసంతృప్తి గాని అపాయం కాని నీ ప్రయాణాన్ని ఎందుకు బాధిస్తాయి? నా నామం నా రూపం కంటే వేరైనది కాదు. చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించినా జ్ఞాపకం చేసుకున్నా విన్నా కూడా అది ఆ నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది అని ఆశీర్వదించారు. కస్తూరి స్వామిని తరిగిపోని దయకు ప్రతిరూపంగా వర్ణిస్తారు. 1954 కస్తూరికి స్వామి ప్రశాంతి నిలయంలో స్థిర నివాస యోగాన్ని ప్రసాదించారు. స్వామి నివాసము ప్రార్థనా మందిరము అయిన ప్రశాంతి నిలయానికి 20 దూరంలో కుడివైపు వరుసగా ఏర్పాటు చేయబడిన 8 ఇళ్లలో ఒకటి కస్తూరికి ఇవ్వబడింది. కస్తూరి అక్కడ నివసిస్తున్న కాలంలో స్వామి ఏ విధంగా వారందరితో గడిపారో, అందరి ఇళ్లలోకి ప్రవేశించి ఏ విధంగా కలియతిరిగేవారో, అందరి తప్పులను సరిదిద్దుతూ సరియైన మార్గంలో ఎలా నడిపేవారో చక్కగా తన స్వచరిత్రలో వివరించారు. వారి ఇండ్ల వరుసకు స్వామి బృందావనం అని పేరు పెట్టారు. కృష్ణావతారంలో స్వామి గోపాల బాలులతో గోపికలతో ఆడి పాడి అందరికీ అద్వితీయమైన అనుభూతిని ఏ విధంగా అందించారో, సరిగ్గా ఇప్పుడు సత్యసాయి అవతారంలో ఆ విధంగా అందరినీ ఆనంద పరవశులుగా చేసే ప్రదేశానికి అదే పేరు పెట్టడంలో వింతేమి ఉంటుంది? కస్తూరి కుటుంబం స్వామి కోసం వెనకవైపు చూస్తూ ఉంటే స్వామి ముందు వైపు నుండి వచ్చేవారు. దక్షిణం వైపు చూస్తూ ఉంటే ఉత్తరం వైపు నుండి వచ్చేవారు. పక్కింట్లో పచార్లు చేస్తున్న స్వామి మన ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండగా వెనకగా వచ్చి కస్తూరి కళ్ళు మూసి ఎవరో చెప్పుకో అంటూ తీయని ఆశ్చర్యంతో తన్మయత్వానికి లోను చేసేవారు. స్వామి ప్రశ్నకు కస్తూరి తన ఆనంద భాష్పాలతో సమాధానమిచ్చేవారు. ఇవన్నీ 60 భక్తునితో 30 భగవంతుడు ఆడే వింత ఆటలు. కస్తూరికి ఆయన కుటుంబానికి ఆ సమయంలో స్వామి ఎన్నో మధురానుభూతులను అందించారు. స్వామి కర్ణాటక సంగీత కీర్తనలను పాడుతూ వడివడిగా అడుగులు వేస్తూ అందరి ఇళ్లలోకి తిరుగుతూ ఆ రోజు వారు ఏమి వంటలు చేశారో చూస్తూ మధ్య మధ్యలో హాస్యపు జలులలో వారిని తడిపేస్తూ అందరినీ అమితంగా అనుగ్రహిస్తూ ఉండేవారు. స్వామి సన్నిధిలో స్వామి చేసే అసాధారణమైన అద్భుతమైన సంఘటనలను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించగలిగే అదృష్టం కస్తూరికి దక్కింది. దసరా నాడు స్వామి చేసే విభూతి కుంకుమ అభిషేకాలు అద్భుతంగా ఉండేవి. కృష్ణాష్టమి నాడు కృష్ణ విగ్రహానికి బంగారు నగలతో స్వామి స్వయంగా చేసే అందమైన అలంకరణ వంటివి ఎన్నిటినో కస్తూరి ప్రత్యక్షంగా చూసి ఉన్నారు. అంతేగాక వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రావతి నదీ ఒడ్డున కూర్చుని భక్తులచే భజన చేయించేవారు. అప్పుడు స్వామి చేతి వేళ్ల కొసల నుండి స్రవించే అమృతాన్ని అక్కడ ఉన్న అందరి భక్తులతో పాటు స్వీకరించే అవకాశం కస్తూరికి పలుమార్లు దక్కింది. శివరాత్రి సమయంలో స్వామి శరీరం నుండి వరుసగా ఉద్భవించే శివలింగాలను చూడగలిగే మహద్భాగ్యం మరియు స్వామి పుట్టినరోజునాడు స్వామికి నలుగు పెట్టే అవకాశం కస్తూరికి ఆయన భార్యకు దక్కడం నిజంగా కస్తూరికి స్వామి ప్రసాదించిన ఒక వరం. ఇలా ఎన్నో అద్భుతమైన సంఘటనలకు సాక్షిభూతుడయ్యే మహా అవకాశం కస్తూరికి అనుగ్రహింపబడింది. 1956లో నూతనంగా స్థాపించబడిన బెంగళూరు ఆకాశవాణి కేంద్రంలో ఆ ప్రాంతీయ భాష అయిన కన్నడ కార్యక్రమ నిర్వాహకునిగా పదవీ బాధ్యతలను స్వీకరించమని కస్తూరిని ఆహ్వానిస్తూ ఒక ఆహ్వానం వచ్చింది. స్వర్గధామంలాంటి ప్రశాంతి నిలయంలో లంగరు వేసుకుని హాయిగా కాలం వెళ్లబుచ్చుతున్న కస్తూరికి ఆ ఆహ్వానాన్ని స్వీకరించడానికి మనస్కరించలేదు. కాని దానికి స్వామి అంగీకరించలేదు. నీ ప్రతిభా సామర్థ్యాలు వ్యర్థం కావడానికి వీలులేదు, అవి ప్రయోజనకరంగా వినియోగింపబడాలి. అక్కడ నీవు ఏ పనికైతే పిలువబడ్డావో అది కూడా నా పనే. నువ్వు ఎవరికో సేవ చేయాలనుకుంటున్నావా? లేదు లేదు, నేను కాక ఇతరులనేవారు ఎవ్వరూ లేరు, అన్ని ఉద్యోగాలు నాకోసమే నాతోనే అని స్వామి కస్తూరిని వెతుక్కుంటూ వచ్చిన ఆ పదవీ బాధ్యతలను చేపట్టమని ఆదేశించారు. ఆలిండియా రేడియోకి ఆకాశవాణి అని మొదట్లో నామకరణం చేసిన కస్తూరి తిరిగి ఆకాశవాణిలో పనిచేయడం ప్రారంభించారు. ఎన్నో సృజనాత్మక కార్యక్రమాలకు నాంది పలికారు. తన ఆధ్వర్యంలో ఆకాశవాణి కార్యక్రమాలను మరింత ఆహ్లాదంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఏమాత్రం అవకాశం వచ్చినా స్వామి సన్నిధికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలోనే స్వామి ఎంతో దయతో ఆయనతో పాటు ఢిల్లీ, ఋషికేశ్, బృందావనం మరియు కాశ్మీర్ పర్యటించే మహద్భాగ్యాన్ని కస్తూరికి అనుగ్రహించారు. ఈ పర్యటన ముగిశాక స్వామి కస్తూరికి షష్ఠిపూర్తి ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించారు. బుక్కపట్నం నుంచి పురోహితుణ్ణి, మైసూర్ నుంచి వాయిద్య కళాకారులను పిలిపించారు. ఆలిండియా రేడియో నుండి అభిమానులు, స్నేహితులు బెంగళూరు నుంచి వచ్చారు. ఆ రోజు స్వామి తన పదకమలాలు రజత కమలంలో ఉంచి పుష్పాలతో సహస్రనామాలతో పూజించడానికి అనుమతిని అనుగ్రహించారు. తరువాత స్వామి తన హస్తచాలనంతో కస్తూరికి ఒక పతకాన్ని, ఆయన భార్యకు మంగళసూత్రాన్ని సృష్టించి బహూకరించారు. కస్తూరి ఆ మంగళసూత్రాన్ని ఆయన భార్య మెడలో కడుతూ ఉండగా సర్వజగద్రక్షకుడైన స్వామి వారి వద్ద నుంచుని కస్తూరి భార్య తలపై తన కుడిచేతి నుంచగానే పసుపు కుంకుమ కలిగిన అక్షింతలు వర్షింపబడ్డాయి. తర్వాత మరికొంతకాలం ప్రతిభావంతునిగా ఆకాశవాణిలో పనిచేశాక కస్తూరికి ఎప్పుడెప్పుడు తిరిగి ప్రశాంతి నిలయానికి వెళ్లిపోయి పరమపావన పెన్నిధి అయిన స్వామి పాదాల వద్ద గడపాలా అని ఉవ్విళ్లూరేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. స్వామి ఒకసారి బెంగళూరులోని విఠలరావు గారింటికి వేయించేసినప్పుడు అక్కడ వేచియున్న కస్తూరిని చూసి ఆయన భుజంపై చేయివేస్తూ, ఇంక నీకు పుట్టపర్తిలో కావలసినంత పనుంది, ఒక మాసపత్రిక త్వరలో ప్రారంభింపబడుతోంది, ఏం పేరో ఊహించు చూద్దాం అని అన్నారు. దానికి సంకల్పించిన పేరు సనాతన సారథి అని స్వామి వెల్లడించారు. స్వామి చేతిలోని దివ్యమైన పనిముట్టు, సాయ సందేశవాహిని జనబాహుళ్యానికి తెలియజేసే ఈ మాసపత్రిక మరో ప్రతిభావంతమైన పనిముట్టును స్వామి వద్దకు చేర్చింది. స్వామి పాదాల వద్ద నివసించే భాగ్యం కోసం తపిస్తున్న కస్తూరికి సనాతన సారథికి సంపాదకునిగా పనిచేయడం నిజంగా స్వామి ప్రసాదించిన మహోన్నతమైన వరం.
1: ఇప్పటిదాకా మీరు స్వామివారి కస్తూరి శీర్షికలో రెండవ భాగాన్ని విన్నారు.

రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. 2018 సెప్టెంబర్ 13వ తేదీ వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం వందేహం గణనాయకం యొక్క పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్. ప్రథమ పూజ్యుడైన వినాయకుని దివ్య పాదారవిందాల చెంత సర్వదేవత అతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మముల చెంత శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనందరికీ ఈ ప్రత్యేక ప్రసారాన్ని అందించడానికి వచ్చింది శ్రీ సత్యసాయి సేవా సంస్థల బోయినపల్లి సమితి, బాల వికాస్ గురువులు, విద్యార్థులు. మరి ఇక ఆలస్యం చేయకుండా వారు అందించే కార్యక్రమం ఏంటో విందామా? ఆ కార్యక్రమం పేరు వందేహం గణనాయకం.
1: వినాయక చవితి సందర్భంగా మన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం వందేహం గణనాయకం కార్యక్రమానికి శుభస్వాగతం. హైదరాబాద్ బోయినపల్లి సత్యసాయి సేవా సమితి బాల వికాస్ పిల్లలచే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులు కోరుతూ శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వందేహం గణనాయకం కార్యక్రమంలో ప్రథమంగా బాల వికాస్ పిల్లలచే వినాయకుని ప్రార్థన.

0: పిల్లలు, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా బాగా ప్రార్థనా శ్లోకాలు చెప్పారు. మరి గణేశుని ద్వాదశ నామాలు తెలుసా మీకు? ఏది నువ్వు చెప్తావా చందా?
1: చెప్తాను టీచర్. ప్రథమం వక్ర తుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్దకం లంబోదరం పంచమంచ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్న రాజంచ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం ఫాలచంద్రంచ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం.
0: దీన్ని సంకటహర గణేశ స్తోత్రం అంటారు, తెలుసా? ఏంటి గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసుకొచ్చినట్లున్నారు?
2: అవును టీచర్.
3: మేము స్వామికి సమర్పించడానికి తయారు చేశాం.
0: ఓ చాలా బాగున్నాయి, వెళ్లి స్వామికి సమర్పించండి. ఈరోజు వినాయక చవితి కదా, మరి ఈ నెల పేరేంటి, తిథి, వారం చెప్పగలరా?
2: చెప్పాం టీచర్.
0: రాజేశ్వరి నువ్వు చెప్పు.
4: భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే చవితి రోజు అంటే ఈ రోజు వినాయక చవితి పండుగ చేస్తాము.
0: మరి వినాయకుని తల్లిదండ్రులెవరు? ఈ గజముఖం ఏమిటి, ఏంటా కథ? ఉదీర్ణ సాయి నువ్వు చెప్పు.
5: వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు. ఏనుగు ముఖముంటుంది, పెద్ద బొజ్జుంటుంది, కాని చిన్న ఎలుకుంటుంది. ఈయన విద్యకు బుద్ధికి దేవుడు.
0: వినాయకుని పూజలో ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో ఎవరు చెప్తారు?
6: నేను చెప్తాను టీచర్.
0: సరే మాదిని చెప్పు.
6: దేవతలందరినీ పూలతో పూజిస్తారు, కాని వినాయకుణ్ణి గరిక, పత్రి లాంటి 21 రకాల ఆకులతో పూజిస్తాం. అంతేకాదు టీచర్, నూనెతో కాకుండా ఆవిరి మీద ఉడికిన ఉండ్రాళ్లు, కుడుములు, ఇంకా చెరుకు ముక్కలు, పళ్ళు, తేనె, అటుకులు, కొబ్బరి ముక్కలు, బెల్లం, ఇట్లా ప్రత్యేకమైన పదార్థాలను నైవేద్యంగా పెడతామండి.
0: అంతేకాదర్రా, పూజలో భాగంగా మీ పుస్తకాలను దేవుడి దగ్గర పెట్టి మాకు బాగా చదువు రావాలని ప్రార్థిస్తాం. మీరింకా ఏమేం చేస్తుంటారో చెప్పండి.
6: నేను చెప్తా టీచర్.
0: వివేక్ చెప్పు.
6: మేము పూజ తరువాత దేవుని ముందు 21 సార్లు గుంజీలు తీస్తామండి. చెంపలు వేసుకుని మా తప్పులు క్షమించమని కోరుతాం.
0: బాగా చెప్పావు వివేక్. ఈ పండగ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు అంటారు, ఎందుకో తెలుసా?
7: నేను చెప్తాను టీచర్.
0: సరే చెప్పు శివాని.
7: కని పూజ శ్రద్ధగా చేసుకుని కథ విని అక్షింతలు వేసుకుంటే మనకు చంద్రుని చూసిన ఏ కష్టాలు రావంటారు కదా టీచర్?
0: అవునవును. ఇంకా చెప్పు.
7: ఆ కథలన్నీ మా తాతగారు చక్కగా చెప్పేవారు. మేం ప్రతి సంవత్సరం ఈ పండగని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని కథ విని అక్షింతలు వేసుకునే అలవాటుంది టీచర్.
0: సరే కాని పిల్లలు, గణేష్కి మూషిక వాహనుడు అనే పేరు కదా, అసలు మూషికాన్ని వాహనంగా ఎందుకు చేసుకున్నాడు? ఈ మూషికం ప్రత్యేకత ఏమిటి?
8: తెలీదు టీచర్. అంత పెద్ద వినాయకుడు చిన్న ఎలుకను తన వాహనంగా ఎందుకు ఎంచుకున్నాడు?
0: ఎందుకంటే మూషికం చీకటికి గుర్తు. చీకటి అంటే అజ్ఞానం. చీకట్లో ప్రయాణం చేసేది మూషికం. మూషిక వాహనుడు అంటే అజ్ఞానమనే చీకటిని అనగదొక్కేవాడు అని అర్థం. అంతేకాదర్రా, ఎలుకకు వాసన గ్రహింపెక్కువ. పూర్వజన్మ వాసనలతో ఉన్న మనం కూడా వాసనల వంటి కోరికల వైపు పరుగు పెడుతూ ఉంటాం. మన కోరికలను అణచి మనల్ని భగవంతుని వైపు తిప్పేవాడే మూషిక వాహనుడైన గణపతి. చూశారా ఎంత పవిత్రమైన అర్థమున్నదో? ఏంటి తన్మయ్, ఇంకో డౌట్ ఉన్నదా?
8: అవును టీచర్. మరి మట్టి వినాయకుని పూజ ఆవిరి మీద ఉడికించిన నైవేద్యాలు ఎందుకండి?
0: ఎందుకంటే శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం కదా, కొత్త నీరు చెరువులకు చేరి అనేక క్రిమికీటకాలు నీటిలో ప్రవేశించి మనకు అనేక రోగాలు కలిగిస్తాయి. అందుకే మట్టి వినాయకుని పూజ 21 రకాల పత్రి ఆకులతో 9 రోజులు పూజించి నీటిలో కలిపితే ఈ ఆకుల ప్రభావానికి క్రిమి కీటకాలు నశించి మనం ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాక ఆవిరి మీద ఉడికిన కుడుములు, ఉండ్రాళ్లు, నువ్వులు, బెల్లం, అటుకులు, కొబ్బరి మన వాత పిత్త శ్లేష్మ సంబంధ రోగాలను తగ్గిస్తాయి. అంతేకాక రక్తశుద్ధికి కూడా సహాయపడతాయి. వినాయకుడు తల్లిదండ్రులను దైవంగా పూజించడం వల్ల ఏమైందో మనకు చందా చెప్తుంది.
1: దేవతలందరూ తమకు ఒక లీడర్ కావాలని కోరితే శివుడు తన ఇద్దరు పిల్లల్ని పిలిచి ఎవరు విశ్వాన్ని మొదటగా చుట్టి వస్తారో వారే దేవతలకు లీడర్ అని చెప్పగా కుమారస్వామి మయూరం మీద వేగంగా వెళ్లాడు. కాని గణపతి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు తిరిగి నేను విశ్వ ప్రదక్షిణ చేసినట్లే అని చెప్పాడు. పరమేశ్వరుడు అతని తెలివికి మెచ్చి గణాధ్యక్షునిగా ప్రకటించారు.
0: వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. సో ఏ పండుగ సందర్భమైనా మీరందరూ మీ మీ తల్లిదండ్రులకు ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చెయ్యండి. ఈ చవితి పండగ మనకు చాలా పాఠాలు చెప్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాఠం చెప్పండి. ముందుగా సుప్రజతో మొదలు పెడదాం.
9: దేవుడు హృదయవాసి. గజాసురుడు తన దైవమైన శివుడు తన దగ్గరే ఉండాలనుకొని స్వార్థంగా ప్రవర్తించాడు. చివరికి తన ప్రాణాలే కోల్పోయాడు. కాని అతని భక్తికి మెచ్చి గణపతిని గజముఖునిగా చేసి అతనికి శాశ్వత కీర్తిని ఇచ్చాడు శివుడు. దేవుడు అందరివాడు. ఇది మొదటి పాఠం.
0: బాగా చెప్పావు సుప్రజ. ఇప్పుడు మనం సుమేధ చెప్పబోయేది విందాం.
3: తల్లిదండ్రులను పరమ భక్తితో గణేశుడు సేవించి ఉన్నత పదవిని పొందాడు. సో తల్లిదండ్రుల ఆశీస్సులుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటామని 2వ పాఠం.
0: నువ్వేం చెప్పబోతున్నావు మాదిని?
10: గణపతి అనింద్యుడు అనే ఎలుకను తన వాహనంగా చేసుకుని మూషిక వాహనుడయ్యాడు. భక్తితో ఎవరైతే తనను కొలుస్తారో వారి గత జీవిత వాసనల నుండి వారిని రక్షించి కాచే దేవుడని తెలియచెప్పేదే మరొక పాఠం. టీచర్, తన్మయ్ కూడా ఏదో చెప్తోంది.
0: సరే.
11: ఇతరులను వికిరించిన వారికి పరాభవం తప్పదని మనకు గణేశుని యొక్క కథ తెలుపుతుంది. అదేంటంటే, ఒకనాడు గణేశుడు తన భక్తుల చేత సమర్పించబడిన కుడుములు, ఉండ్రాళ్లు, పళ్ళు, చెరుకు కడుపు నిండా తిని తన తల్లికి నమస్కరింపగా ఉదరం అడ్డుగా ఉండడంతో తన తల్లికి నమస్కారం చేయలేక అవస్థపడుతూ ఉంటే శివుని శిరస్సులోని చంద్రుడు అపహాస్యం చేయడంతో పార్వతి చంద్రునకు పనిష్మెంట్ ఇస్తుంది. చవితి రోజు ఎవరు చంద్రుడు చూస్తారో వాళ్ళకంతా కష్టాలే అని చెప్పిస్తుంది. ఇది ఇంకో కథ టీచర్.
0: వెరీ గుడ్ తన్మయ్, చాలా బాగుంది. అచింత్య, నువ్వు సమంతకమణి కథ చెప్తావా?
12: అలాగే టీచర్. సమంతకమణి కథ, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ధనం ఉంటే ప్రమాదాలు ఎదురవుతాయని ఇంకో పాఠం టీచర్. రాజేశ్వరి అక్క, నువ్వేం చెప్తావు?
13: గణేశుని ఏనుగుతల మనకు అనేక విషయాలను చెప్తుంది. తొండముతో ఎంత బలమైన వస్తువునైనా తేలికగా లాగుతుంది. సన్న సూదిని సైతం ఏనుగు కళ్ళు గుర్తించగలవు. అడవిలో ఏనుగు నడిస్తే కాలిబాట తయారై ఎంతో మంది తేలికగా నడవగలుగుతారు. ఏనుగుతల బుద్ధి సూక్ష్మతకు నిదర్శనం.
0: వెరీ గుడ్ రాజేశ్వరి. చాందిని, నువ్వేం చెప్తావు?
14: వ్యాస భగవానుడు భారత కథను చెప్పగా గణపతి రాశాడు. రాసేటప్పుడు ఎక్కడ కలం ఆగకూడదని నిబంధన పెడతారు. కొంతసేపటికి కలం రాయడం ఆగితే వెంటనే తన దంతం విరగ్గొట్టి దాంతో రాసి పూర్తి చేయడం జరుగుతుంది. మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతైనా శ్రమ పడాలి అనే విషయం నేర్చుకుంటాం టీచర్.
0: దర్శిని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
15: గణపతి ఆహారం సాత్విక ఆహారం.
14: పూర్తి శాకాహారం. సో శాకాహారం శ్రేష్టమని మనకు తెలుస్తుంది.
0: ఉదయన్న సాయి, శివ కుటుంబాన్ని చూస్తే నీకేమర్థమవుతుంది చెప్పు.
14: శివ కుటుంబంలో భిన్న ప్రవృత్తులు గల జంతువులు, పక్షులు కలిసి ఉండి ఒకరితో ఒకరు అన్యోన్యంగా, ఐకమత్యంగా, సామరస్యంగా ఉండాలని మనకు అర్థమవుతుంది టీచర్.
0: చాలా మంచి విషయం చెప్పావు రా సాయి, బాగుంది. సూరజ్, నువ్వేం చెప్తావు?
15: పండుగ సందర్భంగా కుడుములు, ఉండ్రాలు చేసుకుని స్వామికి సమర్పించి తినడమే కాకుండా మనలో ఉన్న సద్గుణాలు, సద్భావాలు, సదాచారాలు, సత్సంకల్పాలు అనే మధుర పదార్థాలను భగవంతునికి అర్పించి అనుగ్రహం పొందటం ఈ పండుగ అంతరార్థమండి.
0: బాగా చెప్పావు సూరజ్. మీకు తెలుసా, బాలగంగాధర్ తిలక్ వినాయకుని పండుగను సామూహికంగా అందరూ కలిసి చేసే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. అందుకే ఇప్పటికీ రాస్తాలల్లో పందిళ్లు వేసి, గణేష్ నవరాత్రులు జరిపి, ఊరేగింపులు చేసి నిమజ్జనంగా నదలలో కలపటం మనందరికీ తెలుసు.
15: తెలుసు టీచర్. అన్నిటికన్నా మన ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ఎత్తుగా పెద్ద లడ్డు చేత్తో పట్టుకుని అందరినీ ఆకర్షిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అన్ని విగ్రహాల కన్నా లాస్ట్ నిమజ్జనం చేస్తారండి. క్రేన్లు ఉపయోగించి నిమజ్జనం పూర్తి చేస్తారు.
0: విగ్రహాలు, సంబరాల గురించి చాలా చక్కగా చెప్పారురా పిల్లలు. ఏంటి, పూజకు కావలసిన వస్తు సామగ్రి అంతా తెచ్చినట్లున్నారే వివేక్?
6: అవును టీచర్, మాకు బాల వికాస్ గ్రూప్ 2లో పూజా విధానం నేర్పారు కదా, అందుకే పసుపు, కుంకుమ, గంధం, ఎర్రని అక్షింతలు, ఎర్రని గులాబీ పూలు, 21 రకాల పత్రి, నైవేద్యానికి గుడుములు, ఉండ్రాళ్ళు, చెరుకు మొక్కలు, అటుకులు, బెల్లం అన్ని వస్తువులు తెచ్చామండి.
0: చాలా సంతోషం రా పిల్లలు, మీ శ్రద్ధకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏది, ముందుగా మీరు నేర్చుకున్న గణేష్ పంచరత్నాలు పాడండి.
14: అలాగే టీచర్. స్వామికి ఈ పంచరత్నాలు చాలా ఇష్టమని మాకు మీరెంతో శ్రమపడి నేర్పించారు కదా, ఇప్పుడు మేము అవి పాడి స్వామిని సంతోషపెట్టి మా పూజకు రావాల్సినదిగా రిక్వెస్ట్ చేస్తాం టీచర్.
0: వెరీ గుడ్, పాడండి.

0: చాలా బాగా పాడారర్రా పిల్లలు. మీ శ్రద్ధ భక్తి రెండూ చూసి స్వామి ఎంతో సంతోషిస్తారు. ఇంకా పూజ మొదలు పెడదామా?
1: సరే టీచర్. ఇక్కడ వేసిన సింహాసనంలోకి గణేష్ జీకి వెల్కమ్ చెప్పి కోకోనట్ వాటర్ వెల్కమ్ డ్రింక్ గా ఇద్దాము.
0: ఓరి బడవల్లారా, ఎంత మోడర్న్ గా ఆలోచిస్తున్నారు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే తప్పకుండా మన సింహాసనంలోకి స్వామి వేంచేస్తారు. వచ్చిన స్వామికి ఒక్కొక్కరు ఒక్కో సేవ జరిపించండి. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయం, స్నానం, ఇలా తలా ఒకటి చేయండి.
2: అలాగే టీచర్.
3: మరి మనం అభిషేకం టైంలో పంచామృత స్నానం కదా, అందుకే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపి తెచ్చామండి.
0: అథర్వణ మహర్షి వినాయకుని దర్శించి చక్కగా వర్ణించి మనం నేర్చుకుంటున్న గణపతి అథర్వ శీర్షం చెప్పాడు. ఇప్పుడు మనం ఆ ఆడియో వింటూ అభిషేకం చేసుకుందాం.

0: అథర్వ శీర్షంలో గణపతి వర్ణన ఎంత బాగుంటుందో. ఏకదంతుడు, చతుర్భుజుడు, ఒక చేతిలో పాశం, మరొక చేతిలో అంకుశం ధరించి, మిగిలిన రెండు అభయవరద ముద్రలతో ముషికధ్వజం ధరించిన వాడై, ఎర్రని వస్త్రాలతో నాశనరహితుడు, పరబ్రహ్మస్వరూపుడు, సృష్టికి పూర్వమే ఉన్నవాడు అయిన గణపతికి అందరూ చేతులెత్తి నమస్కారం చేద్దాం.
1: అలాగే టీచర్.
0: ఇక ఒక మంచి శుభ్రమైన వస్త్రంతో గణేశుని విగ్రహం తుడిచి, గంధం కుంకుమ అలంకరించి, ఎర్రటి వస్త్రం సమర్పించండి. యజ్ఞోపవీతం వేసి నైవేద్యం పెడదాం. మనస్ఫూర్తిగా స్వీకరించమని వేడదాం. ఇక మంత్రపుష్పం చెప్పండి.

0: దక్షిణ తాంబూలం సమర్పించి సాష్టాంగ నమస్కారం చెయ్యండి.
1: గురూజీ, చూడండి చూడండి, మన గణేశుని విగ్రహం కదిలి ముందుకు జరుగుతున్నదండి.
2: అవునవును,
1: అదిగో నిజంగానే గణేశుడు బయటకొస్తున్నాడు.
2: గణేశా గణేశా,
1: ఆశ్చర్యంగా ఉందండి. రావడమే కాదు, గణేశుడు మనకేదో చెప్పబోతున్నాడు.
3: మీ అందరి పూజకు, మీ భక్తికి, స్తోత్రములకు ముచ్చటపడి వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది.

0: ఓ, చాలా బాగా పాడారు పిల్లలు. నైవేద్యాలు చాలానే తీసుకొచ్చారే. కాని మీరొకటి తెలుసుకోవాలి, ఇవన్నీ నా కోసం కాదు సుమా.
1: మరి ఎవరి కోసం?
0: ఈ మాసంలో కొత్త నీటితో పాటు అనేక క్రిమి కీటకాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే నీటిలో 21 రకాల పత్రి ఆకులను కలపటం ద్వారా ఈ క్రిములు నశించి మీరు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు, ఆవిరి మీద ఉడికించినవి తేలికగా జీర్ణమవుతాయి. నువ్వులు, బెల్లం కంటికి మంచివి. చెరుకు ముక్కలు, పండ్లు మీ పళ్లకు, వంటికి మంచివి.
2: కానీ గణేష, ఈనాడు ఎక్కడ చూసినా రంగులు వేసిన మీ విగ్రహాలను చాలా పెద్దవి అమర్చి కర్ణ కఠోరంగా మైకులు పెట్టి గందరగోళంగా 9 రోజులు గడుపుతున్నారు. గమనిస్తున్నారా స్వామి?
0: ఓ, గమనిస్తున్నాను. ఒకలను మించి మరొకరు రకరకాల పదార్థాలతో అన్నదానాలు, లడ్డు వేలం పాటలు, కర్ణ కఠోరమైన పాటలు, డ్యాన్సులు నాకు చాలా చికాకు తెప్పిస్తున్నాయి. దర్పాలు, డాంబికాలు నన్ను సంతోష పెట్టలేవు సుమా. కుబేరుడంతటి వానికి గర్వం నశించేలా చేశాను.
1: ఓ గణేష, మా కథ చెప్పరు ప్లీజ్?
0: ఓ, తప్పకుండా. ఒకసారి కుబేరుడు కైలాసం వచ్చి మమ్ములందరినీ విందుకి ఆహ్వానించాడు. చూడండి ఏం జరిగిందో.
3: ఒకనాడు

0: ఒకనాడు సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కొన్ని ఫలములను తీసుకొని పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థం కైలాసమునకు వచ్చాడు. ఆ పళ్ళను చూసి కుబేరుని లోభితనానికి వినాయకుడు మనసులోనే నవ్వుకున్నాడు. గబాలున అతని చేతిలోని పళ్ళను లాక్కొని ఒక్కసారిగా మింగేశాడు. కుబేరుడు చాలా ఆశ్చర్యంగా గణేశుని చర్యలను గమనించి, ఏంటి చాలా రోజులుగా ఆహారం లేనివానిలా ఇలా తిన్నాడు అని అవాక్కయ్యాడు. అప్పుడేం జరిగిందో చూద్దామా. కుబేరుడు పార్వతీ పరమేశ్వరుల ముందు మోకరిల్లి వినమ్రంగా ప్రార్థిస్తున్నాడు.
1: ఓ పరమశివ, మీకోసం ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాను. తమరంతా వేంచేసి మా విందు ఆరగించి మమ్ములను ఆశీర్వదించండి.
2: వింద, ఎందుకు మీకింత శ్రమ?
1: మాకేమీ ఇది గొప్ప విషయం కాదు.
3: అయితే ఎందుకింత ఆలోచన?
2: సరే, తప్పక అందరము వచ్చదము.
3: కుబేరా, విందు చాలా గొప్పగా ఉండాలి. చాలా రకాలతో గుమగుమలాడే పిండి వంటలను తయారు చేయించు.
1: అలాగే గణేశా.

0: కుబేరుడు మంత్రులను ఉద్దేశించి చెబుతున్నాడు,
1: మంత్రులారా, మనమిచ్చే విందుకు శివకుటుంబాన్ని ఆహ్వానించి వస్తున్నాను. ఇది మనందరికి ఒక మంచి అవకాశం. కని విని ఎరుగని ఒక గొప్ప విందును మనం ఏర్పాటు చేయాలి.
0: అలాగే మహారాజా. మరుసటి రోజు నగరమంతా అలంకరించబడింది. శివకుటుంబాన్ని ఆహ్వానించడానికి సంగీత కళాకారులు వచ్చారు. దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. శివపార్వతులు గణపతి కుమారస్వామి సమేతంగా రాజ్యంలోకి ప్రవేశించారు. వినాయకుడు కావాలని తన రెండు పాదాలను బురదలో ముంచి అలాగే నడుచుకుంటూ అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఇది చూసి కుబేరుడు,
1: గణేష, ఈ బురద కాళ్లతో తివాచి మీద నడిచి వస్తున్నావేమి?
2: కుబేరా, నేను కావాలనే బురద కాళ్లతో వచ్చాను. నీ ఐశ్వర్యానికి దిష్టి తగలకుండా ఉండాలనే ఇలా వచ్చాను. అదంతా సరే కాని నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనశాల చూపించు.
1: సరే, మరి రండి, చూపిస్తా.
0: వినాయకుడు భోజనశాలకు వెళ్లి వంటవాళ్లకు చేసిన పిండి వంటలన్నిటినీ తెమ్మని చెప్పి అక్కడే ఆసీనుడైనాడు.
2: మీరు నాకు సరిపడినంత ఆహారం తయారు చేసినారా? చాలా పదార్థాలు తయారు చేశాం స్వామి, తమరు స్వీకరించండి.
1: గణేష, ఈ బురద కాళ్లతో తివాచి మీద నడిచి వస్తున్నావేమి?
2: కుబేరా, నేను కావాలనే బురద కాళ్లతో వచ్చాను. నీ ఐశ్వర్యానికి

0: సరిపడినంత ఆహారం తయారు చేసినారా? చాలా పదార్థాలు తయారు చేశాం స్వామి, తమరు స్వీకరించండి.
1: కొన్ని నిమిషంలోనే అన్ని పదార్థాలను గణేశుడు భుజించడమైనది. వంటవాళ్లు చాలా ఆశ్చర్యపోతూ ఏం చేయాలో తోచక అయోమయంగా నిలబడ్డారు.
0: నాకింకా ఆకలిగా ఉన్నది. మీ ఇంత కొంచెమైనా తయారు చేసినారు? కొంచెంసేపు ఆగండి గణేష, తిరిగి మళ్లీ వండుతాము. నా ఆకలికి ఇవేమీ సరిపోవు. ఈ పళ్ళను ఆరగించండి, ఇంతలో తిరిగి వండుతాము.
1: అలసిపోయిన వంటవాళ్లు బుట్టల కొద్ది కూరగాయలను పళ్ళను తెచ్చిపెట్టారు. కాని వినాయకుడు వాటితో పాటు వండని పదార్థాలను కూడా తినేశాడు. చివరకు రాజ్యంలో తినే పదార్థాలే మిగలలేదు.
0: ఆహా, ఏ గొప్ప విందు! నస్సగం ఆకలి కూడా తీరలేదు. ఇంకేం మిగిలింది? ఈ వంట చెరుకు తప్ప, అది కూడా మింగేస్తాను. అప్పుడు కాని ఈ కుబేరునికి గర్వం అనగదు. తన గొప్ప చూపించడానికి మమ్ములను విందుకి ఆహ్వానిస్తాడా?
2: తిరిగి వంటలు ప్రారంభించండి.
0: తినే పదార్థాలు మన రాజ్యంలో మిగలలేదు ప్రభు.
2: మహాదేవ, ఏంటి పరీక్ష? నా గర్వం అంతా అణిగిపోయింది. నా గొప్పతనం చూపాలని అనుకున్నాను. గణేశుడు నాకు గొప్ప గుణపాఠం నేర్పాడు. నాకేమి దారి?
3: కుబేర, వెళ్లి గణపతిని ప్రార్థించు.
1: కుబేరుడు గణపతిని శరణు వేడాడు.
2: ఓ గణేష, నా గొప్పతనం చాటుకోవాలని ఈ విందు ఏర్పాటు చేశాను. భక్తిపూర్వకంగా చేయలేదు, నన్ను క్షమించండి. నా అహంకారాన్ని మీ పాదాల చెంత వదిలిపెడుతున్నాను.
0: భక్తిపూర్వకంగా ఒక చిన్న పండుని సమర్పించినా నేను చాలా తృప్తి పడతాను.
1: అంతలో అక్కడికి శివుడు ప్రవేశించాడు.
3: గణేష, ఇక కుబేరుడిని వదిలిపెట్టు. పశ్చాత్తాపడ్డాడు కదా, ఈ కొన్ని బొరుగులు గ్రహించి నీ ఆకలిని తీర్చుకో.
2: భక్తిపూర్వకంగా సమర్పించిన ఏ చిన్న పదార్థమైనా మీ ఆకలిని తీర్చగలదని, మీరు తృప్తిగా ఆరగిస్తారని నాకు ఇప్పుడు అర్థమయ్యింది.
1: చూశారా, భగవంతునికి భక్తిభావమే ప్రధానము.
0: చూశారా పిల్లలు, భగవంతునికి భావం, భక్తి ప్రధానం. అంతేకాని దర్పం, అహంకారం కాదు.
4: అన్ని బాగానే ఉన్నాయి కాని గణేష, 21 పత్రి ఆరోగ్యాన్నిస్తే మరి గడికెందుకు మీకు ప్రీతిగా ఉంటుంది? దానికి కూడా ఏమన్నా కథ ఉన్నదా? ఏమిటి, మాకు కొంచెం వివరంగా చెప్పరు?
0: ఓ తప్పకుండా. అనలసురుడు అనే రాక్షసుడిని మింగవలసి వచ్చింది. అతడెప్పుడు జ్వలిస్తూ అందరినీ బూడిద చేస్తూ ఉండేవాడు. చూడండి ఏం జరిగిందో.
4: వినాయకుని పూజలో దుర్వార పూజ సాంప్రదాయంగా మనమందరం పాటిస్తూ ఉంటాం. ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో చూద్దాం. ఓ రోజు కైలాసంలో నంది గణేశుని వద్దకు వెళ్లి,
5: ఓ గణేశ, బ్రహ్మ ఇంద్రాది దేవతలు నీ దర్శనార్థమై ఎదురు చూస్తున్నారు.
0: అలాగా, సరే రమ్మని చెప్పు.
4: అందరూ వినయంగా లోపలికి ప్రవేశించారు. అంతా బ్రహ్మ ఇంద్రుడు ఒకరి తర్వాత ఒకరు ఇలా చెప్పసాగారు.
3: గణేష, అనలసుర అనే రాక్షసుడు దేవతలను బాధిస్తున్నాడు. అతని ఆగడాలు భరించలేకుండా ఉన్నాం.
2: అతను నోటి నుండి అగ్ని కురిపిస్తున్నాడు. ఎవ్వరూ అతడిని అంతమొందించడానికి సమీపించలేకపోతున్నారు. దగ్గరికి వెళ్లిన వారంతా భస్మమైపోతున్నారు.
3: ఓ గణాధిప, మీ రిధివరలో చాలా మంది రాక్షసులను సంహరించి మమ్ములను రక్షించినారు. ఈ ఆపద నుండి కూడా మీరే గట్టెక్కించగలరు.
0: తప్పకుండా, ఇక మీరు బాధపడకండి, అతడిని నేను నిలువరించుతాను.
4: వినాయకుడు అనలసురతో యుద్ధం ప్రారంభించాడు. అనలసుర రాక్షసునికి నిప్పులు కక్కే వరమున్నది కనుక సమీపించిన సైనికులందరినీ దహించి వేయసాగాడు. అది చూసి గణేశుడు కోపోద్రిక్తుడైనాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఎంత యుద్ధం చేసినా ఆ

0: రాక్షసుని జయించలేకపోతున్నాడు. చివరకు ఆ రాక్షసుని మింగివేసినాడు. కాని అనలసురుడు గణేశుని ఉదరమున నిప్పులు కక్కటం మొదలు పెట్టాడు. అది వినాయకునికి భరించలేని బాధ అయ్యింది.
1: ఓ మంటలు మంటలు!
0: ఈ అరుపులకు దేవతలందరూ గణేశుని చుట్టూ చేరారు.
2: చూడపోతే ఈ అనలసురుడు వినాయకుని ఉదరమున చేరి భస్మం చేసేలా ఉన్నాడు. మనం ఏం చేయగలం ఇంద్రా?
1: గంగాజలాన్ని తెచ్చి గణేశుడిపై కురిపించిన ఈ మంటలు తగ్గుతాయేమో చూద్దాము. దేవతలారా, వెళ్లి గంగాజలం తెండి.
3: సరే, అలాగే తీసుకొస్తాం.
0: దేవతలందరూ గంగాజలాన్ని తెచ్చి వినాయకునిపై కురిపిస్తూనే ఉన్నారు. కాని ఏమీ ఫలితం లేదు. తర్వాత కొంతమంది దేవతలు మంచుగడ్డలను తెచ్చి వినాయకుని తలపై పెట్టారు. అయినా చల్లారలేదు. వారు చంద్రునితో చల్లని వెన్నెలను కురిపించమని ప్రార్థించారు. అయినా ఫలితం లేదు.
1: మీ ప్రయత్నాలన్నీ నా బాధను పెంచుతున్నాయేమో కాని తగ్గించటం లేదు. ఈ మంటలను భరించలేకుండా ఉన్నాను.
0: ఇంతలో ఒక ముని కొన్ని దుర్వారాలను తెచ్చి గణేశుని శిరసున ఉంచాడు. ఆశ్చర్యం! గణేశుడు బాధను మరిచి సంతోషంగా కనిపిస్తున్నాడు.
1: ఆహా, ఎంత ఆశ్చర్యం! నా బాధంతా చిటికిలో మాయమైపోయింది. నాకు ఈ మంటల నుండి ఉపశమనం కలిగింది. అనలసురుడు కూడా ఉదరము నందు అరిగిపోయినాడు. ఈ ఆనందం పట్టలేకుండా ఉన్నాను. ఇక నుంచి ఎవరు నన్ను దుర్వారాలతో పూజిస్తారో వారికి నేను అనేకమైన వరాలను ఇచ్చెదనుగాక.
0: దేవతలందరూ సంతోషంగా దుర్వారాలు తెచ్చి గణేశునికి సమర్పించి ఈ విధంగా పూజిస్తున్నారు.

0: ఈ విధంగా దుర్వాయుగ్మ పూజ వినాయకునికి ప్రీతిగానూ సాంప్రదాయంగానూ వచ్చింది.
1: చూసారా పిల్లలు, అప్పటి నుంచి ఎవరు నన్ను దుర్వారాలతో పూజిస్తారో వారి కోరికలను తక్షణమే తీరుస్తుంటాను.

0: ఎంత అందంగా పాడారు పిల్లలు, చాలా బాగుంది.
1: గణేష, మేమంతా కలిసి మీ భజనలతో కూడిన అంత్యాక్షరి కార్యక్రమం తయారు చేశాం, మీకు తప్పక నచ్చుతుందని అనుకుంటున్నాం.
0: ఓ అలాగా, సరే మొదలు పెట్టండి. మీరందరూ ఈనాడు నన్ను ఎంత భక్తి శ్రద్ధలతో పూజించారో అంతే భక్తి శ్రద్ధలతో మీరు ప్రతి పనిని చేయండి. నా కోసం ఇంకా చాలా మంది భక్తులు కాచుకొని ఉన్నారు. మీ అంత్యాక్షరి విని నేను బయలుదేరుతాను. ఎప్పుడూ ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందింపచేయండి, సరేనా పిల్లలు?
2: ఇప్పుడు మనం అంత్యాక్షరి నిర్వహించుకుందాం. ఆడపిల్లలందరూ మూడు గ్రూపులుగా ఫామ్ అవ్వండి. మీ గ్రూపులకు వరుసగా సత్యం, శివం, సుందరం. సత్యం గ్రూపులో సుమేధ, చంద, చాందిని ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: శివం గ్రూపులో రాజేశ్వరి, మాదిని, శివాని ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: సుందరం గ్రూపులో దర్శిని, అతింత్య, సుప్రజ, తన్మయి ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: ఇప్పుడు మనము అంత్యాక్షరి కండిషన్స్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇందులో మనకి నాలుగు రౌండ్లు ఉంటాయి. మొదటి రౌండ్ మకుటం రౌండ్ అంటారు, అంటే టైటిల్ సాంగ్. ఒక టైటిల్ ఇవ్వటం జరుగుతుంది, దాని మీద భజన పాడాలి. ఇలా ప్రతి రౌండ్ కూడా రెండు రెండు ఛాన్సెస్ ఉంటాయి మీరు ప్రతి గ్రూప్ కి. దాని తర్వాత రౌండ్ అంటే సెకండ్ రౌండ్ వర్ణన బేస్డ్ రౌండ్, అంటే గణేశుణ్ణి వర్ణిస్తూ పాడే భజనలు. మూడో రౌండ్ అభ్యర్థనాపూర్వక, అంటే ప్రేయర్ భజన్స్ అనమాట, స్వామిని వేడుకునే భజనలు మీరు పాడాల్సి ఉంటుంది. దాని తర్వాత నాలుగో రౌండ్ మనకి ఇన్స్ట్రుమెంటల్ భజన్, ఇన్స్ట్రుమెంటల్ మీద వయలిన్ మీద వాయించే భజనల్ని మీరు రికగ్నైజ్ చేసి ఎవరు ముందుగా చేయెత్తుతారో వాళ్ళని నేను అడగటం జరుగుతుంది. సరేనా పిల్లలు, మొదలు పెడదామా?
3: సరే టీచర్.
2: ఓకే, ముందుగా మకుటం రౌండ్ ఫస్ట్ టైటిల్ గౌరీ. సత్యం గ్రూప్
3: గౌరీ సుతాయ ఓం నమో, లంబోదరాయ ఓం నమో, గౌరీ సుతాయ ఓం నమో.
2: శివం గ్రూప్

చాలా బాగా పాడారు. ఆ ఫస్ట్ రౌండ్ బాగా మంచిగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాము. ఇప్పుడు సెకండ్ రౌండ్, ముందుగా మనం చెప్పుకున్నట్లు వర్ణన బేస్డ్ రౌండ్. స్వామిని వర్ణిస్తూ భజనలు పాడండి. ముందుగా సత్యం గ్రూపు.

సెకండ్ రౌండ్ కూడా మనం చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాము. చాలా బాగా పాడారు. ఇప్పుడు మనకి థర్డ్ రౌండ్, ఇది స్వామిని ప్రార్థనాపూర్వకంగా చేసేటటువంటి భజనలు, ప్రేయర్ భజన్స్. ఫస్ట్ చాయిస్ సత్యం గ్రూప్ తో మొదలు పెట్టుకుందాం.

మనకి 3 రౌండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ రౌండ్, వయలిన్ మీద నిరంజన్ వాయించేటటువంటివి మీరు రికగ్నైజ్ చేసి చెయ్యి వెత్తాలి తప్పకుండా. ఎవరైతే గుర్తుపట్టి ముందుగా చెయ్యి ఎత్తుతారో వాళ్ళకే ఛాయిస్ ఉంటుంది.

శ్రోతలు ఇంతవరకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బోయిన్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చిన బాల వికాస్ చిన్నారుల కార్యక్రమాన్ని విన్నారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమంలోని రెండవ భాగాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యుండండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ తిరిగి ఈ ప్రత్యేక ప్రసారానికి స్వాగతం. వందేహం గణనాయకం కార్యక్రమంలో భాగంగా రెండవ అంశంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు వినాయకుని తత్వం గురించిన చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని వింటాం. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి పరిచయాన్ని తెలుసుకుందాం. గౌరీగారు బాల వికాస్ గురువుగా హైదరాబాద్ బోయిన్పల్లి సమితి నుండి వచ్చారు. వారితో పాటు సోదరీమణులు శ్రీమతి రత్నమాల గారు మహిళా విభాగం, శ్రీమతి విశాల గారు సేవా విభాగం, శ్రీమతి పద్మజ గారు బాల వికాస్ విభాగం నుండి వచ్చారు. మరి వీరందరూ పాల్గొనబోయే ఈ చర్చా కార్యక్రమాన్ని విందామా?
1: అందరికీ సాయిరాం. ముందుగా స్వామి పాద పద్మములకు శతకోటి వందనాలు. మన రేడియో సాయి తెలుగు శ్రోతలందరికీ మా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మా సోదరీమణులకు స్వాగతం. రత్నమాల గారు, పద్మజ గారు, విశాల గారు, ముందుగా మనం ఒక ప్రార్థనా శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. పద్మజ గారు,

0: వినాయకునికి అనేక పేర్లున్నాయి కదండి. ఆయన రూపంలో, చేష్టల్లో, లీలల్లో సృష్టి హేళ కనిపిస్తుంటుంది. వినాయక పూజలో ప్రతిసారి మనం షోడశనామాలు స్మరిస్తాం. ఆ నామాలు సుముఖశ్చైకదంతశ్చ అంటూ వర్ణిస్తుంటాం. అందులో ప్రముఖంగా మనం గణపతి అనే పేరు వాడుతుంటాం. అంతేకాక ముందుగా పసుపు గణపతి పూజ చేసి తరువాత విశేషమైన పూజలు చేస్తుంటాం. విచిత్రమేంటంటే వినాయక చవితి నాడు కూడా పసుపు గణపతిని పూజించిన తరువాతే పెద్ద వినాయకుని పూజ చేస్తాం. అసలు ఈ పసుపు గణపతి తత్వం ఏమిటి మనకు రత్నమాల గారు వివరిస్తారు.
1: అలాగే గౌరీ గారు, అందరికీ సాయిరాం. గణములకు అన్నింటికి ప్రథమ గణ్యుడైన నాయకుడే గణపతి. ఆ గణపతికి మనం వినాయక చవితి నాడు పూజలు జరుపుతాం. అయితే అలాంటి గణపతికి కూడా ప్రభు అయిన వాడు మహాగణపతి. దేవతలు అనేకమని అనుకుంటాం, కాని దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మనే మనం వరసిద్ధి వినాయకుడు, విద్యా గణపతి, లక్ష్మీ గణపతి ఇలా విడివిడిగా పూజిస్తూ ఉంటాం. ఇది ఎలా అంటే, స్త్రీతత్వం ఒకటే అయినా ఎలా మనం తల్లిగా, భార్యగా, కూతురుగా, వదినిగా, చెల్లిగా రూపాంతరం చెందుతామో, పరబ్రహ్మం కూడా మాఘమాసంలో సూర్యునిగా, దసరాల్లో అమ్మవారుగా, కార్తీకంలో శివకేశవులుగా, భాద్రపదంలో వినాయకునిగా ఇలా అనేక దేవతారాధనలు చేస్తూ ఉంటామండి. ఇవన్నీ రకరకాల ఆకారాల, అవయవాల, ఆయుధాలు ధరించిన దేవతామూర్తులు. ఈ తత్వాన్ని వేదం ఏకంసత్ విప్రా బహుధా వదంతి అని కీర్తిస్తుంది. అంటే ఉన్నది ఒకటే, ఇదే సగుణోపాసన. ఏనుగు తల, పెద్ద పొట్ట, ఎలుక వాహనం ఇవన్నీ మన కల్పనలో భాగాలే. అందుకే ముందు మనం పసుపు గణపతిని ఆరాధిస్తాం. ఒక గుండ్రని పసుపు ముద్దను పెట్టి పూజిస్తాం. దానికి తల, తొండం, చెవులు ఏవి ఉండవు. నైవేద్యం కూడా ఓ బెల్లముక్క మాత్రమే పెడతాం. ఆఖరికి వినాయక చవితి నాడు కూడా ముందుగా ఈ పసుపు గణపతిని పూజించాలి.
0: బాగుందండి. ఈ పసుపు గణపతిని గతంలో ఏ దేవతలు ఆరాధించారు? పద్మజ చెప్పండి.
2: సాయిరాం, ఈ పసుపు గణపతిని శివకేశవులు, పార్వతి కూడా అర్చించారు. అదే నిర్గుణ గణపతి ఉపాసన. దేవతల ప్రార్థన మేరకు శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఉద్యమించాడు. ఆకాశవాణి మహాగణపతిని పూజించనిదే మీకు విజయం కలగదని పలికింది. వెంటనే శివుడు మహాగణపతిని ధ్యానించి మానసిక పూజ చేసి గణపతి అనుగ్రహంతో త్రిపురాసుర సంహారం చేశాడు. అలాగే వామనావతారంలో బలిని పాతాళానికి పంపటానికి ముందు వామనుడు కూడా మహాగణపతి ధ్యాన ఆవాహనాదులతో అర్చించి బలి దగ్గరకు వెళ్లాడు. బ్రహ్మకు సైతం సృష్టి కార్యక్రమం ప్రారంభంలో అన్నీ విఘ్నాలే కలిగాయి. కాని ఆకాశవాణి బ్రహ్మకు గణపతిని ధ్యానించి సృష్టి మొదలుపెట్టమని పలికింది. అలా ఆటంకాలు తొలగి నిర్విఘ్నంగా సృష్టి కార్యక్రమం నిర్వర్తించాడు బ్రహ్మ. దీనిని బట్టి మనకు అర్థమైనదేంటంటే, హరిద్రా గణపతే మహాగణపతి. అదే అన్నిటికీ మూలం. అంతేకాదు, ఈ గణపతి ఛందస్సుల్లోని గణములకు అంటే లఘువులకు, గురువులకు అధిపతి. కాబట్టి వాక్కునకు, శబ్దానికి, భాషలకు, విద్యలకు అధిపతి గణపతి. ఇతడు ప్రణవస్వరూపుడు. ప్రణవం అన్ని ఛందస్సులకు మూలం.
0: విశాల గారు, వినాయకుడు ప్రణవస్వరూపుడు అన్నారు పద్మజ, అది కొంచెం వివరించండి.
3: సాయిరాం అండి, ముత్తుస్వామి దీక్షితులు గారు ప్రణవస్వరూప వక్రతుండ అని గణపతిని వర్ణిస్తూ పాడటం మనం అందరం వినే ఉంటాం. వినాయకుని తొండం కుడివైపుకి తిరిగి వంకరగా ఉంటుంది. సంస్కృతంలో ఓం, ఓంకారం యొక్క స్వరూపంలో కుడివైపు వంకర తిరిగి ఉన్న వంపు అది. ఈ ప్రణవాన్ని స్వామి ముఖంలో పరిశీలిస్తే మనకు ఓంకారం కనిపిస్తుంది. వక్రతుండం, దానిపైన అర్ధచంద్రం, అలా వినాయకుడు ప్రణవస్వరూపుడైనాడని అనుకోవచ్చు.
0: తొండము ఏకదంతమును అనే పద్యంలో కోరిన విద్యలకెల్ల వజ్జయ్యై ఉండెడి పార్వతీతనయ్య ఓయి గణాధిప అన్నారు. అంటే ఏమిటి పద్మజ?
2: అలాగేనండి, పార్వతి అంటే ప్రకృతి, ఈశ్వరుడు పురుషుడు. ప్రకృతి పురుషుల సంబంధం వల్ల మానవత్వం ఆవిర్భవించింది. అలా ప్రతి మానవుడిని వినాయకుడనే అనవచ్చు. ప్రతి వ్యక్తి శివశక్త్యాత్మక స్వరూపమే. గణాధిప అంటే గణములకు అధిపతి. ఈ గణాలంటే ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ దశేంద్రియాలకు నాయకుడు మనస్సు. ఈ మనస్సు కూడా అతీతమైనది బుద్ధి. గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. బుద్ధి విజ్ఞానములకు పతి గణపతి.
0: విశాల గారు, వినాయకుడు గజముఖుడు అంటాం, దాని విశిష్టత ఏంటో వివరించండి.
3: తప్పకుండా అండి. గజలో గా అంటే గమనం నుండి, జా అంటే పుట్టినది అని అర్థం. అది ఒక చలన శక్తి. గజముఖుడు గజాననుడు అని మనం విఘ్నేశ్వరుని అంటాం. ఏనుగు చాలా తెలివిగల జంతువు, గజ తెలివి అంటాం కదా. గజ ఈతగాడని కూడా అంటూ ఉంటాం. దేహబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉన్న జంతువే ఏనుగు. తన తొండంతో ఎంతో చిన్నదైన సూదిలాంటి వస్తువును, పెద్ద పెద్ద వృక్షాలను, అన్నింటినీ ఎంతో తేలికగా ఎత్తగలదు. ఇంకా ఏనుగు చెవులు చాటలంతటివి. అందుకే మనందరి ప్రార్థనలు చక్కగా వింటాడు. నవవిధి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది కదా. సాధకులు కూడా వినాయకునిలా శ్రద్ధగా వినాలి. చిన్న కళ్ళు, సూక్ష్మ పరిశీలనకు పొడవైన తొండంలోని నాసిక దూరం నుంచే మంచి చెడులను, ప్రమాదాలను, అవకాశాలను పసికట్టే నేర్పుకు సంకేతాలు. కార్యసాధకుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అర్థం చేసుకోవాలి.
0: బాగుందండి. వినాయకుడు విఘ్నేశ్వరుడు ఎట్లా అయినాడు? రత్నమాల గారు వివరించండి.
1: ఎలా అంటే, గజముఖుడు విఘ్నేశ్వరుడు, సింహము మృగరాజు. అయినా ఏనుగు నడిస్తే సింహపు కాలిగుర్తులు కూడా అణిగిపోతాయి. ఒకసారి ఏనుగు అడవిలో నడిస్తే చక్కని రాజబాట ఏర్పడుతుంది. ఆ మార్గంలో తక్కిన జంతువులు తేలిగ్గా నడుస్తాయి. దీని అర్థం ఏంటంటే, దేవతలు, మనుష్యులు, గణములకు అందరికీ గజముఖుడే మార్గదర్శకుడు. విఘ్నాలను తొలగించి చక్కని మార్గం చూపించేవాడిని అర్థం.
0: బాగుందండి రత్నమాల గారు. మరి వినాయకునికి యజ్ఞోపవీతం నాగుపాము అంట, దీని అర్థం ఏంటో విశాల గారు చెప్పండి.
3: అలాగే అండి. వినాయకుని యజ్ఞోపవీతం నాగుపాము. సర్పము కుండలినీ శక్తికి ప్రతీక. మానవ శరీరంలో గణపతి స్థానం మూలాధారమని యోగశాస్త్రం కూడా తెలుపుతోంది. త్వం మూలాధారే స్థితోసి నిత్యం అని కదా మనం గణపతి అధర్వ శీర్షంలో చెప్పుకుంటాం. అంటే గణపతి మూలాధార చక్రంలో ఉంటాడు. ఆయనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడు. సృష్టి అంతా ఆయనలో ఇమిడి ఉండి సర్వవ్యాపకుడైనాడని మనకు అర్థమవుతోంది.
0: అవును విశాల గారు, గణేశుని శుభలక్షణాలను అధర్వ మహర్షి ప్రత్యక్షంగా దర్శించి దివ్యానుభూతిని పొంది ఓం గం అనే ప్రణవ మంత్రాన్ని మనకు అందించారు. సరే కాని ఈ వినాయకుడు ఎలుకను తన వాహనంగా ఎంచుకున్నాడు, ఇందులోని అంతరార్థం ఏంటి పద్మజ గారు?
2: ఏంటంటే, మూషికము వాసనామయ జంతువు. తినుబండారముల వాసనను బట్టి ఆ ప్రదేశాలకు చేరుతుంది, బోనుల్లో చిక్కుతుంటుంది. అట్లాగే మన మానవులం కూడా జన్మాంతర వాసనలను బట్టి ఈ సంసార జీవితంలో చిక్కుకొని పెడమార్గాలు పడుతుంటాం. మూషిక వాహనుడంటే కోరికలను అణగదొక్కేవాడని అర్థం.
0: వినాయకుని ఏకదంతాయన మహా అని ఎందుకు స్తుతిస్తామంటారు రత్నమాల గారు?
1: సరేనండి. ఏనుగుకు రెండు దంతాలుంటాయి, కాని మన వినాయకుడు ఏకదంతుడు. ఏం జరిగిందంటే, మహాభారతం రాసే సమయంలో వ్యాస భగవానుడు వినాయకునితో అంటాడు కదా, నేను చెప్పేటప్పుడు నీవు ఆగకుండా వ్రాయాల్సుమా అని షరతు పెడతాడు. కాని రాసే సమయంలో గంటం రాయటం ఆగిపోయింది. వెంటనే తన దంతాన్ని పెరికి రాయటం మొదలుపెట్టి పూర్తి చేశాడు గణపతి. మాటను నిలుపుకోవటానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా మనందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలా ఏకదంతుడు అయ్యాడండి.
0: అవును రత్నమాల, మహాభారతం ఒక విజ్ఞాన ఖని. అటువంటి గొప్ప గ్రంథాన్ని వ్రాయటానికి ఎటువంటి అడ్డంకులను లెక్క చేయరాదు అని తెలియచెప్పాడు. బాగుంది. వినాయకునికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలున్నారంటారు, అదెలాగో చెప్పండి విశాల గారు.
3: అలాగే గౌరి గారు, మనస్సు పరిశుద్ధమైతే బుద్ధి వికసిస్తుంది, బుద్ధి వికసించినప్పుడే సిద్ధి కలుగుతుంది. ఈ బుద్ధిని సిద్ధిని వినాయకుడు వరిస్తాడు, వారికి అతను పతి. సిద్ధి అంటే జ్ఞానసిద్ధి అన్నమాట. గణపతిలో గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. ఈ విజ్ఞాన ప్రజ్ఞానములకు పతి వినాయకుడు. సిద్ధికి బుద్ధికి క్షేమం ఆనందం అనే ఇద్దరు కొడుకులున్నారు కాబట్టి క్షేమం ఆనందం వినాయక పుత్రులని చరిత్ర చెబుతోంది. సాధకునికి మనోశుద్ధి ఉంటే సిద్ధి బుద్ధులకు పతి అయిన గణపతి క్షేమం ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఇలా మనం అర్థం చేసుకోవాలి కాని భౌతిక పరమైన సంబంధం కాదు అని స్వామి చెప్పారు.
0: బుద్ధి జ్ఞానాలు ఉన్న ప్రతివానికి క్షేమము ఆనందం లభిస్తాయని చక్కగా చెప్పారండి విశాల గారు. మరి గరిక పూజ చాలు గణనాథునకు అని అంటాం కదా, గరికకున్న ప్రాధాన్యత ఏమిటంటారు? ఇప్పటికీ కుక్కలు పిల్లులు అప్పుడప్పుడు గరికను వెతుక్కుని నమిలి వాంతి చేసుకోవటం మనం గమనిస్తుంటాం. వాటి అచీర్ణ వ్యాధిని అలా పోగొట్టుకుంటుంటాయని మన పెద్దవాళ్లు చెప్తుంటారు. వైద్యపరంగా గరిక చాలా శక్తి కలది. మరి అటువంటి గరిక పూజకు ఎలా విశేషించబడ్డది, పద్మజ గారు వివరించండి.
2: అలాగేనండి. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు పాచకలాడుతున్నారు, నందిని న్యాయ నిర్ణేతగా పెట్టుకున్నారు. ఆట ముగిసిన వేళ నంది ఈశ్వరుడే గెలిచాడని తీర్పు చెప్పాడు. పార్వతికి కోపం ఆగక, నంది నీవు నయం కాని రోగంతో వేధింపబడుదువుగాక అని శపిస్తుంది. నంది వెంటనే తల్లి కాళ్లమీద పడి, దయచేసి నన్ను క్షమించి శాప విముక్తి పొందే మార్గం చెప్పు తల్లి, మీరే గెలిచిన నా ప్రభువే గెలిచినట్లు ప్రకటించాను, తప్పే అని వేడుకున్నాడు. అప్పుడు పార్వతి నందికి ఇష్టమైన దానిని తన కుమారుడైన గణపతికి సమర్పించమని పరిష్కారం చెబుతుంది. అప్పుడు నంది తనకిష్టమైన గరికెను వినాయకునికి సమర్పించి రోగ విముక్తుడవుతాడు. గరికే కాక తుమ్మి పూలు, జిల్లేడు పూలు పూజకు వినియోగిస్తాం.
0: చాలా గమ్మత్తుగా ఉందండి పార్వతీ పరమేశ్వరుల కథ. మరి గణపతిని 21 రకాల పత్రాలతో పూజించడం మనకు ఆనవాయితీ. ఆకులన్నీ దేనికవే, చాలా విశేషమైనవి కూడా. దీన్నే ఏకవింశతి పత్రి పూజ అంటుంటాం. మరి వీటి గురించి విపులంగా పద్మజ గారు, విశాల గారు, రత్నమాల గారు ముగ్గురు కూడాను వివరించండి.
1: సరే సాయిరాం.
2: మొదటిది సెమీపత్రం, జమ్మి. అగ్నిగుణము కలిగినదని యజుర్వేదం చెప్తుంది. పాండవులు అరణ్యవాసానికి వెళ్తూ వారి ఆయుధాలను సెమీవృక్షం మీదే ఉంచారు. రెండవది బిల్వపత్రం, మారేడు. శివుని పూజ కోసమే పుట్టినది మారేడు. లక్ష్మీదేవి ఈ చెట్టు మీద నివసిస్తుంది, అందుకే ఆమెను బిల్వ నిలయాయై నమః అని కీర్తిస్తాం. మూడవది అర్జున పత్రం, మద్ది. యజ్ఞాలలో ఉపయోగిస్తారు, ముఖ్యంగా పితృకార్యాలలో ఎక్కువగా ఈ సమిధులను వాడతారు. నాలుగవది అశ్వద్ధ పత్రం, రావి. బృహస్పతి గ్రహ హోమానికి రావి సమిధులను వాడతారు. సంతానం లేనివారు, వివాహం కానివారు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం మనం చూస్తూ ఉంటాం. ఐదవది బదరీపత్రం, రేగు. ఆయుర్వేద పరంగా రేగుపండు చాలా శక్తివంతమైనది. ఈ పళ్లతోనే సంక్రాంతి నాడు పిల్లలకు భోగిపళ్లు పోస్తూ ఉంటారు. ఆరవది చూతపత్రం, మామిడి. మామిడి ఆకు తోరణాలు లేని శుభకార్యం ఉండదు కదా. ఏడవది దాడిమీ పత్రం, దానిమ్మ. లలితా సహస్రనామంలో దాడిమీ కుసుమ ప్రభ అనే నామం కనిపిస్తుంది. చండీ హోమములో దానిమ్మ పండ్లను పూలను సమర్పిస్తారు. మిగిలిన పత్రాల గురించి విశాల గారు మీరు వివరిస్తారా?
3: అలాగే అండి. 8వ పత్రం దేవదారు. ఇది హిమాలయాలలో పెరిగే ఎత్తైన వృక్షం. దీని కాండంతో విగ్రహాలు తయారు చేస్తారు. 9వది బృహతి పత్రం. ఇది గడ్డిజాతి మొక్క. దీనినే వాకుడు చెట్టు అంటాం. దీని చూర్ణం దురదలకు నెప్పులకు పనిచేస్తుంది. దీని కషాయంతో నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు. ఇది రక్తశుద్ధి చేస్తుంది. తర్వాత దుర్మాయుగ్మం. దీనినే మనం గరిక అంటాము. మన పాపాలను నివారించేది గరిక. రాహు సంబంధ హోమాలకు దీన్ని వాడతాము. రామాయణంలోని ఘట్టం సీత రావణాసురంతో మాట్లాడక చేతిలో గరికను ధరించి ఉండటం మన అందరికీ తెలుసు. దీనిని గ్రహణ సమయంలో కూడా ఉపయోగిస్తాము. 11వది కరవీర పత్రం. దీనినే మనం గన్నేరు అంటాము. దేవీ దేవతలను ఈ పూలతో పూజించవచ్చు. అమ్మవారికి ఈ పూలతో పూజ శ్రేష్టం. తర్వాతది మరువక పత్రం. మరువం దీన్నే, ఇది సువాసన గల పత్రం. కదంబ మాలలో దీన్ని ఉపయోగిస్తాం. పూజకు ఇది చాలా ఉపయోగం. తర్వాతది మాచీ పత్రం. అంటే దీన్ని మనం దవనం అంటూ ఉంటాం. ఇది చల్లని ప్రదేశాలలో పెరుగుతుంది. సువాసన కలిగిన ఆకులను కలిగి ఉంటుంది. ఈ ఆకుల నుండి సుగంధ ద్రవ్య నూనెను తీస్తారు. చివరగా తులసి. తులసి లేని ఇల్లు ఉండదు కదా. తులసి వనం ప్రాణశక్తిని ఇస్తుంది. వినాయకుని చతుర్థి నాడు మాత్రమే దీంతో వినాయకుని పూజిస్తారు. మిగతా పత్రాల గురించి రత్నమాల గారు మీరు వివరిస్తారా?
1: సరే సాయిరాం. 15వ పత్రం అర్కపత్రం, అనగా జిల్లేడు. సూర్యహోమానికి ఈ సమిధలను ఉపయోగిస్తారు. తర్వాతది అపామార్గ పత్రం, అనగా ఉత్తరేణి అంటారు. నవగ్రహాలలో బుధుని హోమంలో ఈ సమిధలను ఉపయోగిస్తారు. 17వ పత్రం దత్తూరి పత్రం, ఉమ్మెత్త. శివునికి ఈ పూలతో పూజిస్తే చాలా మంచిది. 18వ పత్రం గండకీ పత్రం. ఇది అరణ్యాల్లో మాత్రమే దొరుకుతుంది. దీనిని దీర్ఘవ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. 19వ పత్రం విష్ణుక్రాంత పత్రం. దీని ఆకులు జ్ఞాపకశక్తికి ఉపయోగిస్తాయి. దీని ఆకులు బెరడు కలిసిన కషాయాన్ని జ్వరానికి మంచి మందుగా ఉపయోగించవచ్చు. 20వ పత్రం సింధువార పత్రం. దీనిని వావిలి అంటారు. ఒంటి నొప్పులు తగ్గుతాయి. 21వ పత్రం, అనగా చివరి పత్రం, జాజీ పత్రం. తెల్లగా ఉండి వాసన కలిగిన ఈ పూలని శివారాధనకు శ్రేష్టమైనగా అంటారు. ఇలా ఈ పత్రాలన్నీ మానవుల ఆరోగ్యానికి ఉపయోగపడేవే.
0: పద్మజ, రత్నమాల గారు, విశాల గారు ఈ 21 రకాల పత్రాల గురించి చాలా బాగా వివరణ ఇచ్చారండి. బాగుంది. మరి ఈ వినాయకుని పూజ ఇప్పటిది కాదని, అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాపించి ఉన్నదని అంటుంటాం. అదెలా తెలుస్తుంది రత్నమాల గారు?
1: వినాయకుని తత్వం మనకు సంక్షిప్తంగా ఋగ్వేదంలో, నారాయణ ఉపనిషత్తులో, తైత్రీయ ఉపనిషత్తులో కనిపిస్తుంది.

0: ఇద సాధనం అని వేదములు గణపతిని ప్రార్థించాయి. అంతేకాక గాయత్రి మంత్రము కూడా ఉంది, గణపతి గాయత్రి మంత్రము కూడా ఉంది. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి అని, వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయా, ఇలా ఇది చాలా ప్రాచీనమైనదని అర్థం చేసుకోవాలి. అన్ని గణాలకు ఈ గణపతే ప్రధానమైనవాడు, కవులకు కవీశ్వరుడు. ఈ స్వామికి మరొక పోల్చదగిన దైవం లేదు, ఆయన వల్లే వేదాలు వచ్చాయి. గణపతి యొక్క ఈ తత్వం తెలుసుకోవడం ప్రధానం. ఏ పనికైనా ముందు ఓం శ్రీ మహాగణపతి అయిన మహా అని అనుకోవాలండి.
1: తర్వాత అంతేకాదండి, గణపతి అధర్వ శీర్షంలో త్వం భూమి రాపో నలో నిలో నభ అని ఉంది. అంటే గణపతే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అని చెప్పబడింది. దీని అర్థం ఏమిటి? గణపతిలో పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలకు ఆయన అధిపతి. మన శరీరాలు పంచభూతాత్మకాలని మనకు తెలిసిందే కదా. అయితే మనలో గణపతి ఎక్కడ ఉన్నాడు అని ఆలోచిస్తే, త్వం మూలాధార స్థితోసి నిత్యం అని కదా చెప్తాము. ప్రతి మనిషిలో షట్ చక్రాలున్నాయి, అవి భౌతికాలు కావు, అంటే కంటికి కనిపించవు, శక్త్యాత్మకాలు. మనం కూర్చున్నప్పుడు మన భారం మొత్తం మూలాధార చక్రం భరిస్తుంది. యోగ విద్యకు ఇది మూలం. ఇది కుండలినీ శక్తి అను కుండలినీ అను సర్పమునకు నిలయం కూడా. దీనికి కుంజరం అను శక్తి ఉంటుంది. కుంజరం అంటే ఏనుగు, హస్తిముఖుడంటే గణపతి. కుంజరాసుర భంజనాయన మహా అని మనం గణపతిని కీర్తిస్తాం.
2: అంతేకాదండి విశాల గారు, మనలో నాదం కూడా మూలాధారమందే ప్రచోదనమవుతుంది. దీనినే హస్తినాదము అని కూడా అంటారు. అమ్మ నాదస్వరూపిణి, లక్ష్మి, సరస్వతి, పార్వతి పేర్లు వేరే కాని తత్వం ఒక్కటే. శ్రీసూక్తంలో హస్తినాద ప్రబోధిని అని దేవి కీర్తించబడినది. నాదము ద్వారా సదా మనకు ఆనందమయ స్థితి కలుగుతుంది. మూలాధారము పటిష్టముగా ఉండటానికి సాత్విక ఆహారం ముఖ్యం. కుడుములు, ఉండ్రాళ్లు, పళ్లు మనలోనున్న గణపతికి నివేదిస్తూ భుజించాలి. ఇలా వినాయక తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
3: ముగ్గురు చాలా బాగా వినాయక తత్వం గురించి వివరణ ఇచ్చారు. వినాయక తత్వంతో పాటుగా శాస్త్రపరమైన విషయం మరొకటి ఉంది. అదేంటంటే, మన ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ వినాయక చవితి నాడు నక్షత్ర మండలంలో ఒక విశిష్టమైన నక్షత్రాన్ని గుర్తించారు. అది ఏనుగు తల ఆకారం ధరించి ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇంతేకాక ఈ పూజ ప్రాచీన కాలం నుండి మనం జరుపుకుంటున్నాం. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా, అంటే థాయిలాండ్, జపాన్, జర్మనీ దేశాల్లో కూడా ఈ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. చివరగా ఈ వినాయక చవితి ఉత్సవం సందర్భంగా పిల్లలకు పెద్దలకు అందించే సందేశం ఏంటంటారు పద్మజ గారు?
2: మన ఫుడ్డు, బ్లడ్డు, దుడ్డు తల్లిదండ్రుల ప్రసాదమని స్వామి చెబుతూ ఉంటారు. విఘ్నేశ్వరుడిలా తల్లిదండ్రులను పూజిస్తే మూలాధార చక్రంలో గణపతి ప్రచోదనమై మనకు సిద్ధి బుద్ధులను కలగజేసి మనల్ని క్షేమంగా ఆనందంగా ఉంచుతాడు.
1: అంతేకాదండి పద్మజ, అతిగా ఆడంబరాలకు పోకుండా భక్తి ప్రధానంగా ప్రతివారు వినాయకుని సేవించి ఆయన ఆశీస్సులు మెండుగా దండిగా పొందాలని ఆశిద్దాం.
3: స్వామి వినాయక చవితి సందర్భంగా ఇచ్చే దివ్య సందేశాలు వినటం వల్ల, ఇంకా మన సనాతన సారథల్లోని వ్యాసాలు చదువుకోవటం వల్ల మనకు కొంత వినాయక తత్వం గురించిన అవగాహన కలిగింది. మనం అర్థం చేసుకోవటమే కాక మన శ్రోతలందరితో పంచుకోగలగటం స్వామి మనకిచ్చిన మహద్భాగ్యం. ఈ సందర్భంగా స్వామికి వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం. గణపతి స్తుతితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామా? సాయిరామ్.

ఇంతవరకు వినాయక చవితి పర్వదిన సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బోయన్పల్లి సమితి హైదరాబాద్ నుంచి వచ్చిన బాల వికాస్ గురువులు చిన్నారులు అందించిన ప్రత్యేక కార్యక్రమం వందేహం గణనాయకం విన్నారు.

ఇంతవరకు మీరు సెప్టెంబర్ 13, 2018 వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం వందేహం గణనాయకం పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: युवता
1: युवता
0: सनातन भावम
1: सनूतन रूपम
0: युवता
1: युवता రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి మీకు పునఃస్వాగతం. ఐకమత్యమే సుఖమందరి క్షేమంబు, ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలన్ని సర్పంబునున్ పట్టి చంపుచుండలేదే జగతియందు. ఇది
2: సనూతన రూపం
0: యువత
1: యువత

0: చూ, చిన్న చీమలన్ని సర్పంబును పట్టి చంపుచుండలేదే జగతియందు. ఇది సత్యసాయి భగవానుడు ఐకమత్యాన్ని గురించి బోధిస్తూ అందించిన ఒక చక్కని పద్యం. నేటి యువత తెలుసుకోవలసిన, ఆచరించవలసిన ఎంతో ముఖ్యమైన అంశం ఈ ఐకమత్యం. ఈనాటి మన కార్యక్రమంలో ఈ అంశంపై అనేక విషయాలను మనకు అందించటానికి మనతో పాటు శ్రీ కోట శివకుమార్ గారు ఉండటం ఎంతో ఆనందదాయకం. సాయిరాం శివకుమార్ గారు.
1: సాయిరాం సాయి ప్రసాద్.
0: అదేవిధంగా మన రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ కూడా మనతో ఉన్నారు. సాయిరాం గణేష్.
2: సాయిరాం సాయి ప్రసాద్.
0: సార్, మన కార్యక్రమంలో ముందుగా స్వామి మనకు ఎన్నోసార్లు బోధించిన ఈ ఐకమత్యం ఏంటో కాస్త ఉపోద్ఘాతం ఇస్తారా?
1: తప్పకుండా చెప్పుకుందాం సాయి ప్రసాద్. మొట్టమొదట స్వామి ఇచ్చిన పద్యంతో నువ్వు మొదలుపెట్టావు. చాలా చక్కని భావం ఇందులో మనకు చూస్తే నాకనిపించింది వింటున్నప్పుడు, అన్ని చేసినట్టే స్వామి ఇక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్ కలిపారు. అన్నిట్లోనూ స్వామికి పాజిటివ్ చూపెడతారు, నెగిటివ్ కూడా చూపెడతారు. అంటే దీనికి అర్థం ఏమిటి అంటే, ఒక వైద్యుడు ఒక పేషెంట్ని పిలిచి మందు ఇచ్చినప్పుడు మందు వేసుకోవడానికి పాజిటివ్గా ఇది వేసుకోవాలని చెప్తారు, అట్లాగే ఏది తినకూడదో అది కూడా చెప్తారు. ఈ రెండు అవసరమే, పథ్యము అవసరమే, మందు అవసరమే. అదేవిధంగా మనందరికీ భవరోగం పట్టుకుని ఉంది కాబట్టి మనకి స్వామి ఇచ్చే మందులన్నీ ఈ విధంగానే ఉంటాయి. మొదటి రెండు లైన్లో స్వామి ఎంతటి కార్యమైనా సాధించవచ్చు అని పాజిటివ్ చెప్పారు ఐకమత్యం ఉంటే. తర్వాత రెండు లైన్లలో చూస్తే గనక చీమలన్నీ కలిసి పాముని చంపడం అన్న మాట తీసుకొచ్చారు. ఇక్కడ చంపడం అన్న మాట వచ్చింది అంటే నాకనిపించిన భావం ఏమిటి అంటే, ఈ పాము అన్నది ఎప్పుడు కూడా ఒక విషజంతువులాగా చూసుకుంటే మనలో ఉన్న ఈ విషంగా ఉన్నటువంటి ఈ లేజినెస్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పని చెయ్య అందరం కలిసి వెళ్లి చెయ్యాలి అంటే ఆ వేరే ఉన్నాయిలే అని పని చేయకపోవడము, ఇవే ఈరోజు మనకి యునైటెడ్ గా ఉండడానికి అడ్డుగా వస్తున్నవి. అంటే జీవితంలో చూసుకుంటే మనందరి ప్రయారిటీస్ వేరే వేరే విధానాల్లో ఉంటాయి. కాబట్టి అందరూ కలిసి ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒకళ్ళ ప్రయారిటీ ఇంకో ప్రయారిటీతో అది అడ్డుపడుతూ ఉంటుంది. అది కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇటువంటివన్నీ ఎన్నో రీజన్స్ వస్తూ ఉంటాయి లేజినెస్ అని. వాటిని ఒక విషజంతువులాగా అంటే ఒక ప్రాజెక్ట్ ఒక గోల్ అంటూ తీసుకుంటే అది గొప్పదైనప్పుడు, ఈ విషజంతువు అనేది ఒక పాముతో పోల్చి ఇంతమంది కలిసి దాన్ని తేలిగ్గా తీసేయవచ్చు అని స్వామికి చెప్తున్నారు అని నేను అర్థం చేసుకుంటాను. మొట్టమొదట ఐకమత్యం గురించి మనము యువతతో మాట్లాడుకుంటున్నప్పుడు మనం తెలుసుకోవాల్సినవి ఇంతకుముందు ఎన్నో తెలుసుకున్నా, మనము ఇండివిజువల్ గా నేను ఒక్కడిని సక్సెస్ఫుల్ ఎట్లా అవ్వాలి అనే విషయాలు ఎన్నో మాట్లాడుకున్నాం. దాని తర్వాత కమ్యూనికేషన్ వేరే వాళ్ళతో ఏ విధంగా చేయాలి అనేది మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజు మనం టీం వర్క్ గురించి మాట్లాడుతున్నాం. యూనిటీ అంటే టీం వర్క్. టీం వర్క్ 10 మందితో కలిసి ఏ విధంగా ఒక పని సాధించవచ్చు అన్న విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా ముఖ్యమైన విషయం అవుతుంది మనకి. గమనించండి, మనము మన ఫ్యామిలీలో ఉన్న ఒక చిన్న ఫ్యామిలీ కూడా చిన్న టీమే అవుతుంది. తర్వాత సొసైటీ చూసుకుంటే అదొక టీం అవుతుంది. ఇంకా పెద్ద పెద్దగా చూసుకుంటూ ఉంటే అంతా టీమే ప్రపంచంలో. కాబట్టి టీం వర్క్ అంటే అర్థం ఏమిటంటే ఏదో క్రికెట్ ఆడుతున్నప్పుడు టీం వర్క్ ఆ విధంగా కాకుండా మనం అందరం కలిసి చేసేది ఏదైనా పని టీం వర్కే అని. కలిసిమెలిసి పెరుగుదాం, సహనాభవతు సహనాభునక్తు అని వేదం చెప్తుందని స్వామి అన్నారు. అందరం కలిసి పెరగాలి, అందరం కలిసి నేర్చుకోవాలి, అందరం కలిసి తిరగాలి. ఇవి ఈ సనాతన సంస్కృతి యొక్క ధర్మాలు. కాబట్టి ఇది తెలుసుకోకుండా మనకి యువతకి చెప్పుకునే మాటలు మనకి పూర్తి కావు. కాబట్టి దీని గురించి కొంత తెలుసుకుందాము. ఒక కథతో నేను మొదలు పెడతాను. ఒకప్పుడు ఒక క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, ఆయన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో పనిచేసేవట, షిఫ్ట్ సిస్టంలో ఉండేవాడు. రాత్రి షిఫ్ట్ చేశాడు. చేసి 2 గంటలకు ఎప్పుడో పొద్దున్న ఆయన షిఫ్ట్ కంప్లీట్ అయింది. అయినప్పుడు బయలుదేరుతున్నాడు. ఆ రోజు కొంచెం నిద్ర తక్కువడం వల్ల కాస్త నిద్రమత్తుగా ఉండడం, ఆయన స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా పాపం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఇమీడియట్ గా ఇన్స్టెంట్ డెత్ అనమాట, ఆయన మిగలలేదు. అయితే కథ ప్రకారము ఆయన పైకి వెళ్లడము, ఆ పైకి వెళ్లినప్పుడు అక్కడ ఒక 2 పెద్ద భవంతులు ఉన్నాయట. భవంతులు చూడగానే ఆయనకు అర్థమైంది ఒకటి స్వర్గం ఒకటి నరకం అని అర్థమైంది ఆయనకి. ఆ పక్క పక్కనే ఉన్నాయట. అంటే ఇది కథ మాత్రమే, దీన్ని మరి సీరియస్ గా తీసుకోకూడదు మనం. కథ ఆ భవంతుల్ని చూసేసరికి ఎవరు చెప్పకుండానే అర్థమైంది ఒకటి స్వర్గం ఒకటి నరకం అని. అయితే ఆ రెండిటికీ ఒక కామన్ కాంపౌండ్ వాల్ ఉందిట. ఆ కాంపౌండ్ వాల్ దగ్గర ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు. ఆ సెక్యూరిటీ ఆఫీసర్ అందరినీ ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు లోపలికి రావాలని చూసి చూసి మరీ పంపిస్తున్నారు. అయితే ఇతను వంతు వచ్చేసరికి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ బయటికి వచ్చి ఇతనికి హ్యాండ్ షేక్ ఇచ్చి చెప్పాట, నాయన నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నువ్వు ఈ రోజు వచ్చిన ఫస్ట్ పర్సన్వి, పొద్దున ఈరోజు నా బర్త్డే,

0: కాబట్టి ప్రతి ఏడు నా బర్త్డేకి ఫస్ట్ గా వచ్చిన పర్సన్ కి నేను ఒక చాయిస్ ఇస్తాను, ఆఫర్ ఇస్తాను. ఈ ఆఫర్ ఏమిటంటే, ఈరోజు నువ్వు స్వర్గానికైనా నరకానికైనా నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నువ్వే దాన్ని ఎన్నుకోవచ్చు అన్నట్ట. ఆలోచించండి, అంటే జీవితంలో బాగా ఈ భూప్రపంచం మీద ఎట్లా ఉన్నా కూడా స్వర్గం నరకం కనుక అక్కడ ఆప్షన్ దొరికేటైతే ఎవరన్నా వేరేది ఎన్నుకుంటారు అసలు. కానీ ఈ అబ్బాయి ఏమో ఎన్నుకోకుండా ఆలోచిస్తున్నట్ట. ఇతను ఏ చెప్పట్లేట, అదీది అని చెప్పకుండా ఆలోచిస్తున్నట్ట. అతను ఆశ్చర్యపోయాడు, సెక్యూరిటీ ఆఫీసర్ ఏమిటి, ఎవరన్నా కూడా ఎగిరి గంతేసి వెళ్తాడు ప్రతి ఏడు, ఇతను ఏంటి ఏమి ఆలోచిస్తున్నాడు ఇంకా అని. అంటే ఏమిటి ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదు సార్, నేను క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ని, మీరు స్వర్గం అన్నారు నరకం అన్నారు, ఒక శాంపుల్స్ పెట్టకుండా నేను ఏ విధంగా చెప్పగలను ఏదో ఎక్కడికి వెళ్ళాలి అని. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు శాంపుల్ లేకుండా ఏది చేయరు. సరే బానే ఉంది, శాంపుల్ అడిగా కాబట్టి నేను శాంపుల్ చూపెడతాను అని చెప్పాట్టిన ఆఫీసర్. చూపెట్టి మొట్టమొదట భవంతిలోకి తీసుకెళ్లాడు. ఆ భవంతిలోకి తీసుకెళ్ళినప్పుడు అది ఏదో తెలియదు ఇతనికి, స్వర్గమో నరకమో తెలియదు. కానీ ఆ భవంతిలోకి వెళ్ళినప్పుడు కింద వారు ఒక రూమ్ లోకి వెళ్ళగానే పెద్ద రూమ్ అది. ఆ పెద్ద రూమ్ లో వలయకారంగా అందరూ కూర్చున్నారు, ఒక 50 మంది వరకు కూర్చున్నారు అక్కడ చుట్టుపక్కల. కూర్చుని వాళ్ల మధ్యలో ఒక పెద్ద గోల్డెన్ బౌల్ అనమాట, బంగారంతో చేసిన పాత్ర. ఆ పాత్రలో చక్కని పాయసం, అది నిండుగా ఉంది, అది పొగలు కక్కుతోంది, మంచి వాసనలు వస్తుంది, అటువంటి పాయసం ఉంది ఆ మధ్యలో. వీళ్ళందరికీ వేరే పని ఏం లేదా, తినడం మాత్రమే. కానీ ఒకటి గమనించాడు తను, ఏంటంటే అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నేలకి అతుక్కుపోయి ఉన్నారు, వాళ్ళక్కడి నుంచి లేవలేరు. అది వచ్చిన మొదటి ఇబ్బంది. కానీ మరీ అంత కర్కశంగా అక్కడ లేదు కాబట్టి వాళ్ళు అందుకోవడానికి వీలుగా, ఆ పాత్రను అందుకోవడానికి వీలుగా వాళ్ళ చేతుల్లో ఏంటంటే ఒక పెద్ద స్పూన్ ఇవ్వబడింది. ఆ స్పూన్ ఎంత పెద్దగా ఉందంటే, ముందర ఏదైతే వాళ్ళ నోట్లోకి వెళ్తుందో అది చిన్నగానే ఉంది నోట్లోకి వెళ్లేట్టు, కానీ దాని కాడ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఆ కాడని వీళ్ళు పట్టుకుని ఇట్లా తీసుకుని తినచ్చు. కాకపోతే ఏమిటంటే, ఇబ్బంది ఏంటంటే, ఈ కాడ కూడా వాళ్ళ చేతికి అతుక్కుపోయింది. దాంతో ఏమైంది వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, కాడతో దాన్ని రీచ్ అవ్వగలరు కానీ తిప్పుకుని తినలేరు వాళ్ళకి. అందువల్ల ఏమైంది ఇప్పుడు ఇబ్బంది వీళ్ళకి, టైం బోళంతో ఉంది, ఇంకా వేరే పని లేదు, అక్కడ కూర్చున్నారు, ఎదురుకుండా అక్షయమైన పాత్ర ఉంది, ఎంత తీసినా ఎంత తోడినా వస్తుంది, అక్కడి నుంచి తీసుకుని తినగలరు కానీ అది తిప్పుకుని వాళ్ళ నోట్లో పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళు తినలేక కృశించిపోతున్నారు, సన్నగా అయిపోయారు. ఈ పరిస్థితి చూసేసరికి అబ్బాయికి అన్నట్టు, ఇదేమిటి అంటే, అది చెప్పాడు, దీన్ని నరకం అంటారు నాయన అని. అసలు ఓహో ఇదే నరకం, మరి స్వర్గం ఏమిటి అన్నారట. స్వర్గం ఏమిటంటే, సరే అని నేను నువ్వు రాని పక్క భవంతికి తీసుకెళ్లారట. పక్క భవంతిలో ఏంటంటే సేమ్ థింగ్, యాక్షన్ రిప్లే, అట్లాగే సిచ్యువేషనే ఉంది, ఏమి తేడా లేదు. అక్కడ 50 మంది కూర్చున్నారు, మధ్యలో ఆ సువర్ణ పాత్ర ఉంది, అక్షయమైన పాత్ర, అందులో ఇదంతా ఉంది, క్షీ ఉంది, అందులోంచి తీసుకుని ఆ ప్రమాణం వెళ్ళి తినచ్చు. కానీ అక్కడ కూడా ఇట్లాగే అతుక్కుపోవడం ఇవన్నీ ఉండడంతో వాళ్ళు ఏం చేశారంటే, ఇంతమంది ఉన్నారు కానీ వాళ్ళందరూ వీళ్ళగా కృషించి లేకుండా కొంచెం మంచిగా పుష్టిగా ఉండి నవ్వుతూ ఆనందంగా ఉన్నారు. వీళ్ళు ఆశ్చర్యపోయాడు, ఏమిటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటి అంటే, సరే కొంతసేపాకి నువ్వే చూడు అన్నారట. ఈ లోపల ఎవరో ఒకతను అందులో ఆకలి వేసిన వాడు చేయిలేపి, నాకు ఆకలిగా ఉంది అన్నట. అనేసరికి ఏం చేస్తుంటారు గణేష్,
1: అవతల వాడు స్పూన్ తీసుకుని ఇంకొకటి వాడికి,
0: ఎవరికి అందుతుందో వాడు తీసి పెట్టుంటాడు. తర్వాత కొంతసేపు ఎప్పటికి వీడికి ఆకలిస్తుంది కదా, అప్పుడు మళ్ళీ వాడు పెట్టడం, పక్కన వాడు పెట్టడం, ఒకటి చేసింది వేరే వాళ్ళు కూడా చూసి చేయగలరు. ఇది ఏమిటి అంటే, దీని స్వర్గం అని చెప్పాట. కాబట్టి స్వామి చెప్పిన మాట, పాపము పుణ్యము అనేది వేరే ఎక్కడో లేదు, మనం చేసే కర్మంలో తగిలింటుందని స్వామి చెప్తారు. స్వర్గము నరకం అని ఎక్కడో లేదు, అది మనలోనే ఉన్నాయని స్వామి చెప్తారు. ఈ స్వర్గానికి నరకానికి తేడా ఏమై ఉంటుంది సాయిప్రసాద్, నీ ప్రకారం ఇప్పుడు స్వర్గానికి నరకానికి తేడా ఏమవుతుంది?
1: అంటే చూడడానికి అక్కడెక్కడ అన్ని సేమ్ గానే ఉన్నాయి, అన్ని సమానంగానే ఉన్నాయి,
0: కరెక్ట్?
1: అంటే మన ఆలోచన విధానం అదొకటి తేడాగా ఉంది మనుషుల్లో,
0: కరెక్ట్? అంతే. సో ఇది మనకి స్వామి ఇస్తున్న జ్ఞానము. అంటే ఏబిసిడీలు నేర్చుకునేప్పుడు ఒక విధంగా ఏ అంటే యాపిల్ అని అనుకుని, చిన్నపిల్లవాడు గనక యాపిల్ అంటే ఏ అంటే ఒక యాపిల్ మాత్రమే అనుకుని ఎన్నాళ్ళు ఉండగలడు? యాపిల్ అనేది, ఏ అనేది అక్షరం, వాళ్ళు నేర్చుకునేందుకు యాపిల్ అనేది చెప్పబడుతోంది తప్ప యాపిలే ఏ అని ఎన్నాళ్ళు ఉండిపోగలడు? అదే విధంగా కొన్ని విషయాలు మనం ప్రపంచంలో నేర్చుకోవడానికి ఆధ్యాత్మికంలో మొదట మనకి ఒక స్వర్గము, ఒక నరకము, ఒక ప్రదేశము, ఒక ఇంద్రుడు, ఒక చంద్రుడు అంటూ ఏవో చెప్తారు. కానీ వీటినే పట్టుకుని ఉండిపోవద్దని స్వామి చెప్తున్నారు. ఇదే ఆధ్యాత్మికంగా కేజీలో ఉండడం అంటే. దాని పై పైకి వెళ్తున్న కొద్ది ఫస్ట్ సెకండ్ క్లాసులకు వెళ్ళడం ఏంటంటే, అర్థం ఏంటంటే, ఎక్కడ ఏది కావాలో మనకంతా ఇక్కడే ఉన్నది. మన ఎదురుకుండా ఉన్నవాళ్ళు పరోపకారాయ పుణ్యాయ అని స్వామి చెప్తున్నప్పుడు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, అంత సింపుల్ గా ఉన్న స్వామి చెప్పారే అని మనం అనుకుంటాం. ఎందుకంటే అసలు ఆధ్యాత్మికత సింప్లిసిటీలో ఉందని మనకు అర్థం కావట్లేదేమో. ఇంత ఎదుర్కొండా ఎవరైతే ఉన్నారు వీరి ఒకళ్ళకి, ఎందుకంటే ఇది ఎట్లా డిజైన్ ఎట్లా ఉందంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం వల్లే మనందరి ఉన్నతి ఉంది, గాని ఒకళ్ళకొకళ్ళ కోసం మనం ప్రాకులాడడం అనే దాంట్లో మనం ఉన్నది లేదు అనే విషయం చెప్తున్నారు. కాబట్టి ఐకమత్యము టీం వర్క్ అనేది అర్థం చేసుకోబోతే అసలు మనము ఈ మార్గంలో మొదలు పెట్టామా మొదలయ్యామా అని అప్పుడప్పుడు మనకి డౌట్ వస్తుంది. ఇది నాకు అనిపించే విషయం.
1: ఇదే స్వామి చెప్పే చాలా విషయాలు విన్నప్పుడు కానీ, చిన్న చిన్న పాటలు విన్నప్పుడు కూడా ఒక పాటలో వస్తూ ఉంటుంది, కలిసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయమని.
0: అవును.
1: సో ఈ కలిసి ఉంటే కలదు సుఖం అని మనకు తెలుసు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది.
0: అవును.
1: ఆ ప్రయాణంలో మనం ఎలాంటివి ఆచరించాలి?
0: ఇందులో ఒక 7 మెట్లు ఉన్నాయి మనకి. అంటే మనము టీం వర్క్ ఐకమత్యము చాలా చక్కగా చేసుకోవడానికి 7 మెట్లు ఉన్నాయి. దీని మొదట ఇంగ్లీష్ లో చెప్తాను, దాన్ని ఒక్కొక్కటి తీసుకుని మనం మాట్లాడదు. వీటిని మామూలుగా మనం ఏమంటామంటే గోల్స్, రోల్స్, రూల్స్, బిల్డింగ్ ట్రస్ట్, కమ్యూనికేటింగ్ క్లియర్లీ, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్ అని అంటాం. ఈ 7 మెట్లపైన టీం వర్క్ నడుస్తుందన్నమాట. మనం ఈ 7 మెట్లు మనం దేనికన్నా అప్లై చేసుకోవచ్చు అంటే, ఒక సత్యసాయి ఆర్గనైజేషన్ లో మనం అందరం కలిసి సేవా కార్యక్రమం చేసుకుంటున్నా, మన ఫ్యామిలీలో మనం అందరం ఉండి ఏమన్నా ఒక కామన్ గా చేయాలనుకున్నా, మనందరం ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నా, ఎక్కడైనా సరే ఈ 7 స్టెప్లు మనకి ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఒక్కొక్కటి మనం చూసుకోవడంలో మనకి కొంతవరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను ఒక్కటి తీసుకుంటాను. మొట్టమొదట గోల్ అంటే ఇదేమిటి? గోల్ అంటే కామన్ గోల్ అంటే లక్ష్యము. లక్ష్య సాధన చాలా ఇంపార్టెంట్ అవుతుంది. లక్ష్య సాధన అంటే సాధన అందరూ లక్ష్యం చేరుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఒక టీంలో ఉన్నప్పుడు అందరి లక్ష్యం ఒకటిగా ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్. అందుకని గోల్ ని కామన్ గోల్ అంటాం. కామన్ గోల్ కి మిగతా గోల్స్ కి తేడా ఏమిటి అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ విధంగా అయితే పీస్ పీస్ అని అవుతుందో స్వామికి చెప్పిన అదే విషయం అవుతుంది. అంటే ఒక కంట్రీ ఎవరో వాళ్ళకి పీస్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి అంటే, ఎదుర్కొన్న వాళ్ళ మీద బాంబులు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వేస్తే పర్వాలేదు అది పీసే అని వాడు అనుకుంటాడు. ఇంకోటి అనుకుంటాడు ఏదో ఒకటి రోజుకు 10 మంది మాత్రం చేస్తే అది పీస్ఫుల్ గానే ఉంటుంది, ఎందుకు 100 మంది చావట్లేదు కదా అని వాడు అనుకునే తత్వం ఉండొచ్చు వాడికి. ఈ విధంగా అందరి మైండ్స్ లో ఒక్కొక్కటి ఉండడం వల్ల పీస్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ కాదు. కామన్ పీస్, కామన్ గోల్ అనేది టఫెస్ట్ థింగ్. ఎవరెవరి మనసులో ఉండే ఉండే మతిర్భిన్న అంటారు కదా, అందుకని ఎవరెవరి మనసులో ఏముందో తెలియదు. అందుకని మొట్టమొదట మనము టీమ్ కి మనము టీం గోల్ చేయాలనుకున్నప్పుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, మనందరి మనసుల్లో ఒకటే ఉందే అని. దీనికి మన భారతీయ సంస్కృతిలో ఇచ్చిన గొప్ప ఉద్దేశం ఏమిటంటే, గొప్ప ఒక టూల్, ఒక ఉపకరణం ఏమిటి అంటే, మనందరం కూర్చున్నప్పుడు మొట్టమొదట భగవద్ ధ్యానంతో మొదలు పెట్టాలి. ఆ విఘ్నాలన్నీ పోవడానికి ఒక గణేశుడితో తలుచుకుందాము. అట్లా తలుచుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసులో ఒకటి ఉంది, ఒకటే ఉంది. ఆ వినాయకుడు అంటే ఒకడే, ఆ విఘ్నం తీసేయాలనుకున్నవాడు ఒకటే. అంటే మొత్తం ఈ గోల్ పైన అందరికీ క్లారిటీ ఉన్నా లేకపోయినా, దీని మీద వెళ్తున్నాం అందరం కూడా, ఇవి ఏ విఘ్నాలు రాకూడదు అనుకుని ఏదో ఒక పర్పస్ లో యునైట్ అవ్వాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఏదో ఒక పర్పస్ లో యునైట్ అవ్వాలి. ఆ విధంగా మనం పెట్టుకోవాలి. సరే, సంఘంలో మనం కొన్ని విషయాలు చూసుకుందాం. అందరూ కామన్ గోల్ ఎక్కడెక్కడ వచ్చింది ఇంతవరకు అంటే, ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ తీసుకుందాం. వచ్చారు ఎన్నో పరదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, మన దేశం మీదకి వచ్చి ఆ కల్చర్స్ మార్చిన వాళ్ళు, ఇట్లా ఎప్పటి నుంచి ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ ఒక మనకి ఇండిపెండెన్స్ వచ్చే 300 సంవత్సరాలు 350 సంవత్సరాలు ముందట బ్రిటిష్ వాళ్ళది వచ్చి, వాళ్ళంతా వస్తున్నప్పుడు క్రమక్రమంగా అక్కడక్కడ కొన్ని కొన్ని రాజ్యాలు, కొన్ని కొన్ని కింగ్డమ్స్ వాళ్ళందరూ వాళ్ళని ప్రతిగదించడం, దానివల్ల కొంత అవేర్నెస్ రావడం అయ్యి తర్వాత చివరికి మహాత్మా గాంధీ గారి టైంకి వచ్చేసరికి ఇది మొత్తం ఒక దేశం మొత్తము దీని వెనకాల ఉండే ఒక భావం వచ్చింది. అంటే అంతవరకు నిజం చెప్పుకోవాలంటే మనకి దేశం అనేది లేదు. సూర్యుడంటే మనకి దేశం అనేది స్ట్రిక్ట్ గా గమనిస్తే కనుక మనకి ఏముంది, ఎవరో ఔరంగజేబు లేకపోతే ఇంకొక 2-3 రూలర్స్ తప్ప మొత్తం ఇండియా ఎప్పుడు యునైట్ కాలే, అన్ని డిఫరెంట్ కింగ్డమ్సే. అటువంటి వాళ్ళందరూ దగ్గరికి రావడం, యునైట్ చేయడం చాలా కష్టం, డివైడెడ్ గా ఉండిపోయాం. కాబట్టి దాని నుంచి బయటకు తీసుకొచ్చే ఘనత భగవంతుడు మహాత్మా గాంధీ గారికి ఇచ్చారు. ఆ మహాత్మా గాంధీ వచ్చినప్పుడు అందరూ యునైట్ అవడం అనేది అదొక హిస్టరీలోనే కాదు, వరల్డ్ హిస్టరీలోనే ఒక ఎగ్జాంపుల్. ఎక్కడా కూడా ఈ విధంగా యునైట్ అయిన పద్ధతి కనబడదు. అంటే ఎంత కామన్ గోల్, ఎంత స్ట్రిక్ట్ గా అందరి మైండ్లోకి వచ్చి ఉండాలి, ఎంత కామన్ గా వచ్చి ఉండాలి అనేది ఆలోచించవచ్చు. ఇదొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మన సాయి ప్రాజెక్ట్స్ తీసుకుందాం, ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకుందాం. సాయి ప్రాజెక్ట్స్ మన మొబైల్ మెడికల్ వ్యాన్స్ కానీ లేకపోతే నారాయణ చేసిన ఎంతో మంది ఎన్నో కష్టాలకి వాళ్ళ ఇదికి వాళ్ళ టైమ్స్ సండేస్ సాటర్డేస్ అవన్నీ కూడా వాళ్ళు మానుకుని వెళ్లి పని సేవ చేయడం చాలా గొప్ప విషయం. దీనికోసం చేస్తున్నారు. కామన్ గా ఏముంది అని ఆలోచిస్తే రెండో ఆన్సర్ దానికి లేకుండా ఒకటే ఆన్సర్ వచ్చేది ఏంటంటే స్వామి. ఒక్క స్వామి కామన్ గా ఉండడం వల్ల ఈరోజు ఇన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా వచ్చి పుట్టపర్తిలో ఉండి వాళ్ళు వాళ్ళు వాళ్ళ క్యాంటీన్స్ రన్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు అక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు వేదం పాడుతూ వేద ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు భజనలు పాడుతూ ఇన్ని చేస్తూ కూడా సాయిరాం సాయిరాం అనుకుంటూ అందరూ కూడా ఒక్కడంత కామన్ గా నడిచిపోతుంది. ఎందుకు యునైటింగ్ ఫ్యాక్టర్? స్వామి. అంటే కామన్ పర్పస్ అండ్ కామన్ గోల్, షేర్డ్ గోల్ అంటాం. దీని పవర్ ఇట్లా ఇంతగా ఉంటుంది. కాబట్టి మనం అందరం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ ఏ విధంగా తొందరగా తెచ్చుకోవాలి కామన్ గోల్. తెచ్చుకోవడానికి అప్పుడప్పుడు కొంత అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీన్ని ఎజ్యూమ్ చేసుకోకూడదు. కామన్ గోల్ అందరి మైండ్స్ లో ఉందని ఎజ్యూమ్ చేసుకోకూడదు, కూర్చొని మాట్లాడదు. సపోజ్ రేడియో సైలో మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీరు చక్కగా ఒక ఈ దసరా విజయదశమికి ఏం చేయాలనుకున్నారు, మీరందరి దగ్గరకు వస్తారు, నిన్న నేను చూశాను, మీరందరూ కూర్చున్నారు మాట్లాడుతున్నారు, మీరు డిస్కస్ చేస్తారు మనకి ఏమిటి దేనికోసం చేస్తున్నాము. పర్పస్ అందరి మైండ్ లో ఉన్నప్పుడు తర్వాత వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసినా కూడా చక్కగా అవుతుంది. ఇది మెయిన్ థింగ్ అనమాట. సో ఇక ఆధ్యాత్మికంగా వస్తే ఒక విషయం నేను చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే స్వామి చెప్తారు, ఆధ్యాత్మికత వచ్చేసరికి మనందరికీ ఒకటే గోల్ ఉంది. దేర్ ఆర్ నాట్ సో మెనీ గోల్స్. ఇంతమందికి ఇన్ని గోల్స్ కాదు, ఒకటే గోల్ ఉంది అని స్వామి చెప్పారు. దీన్ని అర్థం చేసుకోవడానికి రెండు విషయాలు నేను చెప్తాను. ఒకటి, త్రిపుర రహస్యం అనే గ్రంథం ఉంది. ఈ త్రిపుర రహస్యంలో, ఇది తాంత్రిక గ్రంథం, అందులో చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్తారు. ఈ త్రిపుర రహస్యం అనేది యాక్చువల్లీ పరశురాముడికి దత్తాత్రేయుడు చెప్పినట్టు చెప్పిన బోధలాగా మనకి చెప్తారు. ఈ కొన్ని విషయాలు అంటే దీని వెనకాల పరశురాముడు గారు పేర్లు చెప్పాను కాబట్టి అందరికీ కాస్త క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. పరశురాముడు పూర్ణావతారం కాకుండా ఆయన క్రోధము ఈ ఎదురుకుండా వాళ్ళని సహించుకోలేని తత్వము ఆయన చూపెట్టారు కాబట్టి ఆయన ఎంతో మనశ్శాంతిని కోల్పోయాట. అంటే 21 మార్లు క్షత్రియ వంశాన్ని ఆయన వధించాడు. మనశ్శాంతిని కోల్పోయిన తర్వాత అసలు కథలో ఏం చెప్తారంటే ఆయన అంతమందిని తన గండ్రగొడ్డలతో ఆయన తల నరికి ఆ గండ్రగొడ్డలు ఎప్పటికప్పుడు ఒక కొలనులో ఆయన కడిగేసేవాట. ఆ గండ్రగొడ్డలు కడుగుతున్నప్పుడు ఎంతమందిని చంపాడంటే అక్కడ నీరంతా ఎర్రగా మారిపోయింది మొత్తం రక్తంలాగా. అట్లా చెప్తుంది కథ, చెప్తుంది ఆ విధంగా. కాబట్టి అటువంటి ఆయన ఇంకా పిచ్చెక్కినట్టు అయి తిరుగుతూ ఉన్నట్ట ఆయన. అంటే ఒకవేళ అవతార తత్వమే వచ్చినా కూడా అది తన సంగతి తాను తెలుసుకోకుండా ఈ విధంగా చేస్తే గనక దానికి కూడా ఇటువంటి గతి పడుతుందని చెప్పడం అనమాట. ఆ విధంగా చేసి ఆయనకి ఈ దత్తాత్రేయుడిని గనక మనం నువ్వు ఆయన శరణు చూస్తే గనక నీకు చక్కగా జ్ఞానం వస్తుంది అని ఎవరో చెప్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మొట్టమొదటి 12 సంవత్సరాలు మాత్రము ఆయనకి కేవలము ఏ విధంగా కర్మ చేయాలి అని కర్మ మీద చక్కని కర్మ చేయడానికి బోధిస్తాట. తర్వాత ఇంకో 12 సంవత్సరాలు ఉపాసన నేర్పిస్తాట తల్లిని, లలితాదేవిని, త్రిపురాదేవిని ఉపాసన చేపిస్తాడు. తర్వాత 12 సంవత్సరాలు బోధ చేస్తాడు ఆయన. అంటే మొట్టమొదట కర్మ చేయకుండా మనస్సు శుద్ధి కాదు, శుద్ధిగా ఉన్న మనసు లేకపోతే కూర్చుని ఏకాగ్రత చేయలేవు భక్తితో, భక్తితో ఏకాగ్రత చేసిన తర్వాత వచ్చే ఫలమే జ్ఞానము. ఇది చెప్తుంది త్రిపుర రహస్యం గాని ఏ ఉపనిషత్తు గాని ఇదే విషయం చెప్తుంది. కాబట్టి అటువంటి జ్ఞానం చెప్పినప్పుడు ఎన్నో కథలు చెప్తారు దత్తాత్రేయుడు. చెప్పినప్పుడు ఒక కథ ఉంటుందండి, ఆ కథలో త్రిపుర రహస్యంలో ఒక రాణి ఒక రాజు వాళ్ళు రియలైజ్డ్ పీపుల్ అయి వాళ్లకి ఆ ఆధ్యాత్మికత ఎరుక వచ్చి వారు ఎంత చక్కగా తమ కన్నబిడ్డలాగా చూసుకునే పిల్లలందరినీ కొన్ని వేల మందిని సబ్జెక్ట్స్ వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞానం నేర్పించి అందరు రాజ్యం మొత్తంలో అందరూ రియలైజ్ అయ్యారట అని ఒక కథ చెప్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆధ్యాత్మికతలో కూడా ఎవరు ఒకళ్ళు ఒకళ్ళు అక్కడక్కడ చేస్తారని కాదు, ట్రై చేసి ఒకవేళ కాలం కలిసి వస్తే అది భగవంతుడి అనుగ్రహం అయితే గనక ఒక రియలైజ్డ్ పర్సన్ వల్ల చుట్టుపక్కల ఎంతో మంది రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్వామి చెప్పారు. ఈ మాట when an avatar comes it takes off like a Boeing and then as many people get in so many people can fly off. Ante ardham emiti ante ekkadiko fly off anigaadu fly off ante entante vaallu ee lokavana sankhil nunchi vellipotharu anedi okati kabatti intha mandi unnappudu andariki okate goal aa goal ఎవరికి తెలుసుకోవద్దు ఎవరికి తెలిసి ఉందో అటువంటి వాళ్ళు నిశ్చయించచ్చు వీళ్ళ కోసం. ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలియట్లే, వాళ్ళు ప్రాపంచికంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు నిశ్చయిస్తారు. నిశ్చయించిన తర్వాత రైట్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల అందరికీ మొదట్లో తెలిసినా తెలిపినా అందరూ ఆ స్థితి చేరుతారు, ఏదో ఒక రోజు చేరుతారు. ఇది సాయి సామ్రాజ్యంలో జరుగుతోంది ఈ రోజు. ఆ రోజులో త్రిపుర రాజ్యంలో ఏ రాజ్యంలో జరిగిందో తెలియదు కానీ ఈ రోజు సాయి సామ్రాజ్యంలో జరుగుతోంది. లేకపోతే యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఆలోచించండి, మామూలుగా ప్రాపంచికంగా వ్యవహారికంగా అటు ఇటు వెళ్లిపోయే ఒక యువత వీళ్ళందరూ కూడా వాళ్ళు కూర్చుని సేవ చేస్తూ వాళ్ళు భజనలు చేసుకుంటూ వాళ్ళు స్వామి లిటరేచర్ చదువుతూ ఈ విధంగా మనసు వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారంటే సామాన్యమా? ఇట్స్ నాట్ సామాన్యం. చూడని వాళ్ళు స్వామిని ఎక్కడెక్కడో ఏ కంట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ దుర్వ్య అభ్యాసాలు అవన్నీ మానేసి వాళ్ళు స్వామి దగ్గరకు వస్తున్నారంటే ఇదంతా ఈరోజు కూర్చుని పొద్దున వింటుంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు వచ్చి అక్కడ వేదం చదువుతున్నారు, ఎంత చక్కగా చదువుతున్నారు, ఎంత ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఈ రోజుల్లో కనుక నువ్వు ఏరియల్ గా వెళ్లిపోయి భూప్రపంచం పైనుంచి చూస్తే కనుక అనిపిస్తుంది అన్ని ఎక్కడొక్కడ ఎట్లీస్ట్ సాయి ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు ప్రతి కంట్రీలోనూ ఎక్కడొక్కడ వేదకోశం వినబడుతుంది. వేదకోశం వినబడుతుంది అంటే ఆత్మతత్వం గురించి చెప్తున్న మంచి మాటలు వస్తున్నాయి. అంటే ప్రతి ఎక్కడెక్కడ డిస్కషన్స్ అవుతున్నాయో అంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హోప్ ఫర్ ద ఎంటైర్ హ్యూమానిటీ దట్ హ్యూమానిటీ విల్ నౌ రైజ్ అప్. దట్స్ వాట్ ఈస్ ద మీనింగ్. సో ఇది యూనిటీ మనకి స్వామి ఎలా చేయాలి అని చూపెడుతున్నారు. కాబట్టి మన మన పరిధిలో మనతో స్వామి ఏం చేయిస్తారో అదంతా మనం ట్రై చేయవలసిందే అని నా అభిప్రాయం. లక్ష్యం లక్ష్య సాధన వల్ల అంత అవుతుంది.
2: మరి ఈ గోల్స్ ఐడెంటిఫై చేసుకోవడం అనేది ఒక పెద్ద సాధన కదండి మనకి. ఇండివిడ్యువల్ గోల్స్ గ్రూప్ గోల్స్ అని ఉంటాయి కదా, అది దాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసుకుంటాం?
0: అంటే ఇక్కడ గోల్ అనేది మామూలుగా మనం ప్రాపంచికంగా చూసుకుంటే వ్యవహారికంగా చూసుకుంటే మనందరికీ కూడా గోల్స్ ఉంటున్నాయి. పని వెళ్ళినప్పుడు గోల్, ఒక నేను ఒక నేను ప్రతిసారి ఒక రోల్ ప్లే చేస్తున్నా కాబట్టి నా రోల్ బట్టి గోల్ వస్తుంది. ఈ విధంగా అర్థం చేసుకున్నాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ గోల్ ఏమిటి, తాను చేయవలసిన చదువు సరిగ్గా చదువుకోవాలి, తర్వాత స్టూడెంట్ గానే మిగిలిపోతున్నాడా, ఇంటికి వచ్చేసరికి ఒక కొడుకు అవుతున్నాడు, కొడుకు అయినప్పుడు తల్లిదండ్రులు ఎదుట తను చేయవలసిన డ్యూటీ తనకుంది, అక్కడ కర్మ ఉంటుంది, అక్కడ కొన్ని గోల్స్ ఉంటాయి, వారిని ఆనందంగా పెట్టాలి, వారికి సేవ చేయాలి, అక్కడ కొన్ని గోల్స్ ఉంటాయి. అంతే ఉంటున్నాడా, ఎవరికో ఒక బ్రదరో సిస్టరో అవుతున్నాడు, అవుతున్నప్పుడు వాళ్ళ దాని వాళ్ళకి ప్రేమ చూపెట్టడము, వాళ్ళకి చేయవలసిన హెల్ప్ చేయడం, ఇవన్నీ అక్కడ కొన్ని గోల్స్ లాగా ఉంటున్నాయి. సంఘంలోకి వెళ్లేసరికి అక్కడ సంఘం వాళ్ళు లేకపోతే ఒక అపార్ట్మెంట్స్ లో ఉంటారు, వాళ్ళ అపార్ట్మెంట్స్ లో కొద్ది సర్వీసెస్ సేవ ఉండుండొచ్చు, అక్కడ పని చేయాలి, అక్కడ హెల్ప్ చేయాలి, అక్కడ ఉంటాయి. ఈ విధంగా చూసుకుంటే స్టీఫెన్ ఆర్ కోవీ అని మేనేజ్మెంట్ థింకర్ ఆయన చెప్పేదాన్ని బట్టి కూడా మనందరము 7-8 రోల్స్ ప్లే చేస్తాం. ఇది ముఖ్యమైన విషయం. ఒక 7-8 రోల్స్ లైఫ్ లో ప్లే చేస్తాం. అంటే ఒక ఒక ఎంప్లాయీ లాగాను, లేకపోతే ఒక కొడుకు లాగాను, ఫాదర్ లాగాను, అట్లా 7-8 రోల్స్ మనము సునాయాసంగా ప్లే చేయొచ్చు. ఇది ఆలోచించుకోండి. ఇప్పుడు మనం ఒక నాటక రంగం ఆలోచించుకుందాం కొంతసేపు. నాటక రంగంలో యు ఆర్ ఎన్ యాక్టర్ ప్లేయింగ్ క్యారెక్టర్స్. 7-8 రోల్స్ యూఆర్ ప్లేయింగ్, జస్ట్ ఇమాజిన్. అంటే ఇప్పుడు ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం అట్లా అన్నట్టు మరి దాన్ని ఏమంటారు, సప్తపాత్రాభినయం చేస్తున్నాం మనం, లేకపోతే అష్టపాత్రాభినయం చేస్తున్నాం, అన్ని రోల్స్ చేస్తున్నాం. కానీ టెల్ మీ వన్ థింగ్, ఏ రోల్లోకి వెళ్ళినా కూడా ఆర్ యూ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ దట్ అబౌట్ అదర్ డైలాగ్స్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ యు ఆర్ గోయింగ్ అండ్ దెన్ డూయింగ్ ద రోల్ ఆఫ్ కొడుకులాగా చేస్తున్నాను, వెళ్ళి తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ వాళ్ళకి సేవ చేస్తూ ఏదో ఈ లోపల సిస్టర్కో బ్రదర్కో అనవలసిన డైలాగులు ఇక్కడ అంటామా? అంటే ఇక్కడ యాక్టర్ ఆల్రెడీ ఎంత నిష్ణాతుడంటే ఏ రోల్ చేసినా కూడా ఆ రోల్ కి తగ్గట్టు ఎట్లా చేయాలి అని తెలుసు. ఇది బయట నుంచి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్టర్ ఇస్ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. డైరెక్టర్ ఇస్ ఇన్సైడ్. ఒక చిన్నపిల్లవాడు అడిగట్టి, చిన్నపిల్లలకి చక్కని ప్రశ్నలు వస్తాయి, పెద్దవాళ్ళకి కుంటి ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే స్వామి అంటారు, పెరిగి పెరిగి పెద్ద పెద్ద బాబు కోతయ్యాడు అంటారు స్వామి. అంటే మనకి ఈ కోతి తత్వం పెరుగుతూ ఉంటుంది మనకి అనవసరం. అంటే నేను చాలా చక్కగా కనబడుతున్నానని చూపెట్టుకోవడం మోర్ ఇంపార్టెంట్ అవుతుంది మనకి. ఆ చిన్నపిల్లవాడి ప్రశ్న ఒకసారి అడిగారట, స్వామి మీరు చెప్పారు కదా దేర్ ఇస్ గాడ్ ఇన్ హార్ట్ అని, ఇఫ్ గాడ్ ఇస్ దేర్ వేర్ ఆమ్ ఐ? ఎంత చక్కని
2: ప్రశ్న,
0: ఎవరికి రాదు ఈ ప్రశ్న. రియలీ ఇఫ్ గాడ్ ఎందుకు అసలు ప్రశ్న రావడానికి ఎట్లా వచ్చింది? బికాస్ హీ బిలీవ్ దట్ గాడ్ ఇస్ దేర్. బికాస్ హీ బిలీవ్ నౌ ద ప్రాబ్లమ్ హస్ కమ్. ఓ మై గాడ్, ఇఫ్ గాడ్ ఇస్ దేర్ వేర్ ఆమ్ ఐ? విచ్ మీన్స్ ఆర్ దేర్ టూ పీపుల్? దెన్ ద ఆన్సర్ ఇస్ యెస్, దేర్ ఆర్ టూ పీపుల్. ఎస్, దేర్ ఆర్ టూ పీపుల్. అండ్ ఎప్పుడైతే మనమైతే వెళ్ళి నేను ఈ పని చేయకూడదు కానీ చేశాను అయినా కూడా అని తప్పు అని తెలుసుకుంటున్నాను, అప్పుడు యాక్ట్ చేసేది ఆ గాడ్ ని పక్కన పెట్టి నేను చేస్తున్నాను. ఈ పిల్లవాడికి ఈ విధంగా జవాబు వచ్చింట, ఎప్పుడైతే నీ ద్వారా మంచి జరుగుతుందో అదే ఆయన డైరెక్ట్ గా చేస్తున్నాడు, నువ్వు అడ్డుపడట్లేదు అని. అంటే ఇది పిల్లవాడికి చిన్న జవాబు. ఆ విధంగా అక్కడ ఉన్నా కూడా చాలా చాలా చాలా మీనింగ్ఫుల్ జవాబు ఇది. ఎందుకంటే మనందరం కూడా ఈ పాత్ర లోపల ఒక డైరెక్టర్ ఉన్నాడు అని తెలుసుకుని ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన ఎప్పుడు కరెక్ట్ గా చెప్తున్నాడు అంటే కాన్షియన్స్ అని చెప్పారు స్వామి. కాన్షియన్స్ ఇస్ గాడ్. అది ఎప్పుడూ ప్రాంప్ట్ చేస్తుంది కరెక్ట్ ఏమిటో అనేది. అది వింటున్నానా వినట్లేదా అనేది. వింటున్నప్పుడు నేను కన్ఫ్యూజ్ కావట్లే రోల్ కి రోల్ కి మధ్యలో నేను కన్ఫ్యూజ్ కానప్పుడు ఇన్ని రోల్స్ నేను కరెక్ట్ గా చేయగలుగుతున్నాడు పాత్రలో. ఎప్పుడైతే ఆయన మాట విని చేశానో అప్పుడు ఒక పాత్రకి ఇంకో పాత్రకి కాన్ఫ్లిక్ట్ లేకుండా నేను చేస్తున్నప్పుడు నా జీవితం చాలా చక్కగా సాగుతుంది, కరెక్ట్ గా సాగుతుంది అండ్ నాటకం చాలా బాగా సాగుతుంది. ఈ డైలాగులు అక్కడ ఆ డైలాగులు ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయిపోయి అది ఎక్కువ పెంచాలి. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు అనుకుంటాను నేను ఎంప్లాయీనే, నా ఐడెంటిటీ ఎంప్లాయీతో అయిపోయింది. నేను పెద్ద జనరల్ మేనేజర్ని కంపెనీలో, జనరల్ మేనేజర్ని కాబట్టి నాకు అక్కడ బోళంత. అక్కడికి ఆఫీస్కి వెళ్ళేసరికి ఏమిటంటే సలామాలు కొట్టేవాళ్ళు, కూర్చోబెట్టేవాళ్ళు, మాట్లాడితే టీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, నేనేం చెప్పినా వినేవాళ్ళు. మరి వాడు ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చినప్పుడు కూడా అట్లా ఉండమంటే ఎందుకు ఉంటారు, అందరూ ఉండరు అంతే కదా. వాడు ఏ 7 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత వాడు అలాగే ఉండాలని అనుకుంటాడు. ఉండకపోయేసరికి, ఎదుర్కొండ వాళ్ళు అలా ఉండకపోయేసరికి వీడు అహంకారం దెబ్బతింటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రోల్ వచ్చి ఈ రోల్ తో
2: క్లాష్ అవుతుంది,
0: క్లాష్ అవుతుంది. ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. అట్లా లేకపోతే తల్లి కొడుకు మీద కోప్పడతాడు ఏదో పని చేయలేదని. ఈ లోపల తల్లి, పెద్ద ముసలిదైన తల్లి ఆవిడేదో అడుగుతుంది, అనేసరికి అదే విసుగులో ఆ తెస్తాలు ఏమో తర్వాత ఉండి ఎప్పుడు అడుగుతూ ఉంటావు అంటాడు. ఇప్పుడేమైంది, ఈ రోల్ నుంచి ఈ రోల్ క్లాష్ అయింది. అంటే అక్కడ ఆ పిల్లవాడి మీద అప్పుడు అరిచి ఉండొచ్చు, అది పర్వాలేదు, వేరే విషయం. కానీ తన ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక అరిచాడు కాబట్టి ఆ క్రోధము ఇక్కడికి కూడా తీసుకొస్తున్నాడు. రోల్ రోల్ ఈ రోల్ కాన్ఫ్లిక్టే మనకు వస్తున్న ప్రాబ్లం. రోల్ కాన్ఫ్లిక్ట్ వల్ల మనము గోల్ సరిగా తెలుసుకోలేకపోతున్నాం. లేకపోతే గోల్ అనేది మనకి తెలుస్తుంది, ప్రతి రోల్ కి ఒక గోల్ ఉంది, లేకపోతే ఒకటో రెండో ఎప్పటికప్పుడు గోల్ ఉంది ప్రతి రోల్ కి. ఈక్వలీ ఇంపార్టెంట్, ప్రతి గోల్ ఈక్వలీ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు సేవకు వెళ్ళినా కూడా ఇంట్లో వాళ్ళు వద్దంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా సేవకి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. అది అంటే మనకి కొంత కాస్త వరకు సినిమా ప్రభావం ఇవి చూసి ఏమవుతుందంటే ఇలా చేస్తే చాలా గొప్ప విషయమేమో అని అనుకుంటూ ఉంటారు. అరే అంతా భగవంతుడు అన్నప్పుడు ఆ ఇంట్లో ఎదుర్కొన్నా ఉన్నది ఆ భార్య కానీ ఆ పిల్లాడు కానీ అది భగవంత స్వరూపం కాదా? వీళ్ళని కష్టపెట్టి ఏ విధంగా వెళ్తావు? కాకపోతే వాళ్ళు వాళ్ళ అటాచ్మెంట్ వల్ల నీకు ఏదో కొంచెం వాళ్ళకి నచ్చ చెప్పడము, లేకపోతే ఏదో ఒకటి చేయడము, వీలున్నంతలు చేయడము, ఇది చేయాల్సింది. ఎందుకంటే ఇది చెప్పడానికి స్వామి ఎన్నోసార్లు మనకు చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు తీసుకుంటే సక్కుబాయి, మీరా, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ బంధించేశారు, ఎక్కడికి వెళ్ళనివ్వలేదు, ఏ పని చేయనివ్వలేదు, అయినా కూడా వాళ్ళు అట్లా దృష్టి పెట్టుకుని ఉన్నారు అని చెప్తున్నారు. ఈ రోజు మన సంగతులు ఎవరు అట్లా లేవు, అందరివి శుభ్రంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనము వీళ్ళు మనకు అడ్డొస్తున్నారు అని ప్రపంచాన్ని చూపెట్టి నేను ఇవన్నీ వీళ్ళని కాదనుకుని నేను సేవ చేస్తున్నాను అని చూపెట్టుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. అందుకని నవసూత్రాలులో స్వామి ఇందులాల్ సాగర్ చెప్పిన వాటిలో కనుక మనం చూస్తే అందులో, అంటే ఇది డైరెక్ట్ గా నేను స్వామి నుంచి వినలేదు కానీ అందులో స్వామి చెప్పిన మాట ఒకటి ఏంటంటే 4 గంటలు వారానికి మీరు సేవకి ఇవ్వండి అని చెప్పారట స్వామి, అని చెప్పారట స్వామి. 4 గంటలు అంటే 4 గంటలే ఇవ్వాలని కాదు, సేవాభావం ఎప్పుడు ఉండవలసిందే. కానీ బయటకు వెళ్లి చేసేది సేవ అని అనుకుంటే అది 4 గంటలకు రిస్ట్రిక్ట్ చేయండి అన్నట్టు. ఎందుకంటే నీకు ఎన్నో ఉన్నాయి పనులు, నువ్వు ప్రపంచంగా వెళ్ళినప్పుడు నీకు ఆఫీస్కి వెళ్తున్నావు, నువ్వు ఇది చూసుకోవాలి అది చూసుకోవాలి, 4 గంటలు చేయాలి అని ఒక రిస్ట్రిక్షన్ పెట్టడంలో ఏంటంటే దానికి దాది కూడా ఒక రోల్ అని చెప్పడం అనమాట. అలా ఇన్ని పాత్రలు మనం చేస్తున్నాను కానీ పాత్ర నేను కాదు, పాత్ర దారుణ్ణు నేను అని గుర్తుపెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్, స్పిరిచువల్ స్వామి చెప్తున్నారు. ఇది నాకు అనిపించేది.

ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో ఐకమత్యం అన్న అంశంపై శ్రీ కోట శివకుమార్ గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్. వచ్చేవారం తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
0: ಮಧುರ

0: ಪ್ರಭು ಹೇಗಿದ್ದಾರೆ
1: ಸೂರದಾಸ ಪ್ರಭು ಹೇಗಿದ್ದಾರೆ

Thank you.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబావారు 1996 జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

శ్రీ సాయిరాం సాయివాణిలో రామతత్వ ఆదర్శం. మానవ జాతిని మహోన్నతంగా తీర్చిదిద్దగల అద్భుత కావ్యం శ్రీమద్ రామాయణం. రామాయణంలోని రామతత్వం యావత్ మానవాళికి అందించే ఆదర్శాలపై భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాల సమాహారమే సాయివాణిలో రామతత్వ ఆదర్శం.

రఘువంశ తిలకుడైన శ్రీరామచంద్రమూర్తి ప్రభువుగా, కుమారునిగా, సోదరుడిగా, భర్తగా, స్నేహితునిగా, చివరికి శత్రువుగా కూడా అడుగడుగున తన జీవితంలో మనోవాక్కాయ కర్మభి ఆదర్శాన్ని నిరూపించిన విధమును బాబావారు తనదైన శైలిలో వివరించారు. శ్రీరాముడు దివ్యత్వంలో మానవత్వాన్ని, మానవత్వంలో దివ్యత్వాన్ని పరిమళింపచేసిన దివ్యావతారం. ఈనాడు కూడా శ్రీరాముని జీవన సరళి మానవ జాతిని ఉత్తేజపరిచి, సుసంపన్నం చేసి, సమాజాన్ని సన్మార్గంలో నడిపించి, సుఖ సంతోషాలను, ఆదర్శ జీవన శైలిని ఏ విధంగా అందించగలుగుతుందో హృదయానికి హత్తుకునేలా స్వామి తమ దివ్యోపన్యాసాలలో తెలియజేశారు. విద్యార్థులయందు సత్కని నైతిక ప్రవర్తనకు బీజాలు నాటే సత్సంకల్పాన్ని అనుసరించి 1996 మే నెలలో బృందావనంలో నిర్వహించిన వేసవి తరగతులయందు ఇప్పుడు మీరు వినబోయే ప్రసంగాలను అనుగ్రహించారు. శ్రీరామతత్వ ఆదర్శాన్ని ఆచరించి ఆదర్శమూర్తులుగా విద్యార్థులు రూపొందాలని ఆశీర్వదించారు. ఈ దివ్యోపన్యాసాల సుమమాలికను సాయివాణిలో రామతత్వ ఆదర్శంగా రేడియో సాయి బృందం సవినీయంగా మీకు అందిస్తోంది. శ్రద్ధగా వినండి, ఆచరించండి, తరించండి.

0: రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు. ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి. ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము. ఇప్పుడు కేవలము ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనము అనుభవించవచ్చు. దీన్ని మొట్టమొదటి గుర్తించాలి. గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది. రామ్ రామ్ రామ్ రామ్ అని ఉంటుపోతే ప్రయోజనం లేదు. రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి. ఆ రామతత్వం కొను ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి. కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపకంగా మనం రూపొందాలి. ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ, ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ, ఎన్ని సాధనలు చేసినప్పటికీ మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏమాత్రం మనం సాధించలేము. సరే, మానసిక పరివర్తన మనలో కలగాలి. ఈ మనసే సర్వములకు మూల కారణమని మనం విశ్వసించాలి. ఈ మనస్సును మాధవ స్వరూపంగా మార్చాలి. ప్రేమ స్వరూపులారా, రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది. రామతత్వంతో మనం సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు. ఇది ఇంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది. కనుక ఇన్ని వేల సంవత్సరం అయినప్పటికీ ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటిది పాతుకొనిపోయింది. ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు. మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకులో మారటం లేదు. నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము. అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము. అణువులో ఘనముగా, ఘనములో అణువుగా కూడా నిరూపించేటువంటిది రామతత్వము. సర్వులు ఎందు నిలిచినటువంటిది రామతత్వమే. ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి. కనుకని రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు. దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది. దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు. అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ, ప్రకటిస్తూ, వికసిస్తూ, విభజిస్తూ వస్తుండాలి. ఈ సత్యాన్ని ఈనాటి విద్యార్థులు గుర్తించినప్పుడే మానవత్వం అంటే ఏమిటి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు అవతార తత్వములను మనం అనుసరించాలి. సత్యధర్మ స్వరూపుడే ప్రేమాస్వరూపుడు. ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది. ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైనటువంటి ధర్మము ఏర్పడి ఉంటున్నది. అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు. అగ్నికి దహన శక్తి దాని ధర్మము. ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గవుతుంది. ఇంకా ఐసు గడ్డ మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజం ధర్మము. కానీ ఈ ఐసు ఈ చల్లదనమును కోల్పోయిందంటే ఇది ఐసు కానేరదు. అదేవిధంగానే మానవుడంటే ఏమిటి దీనికి సహజ ధర్మము? హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం. త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మస్వరూపమే. కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం. ఈనాటి మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది. అందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు. కారణమేమిటి? మానవుని ఎందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి. మానవుని ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం. పశువులు, పక్షులు, క్రిమికీతి కాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి. దానికి అవతారములు అక్కరలేదు. సర్వధర్మమును విస్మరించి పెడమార్గమును పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే. మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి. ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మాత్మకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి. ధర్మము మొట్టమొదటిది, రెండవది అర్థమన్నారు. ఈ అర్థము ధర్మరహితమైనట్టిదిగా ఉండకూడదు. ధర్మంతో కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి. ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడా ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి. కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము. ఆ ధర్మం శ్రీరామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఈ ధర్మమయమైనటువంటి దానినే మనము ఈ లోకములో అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి. దైవమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు. రావణుడు గొప్ప విద్యావంతుడే. 64 విద్యలు నేర్చినటువంటి వాడు, రామును చూస్తామా 35 విద్యలు నేర్చినటువంటి వాడు. కాని రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపచేసుకున్నాడు. కాని రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి. ఈ అజీర్ణ రోగమే ఈ కామము. ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము. ఇక్కడ ధర్మం వేరు, కామం వేరు మారిపోయింది. కానీ సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు. కామము అధర్మము, ఇది ధర్మము. ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి. రాముడు ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు. ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు. ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది. ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి, కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి, మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి, ఇవన్నీ కూడాను రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే. వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే కుటుంబంలో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మనం రూపొందుతాము. ఆదర్శవంతమైనటువంటి యొక్క కుటుంబాన్ని మనం అనుసరించినప్పుడే సమాజంలో మనం ఆదర్శప్రాయమైనటువంటి మహావీరులుగా రూపొందుతాము. ఈ విధంగా నటించే రాముడు ఆదర్శ పురుషుడిగా రూపొందాడు. ఆదర్శమూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు. సుఖ దుఃఖమును సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు. జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అందరి ఎందు ఉండినటువంటి రణింపజేసేటువంటి రాముడు సర్వభూతములు ఎందు ఉంటున్నాడు. రామునగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు, భౌతికంగా అతను ఒక స్వరూపమే. కాని అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రణింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే. ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి. దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు. ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈ ప్రేమతత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది. ఈ ధర్మమే సత్యంగా రూపొందుతుంది. ఈనాడు మనం విస్మరిస్తున్నాము. ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించాలి. ఇదే రాముడు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాడు. తల్లిదండ్రులను గౌరవించాడు, వారి ఆజ్ఞలను శిరసావహించాడు. కష్టమే నష్టమేనేటువంటి వ్యత్యాసం లేకుండా ప్రేమతో తాను దీన్ని అనుసరిస్తూ వచ్చాడు. అన్నదమ్ములతో కూడి ఉన్నాడు. సోదరులంటే ఎంతో ప్రేమ, వారిలో ఒకరికొకరు ద్వేషమే లేదు. కుటుంబంలో అందరు కూడా ఐకమత్యంగా ఉండేటువంటి వాడు. ప్రజా యొక్క క్షేమమును గురించి ఎంతనో ఆనందించేటువంటి వాడు రాముడు. మిత్రత్వముందున్నటువంటి యొక్క ఐకమత్యాన్ని దినదినములకు అభివృద్ధి గావించుకునేటువంటి వాడు. ఇది వ్యక్తిత్వం యొక్క ధర్మం. మనము కేవలం రామాయణమని రామ జన్మదినమని ఏదో ఒక దినం మాత్రమే కాలం గడుపుకొని ఆనందాన్ని అనుభవించటం కాదు. మనమే రామతత్వాన్ని మనం ఊహించాలి. రాముడు మన ఎందే ఉంటున్నాడని, రాముని యొక్క దివ్యత్వమే మన యొక్క స్వరూపమని భావించాలి. దేహరీతిగా నీవు ఎల్లయ్య మల్లయ్య, కాని ఆత్మరీతిగా నీవు రామయ్య కృష్ణయ్య. ఈ మనిషి స్వరూపం దేనికోసం వచ్చింది? కర్మానుబంధిని మనుష్యలోకే. శరీరమాద్యం కలు ధర్మ సాధకం. ఈ ధర్మాన్ని పోషించే కోసము, ధర్మాన్ని ఆచరించే కోసం ఈ దేహం వచ్చింది. అదే రాముడు చేసి చూపించినటువంటి ధర్మం. తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. భరతుడు పోయి ప్రార్థించాడు, అన్నా నీవు లేని రాజ్యంలో నేను ఉండలేనన్నాడు. అది నీకిచ్చిన రాజ్యం, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించను ఆయన అన్నాడు రాముడు. రాజ్యాధికారము జ్యేష్ఠ పుత్రునికే కాని కనిష్ట పుత్రునికి కాదు అన్నాడు. పిచ్చివాడ, నాకు ఒక రాజ్యం ఇచ్చాడు అన్నాన్న. నా రాజ్యం ఏమిటి? దండకారణ్యమే నా రాజ్యం. ఆ రాజ్యాన్ని నేనేలుతున్నాను. అయోధ్యను నివ్వేరు, అరణ్యాన్ని నేనేలుతున్నాను. అరణ్యంలోనే అయోధ్య ఉంది, అయోధ్యలోనే అరణ్యం ఉంది. కాబట్టి రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి అన్నాడు. అంత సమతత్వాన్ని భావించినటువంటి వాడు రాముడు. కనుక మనం కూడా రామతత్వాన్ని అనుభవించి సమతత్వాన్ని పోషించుకోవాలి.
1: రామాయణము 3 విధములైన పేర్లతో వాల్మీకి ప్రచార ప్రబోధమును సలిపారు. మొదటిది రామాయణం, రెండవది సీతా చరితము, మూడవది ప్రాస్థుల్య వధ అనగా రావణ వధ. రామస్య అయనం రామాయణం అనగా రాముల్ని గురించి తెలిపేటువంటిది ఇది భౌతికమైన రామాయణం. దీనిని అంతర్ముఖంగా మనం విచారం చేసినప్పుడు ఇది పరమాత్మని కథ. రెండవది రామాయణ, రామాయహ అయనం ఇది రామాయణం అనగా సీతా చరిత్రను గురించి తెలుపునటువంటిది బాహ్యమైనటువంటిది. అంతర్ముఖంగా దీన్ని విచారించినప్పుడు జీవాత్మ చరితము. మూడవది రావణ వధ, ఇది బాహ్యముగా రావణ వధ. అంతర్భావములో ఇది అజ్ఞాన నాశనం. గీతావాత పురస్కరించుకుని రామాయణము పరమాత్ముని కథ, సీతా చరితము జీవాత్ముని యొక్క కథ, మూడవది రావణ వధ అజ్ఞాన నాశనం. అనగా పరమాత్మ జీవాత్మ యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడే అజ్ఞానమనేటువంటిది నాశనమవుతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను అజ్ఞానము చేత సత్యమును గుర్తించుకొనలేక తాను పూర్తి అమాయకుడిగా జీవిస్తున్నాడు. ఏదో రామాయణం అనుకుంటే, ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరూ ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణిని వతమార్చటము, ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్కతూరి మనం మనం చెయ్యాలి. అంతరాత్మము ఆధ్యాత్మికార్థాన్ని కొంతవరకు మనం విచారించాలి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు. ఈ నలుగురు కూడా ఎవరి కుమారులు? దశరథుని కుమారులు. ఎవరు దశరథుడు? కోసల దేశపు రాజు కాదు. దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐదు పది చేరినటువంటి రథం ఈ దేహమే. దీనినే అయోధ్య అన్నారు. అయోధ్య అనగా ఏమిటి? ఆ యొక్క పట్టణానికి పేరు కాదు, విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య. హృదయము, ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య. దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు. ఈ దేహములకు సత్వరజో తమోగుణమైనటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు. సాత్వికము కౌసల్య, తామసికము సుమిత్ర, రాజసికము కైక. కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము మూడు గుణములను ఆకర్షించింది. వారే మూడు పత్నులు. ఈ ముగ్గురు కూడాను మూడు పత్నులుగా ఉండటం చేత ధర్మార్థకామ మోక్షం అనేటువంటి నలుగురు బిడ్డలు పుట్టారు. ధర్మార్థకామ మోక్షం ఇవే నాలుగురు కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్న. ధర్మ ప్రజ్ఞానమును ఆశిస్తుంది. ప్రజ్ఞానమనగా ఎవరు? ప్రజ్ఞానమే సీత. రాముడు ప్రజ్ఞానమనే సీతను వరించాడు. ఈ ప్రజ్ఞానమనేటువంటి సీతను తీసుకుని కేవలము అజ్ఞానమనేటువంటి అరణ్యంలో పడ్డాడు. అక్కడ అజ్ఞానమనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల దుర్మార్గమనేటువంటి రావణుడు ఈ ప్రజ్ఞానమును అపహరించాడు. ఈ ప్రజ్ఞానమనేటువంటి దాన్ని అపహరించడం చేత వివేకము అవివేకమనేటువంటి వారి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు. వివేకమనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకమనేటువంటి వారిని సంహరించాడు. అక్కడి నుంచి సంసారమనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది. ఈ సంసారమనే సాగరం లోపల దాటాలి. ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు. ధైర్యము, ఆ ధైర్య సాహసం చేత, సహవాసం చేతనే ఈ సంసారం అనే సాగరాన్ని దాటాడు. అక్కడ దాటేటప్పటికి అక్కడ కూడా సత్వరజో తమోగుణములు మూడు అడ్డు వచ్చాయి. ఆ రజోగుణమే రావణాసురుడు, తమోగుణమే కుంభకర్ణుడు, తాత్వికుడే విభీషణుడు. అక్కడ ఈ అజ్ఞానం అనేటువంటి వాడు అనగా తమోగుణ రజోగుణముని సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు. ఆ విభీషణ పట్టాభిషేకం చేసేసరికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తీసుకుని వచ్చాడు. బ్రహ్మ జ్ఞానము అనుభవ జ్ఞానంగా మారాలి. అది నిజమైన విద్య. ఇన్ని కష్టములు పడితే కాని ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది. ఈ అన్నిటికీ మూల కారణము గుణములే, సత్వరజోతమో గుణములు. సాత్వికమనేటువంటిది కూడాను ఒక పరిమితంలో ఉంచుకోవాలి. ఈ ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమనేటువంటిది కూడాను రజోగుణంగానే మారిపోతుండాలి. సహవాసములు పట్టింది. కనుకనే ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణు వలె. సమయం చిక్కింది, రాములతో చేరిపోయాడు. అదే విధంగానే ఆ సమయంలోకి మనం వేచి ఉండాలి. కాచి కాచి మనం ఉంటుండాలి. అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసము? ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో. కనుకనే నీవు ఒక్కొక్క క్షణం కూడా నువ్వు కాచుకొని ఉంటుండాలి. రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును. చల్లవారిన మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది. ఇంకా నాకు దర్శనం కాలేదు, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపాయని, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపాయని అని పరితపించేవాడు. ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది. అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాల్లో నిలిచిపోయినాయి. తదువ కారణము కాదు, కాదు, పవిత్రమైన భావమే దీనికి మూల కారణం. కనుక ప్రతి దానికి కూడా విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. విశ్వాసమే లేకపోతే మానవుని యొక్క జీవితమే వ్యర్థం. ఏ విశ్వాసము? ఆత్మవిశ్వాసం. ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని అంతా ఎట్లా నమ్ముతున్నావు నువ్వు? తెలిసిన దాన్ని నమ్ముతున్నానంటాడు, నేను చూచిన దాన్ని నమ్ముతానంటాడు. ఏమి చూచావు నువ్వు? నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు.
0: ఈ మనసును నువ్వు చూచావా? ఎట్లా నమ్ముతున్నావు నీ నీ మనసుకు రూపముందా? నేను ఆనందంగా ఉన్నాను అన్నాడు. ఆనందానికి రూపమేమిటి? నువ్వు నమ్ముతున్నావు, నీ యొక్క అనుభూతియే విశ్వాసమే. అదే రీతిగానే ఎవరి విశ్వాసం వారిది, ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి పరుచుకో. కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికీ ఆత్మవిశ్వాసం లేదు, ఏమి ప్రయోజనము? ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు. పాపం అంటే భయం లేదు, దైవం అంటే ప్రీతి లేదు. తపస్సు చేశాడు, ఇది తపస్సుది. ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది. తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటి హృదయంలో ప్రతిష్ట కావాలి. ఈ ప్రతిష్ట కావడానికి కారణమేమిటి? సత్యధర్మాన్ని విస్మరించాడు. కనుక రామాయణం అంతా కూడాను సత్యధర్మముల చేత, అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము. సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరుగుతూ ఉండాలి, ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతూ ఉండాలి, మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతూ ఉండాలి. ఇదే మహాభారత యుద్ధము, ఇదే రామరావణ యుద్ధము. కనుక నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ యుద్ధం ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు. కనుక ఆ విజయాన్ని మనం సాధించాలి, ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.

ఇప్పటిదాకా మీరు భగవాన్ బాబావారు 1996 జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: విత్తు చెట్టుగా మారిపోతున్నది, చంటిబిడ్డ తల్లిగా మారిపోతున్నది, అన్నింటియందు పరివర్తన జరుగుతున్నది, గుడ్డు పిట్టగా మారిపోతున్నది. ఇవన్నీ పరివర్తన ప్రభావములే. కాని ఈనాటి మానవుడు దేవుడుగా మారడానికి కృషి చేయడం లేదు. మానవత్వము నుంచి కిందకు అనగా దానవత్వానికి దిగజారిపోతున్నాడు. కాదు కాదు, మనము ముందుకు పోవాలి, ప్రమోషన్ రావాలి. రివర్సులో మనం పరిగెత్తరాదు. మానవుని నుండి దైవత్వం వరకు ప్రయాణం చేయాలి. పశుత్వం నుంచి వచ్చాము, మానవత్వంలో జీవిస్తున్నాము. దివ్యత్వంలో మనము అంత్యము గావించాలి. అదే నిజమైన మానవత్వము.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ఐఏఎస్ అధికారి అయిన ఒక శ్రీ వైష్ణవుని సతీమణికి దుర్గా సప్తశతి పారాయణయందు ఆసక్తి అధికంగా ఉండేది. ఆవిడ పారాయణం చేసేవారు. చుట్టుపక్కల వారు కొంచెం ఆపేక్షించారు. ఆ వైష్ణవ సంప్రదాయానికి చెందినవారికి దుర్గా ఉపాసన కూడదు అన్నారు. అదీ కాకుండా మంత్రశాస్త్రమైన దుర్గా సప్తశతి క్రమపద్ధతిని ఉపదేశం పొందితే కాని పారాయణం చేయకూడదని, వానికి ఎన్నో నియమాలను కూడా పాటించాలని వ్యాఖ్యానించారు. ఆ భక్తురాలు సాయి భక్తురాలు. ఆ సాయిమాతనే నమ్ముకున్న ఆవిడ కావడంతో తన పారాయణ విషయంలో స్వామి ఆదేశానుసారం ఆచరించటమే తన కర్తవ్యమని నిర్ధారణ చేసుకున్నారు. ఆవిడ స్వామి వద్దకొచ్చారు. ఆహా, ఇదేమి వింత! స్వామి నాసికనంటి బుల్లాకు మెరుస్తున్నదేమిటి? అరే, ఇది స్వామి ముఖమేనా? మెరుస్తున్న నీలవర్ణపు చెక్కిళ్లతో ఒక్క రోమం కూడా లేకుండా మృదువుగా కోమలంగా ఉన్న దివ్య స్త్రీ రూపం కదా నా కళ్లకు కనిపిస్తోంది. అప్పా, ఆ దివ్య ఫాలముపై ఎర్రని కాంతితో మెరిసే కుంకుమ, ఆ పైన ధగధగలాడే కిరీటం, ఎంతటి భాగ్యం! సాక్షాత్తు ఆ దుర్గా పరమేశ్వరే కదా ఎదుట నిలబడింది. ఇదిగో చేతికంది దూరంలోనే ఉన్నారు అని ఆవిడ అనుకుంటున్నారు. అంతే, మరుక్షణం ఆ దుర్గాదేవి రూపం మరుగై స్వామి రూపంతో నిలబడి ఉన్నారు. ఆవిడ సందేహాన్ని నివృత్తి చేయటానికే అన్నట్టు ఆవిడ వైపు చూశారు స్వామి. దుర్గా సప్తశతి పారాయణం చేయవచ్చును అన్న ప్రశ్న వేయాల్సిన అవసరమే లేదని గ్రహించుకున్నారు ఆ భక్తురాలు. ఒకంత పారాయణాసక్తి కలిగినందుకే ఆ సాయిదుర్గ సాక్షాత్కారం లభించిందేమో ఆ భాగ్యశాలికి. కాళీ ఉగ్రరూపిణి, దుర్గా ఉగ్రము, సౌమ్యంతో కూడిన స్వరూపిణి శ్రీ లలితాంబిక. పరమ సౌమ్య రూపం ఆ శ్రీ లలితాదేవినే కామాక్షి అని, రాజరాజేశ్వరి అని, త్రిపుర సుందరి అని భక్తులు కొలుస్తారు. నవరాత్రి శుభదినాలలో మన స్వామికే లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేసి అట్టి భాగ్యం లభించిన భక్తులు అనేకులు వారిని శ్రీ లలితాదేవిగానే, అరుణాంబరియై ఇక్షుకోదండ పుష్పబాణములు ధరించి లావణ్య మహాసముద్రమైన ఆ దేవిని ప్రత్యక్షంగా దర్శించగలిగారు. స్వామిని అనేక దైవస్వరూపాలలో దర్శించగలిగిన వారు ఎంతైనా వారు కామాక్షిగా దర్శనమిచ్చే సౌరభిణి. దుర్గా ఉగ్రము, సౌమ్యంతో కూడిన స్వరూపిణి శ్రీ లలితాంబిక. పరమ సౌమ్య రూపం ఆ శ్రీ లలితాదేవినే కామాక్షి అని, రాజరాజేశ్వరి

అడిగారు. స్వామిని అనేక దైవ స్వరూపాలలో దర్శించగలిగిన వారు ఎంతైనా వారు కామాక్షిగా దర్శనమిచ్చే సౌరభ్యం మరి ఏ ఇతర స్వరూపములలోనూ కానరాదు అనుకుంటారు. పుల్లూరి శ్రీ రాజేశం శాస్త్రి గారు మహామహులైన ఒక శ్రీ విద్యోపాసకుల వద్ద ఉపదేశం పొంది చాలా కాలంగా శ్రీ రాజరాజేశ్వరి దేవిని శ్రీచక్రాన్ని పూజిస్తూ వచ్చారు. పుట్టపర్తిలో కోరికల గదిలో వీరు స్వామితో సంభాషించే అనుగ్రహం పొందినప్పుడు వారికి ఒక ఆశ పుట్టింది. తన వద్ద యంత్రరూపంలో ఉన్న శ్రీచక్ర రాజరాజేశ్వరిని చక్కని సౌందర్యముతో విరాజిల్లుతుండే విగ్రహ రూపంతో స్వామిని చూడాలన్నదే వీరి ఆశ. ఆ కోరికను స్వామి దగ్గర వెల్లడి చేసుకున్నారు. స్వామి వెంటనే ఇస్తాను అని పలకగానే ఇక శాస్త్రిగారికి బ్రహ్మానందమే. అయితే ఈ విధంగా చెప్పిన స్వామి కొద్దిసేపట్లో వీరిని మెడపట్టి గెంటినంతగా బయటకు పంపేసి మిగతా భక్తులకు కోరికల గదిలోకి ప్రవేశించటానికి అవకాశమిచ్చారు. శాస్త్రిగారు మరొక 2 రోజులు పుట్టపర్తిలోనే ఉండి స్వామి తను కోరిన విగ్రహాన్ని అనుగ్రహిస్తారేమో అని కాచుకూర్చున్నారు. అయితే వీరిని స్వామి తర్వాత కన్నెత్తైనా చూడలేదు. ఏ విధంగానైనా స్వామి దృష్టి తనపై పడాలని శాస్త్రిగారు పడ్డ పాటలన్నీ విఫలమయ్యాయి. సరే, మన ప్రాప్తి ఇంతే కాబోలు. ఇస్తాను అని చెప్పిన స్వామి తనకు విగ్రహాన్ని ఇవ్వలేదు. మరొక మారు పర్తికి వచ్చినప్పుడైనా ఆ వరప్రసాదం లభ్యమవుతుందేమో చూద్దాం అని ఊహించుకుని శాస్త్రిగారు తన నివాస స్థలానికి బయలుదేరి వెళ్లారు. తాను ఊరు తిరిగి వచ్చిన సాయంకాలమే స్నానం చేసి పూజకు ఉపక్రమించారు. శ్రీచక్రముంచిన వెండి భరిణి తీశారు. ఇదేమిటి, ఈ భరిణి ఇంత బరువుగా ఉంది అని ఆశ్చర్యంతో భరిణిని తెరిచారు శాస్త్రిగారు. అందులో కళ్ళు జిగేలు అనేటట్టు ఏటో మెరుస్తోంది. అది ఏమై ఉండొచ్చు? సాక్షాత్తు ఆ రాజరాజేశ్వరియే. సువర్ణ విగ్రహం, సౌందర్య రాశి అయి ఆ భరిణిలో ప్రతిష్ఠితమై ఉంది. శాస్త్రి తమలో పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. అది దుఃఖం కాదు, ఆనంద భాష్పాలతో కూడిన అమృతధార. అమితానందంతో నృత్యం చేసేశారు శాస్త్రిగారు. ఆ విగ్రహాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఆ పాదమస్తకం దానిని తిలకించారు. సౌందర్యలహరి అయిన ఆ విగ్రహం అడుగు భాగాన శ్రీ సాయి అమ్మ అని పొదగబడి రాసి ఉంది. ఇంతవరకు పొందిన ఆనందావేశము ఒక లెక్క కాదు అని పారవస్యంతో లీనమై ఉన్నారు ఆ పొదిగిన అక్షరాలను చూసి మన శాస్త్రి. ఇంతకు పూర్వం ఒక న్యూయార్క్లో వారి స్వగృహంలో స్వామి చిత్రపటాన్నుండి విభూతి కుప్పలుగా అనుగ్రహించి కిందనున్న పళ్లెంలో రాలక ఇల్లంతా ఎగిరెగిరి విజృంభించిందని విన్నాం. ఈ దంపతులలో భార్య అయినటువంటి ఆ ఇల్లాలు మొదట్లో పరమ నాస్తికురాలుగా ఉండేవారు. ఏ విధంగానో స్వామియందు ఆకర్షితురాలై న్యూయార్క్ ధ్యాన కేంద్రంలో చేరారు. ప్రసిద్ధమైన గణేశపురి యోగ సాధకులైన స్వామి నిత్యానంద ఈవిడకు కుండలిని సాధన ప్రబోధించారు. ఆ కుండలిని శక్తి పైకెగసి చివరకు కపాలం చేరింది. ఆ వ్యవస్థలో ఆవిడ సాక్షాత్తు ఆ సాయినాథుడే కుండలిని అని, ఆయన ఆ పరాశక్తి అని ఆధ్యాత్మికానుభవాన్ని పొంది సాయిబాబా నిన్నే శరణంటిని అంటూ తనకు తెలియకుండానే ఒక నినాదం చేసుకున్నారు. అంతే, ఆవిడలోని సహస్రార కమలం 1000 దళాలతో ఒక్క మారిగా విచ్చుకుంది. ఒక ప్రజ్వలమైన జ్యోతి ప్రకాశం ఆవిడలో ఉద్భవించినట్టయింది. ఆ దివ్యజ్యోతియే స్వామి స్వరూపమని ఆ ఉత్తమరాలు గ్రహించగలిగారు. స్వామిని యోగాంబికగా దర్శించగలిగారు ఆ భాగ్యశాలి. ఒక వరలక్ష్మీవ్రతనాడు పర్తిలో భజన మందిరంలో చేరి భక్తులంతా స్వామిని చక్కటి కిరీటంతో చీరతో సర్వాలంకార భూతయై ఒక దివ్య సుందరిగా దర్శించి పులకాంకితులయ్యారు. ఈ విధంగానే స్వామి ఒక సందర్భంలో దశావతార దృశ్యాలను అనుగ్రహించిన విషయం కూడా ఇంతకు ముందర విన్నాం. ఎంతో మంది భక్తులు స్వామిని వ్యక్తిగతంగా దేవిగాను, ఈశ్వరునిగాను, కృష్ణునిగాను, కుమారస్వామిగాను, రాముడిగాను, శ్రీ వెంకట రమణునిగాను, నరసింహమూర్తిగాను దర్శించగల భాగ్యాన్ని పొందారు. వారి వారి ఇష్టదేవతా స్వరూపములో స్వామి దర్శనమిచ్చి వారు ఆరాధిస్తూ వచ్చిన ఇష్టదైవము తానేనని భక్తులకి నిరూపణ చేసి అనుగ్రహించారు. మహారాష్ట్ర దేశంలో దత్తాత్రేయుని ఆరాధన అధికంగా ఉండడం వల్ల షిరిడీబాబా తమ భక్తులకు అనేక మందికి దత్తాత్రేయ రూపంలో దర్శనమిచ్చారు. అందువల్లే కాబోలు మన సత్యసాయినాథుడు దత్తాత్రేయోపాసకులకు ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపమైన దత్తాత్రేయుని రూపంలోనే దర్శనమిచ్చారు.

స్వామి ఒకసారి గోవా వేంచేసిన సమయంలో ఒక భక్త సంరక్షణార్థమై అపెండిసైటిస్ అనే ప్రేగుల వ్యాధిని స్వీకరించి తదుపరి తమకు తామే అతి అద్భుతంగా రోగ నివారణ చేసుకున్నారు. అప్పుడు కొన్ని పత్రికల సంపాదక వర్గం స్వామిని తమ నిజతత్వం ఏమిటి అని ప్రశ్నిస్తే స్వామి కుండవద్దలు కొట్టినట్టు నేనే దత్తాత్రేయుడను అని సమాధానమిచ్చారు. బ్రహ్మనాడి కూడా దత్తాత్రేయ స్వరూపము వలె నరస్వరూపమై అవతరించి అని చెప్పిన ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇదీగాక స్వామి యొక్క విదేశ భక్తులు కూడా స్వామిని సాక్షాత్తు యేసుప్రభువుగా దర్శించిన వారు అనేకమంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఇలాంటి ఉదాహరణ విందాం. అవెస్థాలజీ నిలయానికి చెందిన డాక్టర్ రేస్, వీరు వీరి సతీమణి ఇంద్రాదేవి యొక్క టికెట్ ఆశ్రమంలో స్వామిని గుర్చిన ఒక చలన చిత్రాన్ని చూస్తూ ఉన్నారు. అందులో ఒక ఘట్టంలో ఒకే సమయంలో ఆ రేస్ దంపతులకు ఆ చిత్రంలో స్వామికి బదులు యేసుప్రభువే సాక్షాత్కరిస్తూ ఉన్నారు. ఆ చిత్రం ముగిసిన తర్వాత వాళ్ళిద్దరూ ముచ్చటించుకుంటున్నప్పుడు వారికి ఈ రీతిన ఒకే సమయంలో అద్భుత దర్శనం కలిగిందని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్కు మూలాధారమే యేసుప్రభువు అని విశ్వసించబడే ఆ గ్రంథంలో ఈ విషయం చెప్పబడింది. క్రీస్తు ప్రభువు తన దేహం చాలించటానికి మునుపు ఎవరైతే నన్ను మీ వద్దకు పంపారో వారే తిరిగి రానున్నారు అని పలికి ఒక మేకపిల్లను చూపించారు. అతను సత్యమను పేరు ధరించగలడు, రక్తవర్ణపు దుస్తులు ధరించగలడు, పొట్టి ఆకారం కలవాడయుండును, కేశభారములు కలవాడయుండును అని ఉంటుంది అందులో. ఈ ప్రవచనము తమకు వర్తించినదే అని స్వామి స్పష్టంగా బహిరంగంగా చెప్పారు. మేకపిల్లను చూపిస్తూ చెప్పిన కారణం అది బా బా అని అరిచేటటువంటిది కనుక తామిప్పుడు ధరించిన నామం కూడా బాబా అనే పేరుని అన్వయించబడింది అని స్వామి వివరించారు కూడా. కేశభారము అన్నది తమ ప్రస్తుతపు బుట్టతలను సూచిస్తున్నదని స్వామే చెప్పారు. సాధారణంగా ప్రజలు ఆరాధించే దేవతామూర్తుల ఆకృతిలోనే స్వామి దర్శనమిస్తారు అని చెప్పటానికి వీలు కాదు. ప్రశాంతి నిలయవాసి అయిన ఒక స్త్రీ ఎందువల్లనో ఆనాడు వామనావతారం గురించి చింతిస్తున్నారు. ఆమె భజన మందిరానికి వెళ్తున్న సమయంలో ఎదురు చూడని విధంగా స్వామి ఎదురయ్యారు. వారిని చూచిన ఆ భక్తురాలు ఆనందంతో పరవశించిపోయారు. ఆమె ఆనందం పరవళ్లు తొక్కింది. స్వామి ఒక చిన్న వామనమూర్తిగా నిలబడి ఉన్నారు. బుట్టతల ఆకారంలో ఉన్న స్వామి శిరోజాలు ఇప్పుడు చిత్రంగా ఒక ఛత్రమై అలంకరించాయి. బాబాగా వచ్చినప్పుడు వారి చేతనున్న కాగితాలు ఇప్పుడు ఛత్రధారి అయిన ఆ బ్రహ్మచారి కరంలో కమండలముగా అమిరాయి. అవును, సందేహమే లేదు, తన చిట్టి పాదాలతో నిలబడి ఉన్న ఆ మహాబలి యొక్క అహంకారాన్ని తన విశ్వవ్యాపకంతో అణచివేసిన సాక్షాత్తు ఆ వామనమూర్తి దర్శనమే అనుకున్నారావిడ. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ అద్భుత దర్శనాలకి అంతే ఉండదు. అందువల్ల ఇది భ్రమ కాదు, హెలూసినేషన్ కాదు, మన మనస్సులను మోదేటట్టుగా కొన్ని అద్భుతాలను స్వామి మనకి అనుగ్రహించారు. రిటైర్డ్ ఎల్ఐసి డివిజనల్ మేనేజర్ శ్రీ కెఆర్కే భట్ గారి సతీమణి అనుభవాన్ని విందాం. ఆవిడకు 1943 గర్భసంచిలో రాచపుండు బయలుదేరింది. ఆ కుటుంబం వారి కులదైవము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. భట్టుగారి తల్లికి ఆ కుమారస్వామి అందు అచంచల భక్తి విశ్వాసం ఉంది. మొదట్లో ఆవిడ భర్తకు రాచపుండు సంభవించినప్పుడు ఆ వల్లీ వల్లభుని వ్రతం ఆచరించి ఆనో ఆ రోగ నివారణం కావించుకున్న ప్రత్యక్ష సాక్ష్యమే ఆవిడకు అంతటి విశ్వాసం కలగడానికి కారణం. ఇప్పుడు కూడా ఆ అచంచల విశ్వాసం ఆధారంగా చేసుకుని కోడలి పట్ల కూడా శస్త్రచికిత్స కూడదని ఇంట్లోనే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు హోమాలు ప్రారంభించారు. కోడలు బలహీనురాలు కావున ఆ పూజలను తానే ఆచరించటానికి నిశ్చయించుకున్నారు ఆ అత్తగారు. వ్రత నియమాలన్నింటినీ క్రమబద్ధంగా ఆచరించారావిడ. ఇక శ్రీమతి భట్టు దినాలు గడుస్తున్నా కొద్దీ చిక్కి శల్యమైపోవడం ప్రారంభించారు. చివరికి మంచాన్నంటుకుపోయి తీవ్ర వ్యాధికి గురయ్యారు. 6 దీర్ఘమాసాలు గడిచాయి. భట్టుగారి భార్య ఆరోగ్యం క్షీణించిపోతోంది. అటు నిద్రాకాక ఇటు మెలుకువాకాని పరిస్థితి ఏర్పడి ఆవిడకు ఒక మైకం కమ్మిన స్థితిలో ఉన్నారు. అకస్మాత్తుగా ఆవిడ పడకను ఒక సర్పం వచ్చి చుట్టుకుని ఉన్నట్టు ఆవిడికి భావన కలిగింది. మెల్లిగా కళ్ళు విప్పి చూశారు.
నీలి నీడల వెలుగులో ఆవిడకు ఆ సర్పం చుట్టుకుని ఉన్నట్టు కనపడింది. అతిడిపడి అత్తగారిని లేపారు. లైట్ ఆన్ చేశారు. ఆ మహాసర్పం మాయమైంది. దీపం ఆర్పేసి పడుకున్నాక మళ్లీ తిరిగి ఆ నాగుపాము కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఈమె పడకను ఆ పాము ఒక చుట్టు చుట్టుకుని ఉంది. ఆహా, ఇదిగో ఆ సర్పం అంతర్ధానమై ఆ స్థానంలో దివ్యమంగళ రూపి అయి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిలబడి ఉన్నట్టు ఆవిడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు గాలిలో తేలుతూ ఆమె తలదాపుగా వస్తున్నట్టు కనిపించింది. అంతటితో ఆగింద ఆ కార్తికేయుని లీల. తన శక్తి ఆయుధాన్ని ఆమె శరీరంలోనికి గుచ్చి ఆమెను తన వద్దకు లాక్కున్నట్టు అనిపించింది. మరుక్షణం ఏదో ఒక పర్వత శిఖరాన తాను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదుట నిలబడి ఉన్నట్టు తెలుసుకుంది ఆ ఇల్లాలు. స్వామి పాదాల చింత మోలి తన శిరాన్ని ఆ దివ్య చరణాలపై ఆంచింది. నాతోనే ఉంటావా లేక తిరిగి వెళతావా అని ఆ కార్తికేయుడు ప్రశ్నించాడు. మోక్ష ప్రసాదమా లేక భవసాగరమా తేల్చుకోమని తనను ఆదేశిస్తున్నట్టు గ్రహించారు ఆ శ్రీమతి భట్టు. ఆమె ఇంకా వైరాగ్య శిఖరాలను అందుకోలేదు. తన భర్త, పిల్లలు తన కళ్ళెదుట కనపడుతున్నారు. బంధము, పాశము ఆమెను వెనక్కు లాగుతున్నాయి. తిరిగి వెళ్తాను స్వామి అన్నారు. సరే, నీ వ్యాధి నివారణమైపోయింది. త్వరలో బలం చేకూరుతుంది. నీవు జీవించి ఉన్నంత వరకు నిన్ను నేను రక్షిస్తాను. నన్ను తలుచుకున్న క్షణం నీ పక్కనే నిలబడతాను. ఇక నీవు వెళ్ళు అని అన్నారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ పర్వత శిఖరాన్నుండి మైసూరులో ఉన్న తన ఇంటికి దారి తెలియలేదావిడికి. ఏ విధంగా పోవటం స్వామి అని ఆ షణ్ముఖుణ్ణి వేడుకున్నారు. ఇదిగో ఇలాగే అని తన పాదాన్ని జరిపారు ఆ కారుణ్యమూర్తి కార్తికేయుడు. భూమి చీలినట్టయింది. అక్కడ వరుసగా మెట్లు కిందకు ఉన్నాయి. ఆ మెట్లు పూర్తిగానే కాలు మోపే సమయంలో తటాలిన ఆవిడికి మెలకు వచ్చింది. తాను తన ఇంట్లో పక్క మీద పడుకునే ఉన్నట్టు గ్రహించారు. ఈ పరమాద్భుతానుభవం ఆమె హృదయంలో అతి గుప్తంగా పదిలపరుచుకున్నారు భట్టుగారి భార్య. ఆమె అత్తగారికి, ఊరి నుంచి తిరిగి వచ్చిన ఆమె భర్తకు మాత్రమే ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ అనుభవం కలిగినప్పటి నుంచి ఆవిడ శరీరంలో ఒక కొత్త ఉత్తేజం కలగనారంభించింది. నొప్పి మాయమైంది, వ్యాధి గుణమైంది. నిజమే, రాచపుండుని కరిగించి వేశాడు దయానిధి ఆ దండపాణి. అత్తగారి నోము ఫలించింది. పూర్తిగా ఆరోగ్యవంతురాలైన శ్రీమతి భట్టు తన కుటుంబ సేవతో పాటు తనకు తెలియకుండానే సామాజిక సేవలో కూడా నిమగ్నులయ్యారు. పరమాత్మునిపై భక్తి పరోపకారమున పరిణమించవలసిందే కదా. దైవానుభూతి కలిగిన పిమ్మట దీర్ఘకాలం గడిచిపోయింది. దరిదాపు 20 సంవత్సరాలు కాలగర్భంలో గడిచిన తర్వాత, అంటే 1963 సంవత్సరంలో పుట్టపర్తిని గురించి తెలుసుకున్నారు భట్టు దంపతులు. ప్రశాంతి నిలయానికి వెళ్లారు. శ్రీమతి భట్టుని చల్లని చూపులతో వీక్షించి, నీతో సంభాషించి చాలా కాలమైంది. అవును, దరిదాపు 20 సంవత్సరాలు అన్నారు స్వామి. లేదే, మిమ్మల్ని గురించి మేము ఇటీవలే తెలుసుకున్నాము. మేము ప్రశాంతి నిలయం రావటం ఇదే మొదటిసారి అన్నారు ఆ దంపతులు. నీవు ఇక్కడికి రావడం ఇదే ప్రథమం. అయితే నేను ఇదివరకే నీ వద్దకు వచ్చాను సుమా అని చిరునవ్వు చిందించారు స్వామి. 20 సంవత్సరాలకు పూర్వం వీరున్న విలాసం, నివసించిన గృహం వివరించి పూసగుచ్చినట్టు వర్ణించారు స్వామి. తదుపరి ఆ దంపతులను మేడపైనున్న తమ గదిలోకి తీసుకువెళ్లారు. ఆఖరి మెట్టు ఎక్కిన వెంటనే ఆమెతో, కిందకు తిరిగి చూడు అన్నారు స్వామి. ఆహా, ఆ చల్లని స్వామి ముఖారవిందాన పొంగి పొరిలే కారుణ్యాప్తి, ప్రేమాతిశయం, ముచ్చటగా తొణికిసలాడే కొంటెతనం ఏమని వర్ణించసక్యం. కిందకు చూసిన ఆ శ్రీమతి భట్టు హృదయం ఒక్క మాట స్తంభించిపోయింది. శరీరం రోమాంచితమైంది. ఆహా, ఆనాడు పర్వత శిఖరాన కార్తికేయుడు తన పాదాన్ని జరుపగాని కింద కనపడిన మెట్ల వరుస సాక్షాత్తు అవే మెట్లు, వంపులు తిరిగిన మెట్లు. సాయి సుబ్రహ్మణ్యుడు చిరునవ్వులు చిందిస్తూ, ఇది అని తమ హస్తాన్ని ఒక తిప్పు తిప్పి చూపించారు. శ్రీమతి భట్ చేతుల్లో ఠక్కుమని పడింది స్వామి సృష్టించిన చిత్రం. ఆ చిత్రంలో షణ్ముఖుడు రథారోహణుడై ఉన్నాడు. వారి ముఖం సాక్షాత్తు స్వామి వదనమే. ఆనాడు ఆ ఇల్లాలి పడక చుట్టూ తిరిగిన సర్పం ఆ చిత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చుట్టుకుని ఉంది. భట్టు దంపతులు చేసిన పూజలు, హోమాలు, నోములు సకలం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉద్దేశించినది. స్వామి రూపం మీద కాదు, స్వామి నలుపా ఎరుపా అన్నది కూడా తెలియని కాలం ఆనాడు.
ఆ స్కందునికి చేసిన ఉపాసనలన్నీ స్వామి అందుకుని ఇప్పుడు వాటి ఫలం అందించారంటే, స్వామి రూపం, సాయినామం ఇవేవీ తెలియని వారికి కూడా స్వామి మరొక ఇష్టదేవతను ఆరాధించేవారైనప్పటికీ స్వామి వారిపై అనుగ్రహం చూపిస్తున్నారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 1980వ సంవత్సరంలో స్వామి ఇందిరమ్మ గారికి ప్రసాదించిన కొన్ని మధుర స్మృతులను స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవం

లైన్ లో ఒకసారి కూర్చోనంటే అది 10/7/80లో స్వామి వస్తూ వస్తూ ఎప్పుడు వచ్చారు దేవతలు రకరకాలుగా మాట్లాడారు. అంటే నేను అనుకుంటున్నా చెప్పేటడికి మనలో ఆ గుణాలన్నీ రావాలని అయి ఉంటుంది. ఒకసారి ఒక డాక్టర్ చెప్తా ఉన్నారు వరండాలో ఒక అతను కూర్చుంటే ఎంతసేపు స్వామి వచ్చి ఇట్లా వీపు తట్టి గుడ్ బాయ్ అనేవాళ్ళంట. వాళ్ళ ఫ్రెండ్ సంగతి అతనికి తెలుసు, ఆ డాక్టర్కి తెలుసు, ఎప్పుడు తాగుతాడు ఇది చేస్తాడు ఏంటి స్వామి గుడ్ బాయ్ గుడ్ బాయ్ అంటున్నారు అని అనుకునేవాడంట. స్వామి అట్లా ఒక 4-5 సార్లు పోతూ పోతూ భుజం తట్టి గుడ్ బాయ్ గుడ్ బాయ్ అనేటప్పటికి హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దట్ పర్సన్, హీ స్టాప్ డ్రింకింగ్. అట్లా చేంజ్ వచ్చిందనేసి చూడు స్వామి ఒక్కటి. స్వామి దాంట్లో మన ఇంట్లో ఎప్పుడు మనమైనా మన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా మనల్ని ఏదైనా కొంచెం తప్పైనా మన్నించరు, పొరపాటు అవచ్చు ఇదవచ్చు. తల్లి కూడా మన్నించినట్టే భగవంతుడు అట్లే మనం ఎట్లున్నామో ఎంత తప్పు చేసినా తాగుబోతు కాని తిండిపోతు కాని దొంగ కాని గుణం సరిగల ఏదైనా సరే అతనిలో ఎంత చెడ్డతనం ఏమున్నా కూడా అతను అలాగే తీసుకుని ఆ ప్రేమతో మారుస్తున్నారు. అది అక్కడ ఆ యాక్సిడెంట్ ఎవరికి రాదు కదా, ఒక భగవంతుడికే వీలవుతుంది. మన మనిషిని చూడగానే వాళ్ళ ఉండి చెడ్డ ముందుకు వస్తుంది కానీ మంచి రాదు, అది వచ్చింది. స్వామి మనం ఎట్లున్నామో అట్లే తీసుకుని అది పరివర్తన మనలో వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు పాపం ఆయన. అది మనం చేసుకుంటే మన అదృష్టం. అది అట్లా దేవతలు ఎప్పుడొచ్చినారు, మొన్న వచ్చాం స్వామి, మీ ఆయన ట్రంకాలు చేయలేదా, నవ్వితే గమ్మం తలొప్పేశారు మన ఆయన, మీ ఇద్దరు భర్త రాలేదు పాపం, ఒకరికి చెయ్యండి మీదే. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తర్వాత ఇంకోసారి అన్నమాట, అది 10th month 81లో. స్వామి వచ్చారా, వచ్చాం స్వామి, ఎప్పుడు పోతారు, బర్త్డే వరకు ఉండాలనుకుంటున్నాను స్వామి, ఏం పుచ్చిపెట్టి వచ్చారో చెప్పండి అక్కడ నేను పోయి భద్రపరుస్తాను. అంటే మనం తొందరగా పోవాలనుకున్నా ఏదైనా పోవాలన్నా స్వామి ఊరికి అట్లాడే ఏదన్నా. మళ్ళీ ఇంకో అదే రోజు ఒక 16th అన్నమాట అదే మంత్లో అక్టోబర్, ఒకే లైన్లో కూర్చొని ఉన్నారే. ఆ రోజు ఆయన గూడూరు అనేవాళ్ళు ఎక్కువగా అందరూ, అసలు ప్లేస్ గూడూరు అన్నమాట నెల్లూరు డిస్టిక్ లో. గూడూరు వాళ్ళని పిలవమంటే మాతాజీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గుంటూరు గుంటూరు అని పిలిచారన్నమాట. విన్నప్పుడు అక్కడ స్వామి చెప్పిన గూడూరు అంటే గుంటూరు అనుకున్నారన్నమాట. ఎక్కడుంటే వెతికించి వెతికించి చూశాను స్వామి గుంటూరు అని పిలిచారు అందుకని రాలేదు. అయ్యో లేదే, నేను గూడూరు యశోదమ్మని కూడా చెప్పినానే, ఆ అమ్మ అట్లా విని ఉంటుంది, మనకి ప్రాప్తం లేకపోతే. ఇంకోసారి అన్నమాట 7/7/82 నేను అంతకుముందు చెప్పినాడు, ముందు చెప్పేసినానే ఈ వెనక డేట్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రారంభం అంటే మనం తెచ్చుకునేది ఎక్కడి నుండి వస్తుంది, మనలోనే ఉంది, పట్టుకుంటే వదలదు, వదిలితే వదిలిపోతుంది. జ్ఞానం అనేది పురుషుడు, భక్తి స్త్రీ. ఈ జ్ఞాన పురుషుడు సింహాసనం వరకు పోగలడు, స్త్రీ భక్తితో అంతఃపురం వరకు పోగలదు. అదే ప్రేమ, ప్రేమతో భక్తిని సాధించాలి. ఎవరన్నా అంతఃపురం రాజు అంతఃపురం వెళ్తే రాజు దగ్గరికి వెళ్ళే జెంట్స్ అంతా పోయినా కూడా అంతవరకే పోతారు, అదే స్త్రీ అయితే అంతఃపురం దాకా కూడా వదులుతారు. దానికి వచ్చి భక్తికి జ్ఞానానికి పోలుస్తున్నారు. దానికి మాపై అనుగ్రహం ఉంచండి స్వామి, స్వామి అనుగ్రహం ఉండబట్టే ఇంతమందిలో మిమ్మల్ని పిలిచినాను పిలిపించినాను. సంక్రాంతికి ధాన్యం చెరుకు పంటలు ఇంటికి వచ్చే రోజులు, విశ్రాంతి రోజులవి. అప్పుడు కృష్ణుడు ఒక తమాషా చేశాడు, చెరుకు తీసుకుని తింటున్నాడు, కోసేటప్పుడు వేలు తెగింది, రక్తం వచ్చింది. అప్పుడు సత్యభామ రుక్మి అంతఃపురంలోనికి వెళ్లారు గుడ్డలు తీసుకురావడానికి. కానీ ఇంతలో ద్రౌపది తన చీర చెంగుచించి కృష్ణుని తెగిన వేలికి కట్టుకట్టింది. ఆనాడు ద్రౌపదికి నిండు సభలో అవమానం జరిగితే అప్పుడు కృష్ణుడు యోచించాడు, ద్రౌపది నాకేం చేసింది, అంత తొందరగా భగవంతుడు మనకి లొంగడనేదానికి. అప్పుడు కృష్ణుడు యోచించాడు, ద్రౌపది నాకేం చేసింది, ద్రౌపది తన వేలిని కట్టుకట్టింది, తన వేలు కట్టుకట్టింది గుర్తుకొచ్చింది. అట్లనే భగవంతుడు భక్తులు ఏం చేసినారా అని యోచించి ఫలితాన్ని ఇస్తాడు. ఊరికి మనం ఏం చేయకుండా నువ్వు నాకు చేయమంటే లాభం లేదు కదా. అట్లే పాండవులది కూడా హరిశేషుడి మామూలుగా దీంట్లో ఉపన్యాసాల్లో చెప్తూనే ఉంటారు ఇది ఎక్కువగా. పాండవులు అడవిలో పోతుండగా ఋషేశృంగం ఒక చెట్టుకి పెద్ద పండు ఉంటుంది, అది వచ్చి ఋషేశృంగుడు తపస్సు చేస్తూ ఉన్నాడు, దానికోసం ఆ పండు ఎప్పుడు పండుతుందా తెచ్చుకోవాలనేసి. ద్రౌపది ఏమవుతుందంటే ఆ పండు కావాలంటుంది, అందరికీ సరిపోతుంది అనేసి అన్నట్టుగా భర్తలను కోరింది. ఒక్కొక్కరు ఒక్కొక్క బాణం వేసినారు, పండు కింద పడింది, అర్జునుడు తర్వాత చివరేసడికి పడింది.
అది ఎత్తలేకపోయారు. కింద పడింది కానీ అర్జున్ ట్రై చేశాడు, భీము ట్రై చేశాడు, ఎవరు చేసినా ఎత్తలేకపోయారు. ఆ ఫలాన్ని ఎత్తలేకపోయారు. ఆ రోమ ఋషి అనే అతనిది ఫలం అది. ఆ ఆశ్రమంలో ఉన్నాడు, అక్కడ ఆయనకు కోపం వచ్చింది. ఇది ఎప్పుడు చెప్పేది వాళ్ళకి తెలుస్తుంది కదా, ఆ ఆయన రోమాలనే నిక్కబొడుచుకున్నాయన్నమాట అంత కోపంతో వచ్చేటప్పటికి. ఇవి ఇది తెలిసి ద్రౌపది కృష్ణుని వేడుకుంటా ఉంటుంది. ఇంకా నీకు ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు కదా, మాకు ఆపద్ బాంధవ అనాథరక్ష అని కృష్ణుని వేడుకుంది. వెంటనే కృష్ణుడు వచ్చినాడు. ఆయన కనిపెట్టుకున్నాడు, ఎక్కడున్నా కూడా అక్కడే ఉన్నాడు కదా, ఎక్కడి నుంచో వచ్చేది ఏముంది అంటున్నారు. మమ్మల్ని ఆపదండి, కాపాడాల్సింది ఆయన రోమకృష్ణుడిని, కాపాడండి మమ్మల్ని, కాపాడు అని వేడుకుంది. కృష్ణుడు నా వల్ల కాదు, ఆ ఋషికి ఆ కోరిక వచ్చినది, ఆ కోరిక ఇచ్చింది నేనే. మళ్ళీ ఆయన మానస సంచారి, అందుకని వెంటనే తెలిసింది పడిందేనే దానికి తెలిసింది. ఇప్పుడు నేనే మళ్ళీ దాన్ని ఇది చేయలేను కదా, నేనే ఇచ్చేది, కానీ నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి మళ్ళీ ద్రౌపది బాధిస్తుంది. నీ వల్ల కాంతి ఒకటి ఉన్నదా, అన్ని ఆపదల నుండి కాపాడినావు. అప్పుడు కృష్ణుడు సరే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించాలన్నాడు. పాండవులు సరేనన్నారు. కృష్ణుడు ముందు నేను వెళ్తాను, మీరు నా వెనక రండి అని చెప్పి రోమశి దగ్గరికి వెళ్ళాడు. రోమశి కృష్ణుని చూసి సంతోషంతో అన్ని అన్ని నిక్కబుచ్చుకుని రోమలన్నింటినీ ఇది కంట్రోల్ చేసుకుంటాడనమాట. కృష్ణ ఈనాడు ఎంత సుదినో నాకు, భగవంతుడే వచ్చినాడు, చాలా సంతోషించారు. ఇంతలో పాండవులు వచ్చారు. ఈ కృష్ణుడు వాళ్ళకందరికీ నమస్కారం చేశాడు అన్నమాట. వీళ్ళు ఎంత పెద్దవాళ్ళు, వీళ్ళకి కృష్ణుడే నమస్కారం చేస్తున్నాడు అంటాడు. అది చూసి ఋషి కూడా నా సాష్టాంగ నమస్కారం చేస్తాడు ధర్మరాజుకు ముందు. నీవు ఇప్పుడు శాప ఇవ్వబోతున్నది వీళ్ళకే, పాండవులు అని చెప్పినాడు. ఋషి శాంత స్వరూపుడే, కృష్ణుడి వచ్చిన ఆనందంలో వాళ్ళని మన్నించి ఆ పండు మీరే తీసుకోండి అని పంపించేస్తాడు. ఇంకోటి 11 జూలై 7వ తేదీ ఇచ్చారు, మళ్ళీ 11వ తేదీ ఈ రేంజ్. ముళ్ళ కంచె మధ్యలో పలవృక్షం ఉంటుంది. ఆ ఫలాన్ని పొందాలంటే ముళ్ళ కంచె కొట్టితే ఆ పలవృక్షం చేరుకుంటారు. అట్లానే హృదయ మాలిన్యం వదిలేస్తే హృదయం పరిపక్వం అవుతుంది. నేరుగా పోకుండా పక్కదారిలో వెళ్ళినా పర్వాలేదు, దారికి వంకర టింకరగా పోకుంటే చాలు. స్ట్రైట్ పాత్ అని తీసుకోవచ్చు, సైడ్ రోడ్ అని తీసుకోవచ్చు, కానీ కుంటు కొంటే అట్లా పోవద్దనేసి. కృష్ణుడు చిన్నప్పుడు గోపికి జడలు ముడులు వేస్తున్నాడని యశోద దగ్గర గోపికలు వచ్చి చెప్పుకున్నారు. అంటే అది చిన్నప్పుడు చిలుపు చేసలు చేసేవాడు, పడుకోనుంటే పోయి కట్టేసేసేవాడు అని చెప్పాననేసి. గోపికలు మీరు చెప్పింది అబద్దం, నీ దగ్గరే పడుకోనుంటే మీ దగ్గరికి ఎట్లా వెళ్తాను, నేను వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళాను అని వాళ్ళ యశోదమ్మను అడుగుతాడనమాట. వాళ్ళు చెప్తున్నారు జడలు కట్టని, నేను నీ దగ్గరే కదా పడుకోనున్నానమ్మా, నేను వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాను అని అంటాడు. మనస్సు ఎప్పుడూ భగవంతుని ఎందే ఉంచాలి. నీరజ్ అనే గోపికి దీపం ముట్టిస్తూ కృష్ణధ్యాసలో లీనమై వేలు కాలిపోతున్నా కూడా అది మర్చిపోయింది, చేయి కాలింది కూడా తెలుసుకోలేదు. అట్లుండాలి, ఏది చేస్తున్నా హృదయం భగవంతుని ధ్యానంలో ఉండాలి. సంసారంలో ఉండవద్దని లేదు, సంసారంలో ఉండి అన్ని బాధ్యతలు చూసుకుంటూ భగవద్ అర్పితం చేయాలి. ఏ పని చేసినా భగవద్ అర్పితంగా చేయాలి. ధ్రువుడు తపస్సు చేశాడు, నారాయణుడు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలో నారాయణుడు అడిగితే నారాయణ ఇటు ఉంటాడు, తపస్సు చేసేది నీకు తెలుసు కదా, తెలిసే కదా నా దగ్గరకు వచ్చావు, ఇక నా కోరిక నీకు తెలియదా అన్నాడు. దానికి స్వామి భగవంతుడు చెప్తాడనమాట, మాట భావము క్రియ అన్ని త్రికరణ శుద్ధిగా అనేది ఒకటి ఉండదు. కానీ ఆయన తపస్సు చేసింది రాజ్యం కోసం కదా ఫస్ట్, దానికి అనేసి అనుకుంటా. నీవేమంటే తల్లితో తపస్సు చేసి రాజ్యాన్ని తెచ్చుకుంటానని వచ్చా, మాట ఇచ్చి వచ్చావు. నువ్వు మాట తప్పితే ఎట్లా, నీవు రాజ్యం కొరకు తపస్సు చేశావు, ముందు ఆ రాజ్య పరిపాలన చేసి దాని తర్వాత ఆశీర్వదిస్తానంటాడు నారాయణ. ధ్రువుడు రత్నమే దొరికితే గాజు ముక్క కొరకు బ్రహ్మపట్టు ఎందుకు అన్నాడు. భగవంతుడు వచ్చేదారు నాకు రాజ్యం ఎందుకు ఇంకా అనేసి నారాయణుడు, కాదు కాదు, నువ్వు పోయి రాజ్యం చేసి తల్లిని సంతోషపెట్టి తర్వాత నాలో చేరిపోమన్నాడు. అంతే ఇంతే కదా, రత్నం దొరికితే ఇంకా మనం పోయి గాజు ముక్క అడగడం ఎందుకని. ఏది చెప్పామో క్రియ మాట మనం చేసే ఆలోచన క్రియ అన్ని ఒకటిగానే ఉంటేనే త్రికరణ సిద్ధి అవుతుంది కదా. సంతోషపెట్టి తర్వాత నాలో చేరు. ధ్రువుడు పోయి రాజ్యం చేసి అన్ని అనుభవించి నారాయణలో చేరిపోయినాడు ధ్రువ నక్షత్రం అయ్యాడు తర్వాత. పురాణాలు చదవాల్సిందే, భక్తి లేనిదే ఏం చేసినా ప్రయోజనం లేదు. భక్తిని తెలుసుకునే దానికి ఈ మార్గాలన్నీ. లంకా దహనం అంటారు, హనుమంతుడు లంక దహనం చేయలేదు, కానీ సీత కోసం వచ్చినప్పుడు క్షణంలో సీతను
రాజనీతి ఎట్లెట్లున్నాయని చెప్పి చెట్ల మీద గంతులు వేస్తూ రాక్షసులు బంధించాలని చూసినారు. ముందు ఇతను రాజులు ఇవన్నీ ఇక్కడ ఎట్లెట్లున్నాయని చూడడానికి ఫస్ట్ ఇట్లా రౌండ్ పోయినప్పుడు బంధించాలని చూశారు, చిక్కలేదు. బ్రహ్మాస్త్రం వేసినారు. అప్పుడు హనుమంతుని బంధించి రావణాసురుడి దగ్గరికి తీసుకుని వెళ్ళినారు. బ్రహ్మకి తను వంగాలి కాబట్టి తలుంచాడు అనమాట, లేకపోతే అతనికి అసలు బంధించలేరు. అసలు రావణుడు సీత తీసుకుని పోయిన తర్వాత ఆంజనేయుడు రాముని కలిశాడు. సీతను చూడలేదు. సీతను పోతూ పోతూ ఆమె ఆభరణాలు, దీనికి ముందు సంగతి చెప్పారు, మళ్ళీ ముందు చీర చీర చించి అన్ని దాంట్లో వేసి కింద వేసేసింది అనమాట. ఆమె ఆ గుర్తులు ఆంజనేయులకిచ్చి పంపించినాడు రాముడు. సీత రావణాసుడు ఇచ్చిన గుడ్డలు ధరించనే లేదు. ఆమె ఆ ఋషి ఇచ్చిన అరుంధతి వెళ్లేటప్పుడు ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమె ఇస్తుంది, అదే దాంతో అక్కడ ఉండిపోతుంది అనమాట. ధరించలేదు. గుడ్డ తీసుకెళ్తే ఆమె కట్టుకున్న చీర గుర్తు తెచ్చుకుంటకు ఈ నగలు కట్టిన చీర ముక్క తీసుకెళ్తాడు. రాముల వారు సుగ్రీవుని కలుసుకున్నప్పుడు, నీకు భార్య లేదు, నాకు భార్య లేదు, నీకు రాజ్యం లేదు, నాకు రాజ్యం లేదు, ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం, ఇప్పుడు నేను నీ భార్యను తెచ్చిస్తాను, నీవు నా భార్యను కనుగొనేందుకు సహాయపడాలి అంటూ చెప్పి సుగ్రీవుని భార్యను తీసుకొచ్చాడు, రాజ్యం ఇప్పించాడు. కానీ సుగ్రీవుడు మర్చిపోతాడు, రాజభోగాలలో పడిపోయి మర్చిపోయాడు అనమాట. రామునికి ఇచ్చిన మాట మర్చిపోతే లక్ష్మణ్ణి పంపిస్తాడు హనుమంతుడు పోయి జ్ఞాపకం చేశారు సుగ్రీవునికి. అప్పుడు తార సుగ్రీవుని కాలం మీద పడి వేడుకున్నది. అప్పుడు కూడా ఇప్పటి వేళ రికమెండేషన్లు ఉన్నాయి, అంటే నువ్వు చేసింది పొరపాటు కదా, వెళ్ళి అడగమనేదని. కృష్ణుడు గోపికలు స్నానం చేస్తుంటే చీరలు చెట్టు మీద పోయేటట్టు చేసినాడు. గోపికలు యశోత్తో కృష్ణుడు ఇలా చేశాడని చెప్పినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారనమాట, ఇట్లా చేశాడనేసి. నేను ఎత్తుకుని పోలేదు, గాలి ఎత్తుకుపోయింది. చూడు, గాలి సృష్టించింది తానే, కానీ అబద్ధం చెప్పకుండా దాన్నే నిజంగా చెప్పినారన్నమాట. గాలి తీసుకుని పోయిందని చెప్పినాడు. ఒక దగ్గర పెళ్లి అవుతుంటే ఏదో చిన్న చిన్న వాటికి, అంటే ఎక్కడ మనం ఎట్లుండాలా అనే దానికి చెప్తా చెప్పినట్టున్నారు. ఉదానికి కనెక్షన్ కూడా లేదు, కానీ ఏదైనా ఫంక్షన్ మనం పోతే ఎట్లా ప్రవర్తించాలా అనే దానికోసం చెప్పినట్టు అనిపించింది. ఒక దగ్గర పెళ్లి అవుతుంటే మంగళసూత్రం తాకించడానికి అయ్యవారి ముత్తైదోల దగ్గరికి వెళ్తాడు. ముత్తైదు అక్కడ ఒక తెలిసిన మనిషి కనిపించింది. ఏమ్మా ఎట్లా ఉన్నావు అని అడిగాడు. నా భర్త చనిపోయాడు అని. శుభకార్యం అక్కడ జరుగుతుంటే ఆ టైంలో మనం అది మాట్లాడకూడదు కదా అని అనేసి చనిపోయాడని చెప్పింది. ఏమమ్మా ఎట్లా ఉన్నావు అని అడిగినాడు. నా భర్త చనిపోయాడని చెప్పింది. ఏంటమ్మా శుభకార్యంలో చావు మాట చెప్తున్నావు అన్నాడు. ఆమె మా గురువు అబద్ధం చెప్పకూడదు అన్నారు, అందుకని సత్యం కూడా హితవుగా ఉండాలి, బాధ కలిగించే సత్యం కూడా చెప్పకూడదు అని ఈ బ్రాహ్మణుడు చెప్తాడనమాట. భగవంతుడు భగవత్ స్వరూపంతో వస్తే దగ్గరికి రారు, మానవాకారంలో వస్తే సన్నిహితం ఏర్పడుతుంది, అందుకే మానవాకారంలో వస్తాడు. అదే గదా చంక చక్ర అయ్యి వస్తే ఎగ్జిబిషన్లో పెట్టేస్తారని చెప్తుంటారు. నాగ ప్రతిష్ఠలు చేస్తారు, పూజలు చేస్తారు, ఆ రాతిలో నుండి పాము కనిపిస్తే పరిగెత్తిపోతారు. ఇంకా అదే దర్శనం పాపనాశనం, స్పర్శనం కర్మనాశనం, సంభాషణ సంకట నాశనం. నేను అనుకుంటే ఎవరో ఏదో చెప్పారు అప్పుడు, ఆ దాంట్లో కనెక్షన్లో ఇది ఈ మాట చెప్తున్నారు. అట్లా మంచిగా జరిగేటప్పుడు ఏ అశుభ మాటలు మాట్లాడకూడదు అనేసి. మనసు ప్రకృతి వైపు మరల్చక పరమాత్మ వైపుకు మరల్చాలి, అప్పుడే హృదయం పరిశుద్ధం అవుతుంది. పక్షులకి చేపలకి స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి, మానవులకు స్వేచ్ఛ లేదంటారు. మానవులు మితిమీరిన స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. చేపలు జలంలో స్వేచ్ఛ విహారాలు సలుపుతున్నాయి, పక్షులు ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తున్నాయి. ఇవి అన్య స్వేచ్ఛగా అనుభవించుటకు వీలు లేదు. మానవులు కూడా భూమిపై మానవ స్వేచ్ఛను అనుభవించవచ్చు, అంతేకాని మృగముల స్వేచ్ఛను అనుభవించరాదు, ఇష్టం వచ్చినట్లు వీళ్ళు ప్రవర్తించకూడదు అనేసి. ఇది 9/12/83 అన్నమాట. నిర్మలమైనటువంటి మనసు తెల్లటి గుడ్డపై నల్ల చుక్క పెడితే ఎట్లుంటుంది? మనసు నిర్మలంగా ఉండాలి. కలుషం జరిగిందంటే అది మనసు కూడా చెడిపోతుంది. తెల్లటి గుడ్డపై నల్ల చుక్క పెడితే ఎట్లుంటుంది? అట్లా కాకుండా నిర్మలంగా ఉండాలి. ఎవరు వేసారు ప్రశ్న? జన్మరాజ్యాన్నా ఐక్యమన్నా ఒకటేనా స్వామి? స్వామి వచ్చి నది సముద్రంలో కలిసి అందులో కలిసిపోయినట్లు జన్మ లేకుండా భగవంతునిలో ఒకరిగా కలిసిపోవడం, పునరపి జననం పునరపి మరణం కాకుండా. అదంతటితో వచ్చారు. ఇంకెవరో వేశారు అనమాట. 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ వస్తుంది కదా స్వామి, మంచి చేయకపోతే మరలా 80 లక్షల జీవరాశుల్లోకి పోతామా మేము మళ్ళీ అని. మానవ జన్మే వస్తుంది, అయితే వాటిలో వాళ్ల వాళ్ల స్థితిని బట్టి
హీనస్థితి, ఉచ్చస్థితులుగా జన్మలు వస్తాయి. అంతేకాని ఇక జీవరాశులకు జన్మ రాదు. కానీ కొన్ని కొన్ని ఎక్సెప్షన్స్ ఆయన మళ్లీ చెప్పారు, జడభర్తుడు చెప్పాడు వెంటనే. ఏదో అడిగితే ఇట్లా అతను మళ్ళీ అది అవుతాడు. కానీ చనిపోబోయేటప్పుడు దాని మీద జాస్తి నింది అతనికి. అట్లా పోబోయేటప్పుడు మనం అందుకనే ఆ పోయేటప్పుడు మనం భగవంతుని ధ్యానించలేం కాబట్టి ఈ అభ్యాసం అంతా చేయగా చేయగా లాస్ట్ తెలియకుండా మనకే వస్తుందనేసి. తర్వాత మల్లెల స్వామి వారు మంత్రం చెప్పారు, ఇది చేసుకుంటే చాలా స్వామి, ఏదైనా ఒకటే స్వామి, ఈ మంత్రం ఆ మంత్రం అని ఏముంది, చేరేది ఒకే చోటుకే, ఏదైనా ఒకటే. సముద్రంలో రత్నాలు వెతికినట్లు సంసారంలో రామరత్నాన్ని వెతకాల, రామనామం అనే రత్నాన్ని వెతకాల. వెన్న వేడి లేనిదే కరగదు. మీ హృదయ వేదంతో భక్తి ప్రేమలతో దైవం అనే మృదువైన వెన్నను కరగదీయాలి. త్రిగుణాలన్నీ ఒకటిగా చేర్చాలి. త్రిగుణం త్రిగుణాకారం, త్రినేత్రించి త్రిజన్మ పాప సంహార్థం, ఏకబిల్వం, శివార్పణం. బాగా రాగంగా చెప్తారు స్వామి, చెప్పాడు బాగుంటది వినడానికి కూడా. తత్సత్ ఓం తత్సత్, సత్యస్వరూపమే తత్సత్. ఒక్క వేరు, ఆకు వేరు, సున్నం వేరు, ఈ కొన్ని చాలాసార్లు రిపీట్ అయినాయి చెప్పేటప్పుడు, చెప్తానే ఉన్నారు స్వామి. మూడు కలిపితే ఎరుపు రంగు వస్తుంది. అలాగే మనసు ఏకత్వం చేయాలి. అయితే ఒక్కసారికి ఒక్కదానికి కలిపి చెప్తున్నారు చెప్పడంలో. చెట్లను కాయ కాస్తుంది, కాయ మీద రాయి విసిరితే జిగురు అనగా రసం కారుతు కదా, అదే పండు పండి పక్కమైనప్పుడు రాయి విసిరితే రసం కారుతుంది. అలాగే దైవనామంతో మనసు ఏకం చేయాలి, అప్పుడే మానవులోని జిడ్డు వదిలిపోతుంది. మనం పరిశుద్ధం అవుతాం చేయంగా చేయంగా చేయంగా, మనలో మాలిన్యం ఆ పండులో కదా రసం కారిపోయినట్టు ఇది పోతుందనే దానికి అర్థం. పాపం నశిస్తుందా స్వామి? దర్శన సంభాషణ అనుభవిస్తున్నాము, మాకు పాపం నశిస్తుందా స్వామి? ఎంత కోరిక చూడండి మనకు అడిగేవాళ్ళకు కూడా. స్వామి దర్శనం పాపనాశనం, సంభాషణ సంకట నాశనం. ఇక్కడ స్వామి దగ్గర ఉన్నప్పుడు మీ సొంత విషయాలు జ్ఞప్తికి రావు. ఈ సంభాషణతోనే మీ మనస్సులు లీనమైపోతాయి. గోపికలు కూడా ఒకే మనస్సు, ఆ మనస్సు కృష్ణుడితో పోయిందని చెప్పినారు. అలాగే మీరు ఏ పని చేస్తున్నా భగవద్పితమని అనుకోవాలి. మీరు ఏ కష్టాలు వచ్చినా భగవంతుడే మాకు ఇచ్చాడని సంతోషంగా అనుభవిస్తూ భగవంతునికి వదిలివేయండి. అంతే, భగవంతుడే చూచుకుంటాడు. దేవుడా మాకెందుకు ఈ కష్టాలు పెట్టావు అంటే పోతాయా, పూర్వజన్మ కర్మల ఫలితం ఈ కష్టాలు అనుభవిస్తున్నావు, సంతోషంగా అనుభవించు, కష్టాలకు కుంగకండి. ఈ మన కర్మతో వచ్చినటువంటి ఇవి కూడా మంచి ఎట్లా వచ్చిందో చెడ్డ వచ్చిందో దాన్ని ఎట్లా అనుభవించాలో తప్పదు అనుభవించడం మనం మన కర్మ అనేది తీసుకున్నాం అంటే ఇంత బాధపడం అన్నమాట. ఇంకా మాకు భగవంతుని దగ్గరగా చూడాలని ఆశ స్వామి. స్వామికి జీవికి ఆశలు ఉండాల్సిందే. భగవంతుని పొందాలని ఆశ జీవికి ఉండవచ్చు, ఇలాంటి ఆశే ఉండాలి. మిగతా ఆశల కన్నా ఇదే బెస్ట్ అన్నమాట. కొంచెం మీకు పూర్తి ప్రయత్నం ఉంటే తప్పకుండా పొందుతారు. త్యాగం ఉండాలి. నీ దగ్గర 5 రూపాయలు మాత్రమే ఉంటాయి. ఎవరైనా చేస్తే ఒకరి దగ్గర 10 రూపాయలు తెచ్చి అప్పు తీసుకొని ఇవ్వకూడదు. ఇవ్వాలనుకున్నప్పుడు నీ దగ్గర 5 రూపాయలు ఇచ్చేయి, అది త్యాగం. జపతపాలు ఏమి చేయకపోయినా ప్రేమతత్వం పెంచుకోండి. ఈ అవతారం వచ్చింది మమ్మల్ని పునీతులను చేయటానికి కదా స్వామి. స్వామి అవును, అందుకే కదా జన్మల ఫలితం, జన్మ జన్మల ఫలితం వలన ఆత్మ సంబంధంతో మీరు నా దగ్గరికి చేరినారు. అదే మనకేదో ఏదో లేకపోతే మనం రాలేం అసలు స్వామి. ఎన్ని జన్మలో అదే అంటారు, మనకు తెలియదు కానీ అది స్వామికి తెలుసు కదా. అందుకేగా జన్మ జన్మల ఫలితం ఆత్మ సంబంధంతో మీరు నా దగ్గరికి చేరగన్నారు. మా ఇంకో కజిన్ సిస్టర్, మా మనసు కోతిలాగా చెప్పల మనసు స్వామి, మా మనసుకు పగ్గం వేయండి స్వామి. లాగుతాను పూర్తిగా మనసు భగవంతుని పైనే లగ్నం చేస్తే తప్పక భగవంతుడు చిక్కుతాడు. బడా చిత్తచోరుడే కదా భగవంతుడు. మీకు మాకెన్నో కళ్ళు వస్తాయి స్వామి, మీకెంతో చేరు సన్నిహితమైనట్లు నిజంగా ఎన్ని నిజమైన స్వామి, మాకంత దగ్గరైనారా అని కళ్ళలోనే అనుకుంటాం మేము. మమ్మల్ని మరొకండి స్వామి, నేను చెప్పాను కదా అప్పుడు చూస్తే మన ఇంట్లో మనం మాట్లాడుకున్నట్టు అనిపించేది. మొదట 2 నిమిషాలు అయ్యాక కొంచెం సేపు అట్లా ఇట్లా స్వామి మాట్లా, 5 నిమిషాలకి ఇంకా మనం మర్చిపోతాం స్వామి భగవంతుడు అని మనకు తెలిసినా కూడా మనతోనే ఉన్నాడు, మనలో ఒక ఆయన అనేసుకుంటాం అన్నమాట. అప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలీదు, ఏం వింటున్నామో తెలీదు, ఏం అడుగుతున్నామో కూడా తెలియకుండా అయ్యో మరోను స్వామి కూడా ఫన్నీగా అట్లే అనమాట. మనం ఇట్లా టోన్తో చెప్తాం అయ్యోయో నేను మరోను అట్లే ఇమిటేట్ చేస్తా.
ఊరిగా స్వామి చెయ్యి ఇట్లా తను పట్టుకుందనమాట, చేతులు నా చేతికి అందించినారు, రెండు చేతులు తీసుకుని కళ్ళకు అదుగున్నాను. మళ్ళీ ప్రదర్శన చేసుకుని మళ్ళీ స్వామి నమస్కారం చేసుకుంటాను స్వామి అంటే చేసుకోండి. అక్కడ ఎన్నిసార్లైనా దొరికేది, తక్కువ మంది ఉంటే, ఎక్కువ మంది ఉంటే మళ్ళీ దొరకదు ఇంకా. కానీ ఎన్నిసార్లు చూసినా ఎంతసేపు విన్నా తిరిగి తిరిగి తిరిగి తీరని కోరిక. ఒకటి మనం తీరలేదే అని అనుకోకూడదు, అయ్యో మనకి ఇది దొరకలేదే అనుకోకుండా ఉండాలి. ఇప్పుడు మేము అనుకునేవాళ్ళం, మనం ఇంత ఆలస్యంగా వచ్చామే స్వామి తెలిసి కూడా ఆలస్యంగా వచ్చామంటే ఆయన కరెక్ట్ అని చెప్పాను కదా, వెంకటగిరి స్వామి వస్తుంటే సరిగ్గా చెప్పేవాడు కాదు అతను, ఏదో చిన్నపిల్లడు విచిత్రాలు చేస్తున్నాడు అనేవాడు, అట్లనేవాడే. కానీ భగవంతుడు చేస్తున్నాడు అనేది చెప్పుంటే దగ్గర పోయి చూసినవాళ్ళం, ఇక్కడికైనా కూడా వచ్చిండేవాళ్ళం కదా అని అనుకుంటుంటే అవన్నీ మిస్ అయ్యాను ఎందుకనుకుంటారు, ఇవి జ్ఞాపకం చేసుకోండి అనేవాడు. ఇప్పుడు వాళ్ళన్నీ చెప్తారు కదా, చెప్తా ఉంటే వినేవాళ్ళం, కొంచెంసేపు మనం వాళ్ళతో కూడా అక్కడ కూర్చొని ఉన్నాం కావాలని అనేసి మళ్ళీ అదే అనిపిస్తుంది. ఇంత అనుభవించి కూడా ఇప్పుడు మనకి నిజంగా అంత తీవ్రమైన భక్తులు ఏదేమో అనిపిస్తుంది, స్వామిని చూడకుండా స్వామితో మాట్లాడకుండా. కొంతమంది స్వామిని చూసుంటారు మాట్లాడుండ్రు ఇంటర్వ్యూ ఉండదు, అయినా ఎంత భక్తిగా వస్తున్నారు అంతసేపు కూర్చుంటున్నారని నిజంగా వాళ్ళదే భక్తి ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి చూసినప్పుడు. అంతే కదా ఇప్పుడు మనం ఆయన మాటలన్నీ విన్నప్పుడు ఎవరితో మాట్లాడిన కూడా మనం విన్నప్పుడు స్వామి గొంతు విన్నాము ఆయన విన్నాము ఆయన చూసాము అని అట్లా వాళ్ళకి అట్లా ఆలోచన కూడా రాదు కదా పాపం. అయినా కూడా చూడు భగవంతుడు చూడాలి, ఒక్కసారైనా చూడాలని ఎంత నిజంగా చూస్తే అందులో పగేసలు అప్పుడు ఉండడానికి వస్తలేకపోయినా ఎక్కడైనా ఇబ్బంది పడి అట్లొస్తే వీళ్ళదే నిజం భక్తి అనిపిస్తుంది. ఇవన్నీ వినాలి కదా, వింటారో చూస్తారన్నమాట. అట్లా మనం ఇప్పుడు రాముని కృష్ణుని ఎట్లా అనుకుంటున్నామో వీళ్ళు అట్లా అయిపోతుంది కదా. ఇంకా ఒకటే మనం అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ఎవరు చెప్పినా అందరికి. ఇప్పుడు మనం దీంట్లో చెప్పినట్టువి ఒక్క అట్లనే కాదు కదా, ప్రతి ఒక్కరికి. అందుకని మనం ఆ మెసేజ్ ఒకరికొకరు చెప్పుకున్నామంటే వాళ్ళకి దానికి జ్ఞాపకం ఉండదు, ఓ వాళ్ళు తిరిగి చెప్పాడు కదా మనకి ఉంటుంది అనేసి అట్లా పనికొస్తుంది. అంతేగాని ఇది మనకేదో పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారు మన వరకేను ఇది అనేది మటుకు మన అదృష్టం వల్ల దొరికింది మనకి. కానీ మొదట్లో అయితే ఇంకా చాలా ఉండి తెలిసేది కాదు. అప్పుడు ఒక బుక్ కూడా కనిపించలే నాకు, ఇట్లా నోట్ చేసుకుంటారు మా కజిన్స్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఎన్నిసార్లు అడిగినాయి వెతకమన్నాను ఎక్కడ, వాళ్ళది కూడా ఇది చూడమంటే కనిపించడం లేదు. అప్పుడు ఎక్కువగా మాకు తక్కువ మంది కదా బయట మాట్లాడిచ్చేవాళ్ళు, ఇట్లా పోతా అట్లా పోతా ఏం చేస్తున్నారు. నేను చెప్పాను కదా ఏ లైన్ లో కూర్చున్నాము, ఏ టోకన్ వచ్చింది, ఎక్కడ ఎవరితో మాట్లాడారు, మన పక్క చూసినారా లేదా, మనకు దర్శనం అట్లా అన్నమాట. అందుకని అక్కడ కూర్చున్నట్లా చూసుకుంటే ఒకసారి ఆ లైన్ స్వామి తిరగడము అట్లా గుర్తొస్తుంటుంది. నిన్న పిల్లలు అనంతపురం పిల్లలు పాడుతుంటే అదే గుర్తుకొచ్చింది నాకు. నేను ఇక్కడ జాయిన్ కాలేదు అప్పటికి, 93 నేను జాయిన్ బహుశా 90s ఆ ప్రాంతాల్లో. ఇప్పుడు ఇట్లా లైన్లో కూర్చున్నాము, ఆ పిల్లలు ఏం చేశారు, ఇప్పుడు స్టూడెంట్స్ కూర్చున్న లేడీస్ సైడ్ కూర్చుంటారు కదా అక్కడ ఇట్లా కూర్చొని ఉన్నారు అంతే. స్వామి అప్పుడు ఈ రూమ్ లోంచి వచ్చేవాళ్ళు, అక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇట్లా వచ్చి అట్లా చూస్తే వాళ్ళు చాలా మంది పాపం ఏడుస్తున్నారు, అంటే లాస్ట్ అయిపోయింది ఇంకా పోతున్నామని అట్లా నడుస్తూ ఇట్లా పుష్ప మేడం వాళ్ళ దగ్గర అక్కడ నిలబడున్నారు, స్టూడెంట్స్ అంతా అట్లా కూర్చో ఉన్నారు. స్వామి అక్కడ నుంచి చూస్తా అట్లా వచ్చి అక్కడ లైన్లో పెద్దమ్మ మా కజిన్ సిస్టర్స్ మేము అందరూ ఫస్ట్ లైన్లో కూర్చోండా. అక్కడి నుంచి చూడు వీళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు ఇట్లా, రేపొద్దున పెళ్లి అయిపోతే అంతా మర్చిపోతారు. పుష్పమేడం లేదు స్వామి పిల్లలు లేలే స్వామిని వాళ్ళు అంటున్నారు, ఆ తమాషా నవ్వేస్తున్నారు మళ్ళీ అట్లా. ఆ మాదిరి కదా నిన్న వాళ్ళది పాట పాడుతుంటే నాకు అది జ్ఞాపకం వచ్చింది, ఆ లైన్లో కూర్చోడం వీళ్ళు అనడం అట్లా. కొన్ని కొన్ని మనకు ఫ్లాష్ లాగా పాతవి స్వామి అన్న మాటలు గుర్తు, ఎంత నవ్వుతన హాస్యంగా వాళ్ళని. కానీ మళ్ళీ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏడుస్తున్నారు అనేది కూడా తెలుస్తా, పాడు పాడండి ఇంకా అట్లా ఇట్లా కూర్చొని అక్కడే పాడేవాళ్ళు. స్వామి ఏడుస్తానే పాడారు అప్పుడు పాపం, ఇప్పుడు ఇప్పుడు ఇట్లా కూడా లేదు పాపం, మ్యూజిక్ ఇంత ఎక్కువ లేదు అప్పుడు. చిన్న హార్మోనియం ఇంకేదో కొంచెం మ్యూజిక్ పెట్టేసి అక్కడే కళ్ళు తుడుచుకుంటా ఏడుస్తా పాట తెలుస్తా ఉంటుంది దాంట్లో కూడా. రికార్డు ఉండుంటే బాగుండేదేమో అనుకుంటా, తెలిసేది ఇంకా బాగా. ఇట్లా చాలా స్లిప్గా మరి కొంతమంది డయాబెటీస్ వెళ్తాం నాకు అప్పుడు అర్థమయ్యేది కదా, ఏంట్రా ఇవన్నీ స్వామిని అడుగుతున్నారు అనుకునేదాన్ని. స్వామి నేను నాకు షుగర్ ఉంది స్వామి, నేను అది తినొచ్చా ఇది తినొచ్చా ఆ పండు తినొచ్చా ఈ పండు తినొచ్చా అని అంటే అన్ని తిను షుగర్ ఎక్కువైపోతుంది,
డాక్టర్ చెప్పారు కదా తర్వాత స్వామి నాకు పైకి పోవాలన్నది స్వామి. పైకంటే ఎక్కడికి వెళ్తావు, ఇంకేముంది స్వామి అయిపోయింది, అక్కడేముంది, ఎవరుండరు, నువ్వు మాట్లాడేవాళ్ళు కూడా ఉండరు, ఇక్కడైతే 10 మందితో మాట్లాడుతూ కూర్చుంటున్నావు అంటే వాగుడు ఉంటుంది అట్లన్నమాట. అక్కడ మాట్లాడేవాళ్ళు ఉండరు, నీకు తిండి పెట్టేవాళ్ళు ఉండరు, ఇక్కడనైతే నాకు తగు వేసుకోవచ్చు మాట్లాడవచ్చు అట్లా. ఇంకెవరన్నా ఊరికి వెళ్తామంటే సరే పెద్దవాళ్ళు పండి పండి అక్కడికి వెళ్ళి కోడళ్ళని విసిగించండి, వాళ్ళు చచ్చి వాళ్ళు తినండి, మీరు తిట్టండి, మళ్ళీ తిరిగి రండి. అంటే స్వామి ఏంటి అన్ని చేసేసుకుని మళ్ళీ నా దగ్గరికే వస్తారు అనేసి అట్లా హాస్యంగానే ఉండేది. కానీ దాంట్లో అర్థం ఉంది కదా చూడు, మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏం అనకూడదు, మంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి పుట్టిపర్తలు ఉన్నాం కదా మనం, స్వామి ఆదేశాలు కొన్నైనా పాటించాలి కదా. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా ప్రేమగా చూసి అట్లా చూస్తే వాళ్ళు మనల్ని ప్రేమగా చూస్తారు, వాళ్ళు అయ్యో రాలేదే ఆమె అనుకుంటారు అట్లా. పోతాడు ఎప్పుడప్పుడు పోతుంది అనుకుంటా, నుంచి తిడతా వాళ్ళని, వాళ్ళని తిడతాను మళ్ళీ తిరిగి వస్తావు, పోయిరా పోయిరా. ఇంకొక పెద్ద ఆమె చాలాసార్లు పోతాను అనేది, వద్దు వద్దు వద్దన్నారు అని ఊరికి పోతానని. ఏదో ఏంటి మనవరాలు పెళ్ళానో ఇంకా ఎందుకు ఈ బంధాలని స్వామి అనిపించేది అనుకుంటా ఆయనకి. మన కొడుకు బిడ్డ పెళ్లి, కూతురు బిడ్డ పెళ్ళానో ఏదో అడుగుతా, 4-5 సార్లు అడిగింది ఆమె వద్దు వద్దు అన్నారు. మళ్ళీ మళ్ళీ అడిగింది అమ్మ. ఇంకా స్వామికి నాకు అనిపించింది కొన్ని మనం మంచి చెప్తారేమో, మనం విసిగించిన తర్వాత మీ ఇష్టం మనం వదిలేస్తాం చూడండి మన పిల్లలు, అదే మరి నీ ఇష్టం పోయి ఏడ్చుకొని రాబో అంటే వృధా నువ్వు పోయి అక్కడికి ఇంత మంచి అవకాశం. ఏదో పండగ టైం కూడా సమ్ దసరా దగ్గరలో ఉందో ఏమో నాకు తెలియదు, ఈ మీద ప్రిపరేషన్స్ వాళ్ళ దగ్గర ఉండాలా పెద్ద ఆవిడని పోవాలనుకోవడం, ఇంత మంచిదాన్ని వదులుకొని అక్కడికి పోవడం పండుగలు చూసుకొని పోండి. అంటే మళ్లీ మళ్లీ మనకి అవకాశం దొరకదు కదా అని పాపం తన భగవంతుడిని తెలిసి కూడా భగవంతుడి దగ్గర మన ఉండే అవకాశం ఎక్కడ పోగొట్టుకుంటామో అని మన కోసం చెప్తానే ఉన్నాం. ఎక్కువ జగమస్తి ఎంతో సంతోషం స్వామికి నవ్వు అందని అట్లా తిరగా తిరిగి చూసి చూసి వచ్చేవాళ్ళం. మతికి నడుచుకుంటా కూడా భలేదిగా ఉండేది. వచ్చామంటే కూడా ఎంతో సంతోషం, అబ్బా బంధాల్లోంచి బయటపడి వచ్చినారు కొంచెం అన్నట్టుగా. ఇక్కడ ఆనందం అనిపించింది, ఇది వెళ్ళి మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, అట్లా వదిలిపెట్టకూడదు, బాధ్యతలు చేయండి కానీ ఇది జ్ఞాపకం పెట్టుకొని చేయండి అనేటట్టు. ప్రతి పదంలో అది నిజంగా మంత్రమే అనుకుంటుంది. ప్రతి స్వామి వాక్యంలో మనం గనా అనలైజ్ చేస్తే మటుకు ప్రతి దాంట్లోనే ఉందండి. చిన్న మాట కూడా ఊరికి వృధాగా మాట్లాడనే మాట్లాడరు. ఆ టైంలో మనకి తెలియదు అయితే ఇంత వేదాంతం అర్థం కాక ఏదో మనలో మనిషిగా వచ్చి మాట్లాడుతున్నాడు అని ఆ క్షణంలో అనుకోవడమో లేకపోతే ఏంటో తెలియదు, మర్చిపోతాం ఆ టైంలో. మళ్ళీ ఒకసారి కూడా రాముడు జుళ్ళా కృష్ణుడు జుళ్ళా అనుకుంటాం, కానీ వచ్చినప్పుడు ఈయన చూసి మనం ఏం చేసామా, మళ్ళీ ఏడుస్తాం కదా ఇట్లేనో అనుకుంటాం. కానీ ఇదే ఇదే ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోండి, ఇంకో దాంట్లో చెప్తా నేను 96 ఏళ్ళు ఉంటానంటారు, నెక్స్ట్ దాంట్లో కావాలంటారు అనుకుంటా. ఆవిడ అనిపిస్తుంది మనతో విసిగెత్తిపోయినారేమో, లేకపోతే ఎందుకు పోయి ఉంటారు ఆయన, అన్ని రోజులు ఉండాలి ఉండాలి ఉండాలి అని అన్నిసార్లు చెప్పిన ఆయన, మనం ఒక్కటి ఆచరించలేకపోయేటప్పటికి ఆయనకి కష్టం వేసింది. తల్లికైనా విసిగేస్తుంది కదా, చెప్పి చెప్పి చెప్పి మనం ఒక్కటే చేయకపోతే అట్లయిందేమో అనిపిస్తుంది సారు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఉపాయంతో అపాయమును ఏ విధంగా తప్పించుకొనవచ్చునో తెలిపే నొప్పించక తా నొవ్వక అనే చిన్న కథని ఇప్పుడు విందాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడుండేవాడు. అతనిని పరీక్ష చేయాలని శ్రీలక్ష్మి, దరిద్రలక్ష్మి ఇద్దరూ వచ్చారు. అతని వద్దకు వచ్చి అతనితో, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పగలవా అని అడిగారు. ధనవంతుడు గొప్ప చిక్కులో పడ్డాడు. శ్రీలక్ష్మి అందంగా ఉన్నదంటే దరిద్రదేవత తనను పట్టుకుని పీడించవచ్చు. దరిద్రలక్ష్మి అందంగా ఉన్నదంటే శ్రీలక్ష్మికి కోపం వచ్చి వెళ్లిపోతుందేమో అని మానసిక ఆందోళన పడుతూ ఆలోచించాడు. అతనికి ఒక గొప్ప యుక్తి స్ఫురించింది. వారితో, అమ్మలారా, మీరు అటూ ఇటూ నడవండమ్మా, మీలో ఎవరు అందంగా ఉంటారో చెప్తాను అన్నాడు. మరలా, మీలో ఒకరు రండి, మరొకరు పొండి, ఆ విధంగా నడవండి అన్నాడు. వారట్లే చేశారు. ధనవంతుడు చిరునవ్వుతో గంభీరంగా, అమ్మా, అతనితో, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పగలవా అని అడిగారు. ధనవంతుడు గొప్ప చిక్కులో పడ్డాడు. శ్రీలక్ష్మి అందంగా ఉన్నదంటే దరిద్రదేవ

నడవండి అన్నాడు. వారట్లే చేశారు. ధనవంతుడు చిరునవ్వుతో గంభీరంగా, అమ్మా లక్ష్మీదేవి, నీవు వస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటావమ్మా. అమ్మా దరిద్రలక్ష్మి, నీవు పోతున్నప్పుడు చాలా అందంగా ఉంటావమ్మా అన్నాడు. ఆ విధంగా యుక్తిగా ఇద్దరినీ తృప్తిపరిచాడు. ప్రతి ఒక్కరికి యుక్తి అవసరం. యుక్తి వలన శక్తి సంపాదించవచ్చును. ఉపాయంతో అపాయమును తప్పించుకొనవచ్చును.

రేడియో సాయి శ్రోతులందరికీ హృదయపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో 2011 గురు పౌర్ణమి సందర్భంగా ప్రారంభమైన తెలుగు స్ట్రీమ్ 2014 తమ 3వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపుకుంది. ఈ సందర్భంగా 2014 జూలై 14వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత అందరూ కలిసి వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను ప్రేమతో స్వామికి సమర్పించడం జరిగింది. 3వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను 7 భాగాలుగా మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. 3వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోని మొదటి భాగం పునఃప్రసారం ఇప్పుడు మీరు వినండి.

సద్భక్తులందరు భగవంతుడాయంచు, సద్భక్తులందరు భగవంతుడాయంచు, చెవులకింపుగ స్మరణ చేయుదినము. బీదల వెటలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కినున్న దినము, దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము. మహనీయులెవరైనా మన కడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము.

0: తక్కినవన్నీయు తద్దినములే.
1: ఓం శ్రీ సాయిరాం. చిరునవ్వుల వెన్నెలను కురిపించే చల్లని స్వామి, పలుకుల ముత్యాలు చిలుకు ప్రేమమూర్తి, మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ 76వ జన్మదినోత్సవ సందర్భంగా 2001వ సంవత్సరంలో గురు పూర్ణిమ పర్వదినాన తమ అమృత హస్తాలతో విశ్వవ్యాప్తంగా రేడియో సాయి ప్రసారాలు ప్రారంభించారు. స్వామి మాటే ఒక మంత్రం, వారి ఉపన్యాసమే ఒక ఉపనిషత్తు, వారి ప్రబోధమే ఒక భగవద్గీత, వారి జీవితమే జగతికి సందేశం. వారి వచనామృతాన్ని, అపురూపము అపూర్వము అయిన వారి జీవిత విశేషాలని, వారి దివ్య ప్రేమ సౌరభాన్ని, వారి కరుణారసవాహిని విశ్వ మానవాళికి అందించడమే అందరినీ ప్రేమ నిస్వార్థ సేవా మార్గం వైపు పయనించేలా చైతన్యవంతుల్ని చేయడమే రేడియో సాయి ప్రసారాల పరమార్థం. స్వామి అమృత హస్తాలతో ప్రారంభించిన రేడియో సాయి శాఖోపశాఖలుగా విస్తరించి నేడు అమెరి స్ట్రీం, ఆఫ్రి స్ట్రీం, భజన స్ట్రీం, డిస్కో స్ట్రీం, తెలుగు స్ట్రీంలుగా విశ్వవ్యాప్తంగా లక్షలాది శ్రోతల్ని అలరిస్తోంది. ప్రొఫెసర్ జి వెంకట్రామన్ వినయపూర్వక ప్రార్థనను మన్నించి భగవాన్ బాబావారు 2011 ఫిబ్రవరి నెలలో తెలుగు స్ట్రీం 24 గంటల ప్రసారాలకు అనుమతిని ప్రసాదించి ఆశీర్వదించారు. స్వామి ఆశీస్సులతో 2011 జూలై 15న పరమ పవిత్రమైన గురు పూర్ణిమ మహోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీం ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ప్రొఫెసర్ జి వెంకట్రామన్ మార్గదర్శకత్వంలో తెలుగు ప్రసారాలు నిర్విరామంగా రసజ్ఞ మనోజ్ఞంగా సాగిపోతున్నాయి. ప్రశాంత నిలయంతో పాటు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఎందరో మేధావులు, సంగీత విద్వాంసులు, స్వామి భక్తులు, సత్యసాయి సేవా సంస్థలు పుంఖానుపుంఖంగా నాటకాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, ప్రముఖులతో భక్తులతో ఇంటర్వ్యూలు, సంగీత కచేరీలు, భక్తి గీతాలతో ఎంతో వైవిధ్యం కల కార్యక్రమాలు రూపొందించి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రసారాలను సుసంపన్నం చేశారు. ఈనాడు స్వామివారి దయతో తెలుగు స్ట్రీమ్ తమ 3వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. స్వామి, మీ ముద్దుబిడ్డ అయిన ఈ తెలుగు స్ట్రీమ్ను చిరకాలం మీ సందేశాన్ని వ్యాప్తం చేసేటట్టు దీవించి ఆశీర్వదించమని మనసారా ప్రార్థిస్తూ శ్రోతలందరి తరపున, ఈ విశ్వ మానవాళి తరపున, రేడియో సాయి బృందం తరపున మీ దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ 1996 జూలై 14న గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా భగవాన్ అనుగ్రహించిన దివ్యోపన్యాసంతో నేటి ప్రసారాలకు శ్రీకారం చుడుతున్నాం.

విద్యార్థులారా, భారతీయ సంస్కృతి యందు సమస్త పదార్థములు కూడాను దైవస్వరూపమే. దైవం కానటువంటి పదార్థము, దైవం లేనటువంటి జీవము ఈ జగత్తులో కానరాదు. రాయి మొదలుకొని రత్నం వరకు, చీమ మొదలుకొని సింహం వరకు, పక్షి మొదలుకొని గరుడ వరకు, పర్వతం మొదలుకొని చిన్న గులక రాయి వరకు కూడాను దైవమే. కనుక భారతీయులు చెట్టును, గుట్టను, పుట్టను, మట్టిని కూడాను పూజిస్తూ వచ్చారు. ఈనాటి భారతీయులు ఈ పవిత్ర సాంప్రదాయంను విస్మరించి కేవలము ఈ లౌకిక జగత్తులో ఇవన్నీ కూడాను మూఢ విశ్వాసములుగా భావించి ఈ ఆధునిక యుగమునందు ఈ విద్యార్థులు కూడాను ఈ విధమైనటువంటి యొక్క మార్గంని అనుసరిస్తూ ప్రాచీన సాంప్రదాయమంతా కూడాను మూఢ విశ్వాసమని దానిని వెనుకకి నెట్టివేస్తున్నారు. భారతీయుల యొక్క విశ్వాసము గొప్ప అంతరాత్మతో కూడినటువంటిది. భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమతత్వమును మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వజీవులు యందు, సర్వ పదార్థములు యందు కూడాను ఈ ప్రేమతత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయుడు. కనుకనే త్యాగరాజు కూడాను

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది. ఇందుకనడందు ఏదని సందేహము వలదు. భారతీయులు రోడ్డుపైన పడినటువంటి దారిపైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడాను పూజిస్తూ వస్తున్నారు. విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడాను ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు. ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు. గుట్టను పూజిస్తూ వచ్చారు. గోవర్ధనగిరి పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడాను పూజించి వచ్చారు. ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడాను పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు. చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడాను ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు. ఇప్పటికి కూడాను కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడాను చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము, ఇలాంటివంతా కూడాను సేవలు చేస్తూ వచ్చారు. భూతదయా పశ్చాత్తాపం అనేటువంటిది భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలము మూఢ విశ్వాసం అని భావించటము అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు. కానీ భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మభావము. సర్వుల యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచరింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధలు సల్పినటువంటి ఒక భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. సాంఘికమైనటువంటి ఒక ధర్మము అనగా ఏ దేశమునందు కూడాను ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు. ఏ దేశమునందు చూసినా గాని అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు. కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు. ఇది ఏ చిరకాలం నుండి కూడాను మన భారతదేశం అభివృద్ధిగాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగమును సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు. సాంఘికమైనటువంటి యొక్క జగత్తునందు, ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు, దివ్యమైనటువంటి భావమునందు, నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర. కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది. దేవుడు లేని స్థానం ఎక్కడ? దేవుడి కానటువంటి పదార్థం ఎక్కడ? భగవంతునిదే. అణువురణీయాన్ మహతో మహీయాన్, ఈ అణువులు చేరించేతనే ఘనంగా ఏర్పడుతున్నది. ప్రతి అణువునందు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ మాత్రం ముందుకు వస్తాడు? అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు. సర్వము పరమాణువుల యొక్క పవిత్రతనే యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి. అందువల్లనే ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాసు పాడుతూ వచ్చాడు. రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడి ప్రపంచంలో కానరాదు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నాడు. అనగా ప్రతి పదార్థం కూడాను మనల్ని రమింపచేసేటువంటిది. కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేసే ఈ దివ్యత్వాన్ని వీరు విస్మరిస్తూ పోతున్నారు. ఒట్టపూటి చదువులు మాత్రమే కానీ బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది, జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు. పాప భయంబు పోయే పరిపాటైపోయెను సుస్కృతం బిలం, పాప భయంబు పోయే పరిపాటైపోయెను దుష్కృతం బిలం, వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకములో, దాపురమయ్యే లోకములో శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు మానవా, మానవా శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు. పుస్తకముల్ పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము, నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల, మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ ప్రకృతి విద్యలన్నీ దాత్రి నిరర్థకముల్ కదా మానవా. కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు. నిండి లేచి మరి నిద్దున పోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా. జన్మ దుర్లభం, మానవ జన్మ ఎత్తి కూడాను ఇదియా మనం సంపాదించవలసింది, ఇదియా మనం సాధించవలసినటువంటిది, ఇదియా మనం పొందవలసినటువంటి ఆనందము కాదు. కాదు, మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు. కానీ ఆ సత్యనిత్యమైనటువంటి ఒక దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం. ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే, ఇది కాదని నేను చెప్పటం లేదు. నిజమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య. ఇదంతా కూడాను కేవలం ప్రాకృతమైనటువంటిది, ఇది ప్రవృత్తి యొక్క తత్వము, కానీ మనది నివృత్తి యొక్క లక్షణం. ప్రవృత్తిది అనిత్యము అశాశ్వతము, నివృత్తి సత్యము నిత్యము. కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడాను మనం చెయ్యాలి. ఏమి ప్రయోజనం? పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు. కానీ పుస్తకంలో ఉంటుండాలి నాలెడ్జ్, ఈ పుస్తకం నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది? కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడాను మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుండాలి. కారణం ఏమిటి? అంత దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది. కనుక పుస్తకం యొక్క నాలెడ్జ్ కాదు మనకు కావాల్సినటువంటిది, మస్తకం యొక్క నాలెడ్జ్. అది ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం సాధించాలంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో వీలు కాదు. భావం తద్భవతి, మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడాను పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది. శ్రీనాథ్ చెప్పాడు, పూర్వకాలం నందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది. ఆ విలేజ్ పీపుల్ అందరూ వచ్చి ఆ శ్రీమంతుల యొక్క ఇంటి ముందు పెట్టినటువంటి జ్యోతి నుంచి వారింటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు. ఎందుకనగా ఆ శ్రీమంతుడి ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం. ఈ సాంప్రదాయాన్ని పురస్కరించుకుని రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద. ఆ గోపికలు ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు. అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు. ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టయిపోయింది. అయ్యో నా దురదృష్టము, నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడాను రేపల్లెను వదిన మధుర చేరిపోయాడు కదా, నా నష్టం రాసిన వ్రత కన్న కలదా నూరేండు చింతిల్లినని అని చాలా చింతిస్తూ ఉండేటువంటిది. ఇంతకు పూర్వమంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది. కానీ ఆ సుగుణ యొక్క అదృష్టం ఏమిటో కానీ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చేసేసింది. అప్పుడు ఈ సుగుణనే వెళ్లవచ్చింది ఆ యొక్క జ్యోతిని వెలిగించడానికి. వెళ్లి వెళ్లేటప్పటికి ఆహా, ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది. దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుండాలి, కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు. గొప్ప గొప్ప పండితులంతా ఉంటున్నారు, కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు, మహాయోగులంతా ఉంటున్నారు, మహాత్యాగులంతా ఉంటున్నారు. ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ శివుడికి కలిగింది. ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపల్లను వదిలిపెట్టిపోయాడని నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది. ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం. ఆ దీపము వెలుగుతూ ఉండాలి. ఆ యొక్క శివుడుకు దేహమంతా మర్చిపోయింది, శుగుణ చేయి కూడాను కాలిపోతుంటుండాలి. ఎక్కడో బట్ట వాసన వస్తుండాలి అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది. ఎవరమ్మా నీవు? నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుక్కుంటూ వచ్చింది. ఇంకా అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా, వాళ్ళందరూ కాచుకున్నారు. కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు ఆ సుగుణకు. ఆ జ్యోతిలో కనిపించేటువంటి కృష్ణుడిని చూస్తూ తాను దేహాన్ని మర్చిపోయింది. అందరూ కూడి ఏమిటి నీకు ఏమి కనిపించిందని చెప్తే అప్పుడు ఆమె చెప్పినప్పటికీ ఈ గోపికలంతా రోడ్డంతా కూడా డాన్స్ ఆడుతూ ఉన్నారు. సుగుణకు కనిపించేనంట మన సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట అది ఏ వేలికి తగిలిన మంట సుగుణకు కనిపించేనంట మన సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు. ఏ పూజలు చేసింది? సుగుణకు పూజలంటే ఏమిటో, జపమంటే ఏమిటో, ధ్యానమంటే ఏమిటో ఏమీ తెలియదు. ఆనాటి ఈ యొక్క స్త్రీల యందు, బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు. అదే వాళ్ళ గొప్ప అదృష్టం. ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు. వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది. ఈనాటి ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది. ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యము. ఇంక ఈ పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము, ఉన్న నాలెడ్జిని కూడా ఊడగొట్టుకోవటము, జ్ఞాపశక్తి అంతా కూడా మందబడిపోవటము, ఈ విధంగా మానవుని యొక్క శక్తులు అంతా కూడాను కావలసినంత నిర్మూలం గావించుకుంటున్నాడు. ఆనాటి సుగుణ నిరంతరము చింతనే, కృష్ణ చింతనే. ఆ విశ్వాసమే ఈమెకి ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము. ఇదే విధంగానే ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడుతుంటారు, కానీ మరొక దానిపైన కాదు. నేను చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చిన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసము. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు. ప్రేమ విశ్వాసములే దీనికి మూల కారణాలు. ఇవే పెద్ద సాధన. పూరపు శరీరం యొక్క తత్వం నందు కూడాను బాంగ్రా అనేటువంటి గ్రామం లోపల హేమంత్ సింగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు, పరమ భక్తుడు సాయిబాబాకు, హేమంత్ పండిత్. అతని రెండవ పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు. ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడాను బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు. పండుకున్నాడు, 3 గంటలకు లేచాడు, చూచాడు ఎవరో పెద్ద అజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది. తలుపులు కూడాను తెరవబడింది. వచ్చాడు ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు. అన్నా సాబ్, రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు. చూచాడు ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు. ఇది స్వప్నం కాదు, నా బాబానే నా దగ్గరికి వచ్చాడు, రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట అని అప్పటికప్పుడే రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు, మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనందపడిపోతున్నాడు. ఈ అరుపులు వినింది భార్య, ఆమె లేచింది. ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా, ఎందుకోసం మీరు ఇట్లా అవస్థ పడుతున్నారని? ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటాది. లేకపోతే ఈ 3 గంటలప్పుడు ఏమిటి బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి, ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె. అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు, పిచ్చిదానా, భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు. సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ? భగవంతునికి రాకపోకలుడైనటువంటి యొక్క స్వరూపమే భగవంతుడు. కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు, ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు. వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది. కానీ బాబా రేపటి దినం మన ఇంటికి వస్తాడు, తప్పక తెల్లవారులేస్తాన్ని తగినటువంటి వంటలంతా చెయ్యాలి అన్నాడు. బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు. తెల్లవారు లేచింది, ఇల్లంతా కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది, పాయసం వండింది, చేసింది, ఒక వడ చేసింది, అన్ని వండించింది. బాబా వస్తాడు భోజన సమయానికి అని కాచుకొని ఉంటున్నారు ఇద్దరు కూడా. చక్కని పూల తోరణాలు కట్టింది, మామిడాకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది. పాపం 12 గంటలైంది, బాబా రాలేదు, వచ్చే సూచనలు ఎక్కడ కనిపించాని అన్ని వైపులా చూస్తున్నాడు. కానీ ఇంకా వీరు కాలేదు. బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు, అతను సత్య స్వరూపుడు, అతనే సత్యనారాయణుడు, అతనికంటే వేరొకటి మరలేదు. కాబట్టి బాబు వచ్చే తీర్తాడు, అలాంటి బాబా ఇచ్చిన మాట తప్పించుకోడు అని భార్యకు నచ్చ చెప్తున్నాడు. సరే 2 గంటలైంది, వచ్చే జాడలు కనిపించలేదు. సరే ఇంకేం చేసేదని చూస్తుండగానే ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహేబులు వచ్చారు. వచ్చేసి వాడు చెప్పారు, ఏమండి అన్న సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేట్టుగా ఉంటున్నారు, భోజనాలు గిన్నాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాము, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు. ప్యాక్ తీసుకున్నాడు, ఈ ప్యాక్ తీశాడు, వాళ్ళు వెళ్లిపోయారు. చూసేసిస్తే బాబా పిక్చర్స్, నీవు ఏ రూపకంగా వచ్చావో నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి ఖర్చుకున్నాడు. భక్తి అంత పిచ్చిగా ఉంటుంటది. పిచ్చులు పోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు సాయిబాబా, పిచ్చులు పోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు సాయిబాబా. ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తున్నాడు? ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని పట్టిస్తాడు. దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు. బాబా నీవు భుజించే తీరాలి, ఈ రూపకంగా వచ్చావు అని చెప్పాడు. ఫోటోను అక్కడ పెట్టాడు. నిలిచడానికి వీల్లేదే, ఒక టంబ్లర్ అక్కడ పెట్టేసి ఆ టంబ్లర్ కు నిలబెట్టాడు ఈ ఫోటోను. కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా, లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు, కననిమిత్తమై కార్చేటువంటి కంటి నీరును తెప్పిస్తాడు. కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు. కనులు మూసుకుని ప్రార్థిస్తున్నాడు. ఆ కట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు, భార్య ఆ అన్నమంతా కూడా కుప్ప మాదిరి వడ్డించింది, అది చెదిరిపోయింది, అందులో 5 వేళ్లు కనిపిస్తున్నాయి. బాబా తిన్నాడు, బాబా తిన్నాడని ఆ అన్నమంతా తానే నిర్దేశిస్తున్నాడు. ఇది బాబా ప్రసాదం, బాబా ప్రసాదం అనగా ఆనాటి పరిస్థితులకు ఆనాటి విధమైనటువంటి యొక్క చర్యలు ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది. వస్తాను అని చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు, భగవంతుడు సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి, కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు, ఎనుగా వచ్చేసేసి ఆ ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది, ఏదో ఒక పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది, అప్పుడు ఆ రూపాలను ధరిస్తూ ఉండేటువంటి. ఇప్పుడు అట్ట కాదు, వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను. అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను. తప్పక చెప్పినట్టు వెళుతున్నాను భోంచేస్తున్నాను. ఎందుకోసం? ఆనాటి భావం యొక్క ప్రభావము, ఈనాటి భావం యొక్క ప్రభావం వేరు. ఆనాడు పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది, ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది. ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్, చెప్పినప్పుడు ఆనందంగా ఉంటుంది, మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి. ఈ సందేహాలకు అవకాశం ఇవ్వకూడదు. పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది. అది ఏ దైవం యొక్క వాక్కు, అది అమృతవాణి, అది ఏ దివ్యమైనటువంటి వాణి, ఎప్పటికీ తప్పేటువంటిది కాదు. కానీ మీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపముల చేతనే అది తప్పిపోతుంటది. మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి. అలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు. ఏ విధమైన కష్టం వచ్చి పడిపోయిన సరే విశ్వాసాన్ని మాత్రం మరవకుండా ఉండాలి. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మీ శ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుండదో అట్టనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి. కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు షిరిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైనంత కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము, ఇంకొక రూపంలో రావటము. కానీ కొంతమందికి ఈ యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేనిటువంటి వాళ్ళు, బాబా మీరు వస్తారని కాచుకున్నానే మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వారు. నేను వచ్చాను మీ ఇంటికి కానీ కర్ర తీసుకున్న మీరు తరం కొట్టారు నన్ను. ఏమిటి బాబా, మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారు ఎంతో బాధపడేటువంటి వారు. వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను అనగా ఏమిటి, అన్ని జీవులు ఎందుకు నువ్వు భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ యొక్క సంస్కృతి. చూడండి, ఒక ఎలుక, ఎలుక ప్రత్యేకంగా కనుక నిలబడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము. అది ఏ వినాయకుని కిందగిన ఉంటుందంటే దానికి కూడా నమస్కారాలు చేస్తాం మనము. దైవ సన్నిధిలో ఉండినటువంటి ప్రతి దానికి కూడా నమస్కారమే అర్హత అవుతుంది. పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం, లేక పామును పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం. కానీ అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాము. సన్నిధిని బట్టి దాని యొక్క పెన్నిధి పెరుగుతుంది. కనుకనే ఆ సమీపత్వాన్ని పురస్కరించుకునియే ఈ యొక్క ఇంత గౌరవ మర్యాదలు లభిస్తుంటాయి. ఆ సన్నిధి యొక్క దీనినే మనకు దూరమైపోతే ఇది మొహం చూచేటువంటి వారు కూడా ఉండరు. కనుకనే సర్వత్రా మనం భగవత్ సన్నిధి అందే ఉంటున్నాము. ఏది చూచినా భగవత్ తత్వమే, ఎక్కడ చూచినా భగవత్ తత్వమే, రాకపోకలు లేనటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము. కనుకనే సర్వత పాణి పాదం తర్వతోచి శిరోముఖం, ఎందుకలడు అందు లేడని సందేహం వలదు. ఎందెందు చూచిన అందంటే కలడు, అదియే తిరిగి వినాయకుడు కూడా చూపించాడు. కానొక సమయంలో మీకు తమాష చేయదలిచి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కుమారులకు కొంచెం ఒక ఆటను పోటీగా పెట్టారు. వినాయక సుబ్రహ్మణ్య ఇట్రా చూడండి, ఈనాడు ఒక పని పెట్టాలి మీకు. ఊరికే ఊడిపి కృష్ణ కడుపు బరువు ఎత్తలేను, ఏమి చేతని తినేసేది కూర్చునేది, ఈ విధంగా ఉంటుంటే పని ఎట్లా జరుగుతుంది? లోడింగ్ అన్లోడింగ్ అనేటువంటిది కొంచెం మానేసేయండి, ఒక పని పెట్టేస్తాను మీరు చెయ్యండి అని చెప్పారు. చెప్పండి అన్నారు ఇద్దరు పాపం. అమ్మా మీ ఆజ్ఞను శిరసావహిస్తామన్నారు. గణపతి వచ్చాడు. మీరు ఇద్దరు పోయి ఈ విశ్రాంతంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి, ఎవరు ముందొస్తారో మీరు రండి. వినాయకుని పొట్ట చాలా పెద్దది, వాహనం ఎరుక చాలా చిన్నది, ఇది ఎక్కడ ప్రయాణం చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు. సుబ్రహ్మణ్యము పీకాక్ నెమలి దాని పైన కూర్చున్నాడు, బయలుదేరాడు. పోతుండాలి పీకాక్ మంచి స్పీడ్ గా వెళ్లిపోతుండాలి, కానీ ఎలుకను కూడా దగ్గరకు రామని చెప్పలేదు ఇంకా విఘ్నేశ్వరుడు. ఏమాత్రం కూడా దానిపైన ఎక్కలేదు, చింతను చేయలేదు, చిన్నవాడు అట్టే కూర్చున్నాడు. అంత దూరం లోపల సుబ్రహ్మణ్యుడు వచ్చే చూచాడు, మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు, నేనే ముందుకు వచ్చానన్నాడు. పార్వతి అడిగింది, ఎంత యుక్తిపడురా నీవు, అలాగే నాక్ మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతనిది మొదలు ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టినట్టు. పార్వతీ పరమేశ్వరులకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకమాడుతూ వచ్చారు. అప్పుడు వినాయకుడు చెప్పాడు, అమ్మా ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది, ఈ శక్తి ఈశ్వరుడు రెండే, కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్, కనుక పార్వతి మ్యాటర్ ఈశ్వరుడు ఎనర్జీ, ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో, కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే
1: అయిపోయింది
0: పట్టి. అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని. తరువాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది. చుట్టు రావటంలో నీవు ఫస్ట్, అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్, అందుకోసమని కాదు చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. ఫలని అనగా అదే ఫలని, కోయంబత్తూరు దగ్గర ఫలని అంటుండాలి, అదే ఫలని అన్నాడు. చూచారా ఎంతింత అంతరాత్మాలు ఉంటుంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి, కానీ పై పై తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు. ప్రేమ అనేటువంటి యొక్క జలము లోపల తలమునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమి మాట్లాడాడు, ఆ నీళ్ల పైన పై పైన తేలుతుంటాడు చూడు వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు. కనుకనే భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు. ఈనాటి పండితులని కాని, ఈనాటి విద్యావంతులమని కాని, ఈనాటి కౌలమని కాని చెప్పుకునేటువంటి వాళ్ళంతా పై పైన తేలేటువంటి వాళ్లే, కాని నిండా మునిగినటువంటి వాడికి ఏ మాటలు రావు. ఆనందమే అతని భాష, దీనికంటే మించింది ఏం కాదు. కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు. సర్వత్రా ఉండినటువంటి వాడికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది? అన్వేషణే లేదు. అందువల్లనే ఒకనొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది భగవద్గీత లోపల, భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పారు. ఎన్ని మార్గాల్లో? అనేక మార్గాల్లో చేస్తున్నారు.

0: ఆత్మని
1: మార్గాలు చేస్తున్నారు అన్నారు.
0: ఆమె వినింది,
1: అయ్యో
0: భగవంతుని అన్వేషణ చేయటమా,
1: సర్వత్రా ఉండేటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ,
0: తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే. భగవంతుడే భక్తుణ్ణి అన్వేషణ చేస్తున్నాడు. ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.

నేడు నిజమానవ భక్తులను వెతుకుతున్నాను. నిజమానవ భక్తుని వెతుకుతున్నాను. పక్షుల్లోనైనా ఉంటుందా అది నిజమైన భక్తి, అనిమల్స్ లోనూ ఉంటుందా అది నిజమైన భక్తి, కానీ దురదృష్టమో నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి. అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి. ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇంకపై మీరు పూర్తి విశ్వసించాలి. మీరే భగవత్స్వరూపులు. భగవంతుడు ఎక్కడున్నాడు? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము. ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు. కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము, నీవే పరమాత్మ తత్వము. అంతకంటే పరమ దేవుడు ఎక్కడున్నాడు? కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి. అప్పుడే నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది. చేతిలో పెట్టుకుని చక్కెర రుచి ఎట్టుంది, చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుగు పైన వేసుకో. నాలుగు పైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు, తీయని రసంగా లోపల పోతుంది. మధుర మధుర.

0: ఇంతవరకు మీరు భగవాన్ బాబావారి 1996 జూలై 14వ తేదీన భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు.
1: మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ భక్తజనులు ప్రశాంతి నిలయ పసిడి ప్రాంగణంలో ముఖ్యద్వారానికెదురుగా ఉన్న శ్రీమహాగణపతికి తమ కైమోట్పులర్పిస్తూ నారికేళాల్ని సమర్పిస్తూ పూ మాలికలతో ఆ ఉమాశంకరపుత్రుణ్ణి అలంకరిస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఆ ప్రభాతవేళ ఆ గణనాయకుణ్ణి ఆరాధిస్తూ ఏవేవో విన్నపాలు చేసుకుంటున్నారు. అలా తమ విజ్ఞాపనలు ఆలకించమని వేడుకుంటున్న వారిలో దేశ విదేశీయులున్నారు, ఎన్నో భాషల వారున్నారు, ఏవేవో ప్రాంతాలకు చెందినవారున్నారు, విభిన్న సంస్కృతుల వారున్నారు, రకరకాల తనూ ఛాయల వారున్నారు. ఎందరున్నా ఎవరున్నా ఏ భాషైనా వారందరి ప్రార్థన ఒకటే. ఎంతో సున్నితమైన విషయాన్ని ఆకళింపు చేసుకుంటున్నాడా అన్నట్లు సూర్పకర్ణుడు తన చెవులొగ్గి మరీ వింటున్నాడు ఈ ప్రార్థనలు. పూల గుబాళింపులతో విభూది పరిమళంతో సమ్మిళితమైన ఆ ప్రాంగణంలోని గాలి అక్కడికి చేరిన వారందరికీ ఒక అరుదైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అలవాటు చేస్తోంది. వెలుగుల రేడు తన చేతులతో ఈ భూభాగాన్ని తాకడానికి ఇంకా ఎందుకో వెనకాడుతున్నాడు కాబోలు. మసక చీకట్లు పూర్తిగా తొలగిపోలేదు. ముందుగా వేదనాదం, ఆ వెనుకే నగర సంకీర్తన బృందం వెలువరించిన సునాదాలు లలితంగా అందరి హృదయాల్ని తాకి మెల్లగా ఇంకిపోతున్నాయి. చిక్కగా అలుముకున్న ఆకులతో కళకళలాడుతున్న చెట్లు, వాటిమీద సేదతీరి తమ దినచర్యకు ఉపక్రమించబోతున్న పక్షుల కోకవ రావాలతో ఆ ప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తూ ఆధ్యాత్మిక తరంగాల తాకిడితో నిండిపోయిన వాతావరణం అంతా ఒక్కసారిగా లలిత రమణీయంగా భగవద్భావన విషయ సముల్లాసభరితంగా మారిపోయింది. అదిగో దినరాజు మెల్లగా తన ఉనికి ప్రకటించడానికి సంసిద్ధుడవుతున్నాడు. గణేశ మంటపం దగ్గర యథావిధిగా ప్రార్థనలు సాగుతున్నాయి. అయితే ఆ ప్రార్థనల్లో, ఆరాధనల్లో, ప్రదక్షిణల్లో ఇంతకు ముందులాంటి నెమ్మదితనం లేదు. చిన్నపాటి ఆదుర్ద, ఓ మోస్తరు హడావుడి, ఒక రకమైన ఇది అని చెప్పలేని తొందరితనం, కాస్త తడబాట్లు, మరికొన్ని పొరపాట్లు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. ఈ మార్పు కేవలం భక్తజనుల్లో మాత్రమే అనుకుంటే పొరపాటే. చిరునేత్రాలతో, విశాలమైన చెవులతో, పొడుగాటి తొండంతో, మెడనిండా పూలదండల రంగులతో వెలిగిపోతున్న శివశక్తి తనయుడు కూడా ఇదివరకటి నిలకడతనం లేక కాస్త తొందరలోనే ఉన్నాడు. ఇక అక్కడ విరిసిన విరిబాలల సంగతి వేరే చెప్పాలా? మరి కాసేపు మేమెవరికంటా పడకుండా చూడు భగవంతుడా అని మొరపెట్టుకుంటున్నాయి. మరి ఆ ప్రాంగణంలోని దారుల మాటేమిటి? ఈ భక్తుల పాదస్పర్శతో పులకాంకితమైపోతున్నా వీరంతా ఎప్పుడు నిష్క్రమించి తమని నిర్మానుష్యం చేస్తారా అని ఎదురుచూస్తున్నాయి. ఆ దారులకిరుపక్కలా ఉన్న తరువుల మాటేమిటి? అవి ఎదురుచూసే ఆ సమయం వచ్చినప్పుడు వాటి మీదున్న ఒక్కొక్క పత్రం, ఒక్కొక్క నేత్రం అయిపోతే ఎంత బాగుండును అని ఏవో పిచ్చి ఊహలు అల్లుకుంటున్నాయి. అది సరే, మరి విభూతి సాంగత్యాన్ని అనునిత్యం అనుభవించే అక్కడి గాలి ఏమనుకుంటుందో తెలుసా? తీరా ఆ సమయం వచ్చేసరికి ఈ భక్తులు ఆత్రంతో విడిచే వేడి నిట్టూర్పులకి ఆ వాయువు వేడెక్కి ఎక్కడ పైపైకి వెళ్లిపోతాను అని భయపడుతోంది. ఉదయభానుడు కూడా తన తొలి కిరణశ్రవంతి ఆ పదద్వయాన్ని స్పృశించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. పూబాలులు, రహదారులు, చెట్లు, గట్లు, భక్తులు, సరే మరి నిరంతరం అక్కడే రెక్కలల్లార్చుకుంటూ తిరిగే పావురాళ్ల మాటేమిటి? తాము ఎదురుచూస్తున్న సమయం వచ్చినప్పుడు ఒక రకమైన ధ్వని సంకేతంతో మిగిలిన స్నేహితుల్ని పిలవడం అనే విధానం పెట్టుకున్నాయి. కాని ఆ తన్మయ స్థితిలో ఆ కార్యం నెరవేర్చగలమా అని కాస్త తత్తరపాటుతో మరింత వేగంగా ఎగురుతున్నాయి ఆ పావురాళ్ళు అనే భక్తురాళ్ళు. ఇలా జీవ నిర్జీవ స్థావర జంగమ భేదం లేకుండా అంతా అన్నీ ఎంతో ఆర్తితో తన్మయావస్థతో మనోలయంతో ఏక లక్ష్యంతో ఏకైక భావనా వీచికతో ఒకే ధ్యాసతో ఒకే ధ్యేయంతో ఒకే ధ్యానంతో అనుస్మరణతో సహజ స్థితిలో ఒక ఆలోచనారహిత నిర్మలాంతఃకరణతో ఎదురుచూస్తున్నదెందుకు? ఆవిష్కరణకు సంసిద్ధం చేసుకున్న ఆ క్షణం ఎంత ఉదాత్తమైనదో ఆలోచించారా? ఇదంతే యుక్తం వా పరమశివ కారుణ్యజలధి గతౌ తిర్యగ్రూపం తవ పదశిరో దర్శనధియో హరి బ్రహ్మాణౌతౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః అన్నారు శివానందలహరిలో ఆదిశంకరుల వారు. పరమశివ బ్రహ్మహంసరూపంలో విష్ణువు వరాహ రూపంలోనూ భూమ్యాకాశాలు సంచరించి కూడా నీ ఆద్యంతాల్ని చూడలేకపోయాయి. ఓ స్వామి, నీ దర్శనం వారికే దుర్లభమైనప్పుడు నాకెలా సాధ్యం అని భగవద్దర్శన సౌభాగ్య ప్రాప్తి ప్రాశస్త్యాన్ని పరోక్షంగా వివరించారు. అంతటి దుర్లభము, అసామాన్యము, అపునర్భవము, అపూర్వము, అనుపమానము అయిన భగవంతుని సాకారం కోసమే, నరాకారమై నడిచి వచ్చే నిరాకార తత్వం కోసమే అందరి ఆర్తి తపన. ఆ ఆర్తి ప్రాప్తిగా పరిమళించాలి, ఆ తపని తపస్సుగా పరిణమించాలి. యుగధర్మ పద్ధతుల్ విగళితమయ్యుంట నయమార్గమున తిప్పి నడుపు కొరకు, భాష్యార్థ గోప్యములు తెలుపు కొరకు, క్ష్మాభరము బాపి భూదేవి మనుపు కొరకు అవతరించిన అచ్యుతుడే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఆ దివ్య తేజోమయ రూపాన్ని దర్శించడానికి ఇంతమంది ఇక్కడ కొలువు తీరారు. ఆ నిత్యనూతన లీలా మానుష వేషధారిని కనులారా వీక్షించడానికి దేశ విదేశాల జనులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అఖండ అమేయ పరబ్రహ్మ విలాసాన్ని తిలకించడానికి ఇన్ని జతల కన్నులు, సమస్త చరాచర సృష్టి అత్యంత జాగరూకతతో వేచిచూస్తోంది. ప్రభు దర్శనమివ్వడానికి మరికాస్త సమయం పట్టేలా ఉంది. ఈ నిరీక్షణ సమయాన్ని కూడా నీరజాక్షుని దర్శన విశేషాల ప్రస్తావనతో ప్రేమభరితం చేసుకుందామా? రండి. సాధారణంగా భగవద్గీతననుసరించి భక్తులు నాలుగు రకాలు: ఆర్తభక్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని. కష్టాలు కలిగినప్పుడు మాత్రమే భగవంతుని వైపు తిరిగి తన ఆర్తిని తీర్చమని ప్రార్థించేవాడు ఆర్తభక్తుడు. భగవాన్ బాబా అంటారు, అతడు కష్టం వచ్చినప్పుడు తనలాంటి మనిషి వైపు లేదా ఇతర వస్తువు వైపు తిరగక భగవంతుణ్ణి విశ్వసించి ప్రార్థిస్తున్నాడు కదా, కనుక ఆర్తభక్తుడు శ్రేష్ఠుడే అని. అటువంటి వారు చేసేది సాకార దర్శనం. అంటే భగవంతుడు సాకారంగా అడుగులెడుతుంటే ఆ ముగ్ధమోహన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మమేకం చెందుతూ ఒక భావాతీత స్థితిలో, ఒక అవాన్మానసగోచరమైన స్థాయిలో, ఒక చేతనారహిత స్థితికి చేరుకుని తాదాత్మ్యం చెందడం. అలా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వచ్చే ఒక త్రిజగన్మోహమైన సౌందర్యసార సర్వస్వాన్ని, రూపుదాల్చిన ప్రేమ భావనా సౌరభాన్ని, సమస్త చరాచర సృష్టికి ఆలంబమైన దివ్య చైతన్య స్ఫూర్తిని కనులారా చూస్తూ మైమరచి, హృదిపరచి, కనుదోయి ఒడిసి పట్టుకోలేనంత తన్మయావస్థలో కనులు అరమూర్పులై బలవంతంగా నేత్రయుగళాన్ని విప్పార్చి ఆ ప్రేమమూర్తిని మనసు నిండా నింపుకొని ఆ సత్యసాయి విభుని, ఆ కాషాయాంబరధారి విలాసాల్ని దోసెళ్లతో పట్టి హృదయాల్ని నింపుకునే ఆర్తభక్తులకు అది సాకార దర్శనం. అంటే ఈ యుగ ధర్మానుసారంగా స్వీకరించిన ఉపాధితో ప్రసాదించే దర్శనం. కేవలం దర్శనం మాత్రమే కాదు, అది తదుపరి సోపానాల్ని అధిరోహించగలిగి త్వరలోనే ఆర్తభక్తుడు భగవంతునికి అత్యంత ఇష్టమైన జ్ఞానిగా మారేందుకు ఉపకరించే సాధనా మార్గం. ఆర్తభక్తునికి మార్గనిర్దేశం, కైవల్య ప్రాప్తిని కలిగించేదే సాకార దర్శనం. అందుకే శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలు, శ్రీరామ దర్శనానంతరం భక్తల ఒక పారిజాతమైన శబరి రాముడితో అన్న మాటలు ఇంకా పరిమళిస్తున్నాయి. అజ్ఞప్రాప్తా తపస్సిద్ధి తవ సందర్శనాత్మయ అద్య యోగఫలం తప్తం గురువశ్చ సుపూజితాః. రామ, దివ్యమైన నీ దర్శనంతో ఇంతవరకు నేను చేసిన గురుసేవలు, తపస్సు అన్నీ ఫలించాయి. నీ దర్శనం నాకు యోగఫలాన్ని అందించి జన్మరాహిత్యాన్ని కలిగిస్తోంది అని అంటుంది. ఒకసారి ఓ భక్తుడు స్వామి దర్శనానికి పుట్టపర్తి వచ్చి ఒక వారం రోజులు ఉన్నాడు. అతడు ఎప్పుడూ నవ్వు ముఖంతో ఆనందంగా ఉంటాడు. స్వామిని దర్శనం చేసుకున్నాక సాయి కుల్వంత్ సభా ప్రాంగణంలో ఇతన్ని మరొక మిత్రుడు కలిసి ఆ మాట ఈ మాట మాట్లాడి స్వామి మిమ్మల్ని చూశారా అని అడిగారు. అప్పుడు ఈ మొదటి భక్తుడు చెప్పిన సమాధానం కేవలం అతని మిత్రునికి మాత్రమే కాదు, సాయి మిత్ర బాంధవులందరికీ కనువిప్పు కలిగించేదిగా ఉంది. స్వామి నన్ను చూస్తారని నేనిక్కడికి రాలేదు, నేను స్వామిని చూద్దామని వచ్చాను. నిజానికి స్వామి నన్ను చూడాలి అనుకుంటే నేను ఎక్కడ ఉన్నా చూడగలరు, ఎందుకంటే ఆయన అంతటా ఉన్నారు. కాని నేను ఆయన్ని దర్శించాలి అనుకుంటే ఇక్కడకు వస్తే గాని వీలుకాదు. అంచేత నేను ఆయన్ని చూడడం ముఖ్యం కాని ఆయన నన్ను చూశారా లేదా అనేది నేను పట్టించుకోను, ఎందుకంటే ఆయన నాతోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు అని బోధించాడు. భగవంతుని దర్శనం కోసం పరితపించడం, కనులు ధారలు కార్చడం, హృదయం పూర్తిగా మెత్తబడి మైనల్లా తయారై అది కూడా మనం ధ్యానించే భగవద్ రూపాన్ని సంతరించుకోవడం, ఆ తపనలోని, ఆ వేచి చూడడంలోని, ఆ నిరీక్షణలోని ఒక ఆనందాన్ని పొందడం, ఇవన్నీ కూడా భగవద్దర్శన పిపాసికి అనుభవైక వైద్యమే. కాని అందులో కూడా ఒక యోగత్వాన్ని సాధించడం, ఒక శరణాగతి తత్వాన్ని జీర్ణించుకోవడం, భగవంతునికే భక్తుడు ఆలంబన హేతువు కావడం అనేది ఈ సాకార దర్శన ప్రాప్తిలో పరాకాష్ఠ. ఇందుకు చక్కని ఉదాహరణ కృష్ణదాసు అనే భక్తుడు. అతడు కృష్ణుడి దర్శనం కోసం కన్నీళ్లు కార్చేవాడు. చివరికి కృష్ణ దర్శనం పొందిన కృష్ణదాసు అతనిలో ఐక్యమై సాయుజ్యం పొందాడు. అవును కదా, దర్శనం కోసం ఎదురుచూసేవి కేవలం కన్నులు నింపుకోవడానికి మాత్రమే కాదు, కన్నులనే పాత్రలతో హృదయం నింపుకోవడానికి. అదిగో స్వామి వస్తున్నట్టుగా ఏదో చిన్న సంకేతం. అంతా ముందు ముందుకు జరుగుతున్నారే. కాదులేండి, మరి కాస్త సమయం పట్టేలా ఉంది, మరి మరికొన్ని సంగతులు మాట్లాడుకుందామా? స్వామి సేవలోనే తన సర్వ నైపుణ్యాలని ఉపయోగించిన పుణ్యజీవి శ్రీ కస్తూరి గారికి ప్రశాంతి నిలయంలోనే ఒక చిన్న గది కేటాయించారు స్వామి. స్వామి మందిరంలో అటూ ఇటూ ఇటువైపు వెళ్లినా కస్తూరి గారి గది కిటికీ నుండి చక్కగా స్వామి దర్శనం చేసుకోవచ్చు. అదే ఆ కిటికీ ప్రత్యేకత. ఓసారి కస్తూరి గారిని అడిగారు స్వామి, కస్తూరి ఈ కిటికీ ఖరీదెంతో తెలుసా అని. ఎంతుంటుంది స్వామి? తక్కువే, ఇది టేకు చెక్క కూడా కాదు అన్నారు. అందుకు స్వామి, కాదు కాదు, ఇందుకు బదులుగా నీకు మైసూర్ మహారాజు ప్యాలెస్ ఇస్తానన్నా తీసుకోకు, ఇది వజ్రం కన్నా విలువైనది. ఈ కిటికీలో నుండి నేరుగా నువ్వు భగవంతుణ్ణి దర్శించుకోగలవు. ఇది కనకకిండి అన్నారు. కనకకిండి అంటే ఉడిపిలో శ్రీకృష్ణుణ్ణి కనకదాసు దర్శనం చేసుకున్న కిటికీ అని అర్థం. అందుకే భాగవతంలో 7వ స్కందంలో పానీయంబులు త్రావుచూ కుడుచుచూ కూడా హరిని మరువని ప్రహ్లాదుడు సురరక్షకుని చూడని చూట్కులు చూట్కులు కాదు, కమలేశు చూడని కన్నులు కన్నులే కాదని సభక్తికంగా చెప్పాడు. గజేంద్ర మోక్ష గాథలో కూడా ప్రాణాలు హరించుకుపోతున్నా హరి ఇంచుక తనకు శరణం ఇస్తే చాలునని అంటూ గజేంద్రుడు ఒకవైపు శ్రీహరి సర్వమూ తానైనవాడు ఆత్మభవుడు అంటూనే సాకారంగా వచ్చి దర్శనమిచ్చి తనను కాపాడమని లా ఒక్కింతయూ లేదని రావే ఈశ్వర కావవే వరద అని ప్రాధేయపడ్డాడు. కనుకని హరి కూడా అదే స్థాయిలో స్పందించి సిరికి చెప్పక శంఖచక్రాలు చేపూనక వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలంబైన వీడక ఎలా ఉన్న హరి అలా వచ్చి దర్శనమిచ్చి మకరి బారి నుండి విముక్తుణ్ణి చేశాడు. కలడో లేడో అని సంశయించిన గజేంద్రుణ్ణి సందేహ విముక్తుణ్ణి చేశాడు. మనం కూడా గజేంద్రుని వారసులమే. ఆ గజేంద్రుణ్ణి మామూలు మొసలి నోట పడితే ఈ ప్రపంచమనే మకరి నోటిలో పడ్డాం మనం. అదిగో మళ్లీ ఏదో చిన్న కదలిక. కొందరు సేవాదులు హడావుడిగా పరుగులు తీస్తున్నారే. అందరిలో ఒక రకమైన సంసిద్ధత కనిపిస్తోంది. స్వామి వస్తున్నట్టున్నారు, రండి తర్వాత మాట్లాడుకుందాం. ఆగండి ఆగండి, కంగారు పడకండి. స్వామి మందిరం దగ్గర ఉండే విద్యార్థుల కదలికల్ని చూసి స్వామి వస్తున్నారు అనుకుంటున్నారు. పర్వాలేదు, మరి కాస్త సమయం పట్టేలా ఉందిలండి, ఇంకో నాలుగు మాటలు మాట్లాడుకుందాం. మొదటిది ఆర్తభక్తులు అనుభవించిన సాకార దర్శనమైతే, రెండవ కోవకి చెందినది అర్ధార్థులు పొందే అద్భుత దర్శనం. అంటే కాలానుగుణంగా భగవంతుడు స్వీకరించిన ఉపాధి కాకుండా అంతకు మించి అతీతమైన దేవతా స్వరూపాలలో స్వామిని దర్శించగలగడం, తమ ఇష్టదైవాల రూపాల్లో, తాము నిత్యం ఆరాధించే దేవతా స్వరూపాల్లో, అనాదిగా వంశాచారంగా వస్తున్న కులదీపాల రూపాల్లో భక్తులు హృదయ కమల వికాసానికి, వారిని సాధనా మార్గంలో పరిపుష్టం చేయడానికి భగవంతుడు ఎన్నుకుని ఒకనొక మార్గమే ఈ అద్భుత దర్శనం. గర్గ సంహిత, ఏ పరబ్రహ్మ స్వరూపంలో సమస్త దేవతల తేజపుంజాలు లీనమవుతాయో ఆయన పరిపూర్ణ అవతార పురుషుడు అంటుంది. సర్వధర్మాలు సర్వదేవతాశక్తులు ఇమిడి ఉన్న మానవాకారమిది అంటారు స్వామి. స్వామి అమృతానందకు, మైసూర్లో నివసించే భట్గారికి సుబ్రహ్మణ్య స్వామిగా, మాతృమూర్తి ఈశ్వరమ్మ గారికి శ్రీరామునిగా, ఇలా ఎందరికో ఎంతమందికో స్వామి అద్భుత దర్శనాన్ని అనుగ్రహించారు. లీలాసుకుడు కృష్ణుణ్ణి బాల్యావస్థలో దర్శించాలి అనుకున్నాడు. కారుణ్యగర్భుర కటాక్ష నిరీక్షణీన తారుణ్య సంవళిత శైశవ విభావనీన ఆపుష్టతాభువనమద్భుత విభ్రమేణ శ్రీకృష్ణచంద్ర శిశిరీకుర లోచనమ్మి, ఓ కృష్ణచంద్ర, లోకరక్షకమైన నీ బాల్యరూపాన్ని నన్ను దర్శించని అని భావం. ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు అన్నారు అన్నమయ్య. మోక్షగాములైన భక్తులు భగవంతుణ్ణి ఒక తేజోపుంజంగా, వెలుగుల సమూహంగా, కోటి సూర్య ప్రభాసమానమైన కాంతిమయంగా, జ్యోతిర్మయంగా, రూపాతీత, భావాతీత, నామాతీత, సర్వదేవతాతీత తత్వంగా దర్శించగోరుతారు. వేద పరిభాషలో చెప్పాలంటే ఋషిత్వం సిద్ధింపజేసుకున్న మహర్షులు తమసః పరస్తాత్ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు. పెంజీకటి కావల కోటి కాంతుల తేజస్సుని దర్శించారు అన్నారు. సత్యసాయి భగవానుని యుగంలో అరవింద మహర్షి, అభేదానంద స్వామి, హిల్డా చార్ల్టన్, పురుషోత్తమానంద, సుబ్బరామనాయుడు గారు, దేవరియా బాబా, నారాయణ గుహ ఆశ్రమవాసులైన 11 మంది సాధకులు, శ్రీ కారుణ్యానంద స్వామి, శ్రీ రైవాల్డో, ఇలా ఎందరో 3వ కోవకి చెందిన యోగి పుంగవులు, జిజ్ఞాసువులు యోగదర్శనం చేశారు. యోగీశ్వరుడైన శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారు వారికి యోగత్వాన్ని ప్రసాదించారు. అదిగో సేవాదళ సభ్యులు పరిచిన ఎర్రతి వాచిని శుభ్రం చేస్తున్నారు మళ్ళా. బహుశా వాళ్ళకేదైనా సంకేతం వచ్చిందేమో. కాసేపు మనం అటువైపు వెళ్దామా? అరే, నించున్న వాళ్ళని కూడా కూర్చోబెట్టేస్తున్నారు, మరింకా వేదనాదం ప్రారంభం కాలేదే. ఆ లేదులండి, మరి కాస్త సమయం పట్టేలా ఉంది, ఇంకాస్త మాట్లాడుకుందామా? ఇక గీతలో చెప్పినట్టుగా చిట్ట చివరి కోవకి చెందిన భక్తుడు జ్ఞాని. జ్ఞానం అంటే జ్ఞానాత్ ఏవతు కైవల్యం, అద్వైత దర్శనం జ్ఞానం. కేవలం సమస్త విజ్ఞానము, విషయ పరిజ్ఞానము ఇవేవీ కావు. నిజానికి ఇవన్నీ విజ్ఞానపరమైన పదాలే, కాని వేదాంత పరిభాషలో చెప్పే జ్ఞాన సంబంధమైనవి కాదు. మరి ఏది అసలైన జ్ఞానం? కైవల్య కారకమైన ప్రేరకమైన ఏ జ్ఞానం వల్ల ముందు ప్రస్తావించిన మిగిలిన ముగ్గురికన్నా జ్ఞాని భిన్నమైనవాడు? అతనికి భగవంతుడు అందించే ప్రత్యేక దర్శనానుభవం ఏమిటి అంటే, ఆ అసలైన జ్ఞానమే అద్వైత దర్శనం జ్ఞానం. సమస్త స్థావర జంగమ సముదాయంలోనూ, చరాచర సృష్టిలోనూ ఇమిడి ఉన్న ఆ దివ్య చైతన్యాన్ని దర్శనం చెయ్యడమే అద్వైత దర్శనం. నాద్వైతం, ఉన్నది ఒక్కటే, రెండవది లేనీ లేదు. సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ తత్వమసి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత ప్రజ్ఞానం బ్రహ్మ సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ మహావాక్యం ఏదైనా అందించే మహాజ్ఞానం ఒకల్ల ముందు ప్రస్తావించిన మిగిలిన ముగ్గురికన్నా జ్ఞాని భిన్నమైనవాడు. అతనికి భగవంతుడు అందించే ప్రత్యేక దర్శనానుభవం ఏమిటి అంటే ఆ అసలైన జ్ఞానమే అద్భుత.

0: సహస్ర శీర్షాపురుష సహస్రాక్ష సహస్రపాత్. మహావాక్యం ఏదైనా అందించే మహాజ్ఞానం ఒక్కటే, అదే అద్వైత దర్శనం. సర్వభూతాంతరాత్మయైన పరమాత్మను విశ్వమంతా దర్శించగలగడం. అటువంటి జ్ఞాని తాను భగవంతుడి కన్నా భిన్నం కాదని గ్రహిస్తాడు. ఆ అనుభవమే విశ్వరూప దర్శనం. కలడంబోధి కలండు గాలిన్ కలడు ఆకాశంబునన్ కుంభినిన్ అన్న, ఇందు గలడందు లేడను సందేహము వలదు అని విశ్వాసంతో పలికినా, కలయో వైష్ణవమాయయో అని యశోదాదేవి ఆశ్చర్యపోయినా, సర్వము తానైన వాడెవ్వడు అని గజేంద్రుడు గ్రహించినా, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచినా, సారాంశం భగవంతుడు విశ్వతేజసుడని, విశ్వంభరుడని, విశ్వవ్యాపకుడని. అదే విరాట్రూప దర్శనం. గీతలో విశ్వరూప దర్శన యోగంలో అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని దేవతలు సైతం కాంక్షించే విశ్వరూప దర్శన భాగ్యాన్ని పొందాడు సఖుడు బాంధవ్యుడు భక్తుడు అయిన అర్జునుడు. విశ్వమందు విభుడు వెలుగొందు చుండును విశ్వ విపుల మైత్రి విడదీయరానిది అన్నారు స్వామి. శ్రీభాగవతంలో కూడా శ్రీకృష్ణుడు నందాది గోపకులకు పరంధామ దర్శనం చేయించాడు. ఒకసారి ఒక భక్తుడు, స్వామి ఈరోజు మీరు చాలా అలసిపోయి ఉన్నారు, సాయంత్రం దర్శనం ఉండదని చెప్పమంటారా అంటే, నువ్వు ఏమనుకుంటున్నావు, రోజూ వాళ్లకి నేను దర్శనం ఇవ్వడానికి వెళుతున్నాను అని నీ ఉద్దేశమా? కాదు, నేను వాళ్లని దర్శించడానికి వెళుతున్నాను, వాళ్లలో ఉండే దివ్యాత్మ స్వరూపాన్ని చూడడానికి వెళ్తున్నాను. అందుకే నేను మిమ్మల్ని దివ్యాత్మ స్వరూపులారా అని పిలుస్తాను. దాని భావం నీకింకా అర్థం కాలేదా అన్నారు. ఒక వ్యక్తి, స్వామి మీరు భగవదవతారులా అని అడిగితే అందుకు సమాధానంగా, అవును నేనే కాదు, మీరందరూ అవతార రూపులే, అయితే ఆ విషయం నాకు తెలుసు మీకు తెలియదు అన్నారు. టడ్మన్ అనే భక్తునితో, మీరంతా నా ప్రతిబింబాలి అన్నారు. ఏను దైవంబు తద్భిన్నమేమి కాను, ఆ అఖండ పరబ్రహ్మమౌదు నేను అని ప్రకటించారు. అడుగడుగునా స్వామి మనల్ని అద్వైత దర్శన మార్గగాముల్ని చేస్తూనే ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉన్నారు. కర్తవ్యబోధ గావిస్తూనే ఉన్నారు. గ్రహించవలసిన బాధ్యత మనది. స్వామి తన దర్శన భాగ్య ప్రాశస్త్యాన్ని చెబుతూ, నా దర్శనానంతరం ఏకాంత స్థలంలో కూర్చుని దర్శన భాగ్యాన్ని అనుభవించండి. నేను మీకు దర్శనమిస్తూ మీ ముందుకు వెళ్లేటప్పుడు నాలోని కొంత శక్తి మీపై ప్రసరిస్తుంది. అలా చేయక మీరు మీ తోటివారితో మాట్లాడితే ఆ శక్తి నన్నే చేరుతుంది. నేను దేనిని వీక్షించినా అది శక్తివంతమైన మార్పు చెందుతుంది. నా దర్శనార్థం దేవలోకంలోని దేవతలు కూడా ఎంతో ఆతృతతో వేచి ఉంటారు. ఇంతటి దర్శన భాగ్యం మీకు సులభంగా లభిస్తుంది. ఇది మీ జన్మాంతర పుణ్య విశేషం, మరువవద్దు అన్నారు. రండి, అదిగో వేదస్వరం ప్రారంభమైంది. మందరస్థాయిలో మురళీరవం కూడా, అదిగో అంతా ముకుళిత హస్తాలతో మూర్తీభవించిన సౌజన్యంతో రెప్ప వేయడం కూడా మరిచి ఎదురుచూస్తున్నారు. అదిగో ఆపాదమస్తకం అలరడి అంగరకాతో ఒకచోట నించుక చేతపట్టుకుని శ్రీకారమునరించు తిరువీళ్లనొక రీతి తిప్పుకొనుచు రూపు రుమాలును అలనల్లన తనువొత్తుకొనుచు, అదే జగన్మోహనాకారం. తనువంతా కనులుగా మారినా పట్టుకోలేని సౌందర్యం, సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం. వందారు జనమందారం, వందే సాయి మహేశ్వరం, వందే సాయి మహేశ్వరం.
1: దర్శనం ప్రాప్తికి నిదర్శనం. ప్రభాతవేళ స్వామి దర్శన సమయంలో కలిగే ఆనందాన్ని వివరిస్తూ శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ అందించిన ప్రసంగం ప్రభాత దర్శనం ఇంతవరకు విన్నారు.

0: మధుర మనోహర గిరిధర గోపాల.
1: అంగవైకల్యం భక్తికి ఆటంకం కాదు. దృష్టిలోపం కల తిరుపతి యువతీ యువకులు కొందరు అకుంఠిత భక్తితో ప్రేమతో సాయి గీతాలను నేర్చుకున్నారు. ఎన్నో చోట్ల తమ గానంతో అవార్డులు కూడా గెలుచుకున్నారు. జీవన జ్యోతి కార్యక్రమంలో నాగరాజు, రాజా, మునికుమారి, రోజా ఆలపించే సాయి గీతాలు ఇప్పుడు విందాం. తబలాపై శ్యామరాజు.

స్వామి ఇచ్చిన స్ఫూర్తితో దృష్టిలోపాన్ని కూడా అధిగమించి ఎంతో మృదుమధురంగా తిరుపతి నుంచి వచ్చిన యువతీ యువకులు అందించిన సాయి గీతాల కార్యక్రమం జీవనజ్యోతి విన్నారు. గాయనీ గాయకులు నాగరాజు, రాజా, మునికుమారి, రోజా. తబ్లాపై సహకారం శ్యామరాజు.

0: నిన్ననే గురుపౌర్ణమి పర్వదినం జరుపుకున్నాం. ఇప్పుడు గురువులకు గురువైన శ్రీ సత్యసాయి గురుతత్వాన్ని గురించి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ ప్రసంగం విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. సదా నిర్మలం తం సదా శుద్ధసత్వం చిరం దేహనాథం క్షమా శాంతి సింధుం కణే సంస్థితం సర్వజీవేపి ప్రాణం పరం సద్గురుం సాయినాథం భజేహం. నిర్మలుడు, శుద్ధసత్వస్వరూపుడు, శాశ్వతుడు, ఆత్మరూపుడు, క్షమాశాంతి సాగరుడు, కణములోనూ సర్వజీవులలోనూ ప్రాణరూపుడై వెలుగొందు సద్గురు సాయికి నమస్కరించుచున్నాను. సకల సద్గుణములు చక్కగా లేకున్నా వారు గురులు కారు వాస్తవముగా అంటారు స్వామి. భగవాన్ బాబావారి దృష్టిలో గురువులనబడేవారు ఎట్లుండవలెనో, గురుతత్వాన్ని గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో కొంత పరిశీలిద్దాం. దేహభ్రాంతి లేని, మోహమింతయులేని, త్యాగనిరతులైన యోగివరులే గురువులు అని స్వామి సెలవిస్తున్నారు. తాను నిరాకారుడైనప్పటికీ సమస్త ఆకృతులలోనూ వ్యక్తమగువాడు, నరుల ప్రవృత్తులను సన్మార్గంలో నడిపించువాడు, సర్వకాలములయందు పవిత్రుడైనవాడు, శాంతి ప్రేమస్వరూపుడైన వాడే సద్గురువు. గురుర్ బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అని ఈనాడు ఈ శ్లోకానికి అర్థాన్ని బోధిస్తున్నారు. ఈనాటి గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కారు, బ్రహ్మయే గురువు, విష్ణువే గురువు, ఈశ్వరుడే గురువు అని భావించడమే సరైన మార్గం అన్నారు స్వామి. గురుశబ్దానికి గల అర్థాన్ని విచారించినట్లయితే, గుశబ్దస్తంధకార స్యాత్ ఋషబ్ద తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. గుశబ్దము అంధకారమనియు, రు అనుశబ్దము దానిని నాశనము చేయు తేజస్సు అనియు, ఉపదేశామృతముచే అజ్ఞానాంధకారమును నాశనము చేసి స్వయం ప్రకాశకమైన పరబ్రహ్మమును కరతలామలకము చేయువారే గురువులు అని అద్వయ తారకోపనిషత్తు చెబుతోంది. ఈ గురుశబ్దానికి మరొక అర్థాన్ని కూడా స్వామి సెలవిచ్చారు. గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత, సత్వరజస్తమోగుణములకు అతీతుడు, నామరూపవర్జితుడే గురువు. అయితే త్రిగుణాతీతుడు, రూపవర్జితుడు అయినవాడు ఒక్క పరబ్రహ్మమే కనుక నిజమైన గురువు దైవమే అంటారు స్వామి. ఈనాటి గురువులు మంత్రోపదేశాలు చేయడము, గురుపూజలు జరిపించుకోవడంతోనే కాలం గడుపుతున్నారు. చెవిలో మంత్రం, చేతిలో డబ్బు, ఈ విధంగా ఆచరించేవారు, ఆశించేవారు బాధగురువులే కాని బోధగురువులు కారు. ఈ ప్రాకృత గురువుల బోధనల చేత మానవత్వంలోని దివ్యత్వం మరింత మరుగున పడిపోతున్నది. గురువు అంటే గురు చూపేవాడు అని అర్థం. గురి అనగా ఆత్మతత్వమే. తనను తాను తెలుసుకున్నవాడే నిజమైన గురువు. ఆచరించి ప్రబోధించేవాడే ఆచార్యుడు. తక్కిన వారంతా అధ్యాపకులు లేక ఉపాధ్యాయులు మాత్రమే అన్నారు స్వామి. గురువులు అనేక విధాలుగా ఉంటారు. వారి ఆత్మజ్ఞానంలో భేదం లేకపోయినప్పటికీ వారు శిష్యులకు బోధించే విధానంలోనూ, మంత్రోపదేశం చేసే పద్ధతిలోనూ భేదం ఉంటుంది. ఆత్మజ్ఞానం కలవారిలో అంతరాలున్నట్లే గురువులలోనూ అంతరాలుంటాయి. శిష్యులకు శాస్త్రాలను బోధించేవారు విద్యాగురువులు. దీక్షాగురువులు కొందరుంటారు. వారు ఆధ్యాత్మిక సాధనలకు శిష్యులను సన్నద్ధం చేసి ఆత్మసాక్షాత్కారం పొందే విధంగా వారిచే కృషి చేయిస్తారు. తన శిష్యుడు దైవత్వాన్ని సాక్షాత్కరింపచేసుకునేలా ప్రోత్సహించి మార్గనిర్దేశం చేసేవాడే నిజమైన గురువు. శాస్త్రాలలో గురువులు 12 విధాలుగా పేర్కొనబడ్డారు. 1. ధాతువాది గురువు. ఇతడు శిష్యునిచే యమ నియమాది సాధనలు చేయిస్తాడు. ఉపవాసము, ప్రాణాయామము, నాసికాగ్ర దృష్టి, భ్రూమధ్య దృష్టి, శ్వాసను ఊర్ధ్వముఖంగానూ అధోముఖంగానూ పయనింపచేయడం ద్వారా శరీరంలో వేడి ఉత్పన్నమై కుండలిని జాగృతమయ్యే విధంగా సాధనలు చేయించేవాడు ధాతువాది గురువు. 2. చందన గురువు. చుట్టుప్రక్కల ఉన్న వృక్షాలకు తన పరిమళాన్ని అందించే గంధపు వృక్షం వలె ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లుతాడు చందన గురువు. విశ్వాసం కలవారే ఆ సుగంధాన్ని అందుకోగలుగుతారు తప్ప, విశ్వాసం లేనివారు చందన గురువు నుండి వెలువడే ఆధ్యాత్మిక పరిమళాన్ని అందుకోలేరు. 3. విచార గురువు. ఇతడు పరిపూర్ణ జ్ఞానవంతుడు. అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విషయాలను కూడా విశదీకరించి శిష్యుల సందేహాలను నిర్మూలించగలడు. శిష్యునిలో విచారణాశక్తిని పెంపొందించి అతని మార్గం సుగమం చేసేవాడు విచారగురువు. నాలుగు, అనుగ్రహ గురువు. శిష్యునిలో శాస్త్ర పాండిత్యం కాని మేధాశక్తి కాని లేకుండినప్పటికీ కేవలం తన అనుగ్రహం చేతనే శిష్యుల మనోబుద్ధులను పవిత్రం చేసి అతనికి సత్య సాక్షాత్కారం కలిగించేవాడు అనుగ్రహ గురువు. ఇక్కడ శిష్యుని అర్హత కన్నా గురుని అనుగ్రహమే ప్రధానం. ఐదు, పరుసగురువు. ఇతడు పరుసవేది వంటివాడు. పరుసవేది లోహాలను బంగారంగా మార్చినట్లే అపవిత్ర భావాలు కలిగిన అల్పుడు కూడా గురుస్పర్శచే ఋషిగా రూపొందగలడు. అయితే శిష్యుడు గురువు యొక్క శక్తివంతమైన స్పర్శను పొందగలిగే అర్హతను సంపాదించుకోవలసి ఉంటుంది. గురువు కూడా శిష్యునిలో ఆధ్యాత్మిక తరంగాలను ప్రసరింపచేయాలని సంకల్పించుకోవాలి. గురువు సంకల్పము, శిష్యుని అర్హత ఇక్కడ రెండూ ప్రధానమే. కొన్ని సందర్భాలలో శిష్యునికి అర్హత లేకపోయినా గురువు శక్తి ప్రసారం ద్వారా శిష్యుని భౌతికమైన బాధలను ఆధ్యాత్మిక వేదనలను కూడా తొలగించగలడు. ఆరు, కచ్చపు గురువు. తాబేలు ఒక తీరంలో ఉండి మరో తీరంలో ఉన్న పిల్లలను తన దృష్టి చేతనే పోషిస్తుందట. కచ్చపు గురువు తాబేలు వలె దృష్టిపాతం చేతనే తన శిష్యులను పోషించగలడు. గురువు తన కృపా కటాక్షాల చేత ఆధ్యాత్మిక తరంగాలను ప్రసరింపచేసి శిష్యుడు అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగేటట్లు చేయగలడు. ఏడు, చంద్రగురువు. చంద్రకాంతమణి ఎంత దూరంలో ఉన్నప్పటికీ చంద్రకిరణాలను ప్రతిఫలిస్తుంది. అదే రీతిగా చంద్రగురువు ఎంతటి దూరంలోనైనా చేరగలిగే శక్తివంతములైన కిరణాలను ప్రసరింపచేసి అర్హత పొందిన శిష్యుల హృదయాలను దూరం నుండియే ప్రభావితం చేయగలడు. ఎనిమిది, దర్పణ గురువు. ఇతడు స్వచ్ఛమైన దర్పణం వంటివాడు. శిష్యుడు గురువును సమీపించగానే తనను తానే గురువులో చూసుకోగలుగుతాడు. గురువు శిష్యుని యొక్క హృదయాన్ని స్వచ్ఛమైన అద్దంగా తయారు చేసి అందులో అతని ఆత్మను ప్రతిబింబింపచేస్తాడు. తొమ్మిది, ఛాయానిధి గురువు. ఇతడు పురాణాలలో వర్ణింపబడే ఒకనొక పక్షి వంటివాడు. ఈ పక్షి ఛాయ ఎవరిపైన ప్రసరిస్తుందో అతడు మహారాజు కాగలడట. అదేవిధంగా ఛాయానిధి గురువు తన విద్యా దివ్యాశీస్సులను శిష్యునిపై కురిపించి తన ఛాయ పడినంత మేర దివ్య శక్తి తరంగాలను ప్రసరింపచేస్తాడు. పది, నాదనిధి గురువు. ఇతడు పురాణ సంబంధమైన నాదనిధి అనబడే రత్నం వంటివాడు. ఏ లోహం యొక్క శబ్దమైనా ఈ రత్నాన్ని చేరితే అది బంగారుగా మారుతుందట. అదేవిధంగా ఏ శిష్యుని ఆక్రందన అయినా గురువు చెవిని సోకితే గురువు శిష్యునిపై అపరిమితమైన జ్ఞానాన్ని వర్షించి ఆశీస్సులను అందిస్తాడు. పదకొండు, క్రౌంచ గురువు. క్రౌంచ పక్షి తన పిల్లలను వదిలి ఆహార సంపాదనకు బయలుదేరుతుంది. దూరము నుండియే ఆ పక్షి తన పిల్లలను తలచినంతనే వాటి ఆకలి తీరుతుందట. అదే రీతిగా గురువు ఎక్కడ ఉన్నప్పటికీ శిష్యులను తాను స్మరించినంతనే వారి సంరక్షణ ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది. పన్నెండు, సూర్యకాంత గురువు. సూర్యకిరణాలను గాజు పలకలో నుండి ప్రసరింపజేసి దాని క్రింది భాగంలో దూది ఉంచితే అది భస్మమైపోతుంది. అట్లే సూర్యకాంత గురువు దృష్టి సోకినంతనే శిష్యుని కర్మలు భస్మమైపోతాయి. ఈ పన్నెండు మంది కాక మరొక సందర్భంలో స్వామి బోధగురువు, వేదగురువు, నిపాత గురువు, కామ్యగురువు, వాచక గురువు, సూచక గురువు, కారణ గురువు, విహిత గురువు అనబడే శాస్త్ర సమ్మతమైన ఎనిమిది మంది గురువులను పేర్కొన్నారు. బోధగురువు కేవలం శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి దాని యొక్క నిబంధనలు తగిన రీతిగా ఆచరించడానికి ఉత్సాహ ప్రోత్సాహాలను అందిస్తాడు. వేదగురువు తత్వార్థాన్ని బోధించి తత్వదర్శనాన్ని కావించి మనస్సును దైవం వైపు మరల్చుతాడు. నిపాత గురువు అనేక విధములైన సందేహములను రూపుమాపి మనస్సును పరిశుద్ధం కావించి చిత్తశుద్ధిచే ఆత్మతత్వాన్ని గుర్తింపచేస్తాడు. కామ్యగురువు కొన్ని కామ్యకర్మలను బోధించి ఇహపరములందు సుఖమునందిస్తాడు, పుణ్యకారములను ఆచరింపచేస్తాడు. వాచిక గురువు యోగతత్వాన్ని బోధించి దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని అనుభవింపచేస్తాడు. సూచిక గురువు శమధమాది షట్సంపత్తిని బోధించి మానవుని యొక్క ఇంద్రియాలను నిగ్రహింపచేస్తాడు. కారణ గురువు జీవ బ్రహ్మ ఐక్యానుసంధానం కలిగింపజేసేవాడు, జీవతత్వాన్ని దైవతత్వంగా మార్చగలిగేవాడు. విహిత గురువు జీవతత్వ దైవతత్వములు బింబ ప్రతిబింబములని బోధించి జీవునకు దేవునకు భేదము లేదని నిరూపించేవాడు, ఆచరణ రూపమైన ప్రబోధలు తెలిపేవాడు. ప్రాచీన కాలంలోని గురువులు పవిత్రులు, ఆత్మజ్ఞాన సంపన్నులు, త్యాగయోగములకు పరమ ఉదాహరణముగా నిలిచేవారు. తమను ఆశ్రయించిన శిష్యులను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతోన్నత శిఖరాలను అధిరోహింపచేయగల సమర్థులు కనుకొని నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వధీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం, సద్గురుం తం నమామి అని గురువు కీర్తింపబడినాడు. ఈ లక్షణములు కలిగిన వాడు ఒక్క దైవం తప్ప మరొకరు కానరారు అంటారు స్వామి. పవిత్రమైన గురుతత్వానికి ప్రతీకగా నిలవగలిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. పురుషోత్తముడు గురువు, నరోత్తముడు శిష్యుడు. గురువు హృషీకేశుడైతే శిష్యుడు గుడాకేశుడు. పృథపుత్రుడైన పార్థునికి కర్తవ్యోపదేశం చేసిన శ్రీకృష్ణుడు జగద్గురువుగా కీర్తింపబడినాడు ఆనాడు. ఆసేతు సీతాచలం పర్యటించి అద్వైత జ్ఞానాన్ని లోకంలో ప్రచారం చేసి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించిన శంకర భగవత్పాదులు ఆ తర్వాత పేర్కొనదగినవారు. శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి, శ్రీ అరవిందయోగి వంటి ఆదర్శ గురువులు ఎందరో ఉన్నారు. నేటి గురువులు తెలివితేటలనే పెంచు, కొంచెమైన గుణము పెంచబోరు, భుక్తి విద్యలన్నీ బోధించి తెలిపేటి గురువులెల్లా పరము చేర్చగలరా అంటారు స్వామి. లౌకిక గురువులు కుయుక్తులు పన్ని శిష్యులను పెడత్రోవు పట్టిస్తుంటారు. దురదృష్టవశాత్తు కొందరు గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తుంటారు. వామనుడు సాక్షాత్తు మహావిష్ణువే అని గుర్తించిన బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని అతనికి ధారపోయడానికి సిద్ధమైనాడు. శుక్రాచార్యుడు అడ్డుపడి, నీ సర్వస్వాన్ని వామనునికి దానమిచ్చి బడుగు పగిది ఎట్లు బ్రతికెదీవు అంటాడు. దైవానికి సర్వస్వాన్ని సమర్పించుకోవాలని పూనుకున్న శిష్యుని వారించేవాడు గురుశబ్దానికి అర్హుడవుతాడా? ఇక ద్రోణాచార్యుడు అర్జునుని సాటిలేని మేటి విలుకానని చేస్తానని వాగ్దానం చేసి తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఏకలవ్యుని దక్షిణ అంగుష్టం గురుదక్షిణగా కోరి అతనికి తీరని ద్రోహం చేశాడు. దక్షిణాంగుష్టమిచ్చిన దాన చేసి బాణసంధాన లాఘవ భంగమైన ఎరుకు విలువిద్య కలిమికి హీనుడయ్యే పార్థునకు మనోరుజయు పాసెనంత అంటుంది మహాభారతం. ఆషాఢ పూర్ణిమను మనం ప్రతి సంవత్సరము గురుపూర్ణిమ పేరుతో జరుపుకుంటాం. దీనిని వ్యాసపూర్ణిమ అనడమే సమంజసంగా ఉంటుంది అంటారు స్వామి. ఆషాఢ పూర్ణిమ వ్యాసుని జన్మదినం. అనంత వేదాలను నాలుగుగా విభజించి మానవాళికి అందించింది ఈ పూర్ణిమ నాడే. అంతేకాదు అష్టాదశ పురాణాలను పూర్తి చేసింది కూడా ఈ పూర్ణిమ నాడే. అల్పాయుషుకులైన మానవులు అనంతమైన వేదాలను అధ్యయనం చేయలేరు కనుక అందున్న మంత్రస్వరూపములైన రుక్కులను వేరుచేసి ఋగ్వేదమని పేరు పెట్టాడు. యజ్ఞయాగాది క్రతువులను ఆచరించుటకు ఉపయోగపడే యజుస్సులను వేరుచేసి యజుర్వేదము అని పేరు పెట్టాడు. సంగీత సాహిత్యములకు సంబంధించిన సామములను వేరుచేసి సామవేదమని పేరు పెట్టాడు. అస్త్రశస్త్రములకు ఆరోగ్యమునకు సంబంధించిన మంత్రములను వేరుచేసి అథర్వణ వేదమని పేరు పెట్టాడు. కనుకనే వ్యాసునికి గురువు అని పేరు వచ్చింది అన్నారు స్వామి. ఇక మహాభాగవతంలో అవధూత యదు సంవాదము అనే ఘట్టం కనిపిస్తుంది. యయాతిపుత్రుడైన యదు మహారాజు ఒకనాడు వేటకు వెళ్లి ఆ నిర్జనారణ్యంలో సర్వసంగ పరిత్యాగి అయిన ఒక అవధూతను చూచి ఆశ్చర్యపడి, స్వామి, మీరు ఈ నిర్జనారణ్యంలో ఏ కోరికలు లేకుండా పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు అవధూత, నాయనా, నేను 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని సంపాదించి అనుష్ఠించి ఆత్మజ్ఞానాన్ని పొందాను. నా గురువులెవరో నీకు వివరిస్తాను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. నా మొదటి గురువు భూమి, రెండవ గురువు వాయువు, మూడవ గురువు ఆకాశము, నాలుగవ గురువు అగ్ని, ఐదవ గురువు సూర్యుడు, ఆరవ గురువు పావురము, ఏడవ గురువు కొండచిలువ, ఎనిమిదవ గురువు సముద్రము, తొమ్మిదవ గురువు శలభము, పదవ గురువు ఏనుగు, పదకొండవ గురువు చీమ, పన్నెండవ గురువు చేప, పదమూడవ గురువు పింగళ అనే వేశ్య, పదునాలుగవ గురువు శరకారుడు, 15వ గురువు బాలుడు, 16వ గురువు చంద్రుడు, 17వ గురువు తేనెటీగ, 18వ గురువు లేడి, 19వ గురువు గ్రద్ద, 20వ గురువు కన్య, 21వ గురువు సర్పము, 22వ గురువు సాలిపురుగు, 23వ గురువు భ్రమర కీటము, 24వ గురువు జలం. భూమిపై బావులు చెరువులు త్రవ్వినా మలమూత్ర విసర్జన చేసినా భూమి సహనం వహిస్తుంది. కొండలు ఎండ వాన చలి దేహానికే కాని ఆత్మకు కావు అని బోధిస్తున్నాయి. వృక్షములు నీర్కోసిన వారికి హింసించిన వారికి సమానంగా చల్లని ఛాయను మధుర ఫలాలను అందించి సమత్వాన్ని చాటుతున్నాయి. వాయువు శీతోష్ణములతోనూ సుగంధ దుర్గంధాలతోనూ సంబంధం లేకుండా అనాసక్తుడై చరిస్తాడు. ఆకాశం మేఘములు ధూళి సంధ్యారాగములచే ప్రభావితమైనట్లు కనిపించినా సహజంగా దేనికి అంటదు. అగ్ని అన్నింటినీ భస్మం చేస్తుంది కాని తాను మాత్రం అపవిత్రం కాదు. సూర్యుడు జీవులన్నింటికీ సమానంగా ఉష్ణమును వెలుగును ప్రసాదిస్తాడు. వాయువు నుండి అనాసక్తిని, ఆకాశం వల్ల గుణసాంగత్యలేమిని, అగ్ని వల్ల పవిత్రతను, సూర్యుని వలన సమానత్వమును గ్రహించాను. పావురం వలన మమకార వ్యామోహాలలో చిక్కరాదని తెలుసుకున్నాను. కొండచిలువ వలన జనసంచారానికి దూరంగా ఉండి లభించిన దాంతో తృప్తి చెందాలని గ్రహించాను. సముద్రము నదులు తనలో చేరినా పొంగదు, వేసవిలో నదులు ఎండినా కృంగదు. చెత్తను కొంచెమైనా చేరనివ్వదు, తనలోని ముత్యాలను పగడాలను బయటపడనివ్వదు. ఈ సముద్రం వల్ల పొంగని కృంగని తత్వాన్ని, సద్గుణాలను వీడక అవగుణాలను చేరనివ్వక జీవించాలని తెలుసుకున్నాను. మిడుత అగ్నిచే ఆకర్షించబడి అందులో దూకి నశించినట్లుగా కాక సన్యాసి జ్ఞానాగ్నిలో అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలి అని తెలుసుకున్నాను. ఏనుగు వలన మోహాన్ని జయించాలని, చీమ వలన నిరంతర కృషితో జ్ఞానధనాన్ని సంపాదించాలని, చేప వలన జిహ్వ చాపల్యాన్ని అరికట్టాలని గ్రహించాను. పింగళ వలన లౌకిక సుఖాలు అశాశ్వతమని, ఆత్మానందమే శాశ్వతమని తెలుసుకున్నాను. శరకారుని వలన తదేక నిష్టను, బాలుని వలన విచార పరిత్యాగమును, చంద్రుని వలన అధిక అల్ప సమత్వమును గ్రహించాను. తేనెటీగ వలన కూడబెట్టిన ధనాన్ని ధనం పరులపాలవుతుందని, సన్యాసి చేతులే భిక్షాపాత్రగా కడుపే కంచంగా జీవించాలని తెలుసుకున్నాను. గ్రద్ద వలన లౌకిక సుఖాలకు దూరంగా ఉండాలని, కన్య వలన సంగత్యాగాన్ని, సర్పం వలన పరగృహవాసాన్ని, సాలిపురుగు వలన సంసార పరిత్యాగాన్ని, భ్రమరకీటం వల్ల లక్ష్య సంబంధ జ్ఞానాన్ని, జలం వల్ల నిత్య శుచిత్వమును నమ్రతను గ్రహించాను అంటాడు. ఈ విధంగా 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని పొందింది గురు దత్తాత్రేయులే అని స్వామి ఒక సందర్భంలో సెలవిచ్చారు. ప్రకృతిని మించిన పరమగురువు మరొకరు లేరంటూ స్వామి, జాతి భేదము లేక జనులకు ఆశ్రయమిచ్చి సర్వసమత్వంబు చాటుతరులు, తనువుపై మనకింత తమకంబు వలదంచు చలి ఎండ వానల సైచు గిరులు, రేపు మాపటికంచు వాపో వలదంచు విహగముల్ సంతృప్తి విద్యగరపు, జగతి నిత్యము కాదు సంసారమది భ్రాంతి అనుచు బోధించును ఆకశంబు, ప్రాణముల్ వీడి చనునాడు మృగములైనా నేను నాదని అనవు రవ్వంతయైనా, ప్రకృతి బోధించు సత్యము ఈ మర్మమెల్ల తెలియచేయునదియే విద్య తెలుసుకొనుడు అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణములకు ప్రతీకలు. బ్రహ్మ రజోగుణము, విష్ణువు సత్వగుణము, మహేశ్వరుడు తమోగుణం. ప్రతి మానవుని యందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ త్రిగుణముల స్వరూపాలలో ఉంటున్నారు. కనుక ఏనాడు ఈ జీవిత మర్మమును తెలుసుకుందుమో ఆనాడు మన మనస్సే మనకు గురువవుతుంది, మర్మమెరిగిన మరునిమిషములో మనసే వానికి గురువండి అన్నారు స్వామి. గురువులకు గురువు, జగద్గురువు, ఈ విశ్వానికే గురువైన మన సత్యసాయి సద్గురువు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తూ, జనులను సన్మార్గంలో నడిపిస్తూ, సేవాధర్మాన్ని బోధిస్తూ, సేవా కార్యక్రమాలకు ప్రోత్సహిస్తూ మానవాళిని ఉద్ధరిస్తున్నారు. లేత వయస్కులైన బాలబాలికలకు బాల వికాసులు ప్రారంభించి, కొన్ని లక్షల మంది చిన్నారులలో నీతి నిజాయితీలను పెంపొందించి, మాతాపితరుల పట్ల గౌరవము, గురువులయడ ఆరాధనాభావము కలిగిన ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యార్థులను భావి భారతోద్ధారకులుగా మలచుతున్నారు. వారు ఏ దేశంలో ఉన్నప్పటికీ ఆదర్శ జీవితాన్ని గడిపేటట్లు ప్రోత్సహిస్తున్నారు. వేసవి తరగతులు నిర్వహించి భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల ఔన్నత్యాన్ని బోధిస్తున్నారు. భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని గుర్తించిన సమస్త దేశాల వారు తమకు మార్గనిర్దేశం చేయగల వారికై మన దేశం వైపు చూస్తున్న తరుణంలో వారికి శిక్షణా తరగతులు నిర్వహించి వారు తమ తమ దేశాలలో నియమబద్ద జీవితం గడిపేటట్లు చేయడం స్వామి కృపా విశేషమే. మునుపటి అవతారాలు తాము జన్మించిన ప్రదేశాలకే పరిమితమైనాయి. ఈ సత్యసాయి అవతారం వలె దేశ విదేశాల వారిని తమ ప్రేమతత్వంతో ప్రభావితం చేసిన అవతారాలు నభూతో నభవిష్యతి. సత్య ధర్మ శాంతి ప్రేమ స్వరూపులైన భగవాన్ బాబావారి సమకాలికులమై వారి భూమిపై నడయాడిన పవిత్ర సమయంలో జీవించగలగడం మన జన్మ జన్మల పుణ్యఫలమే అని చెప్పక తప్పదు. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం అని మన స్వామి చూపిన బాటలో పయనించి ఆ శ్రీచరణ సేవలో మన జీవితాలను సార్థకం చేసుకుందాం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.
0: ఇంతవరకు శ్రీ సత్యసాయి గురుతత్వం గురించి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ ప్రసంగం విన్నారు. ఇప్పుడు ప్రశాంతి డిజిటల్ స్టూడియోలో సమయం 7:45:38.
2: సత్యసాయి ప్రేమ సౌరభాన్ని మీకందిస్తున్న రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ వేడుకల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటూనే ఉండండి.
3: భక్తుడా, ఓ భక్తుడా,
2: అరే కాస్త ఆగండి, ఎవరో మనల్ని పిలుస్తున్నట్టున్నారు, ఎవరో ఏమిటో తెలుసుకుందాం.
3: నేను పుట్టపర్తిని, నా మాట వినిపిస్తోందా? నా ఉనికికి మూలము, నా ఊపిరికి ప్రాణము, నా ఉత్తేజానికి ఆధారము అయిన బంగారు తండ్రి ప్రేమసాగరుడు భగవాన్ శ్రీ సత్యసాయినాథుడు కనిపించక బెంగతో మూగబోయిన నా మనసు ఎందుకో నిన్ను పలకరించకోరుతోంది. పాపం, నువ్వు కూడా ఎంతో దూరం నుంచి ఆశతో ఆర్తితో పత్తియాత్రకు వచ్చి పర్తివాసుని ప్రత్యక్ష దర్శనం పొందలేక దీనుడివై దిక్కులు చూస్తుంటే నాకు జాలి కలుగుతోంది. రానాయనా రా. స్వామి పుట్టి పెరిగి ఆడి పాడి ప్రేమానందాలు పంచి ఇచ్చిన పుణ్యభూమి పుట్టపర్తిలో నిన్నొకసారి త్రిప్పి తెస్తాను. ఏ వీధులలో ఆ బాలగురువు ఆబాలగోపాలము వెంటరాగా పాండురంగ భజనలు చేస్తూ తిరిగాడో ఆ వీధులలో నిన్ను నడిపిస్తాను. ఏ ఏ చోట్లలో ఆ అవతారమూర్తి తన దివ్యలీలలను చూపించి ఈ గ్రామవాసులను తరింపజేశాడో ఆ చోట్లను నీకు చూపిస్తాను. రా. అదిగో, ముందుగా ఆ పరమాత్ముని జన్మస్థలిని దర్శించుకుని తూర్పు దిక్కునకు నడుచుకుంటూ పాత మందిరము గుడుల మీదుగా చిత్రావతి తీరం చేరుకుందాం. దక్షిణం వైపు కొంత ముందర సాగి ఆ ప్రక్కన ఉన్న గుట్టనెక్కి కల్పవృక్షంగా ఖ్యాతిగాంచిన చింత చెట్టు చూద్దాం. పడమర వైపుగా సాగి రాజమార్గమునకు ప్రక్కసందులో గల స్వామి తల్లిదండ్రుల సమాధులను దర్శించుకుందాం. ఉత్తరానికి సాగి గోపుర ముఖద్వారం గుండా ఆ పుట్టపర్తి షట్చక్రవర్తి కొలువు తీరి పాలించిన ప్రశాంతి నిలయ మందిరంలోకి ప్రవేశిస్తే సత్యసాయి అవతార కథాశ్రవంతి అనే దివ్యనది పుట్టి ప్రవహించి పరవళ్లు త్రుక్కి ఉప్పొంగి అనంతరత్నాకరంలో అంతర్లీనమైన అద్భుత అనుభవం కలుగుతుంది. రా, పర్తిక్షేత్ర దర్శనం చేసుకుందాం.
4: స్వాగతం భక్తుడా. నేనే ఆ శివశక్తి స్వరూపుడు శిశువుగా ప్రభవించి తొలిసారి తాకిన నేలను, శ్రీ సత్యసాయి జన్మస్థలిని, ఒకప్పుడు సత్యం కిలకిల నవ్వులతో కలకలలాడిన మిద్దె ఇల్లు శిథిలమైపోగా స్వామి స్వయంగా ఈ శివాలయాన్ని కట్టించి నా పవిత్రతను సుప్రతిష్టం చేశారు. ఇదిగో నీవు నిల్చున్న చోటనే 1926 నవంబర్ 23వ తేదీన ఈశ్వరాంబా వెంకమరాజుల సుపుత్రుడిగా సత్యనారాయణ నామధేయునిగా స్వామి అవతరించారు. ఇక్కడే వీణ వేణు మృదంగాలు తమంతట తామే మ్రోగి స్వామికి స్వాగతం పలికాయి. ఇక్కడే ఆ ఆదిశేషుడు పాము రూపంలో ఆ శిశువు ప్రక్క కింద దూరి పడగపట్టాడు. ఇక్కడే ఆ జగన్నాటక సూత్రధారి చిన్ని పాపడుగా నడయాడుతూ తాత కొండమరాజుని మురిపిస్తూ తల్లిదండ్రులను సోదరీ సోదరులను మైమరిపిస్తూ ఇరుగు పొరుగులనున్న కరణం సుబ్బమ్మ వంటి భక్తులను అలరిస్తూ అంతలోనే ఇంతింతై బ్రహ్మాండ నాయకుడిగా ఎదిగిపోయాడు. ఎంత గొప్పవాడైనా కూడా జననీ జన్మభూమిశ్చా స్వర్గాదపి గరీయసి అన్నట్లు ఆ సాయిరాముడు కన్నతల్లిని జన్మస్థలిని మరువక ఆదరించి అందరికీ ఆదర్శం నిరూపించాడు. రానాయన, పుట్టుటెరుగని ఆ పరంధాముడు పుట్టి పెరిగిన ఈ మట్టిని ముట్టి ధన్యుడవుకా.

ఇంతవరకు మీరు 2014 జూలై 13వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత సమష్టిగా సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని విన్నారు. విజ్ఞాన సుజ్ఞాన ఫలితమైన ఈ కార్యక్రమాల పరంపరలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: పెద్దల మాట
1: పిల్లల నోట. లఘువులు.
0: గురువులు.
1: పెద్దల మాట
0: పిల్లల నోట.
1: లఘువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: గురువులు. లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు, పెద్దల మాట పిల్లల నోట కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన భాగంలో, పోయిన వారం శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలచే బాల వికాస్ తరగతి రూపంలో అందించబడిన వినూత్న కార్యక్రమంలోని తరువాయి భాగాన్ని మీరు వింటారు. ఇందులో బాల వికాస్ టీచర్ విద్యార్థినులుగా పాత్రలను పోషించిన స్కూల్ పిల్లలు ముక్తి, గౌతమి, రాజీ, మనోజ్ఞ, ప్రశాంతి.

0: ఇంకా స్వామి ఏమన్నారో వినండి.
1: అదేమిటో చెప్పండి టీచర్.
0: ఈ ధనం కాలి చెప్పు లాంటిదట. కాలి చెప్పు లూజ్ గా ఉన్నా బిగుతుగా ఉన్నా నడవడం కష్టం. కాబట్టి కాలి చెప్పులు మనకు సరిపోయేటట్లు ఉండాలి.
2: నిజమే టీచర్, చెప్పులు లూజ్ గా ఉంటే జారిపోతాయి, బిగుతుగా ఉంటే పాదాలు బొబ్బలెక్కుతాయి.
0: అలాగే ధనం కూడా మన అవసరాలకు సరిపోయే విధంగా ఉండాలి. ధనం ఎక్కువగా ఉన్న ధనికుడికి నిద్ర కూడా ఉండదు, రాత్రి పగలు దాన్ని కాపాడుకోవడమే సరిపోతుంది.
3: ఎంత కాపాడుకున్నా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి కదా.
0: దొంగతనాలు, దోపిడీలు, ఒకరినొకరు చంపుకోవడాలు జరగకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. దీన్ని అనుసరిస్తే జగత్తు అంతటా శాంతి నెలకొంటుంది.
4: అదేమిటో చెప్పండి టీచర్.
0: ఏముంది, ధర్మమూలం ఇదం జగత్ అని అందరూ విశ్వసించాలి. అంటే ప్రాచీన కాలంలో ధర్మమే అన్నింటికీ మూలంగా తలంచేవారు. ధర్మాన్ని ప్రాణ సమానంగా భావించేవారు. ఆనాటి రాజులు, ప్రజలు కూడా ధర్మ మార్గంలో నడుచుకునేవారు. చతుర్విధ పురుషార్థాలలో మొదటిది ఏది?
4: ధర్మం టీచర్.
0: తక్కినవి?
2: అర్థము, కామము, మోక్షము.
0: పురుషార్థాలన్నింటికీ ధర్మం పునాది వంటిది. ధర్మ మార్గంలోనే అర్థాన్ని అంటే ధనాన్ని సంపాదించాలి. ధర్మ మార్గంలోనే కోరికలను నెరవేర్చుకోవాలి.
1: అయితే టీచర్, రాజులు ధర్మాన్ని ఆచరిస్తారని, ప్రజలు కూడా ప్రభువును అనుసరిస్తారని చెప్పారు కదా. అలా ధర్మ మార్గంలో నడుచుకున్న వారి కథ ఏదైనా చెప్పరు?
0: రఘుమహారాజు రాజ్యం చేసే కాలంలో వరతంతు మహాముని ఆశ్రమంలో కౌత్సుడు అనే విద్యార్థి ఉండేవాడు. ఒకనాడు ఆ ఆశ్రమంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి గురువు శిష్యులతో ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి.

0: నాయనా, కౌత్సకుమారా, ఈనాటితో నీ విద్యాభ్యాసం పూర్తి అయింది. 4 వేదాలు, 6 శాస్త్రాలు చక్కగా అభ్యసించావు. ఇక నీవు నీ మాతాపితరులను చేరి వారికి ఆనందాన్ని కలిగించు. వారి సేవలో జీవితాన్ని సార్థకం చేసుకో. త్వరలో గృహస్థాశ్రమాన్ని స్వీకరించి నీ కర్తవ్య కర్మలను సక్రమంగా నిర్వర్తించుకుంటూ ఇతోధికంగా సమాజానికి సేవ చేయి.
1: గురుదేవా, తమరు పుత్రవాత్సల్యంతో నన్ను ఇంతకాలము పోషించి విద్యాబుద్ధులు నేర్పి నన్ను ఇంతవానినిగా తీర్చిదిద్దారు. విద్యాభ్యాసానంతరం గురువుకు వారు కోరిన గురుదక్షిణ సమర్పించుకోవడం మన ప్రాచీన సంప్రదాయం. అందులకు తగిన విధంగా నేను తమకు గురుదక్షిణ సమర్పించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తమకు నేనేమి దక్షిణగా సమర్పించుకుని మీ రుణం తీర్చుకోగలను సెలవీయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
0: నాయనా, నీవు వినయ విధేయతలతో నాకు వివిధ రీతులుగా సేవలు సలిపావు. పట్టుదలతో, క్రమశిక్షణతో విద్యను అభ్యసించావు. ఏనాడునూ నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించలేదు. నీ సత్ప్రవర్తన, వినయశీలములే నాకు గురుదక్షిణ. అంతకుమించి నీవేమియూ నీ గురువునకు సమర్పించవలసిన పనిలేదు.
1: గురువర్యా, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలదన్నే అధికారం మనకు లేదు. తమరు గురుదక్షిణ స్వీకరించితేనే నా మనస్సుకు సంతోషం కలుగుతుంది. కనుక తామేమి కోరదల్చినా దానిని సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాదనక సెలవీయండి స్వామి.
0: కౌత్సకుమారా, సకల సద్గుణ సంపన్నుడవు, వినయశీలుడవైన నీవు నాకు ఏమీ అందించవలసిన అగత్యం లేదు. కోరవలసిన అవసరము నాకు లేదు. నేను నిండు మనస్సుతో నిన్ను ఆశీర్వదించి పంపుతున్నాను. నీకు శుభము కలుగుగాక. పోయి రమ్ము నాయనా.
1: గురుదేవా, గురుదక్షిణ సమర్పించకుండా నేను నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లితే వారూ హర్షించరు. తమరు కోరితీరాలి, నేను సమర్పించుకోవాలి. కాదనక సెలవీయండి మహాత్మా.
0: ఇతడు నేను ఏమీ కోరనిదే ఆశ్రమాన్ని విడువడు. ఏదైనా ఇతడు సమర్పించుకోవడానికి వీలు కానిది, సమర్పించలేనిది కోరి ఇతనిని మరలింపజేయడం మేలు. అయితే నాయనా, నీవు నా వద్ద నేర్చిన 14 విద్యలకు 14 కోట్ల బంగారు నాణ్యాలు నాకు సమర్పించు. అదే నీవు నాకు చెల్లించవలసిన గురుదక్షిణ.
1: ధన్యోస్మి గురుదేవా. త్వరలో తమరు కోరిన ద్రవ్యంతో మీ సన్నిధికి చేరుకుంటాను. నన్నాశీర్వదించండి.
0: ఆయుష్మాన్ భవ. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు.
1: గురుదేవులు, నేను
0: ఏమీ కోరనిదే ఆశ్రమాన్ని విడువడు. ఏదైనా ఇతడు సమర్పించుకోవడానికి వీలు కానిది, సమర్పించలేనిది కోరి

0: గురుదేవులు నేను తీర్చలేని గురుదక్షిణ కోరుకున్నారు. ఇంతటి ద్రవ్యాన్ని సామాన్య మానవులెవ్వరూ నాకు సమకూర్చలేరు. ఒక్క రఘుమహారాజే అందుకు సమర్థుడు. వెంటబడి కుంటినక్కను కొట్టే కంటే గురితప్పినా పులినే కొట్టాలి అని సామెత. సామాన్యులను యాచించే కంటే శక్తి సంపన్నుడు పరాక్రమవంతుడైన మహారాజునే యాచించడం శ్రేయస్కరం. అతడు తప్ప మరెవ్వరూ అంత ద్రవ్యాన్ని నాకిచ్చి నా కోరిక నెరవేర్చలేరు. ఆ మహారాజునే ఆశ్రయించేదా.
1: దిలీపుని కుమారుడు రఘువు తమకు నమస్కరించుచున్నాడు. నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆనందింపజేయండి విప్రోత్తమా.
0: ఆయుష్మాన్ భవ రాజా. తనలోని జలమునంతటినీ వర్షించి వట్టిపోయిన మేఘం వలె నీవు యాచకులకు నీ సర్వస్వాన్ని సమర్పించి పేదవడినట్లున్నావు. లేకున్నా చక్రవర్తివైన నీవు మృణ్మయ పాత్రతో అర్ఘ్యమిచ్చదవా?
1: స్వామి, మీరు సెలవిచ్చినట్లుగా యాచకులకు సమస్తాన్ని సమర్పించిన మాట వాస్తవమే. అయినప్పటికీ
0: జలములేని మేఘాన్ని చాతకం కూడా యాచించదు కదా. నా కోరికను నీవు తీర్చలేవు. నేను మరొక దాతనాశ్రయించేదా.
1: ధనార్యే వచ్చిన విప్రుడు ధనమును స్వీకరించకయే పోవుట మా వంశ గౌరవానికే కళంకం. మీ కోరిక ఏమిటో సెలవీయండి, దానిని నెరవేర్చడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను.
0: నా గురుదేవులకు గురుదక్షిణ చెల్లించవలసి నేను నిన్ను ఆశ్రయించాను.
1: అదేమిటో సెలవీయండి స్వామి.
0: 14 విద్యలు నేర్చినందుకు 14 కోట్ల బంగారు నాణేలు సమర్పించమని మా గురుదేవులు నన్ను ఆజ్ఞాపించారు. నీవు అంతటి ద్రవ్యాన్ని నాకు సమకూర్చగలవా?
1: స్వామి, తమరు ఈరోజు మా అగ్నిగృహంలో విశ్రాంతి తీసుకోండి. రేపటిలోగా నేనా ద్రవ్యాన్ని సమకూర్చగలను.
0: అట్లే అగుగాక.
1: ఎవరక్కడా?
2: చిత్తం ప్రభు.
1: భటులారా, వీరికి మన అగ్నిగృహానికి దారి చూపండి. వేళ వేళకు వారికేమి కావలనో అవన్నీ సమకూర్చండి. వారి అనుష్ఠానానికి స్నానపానాలకు అన్ని ఏర్పాట్లు చేయండి. ధనాగారంలోని ధనమంతా దాన ధర్మాలు చేశాను. అడిగిన వారికి లేదనకుండా దానమియడం చేత ఖజానాలు చిల్లిగవ్వ కూడా లేదు. చివరకు నా ఆభరణాలు కూడా దానం చేశాను. 14 కోట్ల బంగారు నాణాలు మరునాటికి సేకరించడం ఎలా? ధర్మ మార్గంలో ప్రజల నుండి వసూలు చేయవలసిన పన్నులు కూడా పూర్తి అయినాయి. మరలా వారి నుండి కోరడం అధర్మమవుతుంది. ఒకరిని తృప్తిపరచడానికి మరొకరిని బాధించడం ధర్మం కాదు. దైవమా, ఏది దారి? ఆ దేవతల అనుగ్రహం వల్ల భూమి మీదను ఆకాశంలోను నీటి మీదను సంచరించగల రథం నా దగ్గర ఉన్నది. దాని సహాయంతో కుబేరునిపై దండెత్తిన మునికుమారునికి ధనం సమకూర్చవచ్చు. ఎవరక్కడా?
2: చిత్తం ప్రభు.
1: రేపటి దినం దండయాత్రకు తగిన ఏర్పాట్లు చేయమని, రథాన్ని సిద్ధం చేయమని సేనాపతికి మామాటగా చెప్పండి.
2: చిత్తం ప్రభు.
3: మహారాజా, అద్భుతం, మహాద్భుతం.
1: ఏమిటి, ఏమద్భుతం జరిగింది?
3: మహారాజా, రాత్రికి రాత్రి మన ఖజానా నిండిపోయింది. లెక్కలేనని బంగారు నాణాలు. తమరికి వార్త విన్నవించుకోవాలని వచ్చాను.
1: రాత్రికి రాత్రి ఖజానాలో కనకవర్షం కురేడమా? ఇంతగా ఉందే?
3: నిజం మహారాజా. కోశాగారంలో వీసవంత కూడా ఖాళీ లేకుండా అంతా బంగారు నాణాలే.
1: విప్రవర్యుని కోరిక తీర్చే నిమిత్తం నేనీనాడు కుబేరుడి అలకానగరంపై దండెత్తాలని నిర్ణయించుకున్నాను. నా ఆలోచన గ్రహించిన కుబేరుడు మన ఖజానాలో కనకవర్షం కురిపించాడు. యుద్ధం చేయవలసిన అగత్యం లేకుండా మన కోరిక నెరవేరింది. ఇది నిజంగా అద్భుతమే. వెంటనే ఋషివర్యుని ప్రవేశపెట్టండి. మహాత్మా, మీ రాక వల్ల ఒక మహాద్భుతం జరిగింది.
0: ఏమిటది మహారాజా?
1: 14 కోట్ల బంగారు నాణాలు తమకు సమకూర్చవలనంటే కుబేరునిపై దండెత్తడం కంటే మరో మార్గం లేదని నేను భావించి అందుకు తగిన

0: ఏర్పాట్లు చేయమని సేనాపతికి ఆజ్ఞ ఇచ్చాను. ఈ విషయం తెలిసిన కుబేరుడు, నేను కోరకుండగానే యుద్ధం చేయకుండగానే కోశాగారాన్ని రాత్రికి రాత్రి నింపివేశాడు. ఈ ధనమంతా మీరు స్వీకరించండి, మీ గురువుగారికి గురుదక్షిణ సమర్పించండి.
1: సంతోషం రాజా, అయితే నేను కోరినది 14 కోట్ల బంగారు నాణాలు మాత్రమే. అంతకుమించి నేను స్వీకరించలేను. ఖజానాలోని సొమ్మంతా నాకెందుకు?
0: స్వామి, ఈ ద్రవ్యమంతా మీ నిమిత్తమే కుబేరుడు ప్రసాదించాడు. మీ ఈ ద్రవ్యాన్ని నేను మిగుల్చుకోవడం అధర్మం కదా. కనుక మీరు ఈ ధనాన్ని స్వీకరించండి. ఇది మీకు చెందవలసిందే కాని నాది కాదు.
1: నేను కోరిన ద్రవ్యం కంటే చిల్లి గవ్వైనా అధికంగా స్వీకరించడం నాకు మాత్రం ధర్మమా మహారాజా? నేను కోరినంత నాకు సమకూర్చితే అంతే చాలు.
0: ధర్మాన్ని నిలబెట్టవలసిన రాజే అధర్మానికి వడిగట్టడమా? ఏదు మహాత్మా, ఈ ధనమంతా మీరు స్వీకరించక తప్పదు.
1: లేదు మహారాజా, నేను కోరినంతనే నేను స్వీకరించగలను. అంతకుమించి నేను అంగీకరించలేను, అందుకోనూ లేను.
0: అయితే మహాత్మా, ఈ ధర్మ సంకటం నుండి బయటపడేందుకు ఒక్కటే మార్గం నాకు స్ఫురించింది. ఈ ధనం మీరు యాచించినది గురుదక్షిణ కోసం. నేను కుబేరునిపై దండెత్తవలననుకున్నది మీ నిమిత్తం. 14 కోట్లు మీరెలాగో మోయలేరు కనుక ఈ ద్రవ్యమంతా గురువు సన్నిధికి నేనే పంపగలను. అప్పుడు ఇరువురము అధర్మాచరణ దోషం నుండి విముక్తులం కాగలం. నేను కూడా మీతో పాటు మహాముని సన్నిధికి వచ్చి ధనం సమర్పించుకుంటాను.
1: ఇది నాకు అంగీకారమే.
2: మహారాజా, 14 కోట్ల బంగారు నాణ్యాలు నాకు కావాలనే కోరికతో నేను ఈ గురుదక్షిణ కోరలేదు. కౌత్సుడు గురుదక్షిణ స్వీకరించి తీరాలి అని పట్టుపట్టడం చేత అతడు సమకూర్చలడనే ఉద్దేశంతో శక్తికి మించిన పని అని తాను తన పట్టు వీడుతాడనే భావనతో నేను ఈ విధంగా కోరవలసి వచ్చింది. సర్వసంగ పరిత్యాగులము వన్యసీమలలో వసించే మాకు ఈ ధనంతో నిమిత్తం లేదు. సర్వమూ ప్రకృతి మాతయే మాకు సమకూర్చుతున్నది. ధర్మప్రభువైన నీ పాలనలో మాకు ఏ లోటు లేదు. అయితే కౌత్సుడు సరియైన దాతనే ఆశ్రయించాడు.
0: మహాత్మా, జరిగిందంతా మీకు నేను తెలుపవలసిన పని లేదు. దివ్య దృష్టితో మీరు సర్వమూ గ్రహించగల సమర్థులు. ఈ ధర్మ సంకటం నుండి మేము బయటపడాలంటే మీరు ఈ ద్రవ్యమంతా స్వీకరించాలి.
1: గురుదేవా, తాము కోరినది 14 కోట్ల బంగారు నాణాలే అయినా మహారాజు ధనమంతా స్వీకరించి గురుదక్షిణ చెల్లించమని నన్ను బలవంత పెడుతున్నారు. నాకు తరుణోపాయం తామే సెలవీయండి.
2: నీవు కోరిన విధంగా నీవు సమర్పించిన గురుదక్షిణ నేను స్వీకరిస్తున్నాను. రాజు ప్రజల శ్రేయస్సు అనవరతమూ ఆశిస్తూ ఉండాలి. ఈ ద్రవ్యమంతటిని ప్రజోపయోగ కార్యాలకై వినియోగించవలసిందిగా దీనిని తిరిగి మహారాజు పరం చేస్తున్నాను. ఈ రూపంగా మీరిరువురు కడకు నేను ఈ ధర్మ సంగడం నుండి బయటపడగలుగుతున్నాము.
1: ధన్యోస్మి గురుదేవా, ఇక నాకు సెలవిప్పించండి.
2: మంచిది నాయనా.
0: మహాత్మా, మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. ఈ ద్రవ్యమంతటిని ప్రజలకై వినియోగించదగాక. పోయి వచ్చేదను.
2: యశస్వీభవ.

ఈ రఘుమహారాజు కుమారుడు అజుడు, అజుని కుమారుడు దశరథుడు, దశరథుని కుమారుడు శ్రీరాముడు. అంటే రఘుమహారాజు శ్రీరామచంద్రునికి ముత్తాత అన్నమాట. అంటే ఇది త్రేతాయుగంలో జరిగింది.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలచే రూపొందించబడిన కార్యక్రమంలోని రెండవ భాగంలో కౌత్సుని కథను విన్నారు. వచ్చేవారం తరువాయి భాగాన్ని వింటారు. సారాం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. భగవంతునికి భక్తునికి గల అపురూపమైన ప్రేమబంధాన్ని తెలియపరుస్తూ స్వామివారి కస్తూరి పేరిట శీర్షికను నాలుగు భాగాలుగా మీకు అందజేస్తున్నాం. ఇప్పుడు ఈ శీర్షికలోని రెండవ భాగం మీరు వింటారు.
1: రామకృష్ణ పరమహంస పట్ల భక్తి మరియు స్వామి పట్ల చిగురించిన అనన్య ప్రేమల మధ్య పొంతన కుదరక కస్తూరి బాధపడుతూ ఉండేవారు. సర్వమూ తెలిసిన స్వామి ఆయన మనసులో చెలరేగుతున్న సందేహాన్ని గమనించి కస్తూరి భార్యతో, ఆ రామకృష్ణుడే తనను నా దగ్గరకు చేర్చాడన్న విషయం ఇతను తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఎంతో కాలంగా అతనికి రామకృష్ణుని పట్ల కల విశ్వాసానికి ప్రతిఫలంగా రామకృష్ణుడు కస్తూరిని నా వద్దకు చేర్చారు అని అన్నారు. బెంగళూరులో ఉన్నప్పుడు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు కస్తూరికి ఎలాంటి సందేహాలు సమస్యలు ఉన్నా అన్నిటికీ సమాధానాలు దొరికి సాయి చరణ సన్నిధిలో ప్రశాంత జీవితం సాగించారు. స్వామితో గడిపిన ప్రతి సన్నివేశము కస్తూరికి మనోవికాసాన్ని కలిగించి ఆధ్యాత్మిక మార్గంలో మరింత పురోగతి సాధింపచేసింది. స్వామి కస్తూరిని ఎన్నో విధాలుగా సరిదిద్ది సరైన పద్ధతిలో జీవనం సాగించేటట్టు తీర్చిదిద్దేవారు. ఒకసారి స్వామి కస్తూరిని ఒక కప్పులోంచి మరొక కప్పులోకి పలుమార్లు వడపోసి చల్లార్చిన వేడిపాలు రుచిగా ఉంటాయా, లేక ఒక బేసిన్లో చల్లటి నీళ్లలో వేడిపాల గిన్నెను ఉంచి చల్లార్చిన పాలు రుచిగా ఉంటాయా అని అడిగారు. కస్తూరికి కాస్త ఈ విషయం గందరగోళంగా అనిపించింది. స్వామి, ఈ విషయాన్ని వెళ్లి మీ అమ్మని అడుగు, ఆమె చేసేది సరైనది కాదు అని చెప్పు అని అన్నారు. కస్తూరి ఇంటికి వెళ్లి వారి తల్లిని అడుగగా ఆ విషయం బోధపడింది. కస్తూరి తల్లి రోజూ ఒక బేసిన్లో చల్లని నీళ్లను ఉంచి కాచిన వేడిపాలను ఆ బేసిన్లో ఉంచి చల్లార్చి ఆ పాల గ్లాసును స్వామి పటం ముందు ఉంచుతారట. అలా చేసిన పాలు రుచిగా ఉండవని స్వామి స్వయంగా కస్తూరికి చెప్పడం, తను పటంలోంచే ఆ పాలను స్వీకరిస్తున్నానని చెప్పడం కాక ఇంకేమిటి? ఇలాంటి సంఘటనలతో స్వామి తన సర్వవ్యాపకత్వాన్ని అనేక మార్లు కస్తూరిని అనుభవించేటట్టు చేశారు. స్వామి ఆశీర్వదించిన విధంగానే కస్తూరికి ఉన్నతోద్యోగము, తద్వారా ఎక్కువ జీతం లభించాయి. యూనివర్సిటీ నుంచి దావణగిరిలోని ఇంటర్మీడియట్ కళాశాలకు ప్రధాన అధ్యాపకునిగా నియమించినట్లు ఆదేశాలు అందాయి. కాని దావణగిరి కాలేజీలో పనిచేయడం సామాన్యమైన విషయం కాదు. అక్కడ కాలేజీ ఆవరణ అంతా కూడా ముఠా తగాదాలు, కులమత విద్వేషాలు మొదలైన క్షుద్రమైన విషయాలతో ఉద్రిక్తతతో నిండి ఉండేది. అక్కడ పనిచేయడం ముళ్ల కిరీటాన్ని ధరించడం వంటిదని కస్తూరి స్వయంగా అభివర్ణించారు. కాని కస్తూరి ప్రశాంత చిత్తం మరియు ఆయన పాటించే మానవత్వపు విలువలు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆయన చేపట్టిన హరిజనవాడలలోని సేవా కార్యక్రమాలు, హరికథా కాలక్షేపాలు, చర్చలు, నాటకాలు, భజనల వల్ల కళాశాల విద్యార్థులలో కూడా ఆవేశం పాలు తగ్గి వారిని సరైన దారిలో పడేటట్టు చేశాయి. క్షుద్రమైన వాతావరణం అంతా కూడా ఆహ్లాదభరితంగా మారిపోయింది. 5 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేసిన రోజు ఎందరో విద్యార్థులు, హరిజనులు వచ్చి వీడ్కోలు చెప్పి పూలదండలతో ముంచెత్తి వారి ఆప్యాయతతో కస్తూరిని ఉక్కిరి బిక్కిరి చేశారు. తర్వాత కస్తూరి స్వామి వద్దకు చేరి, స్వామి, ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొని ఉన్న ప్రాంతంలో కూడా 5 సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా హాయిగా గడపగలగడానికి మీ ఆశీస్సులే కారణం అని కృతజ్ఞతలు చెప్పినప్పుడు స్వామి చాలా సంతోషం అంటూ తన హస్తచాలనంతో తులసిమాలను సృష్టించి కస్తూరి మెడలో వేసి ఆశీర్వదించారు. కస్తూరి తన నిర్మల భక్తితో స్వామిని, ఆయన ప్రేమను మరొకసారి వశం చేసుకున్నారు. మనం వేసే ప్రతి అడుగు స్వామి గమనిస్తూ తన సహాయాన్ని అందిస్తూ మనకు అప్పగించిన కార్యాన్ని చక్కగా నిర్వర్తించగానే కానుకలతో అనుగ్రహించి ప్రోత్సహిస్తారు. ఆయన కరుణా కటాక్షాల వలననే మనం ఆయా కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ మన కృషి వలననే అదంతా జరిగినట్లుగా అభినందిస్తూ ఉంటారు. దావణగిరిలో పనిచేసిన ఆ 5 సంవత్సరాలు కళాశాల నందు మరియు ప్రత్యక్షంగా స్వామిని దర్శించుటకు ప్రశాంతి నిలయం వెళ్లినప్పుడు ఎన్నో మధుర జ్ఞాపకాలను స్వామి కస్తూరికి అందించారు. ప్రశాంతి నిలయంకు వెళ్లే అవకాశం ఎప్పుడు వచ్చినా వదిలేవారు కారు. 1951 డిసెంబర్లో ఒకరోజు ఉదయం పోస్టులో స్వామి కన్నడ భాషలో వ్రాసిన ఉత్తరం ఒకటి కస్తూరి వద్దకు చేరింది. ఆ ఉత్తరం ఆంగ్లో సాక్సన్ స్క్రిప్ట్లో ఉంది. ఆ ఉత్తరం సారాంశం ఏమిటంటే, బుక్కపట్నం సత్యసాయిబాబా జిల్లా బోర్డు హైస్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఆ సభలో బాబా చిత్రపటాన్ని ఆవిష్కరించాలి అని ఆదేశం. ఆ సభలో పాల్గొనే ముందు స్వామి వద్దకు వెళ్లి కస్తూరి సభలో ప్రసంగించవలసిన తెలుగు ప్రసంగాన్ని అప్పటికి తెలుగులో పూర్తిగా మాట్లాడటం చదవటం రాకపోవడం వల్ల కన్నడ భాషలో రాసుకుని స్వామి ముందు ఉంచారు. స్వామి ఆ ఉపన్యాస ప్రతిని త్రోసిపుచ్చి, ఉపన్యాసమంటే ఆర్టిఫిషియల్ గా కాదు హార్టిఫిషియల్ గా ఉండాలి అని సలహా ఇచ్చారు. ఆ సభ కోసం అచ్చువేయించిన ఆహ్వాన పత్రికలో కస్తూరి పేరు కింద పిహెచ్డి అనే గౌరవప్రదమైన డిగ్రీని కూడా చేర్చారు. ఎన్ కస్తూరి ఎంఏబిఎల్ పిహెచ్డి డిఆర్ఎం కాలేజ్ దావణగిరి అను అచ్చువేయబడ్డ ఆహ్వాన పత్రికను చూసిన కస్తూరి కంటి వెంట నీరు ఆగలేదు. మద్రాసు నుండి మైసూర్ నుండి కాని పిహెచ్డి పొందటం కోసం ఆయన చేసిన పరిశోధనలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. బుక్కపట్నం వెళ్లగానే కస్తూరి స్వామి పాదాలపై పడి, స్వామి, నేను పిహెచ్డి చేయలేదు, నాకు ఆ అర్హత లేదు అని చెప్పారు. స్వామి నవ్వుతూ కస్తూరిని లేపి, కాదు, నువ్వు పిహెచ్డీవే అని అన్నారు. ఏ యూనివర్సిటీ నుంచి స్వామి అని అనగా స్వామి, పుట్టపర్తి విశ్వవిద్యాలయం నుంచి అని అన్నారు. స్వామి పలికే ఏ మాట కూడా ఏదో ఊరికే అన్నది కాదు, ఏ మాట పొల్లుపోయేది కాదు, వృధాగా పోయేది అసలే కాదు, అది తప్పక ఫలించి తీరుతుంది అన్నదానికి నిలువెత్తు నిదర్శనంగా సరిగ్గా 30 ఏళ్ల తర్వాత విజయదశమి నాడు పూర్ణచంద్ర ఆడిటోరియంలో బాబా ఛాన్సలర్ గా సత్యసాయి విశ్వవిద్యాలయమును లాంఛనంగా ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కస్తూరి స్వామి 30 ఏళ్ల క్రితం తనతో అన్న మాట గుర్తుకు వచ్చి ఎంతో ఆనందానికి లోనయ్యారు. స్వామి మార్గంలో ప్రవేశించిన తొలి రోజుల్లో కస్తూరి స్వామితత్వాన్ని తెలుసుకునే ఆతృతలో స్వామి మహిమలను ఆస్వాదిస్తూ ఆనందంతో గడిపేవారు. చిత్రావతి నదీతీరంలో రాత్రి వెన్నెల కాంతిలో స్వామి నిర్వహించే భక్తుల ఇష్టాగోష్ఠిలో పాల్గొనటానికి ఉత్సాహాన్ని చూపించేవారు. ఎందుకంటే స్వామి ఆ ఇసుకలోంచి ఎన్నో వస్తువులను సృష్టించేవారు. ఒకవేళ స్వామి ఎప్పుడైనా మౌనంగా ఉండి చిత్రావతి వద్దకు రావడానికి అయిష్టంగా ఉన్నట్టయితే కస్తూరి తనదైన శైలిలో స్వామి వద్దకు వెళ్లి, స్వామి, ఇవాళ పౌర్ణమి, వెన్నెలగా ఉంది, మనం తప్పకుండా చిత్రావతి తీరంకు వెళ్లాలి అంటూ అభ్యర్థించేవారు. ఎందుకంటే స్వామి చేసే మహిమలను సృష్టించే వస్తువులను చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. స్వామి అది విని కస్తూరితో, ఏమిటి, మీరంతా నేను కేవలం చిత్రావతి ఇసుకతోనే విచిత్రాలు చేయగలనని లేకపోతే లేదని అనుకుంటున్నారా? ఈ మందిరం చుట్టూ మాత్రం కావలసినంత ఇసుక లేదు అన్నారు. అంటే చిత్రావతికి వెళ్లాలనే కోరికలోని ఆంతర్యం స్వామి పసిగట్టారు. ప్రశాంతి నిలయం మెల్లగా రూపుదిద్దుకుంటున్న ఆ స్థలంలో చాలా ఇసుకు తిన్నెలున్నాయి. కస్తూరి మళ్లీ, స్వామి, అయితే మనం అక్కడ ఉన్న ఇసుక గుట్టలపై కూర్చుని భజన చేద్దామా అని అన్నారు. అది విని స్వామి తిరిగి ఇలా అన్నారు, నాకు తెలుసు మీకు నిజంగా ఆసక్తి భజనలో లేదు, నేను చేసే అద్భుతాలను చూడాలనే మీకు ఆసక్తి, ఇసుక లేకపోతే అవి జరగవేమో అని మీ అభిప్రాయం అని అన్నారు. తరువాత స్వామి చిత్రావతి వైపు నడిచారు. వీరందరూ కూడా స్వామిని అనుసరించారు. తరువాత స్వామి మళ్లీ ఆగి వారందరి వైపు చూస్తూ, మిరకిల్స్ మిరకిల్స్, అంతా మీ భ్రమ, మీరు కేవలం ఇసుకలో నేను చేసే అద్భుతాలను మాత్రమే చూస్తున్నారు, కాని నేను చేసే మరో అద్భుతాన్ని గమనించలేకుండా ఉన్నారు, మీలోని ప్రతి ఒక్కరూ ఆ అద్భుత సృష్టికి ప్రతీకలే అని అన్నారు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఈ సంఘటనలో స్వామి ప్రకటనలో ఆయన తన అసాధారణ దివ్యతత్వాన్ని చాటి చెప్పారని కస్తూరి గుర్తించారు. ఒకసారి కస్తూరి కొంతమంది భక్తుల దగ్గర నుంచి ఒక విషయం విన్నారు. అదేమంటే, ఒక భక్తుడు రాళ్లు పొదగబడిన ఉంగరాన్ని ధరించి ఉన్నాడు. స్వామి అతనిని చూసి, ఆ ఉంగరాన్ని ఇమ్మనమని దానిపై గాలిని ఊదగానే స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మారిపోయిందని విన్నారు. అది విన్న కస్తూరి తను కూడా రాళ్ల ఉంగరాన్ని ధరిస్తే స్వామి తన ఉంగరాన్ని కూడా తీసుకుని స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మార్చి ఇస్తారు కదా అనుకుని డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి పెద్ద ఉంగరాన్ని ఒకటి చేయించి ధరించారు. కాని స్వామి 2 ఏళ్ల పాటు ఆ ఉంగరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కస్తూరి ఎలాగైనా ఆ ఉంగరం స్వామి కళ్ళలో పడాలని అనేక విధాలుగా ప్రయత్నం చేసేవారు. కాని ఏమీ లాభం లేకపోయింది. బుక్కపట్నంలో జరిగిన సభా సమావేశం తర్వాత రోజు స్వామి కస్తూరిని ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లమని ఆదేశించారు. ఇంటర్వ్యూలో స్వామి కస్తూరిని ఉంగరం ఇమ్మనమని అడిగారు. కస్తూరి ఆనందపరవశుడై ఉంగరాన్ని స్వామికి ఇచ్చారు. స్వామి దానిని చూస్తూ, నా బొమ్మ ఉన్న ఉంగరాన్ని ధరించి నీవేదో పెద్ద భక్తునిలా అందరూ అనుకోవాలని నీ ఉద్దేశం. నన్ను నీ మనసులో ఉంచుకో, అదే నా ఇల్లు. అంతేకాని ఇలా అందరికీ ఆర్భాటం చేయకు అని ఆ ఉంగరంపై గాలిని ఊదారు. అంతే, ఉంగరం మాయమైపోయింది. కస్తూరి నిర్ఘాంతపోయారు. ఆయన మొహం గాలిపోయిన బుడగలా చిన్నబోయింది. ఇంతలో స్వామి విభూతి ప్యాకెట్లను పంచి కస్తూరిని బయలుదేరమని తలుపు తీశారు. భారంగా అడుగులు వేస్తున్న కస్తూరిని చూసి స్వామి, ఏమి కస్తూరి, ఉంగరం కావాలా అని అడిగారు. ఎంతో కరుణతో జాలితో నవ్వుతూ మధురమైన చిరునవ్వుతో ముఖమంతా కాంతితో వెలిగిపోతుండగా తన అరచేతిని గుండ్రంగా తిప్పగానే నవరత్నాలు పొదగబడిన ఉంగరం వచ్చింది. నవగ్రహాలకు శాంతిని చేకూర్చి అనుగ్రహాన్ని కలిగించే 9 రకాల రత్నాలు 3 ఒక భాగంగా పొదగబడి ఉన్నాయి. ఆ ఉంగరం కస్తూరి వేలికి సరిగ్గా సరిపోయింది. స్వామి అప్పుడు కస్తూరితో, ఇంక నువ్వు నేను నిన్ను నావాడిగా గుర్తించేదాకా నన్ను నీవాడుగా ప్రదర్శించుకుంటూ చెప్పుకుంటూ తిరగవు. నవగ్రహాలు శాంతిని చెంది దుష్ఫలితాలని కలగజేయకుండా ఉండటం కోసం అందరూ పెట్టుకునే నవరత్నపు ఉంగరం ఇది. ఇందులో నా చిత్రం లేదు. క్రమంగా నువ్వు నా అనుగ్రహం నవగ్రహాల ప్రభావాన్ని అధిగమించగలదని తెలుసుకుంటావు. అంతవరకు నువ్వు ఈ ఉంగరాన్నే పెట్టుకో అని అన్నారు. స్వామి కస్తూరిని నిత్యం అనేక సమస్యల నుంచి కాపాడుతూనే ఉన్నారు. ఒకసారి దావణగిరి ఆఫీస్ నుండి విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్పుల నిమిత్తం కస్తూరి సంతకం చేసిన చెక్కును దానిని తిరిగి పంపించడం కోసం దానితో పాటు స్టాంపులు అంటించిన ఆఫీస్ కవరును బెంగళూరులో ఉన్న కస్తూరికి పంపించారు. ఆ కవరును జేబులో పెట్టుకుని పట్టణంలోని షాపింగ్ సెంటర్కు వెళ్లారు. అప్పుడు బాగా వర్షం కురుస్తోంది. కవరును పోస్టు చేయడం కోసం తపాలా ఆఫీస్కు వెళ్లి జేబులో చేయి పెడితే జేబు ఖాళీ. అందులో చెక్కు లేదు, కవరూ లేదు. నిస్సహాయ స్థితిలో రోడ్ల వెంట పరిగెడుతూ చెక్కు ఎక్కడైనా పడిపోయిందేమోనని వెతకడం ప్రారంభించారు. ఆయన ఎక్కిన బస్సులలో ఎక్కి మళ్లీ దిగారు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆ రద్దీలో వానలో జేబులో ఉన్న కవరు ఎక్కడో పడిపోయింది. ఆ కవరు దొరికిన వ్యక్తి ఆ చెక్కును క్యాష్ చేసుకుంటాడేమో అని భయం వేసింది. కనీసం చెక్కు నెంబరు కూడా రాసుకోలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలా ఆతుర్దాతో కంగారుతో ఆ రాత్రి రైల్లో దావణగిరి బయలుదేరి వెళ్లారు. ఉదయమే అకౌంటెంట్ను పిలిచి తక్షణమే ఏమి చేయాలో ఆలోచించమని అడిగారు. ఈలోగా పోస్ట్మ్యాన్ వచ్చి ఉత్తరాలు అక్కడ పెట్టి వెళ్లాడు. ఆ ఉత్తరాల కట్టలో కస్తూరి బెంగళూరులో పారవేసుకున్న చెక్కు రిజిస్టర్ కవర్లో వచ్చింది. చెక్కు అందులో భద్రంగా ఉంది. ఈ సంఘటనను లవింగ్ గాడ్ పుస్తకంలో కస్తూరి ఇలా వివరించారు. ఎవరో తొక్కివేసిన దానికి నిదర్శనంగా చెక్కుపై వానలో తడిసిన బూటుకాలు ముద్రలు ఉన్నాయి. నిస్సందేహంగా ఆ చెక్కు నా జేబులోంచి కింద పడిపోయింది. ఎవరో ఆ కవరును భద్రంగా పోస్టు బాక్సులో వేయడం వలన పోస్టు మాస్టర్ దానిమీద తపాలా పెట్టెలో కనుగొనబడినది అని వ్రాసి స్టాంపులు అంటించి అడ్రస్ రాయబడి ఉండటం వలన రిజిస్టర్డ్ పోస్టు చేసే బాధ్యత తానే తీసుకుని జాగ్రత్తగా దానిని పంపించాడు. కస్తూరి పారేసుకున్న ఆ కవరు ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన ఆఫీసుకే వచ్చేసింది. మరి ఒకసారి కస్తూరి కాలేజీ ముఖ్య అధికారిగా ఉండి పరీక్షలు నిర్వహించవలసి ఉంది. పరీక్ష హాలులో అంతా సిద్ధంగా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. ఎదురుగుండా సీలు వేయబడ్డ ప్రశ్నాపత్రాలు ప్యాకెట్లు ఉన్నాయి. కస్తూరి సీలు విప్పి ప్రశ్నాపత్రాలను 25 మందికి పంచారు. ఇంతలో అక్కడ ఒకటే కలకలం. ఆ రోజు టైం టేబుల్ ప్రకారం వారికి గ్రేట్ బ్రిటన్ చరిత్ర గురించి పరీక్ష జరగవలసి ఉండగా కస్తూరి వాళ్లకు పంచిన పత్రాలు భారతదేశ చరిత్రకు సంబంధించినవి. గబగబా వాళ్ల చేతుల్లోంచి ఆ ప్రశ్నాపత్రాలు లాగేసుకుని సరైన ప్యాకెట్లు తీసి వణుకుతున్న వేళ్లతో సీలు విప్పి ఆ రోజు పరీక్షకు సంబంధించిన పత్రాలను పంచి తన ఆఫీస్ గదిలోకి వెళ్లి తలుపులు మూసి స్వామి పటం ముందు నిలబడి చాలా పెద్ద తప్పు జరిగింది, నా వల్ల ఎందుకంత తప్పు జరగనిచ్చావు అని ఏడవసాగారు. భారతదేశ చరిత్ర గురించి పరీక్ష ఇంకా 6 రోజులు ఉండగానే కస్తూరి ఆ పరీక్ష పేపర్లు ముందే ఇచ్చేశారు. ఇప్పుడు అసలు సమయానికి ఆ పరీక్ష యథాప్రకారం జరగాలంటే హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు అందరూ కలుసుకోవాలి. అందరూ కలిసి కొత్త ప్రశ్నాపత్రం తయారు చేయాలి. దాన్ని అచ్చువేయించి ఆ ప్రశ్నాపత్రాలను 15 కేంద్రాలకు పంపాలి. ఇదంతా 5 రోజుల్లాగా జరగాలి. ఏమాత్రం సాధ్యం కాని పని. మళ్ళా సుమారు 15 రోజుల తర్వాత పరీక్ష పెట్టాలంటే అభ్యర్థులను, అధికారులను అందరినీ మళ్లీ పరీక్షా కేంద్రాలకు రమ్మనాలి. అంటే ఇదంతా పెద్ద దుమారం రేకెత్తిస్తుంది. పైగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. స్వామి, ఇప్పుడేమిటి దారి అని ఆయన ఆవేదనంతా వెళ్లబోసుకున్నారు. ఆ రాత్రి రైలులో బయలుదేరి 7 గంటలకు మైసూరు చేరుకుని తిన్నగా రిజిస్ట్రార్ ఇంటికి వెళ్లి తన గోడంతా విన్నవించుకున్నారు. రిజిస్ట్రార్ గారు కస్తూరికి చిరకాల మిత్రుడు. ఆయన చాలా వరకు కస్తూరి భయాన్ని పోగొట్టాడు. హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు ఇద్దరూ ఇక్కడే ఉన్నారని, వారిని మీరు కలుసుకోవచ్చని చెప్పాడు. ప్రభుత్వ ముద్రణా కార్యాలయానికి ఫోన్ చేస్తే వాళ్లు 2 గంటల్లోపు ప్రశ్నాపత్రం తయారు చేసి ఇస్తే రాత్రికల్లా అచ్చువేసి ఇస్తామని చెప్పారు. కాని ఇవన్నీ జరగడానికి ముందు కస్తూరి వైస్ ఛాన్సలర్ను కలవాల్సి ఉంది. నూతన విద్యా ప్రణాళిక, పాలకవర్గంలో జరపబోయే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి చర్చించబోయే సమావేశంలో వైస్ ఛాన్సలర్ పాల్గొంటున్నారు. కాబట్టి మరునాటి ఉదయం 10:30 వైస్ ఛాన్సలర్ను ఆయన ఇంటి వద్ద కలవమని రిజిస్ట్రార్ సలహా ఇచ్చారు. సభలో జరిగిన దుస్సంఘటన వల్ల చెదిరిపోయిన మనసుతో ఇంటికి చేరుకున్న వైస్ ఛాన్సలర్ వరండాలోకి రాగానే కస్తూరిని చూసి ఏమిటి విశేషాలు అని అడిగారు. కస్తూరి ఆయనతో, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను అని అన్నారు. విద్యార్థుల మూలంగానా అని వైస్ ఛాన్సలర్ అడిగారు. కస్తూరి, లేదండి, ఇది నా స్వయం కృతాపరాధమే అని అన్నారు. దాంతో ఆయన తేలికబడి సంతోషంగా కస్తూరితో చేయి కలుపుతూ, చాలా సంతోషంగా ఉంది, ఇన్నేళ్లగా మీరు దావణగిరి విద్యార్థులను ఎంతో చక్కని క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉంచారు, ఇక్కడ విద్యార్థులను చూశారుగా ఎంత అల్లరి పెట్టారో అని కస్తూరి చెప్పిన విషయమంతా విని, మీరేమీ విచారించకండి కస్తూరి, ఎంతో బాగా క్రమపద్ధతిలో ఉండే పెద్ద పెద్ద సంస్థలలోనే ఇటువంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మీ విద్యార్థులందరినీ మీ అధికారంలో, క్రమశిక్షణలో ఉంచినన్నాళ్లు మీరు ఎటువంటి పొరపాటు చేసినా నేనేమీ పట్టించుకోను అని రిజిస్ట్రార్ను లోపలికి పిలిచారు. జరగవలసిందంతా చూసుకోమని ఆయనను ఆదేశించారు. ఇంకా ఆందోళనగా ఉన్న కస్తూరిని చూసి వైస్ ఛాన్సలర్ ప్రోత్సాహకరంగా కస్తూరి భుజాన్ని చరుస్తూ, కానివ్వండి కస్తూరి గారు, ఇంకా సంతోషంగా ఉండండి, ఊరికే దిగులు పడకండి, ఉల్లాసాన్ని, మీ సహజ హాస్య ధోరణిని పోగొట్టుకోకండి, ఆకాశం ఏమీ కింద పడిపోలేదు అని ధైర్యం చెప్పారు. ఆ తర్వాతి రోజు కస్తూరి ప్రశాంతి నిలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. స్వామి లోపలికి రమ్మని ఆదేశించారు. కస్తూరి స్వామితో, స్వామి, ఇంక నేను కాలేజీ ప్రిన్సిపాల్ గా కొనసాగలేను, అది నాకు పెద్ద భారంగా అని అంటూ ఉండగా స్వామి మధ్యలో ఆపి, నిజానికి ఇప్పుడసలు ఏమైందని నాకు అంతా తెలుసు. ఒక ప్యాకెట్కి బదులు మరొక ప్యాకెట్ను తెరిచి ప్రశ్నాపత్రాలను పంచేశావు. నా పటం ముందు నిలబడి బాగా ఏడ్చావు. నాకు అంతా తెలుసు. అది కూడా నీ ఆఫీసు గదిలో. సరేనా? పర్వాలేదు. నీ పై అధికారి నిన్ను ఆప్యాయంగా వెన్నుతట్టి పంపించాడు కదా. నాకు తెలియదా? నువ్వు తప్పులు చేయడం ఇదే మొదటిసారి కాదు కదా. నేనెప్పుడూ నీ వెన్నంటే ఉన్నాను. ధైర్యంగా ముందుకు పో అని అన్నారు. తరువాత 1954 పదవీ విరమణ చేశాక సంవత్సర కాలానికి చెందిన మొత్తం పింఛను ఒకేసారి చేతికి అందిన విషయం కస్తూరి స్వామికి చెప్పగానే స్వామి వారిని హరిద్వార్ కాని ప్రయాగ, గయా మొదలైన ఉత్తర భారతదేశ పుణ్యక్షేత్రాలను దర్శించడమని ఆదేశించారు. అమ్మను, భార్యను కూడా తీసుకుని వెళ్లమని చెప్పారు. మొత్తం 3 టిక్కెట్లను కొను, వాటితో 4 ప్రయాణం చేద్దాం అని అన్నారు. ఉత్తర భారతదేశ ప్రయాణం మొత్తం స్వామి కస్తూరి వెంట ఉండి తను కూడా వారితో ఎల్లప్పుడూ ఉన్నాననే అనుభూతులను ఎన్నటినో ప్రసాదించారు. ప్రయాణం ముగించుకుని బెంగళూరు వచ్చాక కస్తూరి కొడైకెనాల్లో ఉన్న స్వామికి ఉత్తరం రాశారు. దానికి స్వామి ప్రత్యుత్తరం రాస్తూ అందులో ఇలా పేర్కొన్నారు. స్వామి ఎల్లప్పుడూ నీవెంటే ఉండగా ఆలస్యం కాని, అసంతృప్తి గాని, అపాయం కాని నీ ప్రయాణాన్ని ఎందుకు బాధిస్తాయి? నామం నా రూపం కంటే వేరైనది కాదు. చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించినా, జ్ఞాపకం చేసుకున్నా, విన్నా కూడా అది ఆ నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది అని ఆశీర్వదించారు. కస్తూరి స్వామిని తరిగిపోని దయకు ప్రతిరూపంగా వర్ణిస్తారు. 1954లో కస్తూరికి స్వామి ప్రశాంతి నిలయంలో స్థిర నివాస యోగాన్ని ప్రసాదించారు. స్వామి నివాసము ప్రార్థనా మందిరము అయిన ప్రశాంతి నిలయానికి 20 గజాల దూరంలో కుడివైపు వరుసగా ఏర్పాటు చేయబడిన 8 ఇళ్లలో ఒకటి కస్తూరికి ఇవ్వబడింది. కస్తూరి అక్కడ నివసిస్తున్న కాలంలో స్వామి ఏ విధంగా వారందరితో గడిపారో, అందరి ఇళ్లలోకి ప్రవేశించి ఏ విధంగా కలియతిరిగేవారో, అందరి తప్పులను సరిదిద్దుతూ సరియైన మార్గంలో ఎలా నడిపేవారో చక్కగా తన స్వచరిత్రలో వివరించారు. వారి ఇండ్ల వరుసకు స్వామి బృందావనం అని పేరు పెట్టారు. కృష్ణావతారంలో స్వామి గోపాల బాలులతో గోపికలతో ఆడి పాడి అందరికీ అద్వితీయమైన అనుభూతిని ఏ విధంగా అందించారో, సరిగ్గా ఇప్పుడు సత్యసాయి అవతారంలో ఆ విధంగా అందరినీ ఆనందపరవశులుగా చేసే ప్రదేశానికి అదే పేరు పెట్టడంలో ఎంతేమి ఉంటుంది? కస్తూరి కుటుంబం స్వామి కోసం వెనకవైపు చూస్తూ ఉంటే స్వామి ముందు వైపు నుండి వచ్చేవారు. దక్షిణం వైపు చూస్తూ ఉంటే ఉత్తరం వైపు నుండి వచ్చేవారు. పక్కింట్లో పచార్లు చేస్తున్న స్వామి మనింటికి ఎప్పుడు వస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండగా వెనకగా వచ్చి కస్తూరి కళ్ళు మూసి ఎవరో చెప్పుకో అంటూ తీయని ఆశ్చర్యంతో తన్మయత్వానికి లోను చేసేవారు. స్వామి ప్రశ్నకు కస్తూరి తన ఆనంద భాష్పాలతో సమాధానమిచ్చేవారు. ఇవన్నీ 60 ఏళ్ల భక్తునితో 30 ఏళ్ల భగవంతుడు ఆడే వింత ఆటలు. కస్తూరికి ఆయన కుటుంబానికి ఆ సమయంలో స్వామి ఎన్నో మధురానుభూతులను అందించారు. స్వామి కర్ణాటక సంగీత కీర్తనలను పాడుతూ వడివడిగా అడుగులు వేస్తూ అందరి ఇళ్లలోకి తిరుగుతూ ఆ రోజు వారు ఏమి వంటలు చేశారో చూస్తూ మధ్య మధ్యలో హాస్యపు జలులలో వారిని తడిపేస్తూ అందరినీ అమితంగా అనుగ్రహిస్తూ ఉండేవారు. స్వామి సన్నిధిలో స్వామి చేసే అసాధారణమైన అద్భుతమైన సంఘటనలను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించగలిగే అదృష్టం కస్తూరికి దక్కింది. దసరా నాడు స్వామి చేసే విభూతి కుంకుమ అభిషేకాలు అద్భుతంగా ఉండేవి. కృష్ణాష్టమి నాడు కృష్ణ విగ్రహానికి బంగారు నగలతో స్వామి స్వయంగా చేసే అందమైన అలంకరణ వంటివి ఎన్నిటినో కస్తూరి ప్రత్యక్షంగా చూసి ఉన్నారు. అంతేగాక వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రావతి నదీ ఒడ్డున కూర్చుని భక్తులచే భజన చేయించేవారు. అప్పుడు స్వామి చేతి వేళ్ల కొసల నుండి స్రవించే అమృతాన్ని అక్కడ ఉన్న అందరి భక్తులతో పాటు స్వీకరించే అవకాశం కస్తూరికి పలుమార్లు దక్కింది. శివరాత్రి సమయంలో స్వామి శరీరం నుండి వరసగా ఉద్భవించే శివలింగాలను చూడగలిగే మహద్భాగ్యం మరియు స్వామి పుట్టినరోజునాడు స్వామికి నలుగు పెట్టే అవకాశం కస్తూరికి ఆయన భార్యకు దక్కడం నిజంగా కస్తూరికి స్వామి ప్రసాదించిన ఒక వరం. ఇలా ఎన్నో అద్భుతమైన సంఘటనలకు సాక్షిభూతుడయ్యే మహా అవకాశం కస్తూరికి అనుగ్రహింపబడింది. 1956లో నూతనంగా స్థాపించబడిన బెంగళూరు ఆకాశవాణి కేంద్రంలో ఆ ప్రాంతీయ భాష అయిన కన్నడ కార్యక్రమ నిర్వాహకునిగా పదవీ బాధ్యతలను స్వీకరించమని కస్తూరిని ఆహ్వానిస్తూ ఒక ఆహ్వానం వచ్చింది. స్వర్గధామంలాంటి ప్రశాంతి నిలయంలో లంగరు వేసుకుని హాయిగా కాలం వెళ్లబుచ్చుతున్న కస్తూరికి ఆ ఆహ్వానాన్ని స్వీకరించడానికి మనస్కరించలేదు. కాని దానికి స్వామి అంగీకరించలేదు. నీ ప్రతిభా సామర్థ్యాలు వ్యర్థం కావడానికి వీలులేదు. అవి ప్రయోజనకరంగా వినియోగింపబడాలి. అక్కడ నీవు ఏ పనికైతే పిలువబడ్డావో అది కూడా నా పనే. నువ్వు ఎవరికో సేవ చేయాలనుకుంటున్నావా? లేదు లేదు, నేను కాక ఇతరులనేవారు ఎవ్వరూ లేరు. అన్ని ఉద్యోగాలు నాకోసమే, నాతోనే అని స్వామి కస్తూరిని వెతుక్కుంటూ వచ్చిన ఆ పదవీ బాధ్యతలను చేపట్టమని ఆదేశించారు. ఆలిండియా రేడియోకి ఆకాశవాణి అని మొదట్లో నామకరణం చేసిన కస్తూరి తిరిగి ఆకాశవాణిలో పనిచేయడం ప్రారంభించారు. ఎన్నో సృజనాత్మక కార్యక్రమాలకు నాంది పలికారు. తన ఆధ్వర్యంలో ఆకాశవాణి కార్యక్రమాలను మరింత ఆహ్లాదంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఏమాత్రం అవకాశం వచ్చినా స్వామి సన్నిధికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలోనే స్వామి ఎంతో దయతో ఆయనతో పాటు ఢిల్లీ, ఋషికేశ్, బృందావనం మరియు కాశ్మీర్ పర్యటించే మహద్భాగ్యాన్ని కస్తూరికి అనుగ్రహించారు. ఈ పర్యటన ముగిశాక స్వామి కస్తూరికి షష్ఠిపూర్తి ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించారు. బుక్కపట్నం నుంచి పురోహితుణ్ణి, మైసూర్ నుంచి వాయిద్య కళాకారులను పిలిపించారు. ఆల్ ఇండియా రేడియో నుండి అభిమానులు, స్నేహితులు బెంగళూరు నుంచి వచ్చారు. ఆ రోజు స్వామి తన పదకమలాలు రజత కమలంలో ఉంచి పుష్పాలతో సహస్రనామాలతో పూజించడానికి అనుమతిని అనుగ్రహించారు. తర్వాత స్వామి తన హస్తచాలనంతో కస్తూరికి ఒక పతకాన్ని, ఆయన భార్యకు మంగళసూత్రాన్ని సృష్టించి బహూకరించారు. కస్తూరి ఆ మంగళసూత్రాన్ని ఆయన భార్య మెడలో కడుతూ ఉండగా సర్వజగద్రక్షకుడైన స్వామి వారి వద్ద నుంచుని కస్తూరి భార్య తలపై తన కుడిచేతి నుంచగానే పసుపు కుంకుమ కలిగిన అక్షింతలు వర్షింపబడ్డాయి. తర్వాత మరికొంతకాలం ప్రతిభావంతునిగా ఆకాశవాణిలో పనిచేశాక కస్తూరికి ఎప్పుడెప్పుడు తిరిగి ప్రశాంతి నిలయానికి వెళ్లిపోయి పరమపావన పెన్నిధి అయిన స్వామి పాదాల వద్ద గడపాలా అని ఉవ్విళ్లూరేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. స్వామి ఒకసారి బెంగళూరులోని విఠలరావు గారి ఇంటికి వేయించేసినప్పుడు అక్కడ వేచియున్న కస్తూరిని చూసి ఆయన భుజంపై చేయివేస్తూ, ఇంక నీకు పుట్టపర్తిలో కావలసినంత పనుంది, ఒక మాసపత్రిక త్వరలో ప్రారంభింపబడుతోంది, ఏం పేరో ఊహించు చూద్దాం అని అన్నారు. దానికి సంకల్పించిన పేరు సనాతన సారథి అని స్వామే వెల్లడించారు. స్వామి చేతిలోని దివ్యమైన పనిముట్టు, సాయి సందేశవాహిని జనబాహుళ్యానికి తెలియజేసే ఈ మాసపత్రిక మరో ప్రతిభావంతమైన పనిముట్టును స్వామి వద్దకు చేర్చింది. స్వామి పాదాల వద్ద నివసించే భాగ్యం కోసం తపిస్తున్న కస్తూరికి సనాతన సారథికి సంపాదకునిగా పనిచేయడం నిజంగా స్వామి ప్రసాదించిన మహోన్నతమైన వరం.
0: ఇప్పటిదాకా మీరు స్వామివారి కస్తూరి శీర్షికలో రెండవ భాగాన్ని విన్నారు.

0: युवता,
1: युवता
0: सनातन भावम,
1: सनूतन रूपम,
0: युवता
1: युवता రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి మీకు పునఃస్వాగతం. ఐకమత్యమే సుఖమందరి క్షేమంబు, ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలన్ని సర్పంబునున్ పట్టి చంపుచుండలేదే జగతియందు. ఇది సత్యసాయి భగవానుడు ఐకమత్యాన్ని గురించి బోధిస్తూ అందించిన ఒక చక్కని పద్యం. నేటి యువత తెలుసుకోవలసిన, ఆచరించవలసిన ఎంతో ముఖ్యమైన అంశం ఈ ఐకమత్యం. ఈనాటి మన కార్యక్రమంలో ఈ అంశంపై అనేక విషయాలను మనకు అందించటానికి మనతో పాటు శ్రీ కోట శివకుమార్ గారు ఉండటం ఎంతో ఆనందదాయకం. సాయిరాం శివకుమార్ గారు.
2: సాయిరాం సాయి ప్రసాద్.
1: అదేవిధంగా మన రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ కూడా మనతో ఉన్నారు. సాయిరాం గణేష్.
3: సాయిరాం సాయి ప్రసాద్.
1: సర్, మన కార్యక్రమంలో ముందుగా స్వామి మనకు ఎన్నోసార్లు బోధించిన ఈ ఐకమత్యం ఏంటో కాస్త ఉపోద్ఘాతం ఇస్తారా?
2: తప్పకుండా చెప్పుకుందాం సాయి ప్రసాద్. మొట్టమొదట స్వామి ఇచ్చిన పద్యంతో నువ్వు మొదలుపెట్టావు. చాలా చక్కని భావం ఇందులో మనకు చూస్తే నాకనిపించింది వింటున్నప్పుడు. అన్నీ చేసినట్టే స్వామి ఇక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్ కలిపారు. అన్నిట్లోనూ స్వామికి పాజిటివ్ చూపెడతారు, నెగిటివ్ కూడా చూపెడతారు. అంటే దీనికి అర్థం ఏమిటి అంటే, ఒక వైద్యుడు ఒక పేషెంట్ని పిలిచి మందు ఇచ్చినప్పుడు మందు వేసుకోవడానికి పాజిటివ్గా ఇది వేసుకోవాలని చెప్తారు, అట్లాగే ఏది తినకూడదో అది కూడా చెప్తారు. ఈ రెండు అవసరమే, పథ్యము అవసరమే, మందు అవసరమే. అదేవిధంగా మనందరికీ భవరోగం పట్టుకుని ఉంది కాబట్టి మనకి స్వామి ఇచ్చే మందులన్నీ ఈ విధంగానే ఉంటాయి. మొదటి రెండు లైన్లో స్వామి ఎంతటి కార్యమైనా సాధించవచ్చు అని పాజిటివ్ చెప్పారు ఐకమత్యం ఉంటే. తర్వాత రెండు లైన్లలో చూస్తే గనక చీమలన్నీ కలిసి పాముని చంపడం అన్న మాట తీసుకొచ్చారు. ఇక్కడ చంపడం అన్న మాట వచ్చింది అంటే నాకనిపించిన భావం ఏమిటి అంటే, ఈ పాము అన్నది ఎప్పుడు కూడా ఒక విషజంతువులాగా చూసుకుంటే మనలో ఉన్న ఈ విషంగా ఉన్నటువంటి లేజినెస్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పని చెయ్యాలి అందరం కలిసి వెళ్లి చెయ్యాలి అంటే ఆ వేరే ఉన్నాయిలే అని పని చేయకపోవడము, ఇవే ఈరోజు మనకి యునైటెడ్ గా ఉండడానికి అడ్డుగా వస్తున్నవి. అంటే జీవితంలో చూసుకుంటే మనందరి ప్రయారిటీస్ వేరే వేరే విధానాల్లో ఉంటాయి. కాబట్టి అందరూ కలిసి ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒకళ్ళ ప్రయారిటీ ఇంకో ప్రయారిటీతో అది అడ్డుపడుతూ ఉంటుంది. అది కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇటువంటివన్నీ ఎన్నో రీజన్స్ వస్తూ ఉంటాయి లేజినెస్ అని. వాటిని ఒక విషజంతువులాగా అంటే ఒక ప్రాజెక్ట్ ఒక గోల్ అంటూ తీసుకుంటే అది గొప్పదైనప్పుడు ఈ విషజంతువు అనేది ఒక పాముతో పోల్చి ఇంతమంది కలిసి దాన్ని తేలిగ్గా తీసేయవచ్చు అని స్వామికి చెప్తున్నారు అని నేను అర్థం చేసుకుంటాను. మొట్టమొదట ఐకమత్యం గురించి మనము యువతతో మాట్లాడుకుంటున్నప్పుడు మనం తెలుసుకోవాల్సినవి ఇంతకుముందు ఎన్నో తెలుసుకున్నా మనము ఇండివిజువల్ గా, నేను ఒక్కడిని సక్సెస్ఫుల్ ఎట్లా అవ్వాలి అనే విషయాలు ఎన్నో మాట్లాడుకున్నాం. దాని తర్వాత కమ్యూనికేషన్ వేరే వాళ్ళతో ఏ విధంగా చేయాలి అనేది మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజు మనం టీం వర్క్ గురించి మాట్లాడుతున్నాం. యూనిటీ అంటే టీం వర్క్. టీం వర్క్ 10 మందితో కలిసి ఏ విధంగా ఒక పని సాధించవచ్చు అన్న విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా ముఖ్యమైన విషయం అవుతుంది మనకి. గమనించండి, మనము మన ఫ్యామిలీలో ఉండే ఒక చిన్న ఫ్యామిలీ కూడా చిన్న టీమే అవుతుంది. తర్వాత సొసైటీ చూసుకుంటే అదొక టీం అవుతుంది. ఇంకా పెద్ద పెద్దగా చూసుకుంటూ ఉంటే అంతా టీమే ప్రపంచంలో. కాబట్టి టీం వర్క్ అంటే అర్థం ఏమిటంటే ఏదో క్రికెట్ ఆడుతున్నప్పుడు టీం వర్క్ ఆ విధంగా కాకుండా మనం అందరం కలిసి చేసేది ఏదైనా పని టీం వర్కే అని. కలిసిమెలిసి పెరుగుదాం, సహనాభవతు సహనాభునక్తు అని వేదం చెప్తుందని స్వామి అన్నారు. అందరం కలిసి పెరగాలి, అందరం కలిసి నేర్చుకోవాలి, అందరం కలిసి తిరగాలి. ఇవి ఈ సనాతన సంస్కృతి యొక్క ధర్మాలు. కాబట్టి ఇది తెలుసుకోకుండా మనకి యువతకి చెప్పుకునే మాటలు మనకి పూర్తి కావు. కాబట్టి దీని గురించి కొంత తెలుసుకుందాము. ఒక కథతో నేను మొదలు పెడతాను. ఒకప్పుడు ఒక క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, ఆయన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో పనిచేసేవట. షిఫ్ట్ సిస్టంలో ఉండేవాడు. రాత్రి షిఫ్ట్ చేశాడు. చేసి 2 గంటలకో ఎప్పుడో పొద్దున్న ఆయన షిఫ్ట్ కంప్లీట్ అయింది. అయినప్పుడు బయలుదేరుతున్నాడు. ఆ రోజు కొంచెం నిద్ర తక్కువడం వల్ల కాస్త నిద్రమత్తుగా ఉండడం, ఆయన స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా పాపం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఇమీడియట్ గా ఇన్స్టెంట్ డెత్ అనమాట, ఆయన మిగలేదు. అయితే కథ కథ ప్రకారము ఆయన పైకి వెళ్లడము, ఆ పైకి వెళ్లినప్పుడు అక్కడ ఒక రెండు పెద్ద భవంతులున్నాయిట. భవంతులు చూడగానే నాకు అర్థమైంది, ఒకటి స్వర్గం ఒకటి నరకం అని అర్థమైంది ఆయనకి. ఆ పక్క పక్కనే ఉన్నాయిట. అంటే ఇది కథ మాత్రమే, దీన్ని మరీ సీరియస్ గా తీసుకోకూడదు మనం కథ. ఆ భవంతుల్ని చూసేసరికి ఎవరు చెప్పకుండానే అర్థమైంది ఒకటి స్వర్గం ఒకటి నరకం అని. అయితే ఆ రెండిటికీ ఒక కామన్ కాంపౌండ్ వాల్ ఉందిట. ఆ కాంపౌండ్ వాల్ దగ్గర ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు. ఆ సెక్యూరిటీ ఆఫీసర్ అందరినీ ఎవరు లోపలికి వస్తున్నారు ఎవరు లోపలికి రావాలని చూసి చూసి మరీ పంపిస్తున్నారు. అయితే ఇతను వంతు వచ్చేసరికి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ బయటికి వచ్చి ఇతనికి హ్యాండ్ షేక్ ఇచ్చి చెప్పాట, నాయన నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నువ్వు ఈ రోజు వచ్చిన ఫస్ట్ పర్సన్వి, పొద్దున ఈ రోజు నా బర్త్డే కాబట్టి ప్రతి ఏడు నా బర్త్డేకి ఫస్ట్ గా వచ్చిన పర్సన్ కి నేను ఒక చాయిస్ ఇస్తాను, ఆఫర్ ఇస్తాను. ఈ ఆఫర్ ఏమిటంటే ఈరోజు నువ్వు స్వర్గానికైనా నరకానికైనా నీ ఇష్టం, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, నువ్వే దాన్ని ఎన్నుకోవచ్చు అన్నట్ట. ఆలోచించండి, అంటే జీవితంలో బాగా ఈ భూప్రపంచం మీద ఎట్లా ఉన్నా కూడా స్వర్గం నరకం కనుక అక్కడ ఆప్షన్ దొరికేటైతే ఎవరన్నా వేరేది ఎన్నుకుంటారు అసలు. కానీ ఈ అబ్బాయి ఏమో ఎన్నుకోకుండా ఆలోచిస్తున్నట్ట. ఇతను ఏ చెప్పట్లేట, అదీది అని చెప్పకుండా ఆలోచిస్తున్నట్ట. అతను ఆశ్చర్యపోయాడు, సెక్యూరిటీ ఆఫీసర్ ఏమిటి ఎవరన్నా కూడా ఎగిరి గంతేసి వెళ్తాడు ప్రతి ఏడు, ఇతను ఏంటి ఏమి ఆలోచిస్తున్నాడు ఇంకా అని. అంటే ఏమిటి ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదు సార్, నేను క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ని, మీరు స్వర్గం అన్నారు నరకం అన్నారు, ఒక శాంపుల్స్ పెట్టుకుండా నేను ఏ విధంగా చెప్పగలను ఏదో ఎక్కడికి వెళ్లాలో, ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు శాంపుల్ లేకుండా ఏది చేయరు. సరే బానే ఉంది, శాంపుల్ అడిగా కాబట్టి నేను శాంపుల్ చూపెడతాను అని చెప్పాట్టిన ఆఫీసర్. చూపెట్టి మొట్టమొదట భవంతిలోకి తీసుకెళ్లాడు. ఆ భవంతిలోకి తీసుకెళ్ళినప్పుడు అది ఏదో తెలియదు ఇతనికి, స్వర్గమో నరకమో తెలియదు. కానీ ఆ భవంతిలోకి వెళ్ళినప్పుడు కింద వారు ఒక రూమ్ లోకి వెళ్ళగానే పెద్ద రూమ్ అది. ఆ పెద్ద రూమ్ లో వలయకారంగా అందరూ కూర్చున్నారు, ఒక 50 మంది వరకు కూర్చున్నారు అక్కడ చుట్టుపక్కల కూర్చుని. వాళ్ల మధ్యలో ఒక పెద్ద గోల్డెన్ బౌల్ అన్నమాట, బంగారంతో చేసిన పాత్ర. ఆ పాత్రలో చక్కని పాయసం, అది నిండుగా ఉన్నది, పొగలు కక్కుతోంది, మంచి వాసనలు వస్తుంది, అటువంటి పాయసం ఉంది ఆ మధ్యలో. వీళ్ళందరికీ వేరే పనేం లేదా, తినడం మాత్రమే. కానీ ఒకటి గమనించాడు తను, ఏంటంటే అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నేలకి అతుక్కుపోయి ఉన్నారు, వాళ్ళ అక్కడి నుంచి లేవలేరు. అది వచ్చిన మొదటి ఇబ్బంది. కానీ మరీ అంత కర్కశంగా అక్కడ లేదు కాబట్టి వాళ్ళు అందుకోవడానికి వీలుగా, ఆ పాత్రను అందుకోవడానికి వీలుగా వాళ్ళ చేతుల్లో ఏంటంటే ఒక పెద్ద స్పూన్ ఇవ్వబడింది. ఆ స్పూన్ ఎంత పెద్దగా ఉందంటే ముందర ఏదైతే వాళ్ళ నోట్లోకి వెళ్తుందో అది చిన్నగానే ఉంది నోట్లోకి వెళ్లేట్టు, కానీ దాని కాడ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఆ కాడని వీళ్ళు పట్టుకుని ఇట్లా తీసుకుని తినచ్చు. కాకపోతే ఏమిటంటే ఇబ్బంది ఏంటంటే, ఈ కాడ కూడా వాళ్ళ చేతికి అతుక్కుపోయింది. ఈ కాడ వాళ్ళ చేతికి అతుక్కుపోయింది. దాంతో ఏమైంది, వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, కాడతో దాన్ని రీచ్ అవ్వగలరు కానీ తిప్పుకుని తినలేరు వాళ్ళకి. అందువల్ల ఏమైంది ఇప్పుడు ఇబ్బంది వీళ్ళకి, టైము బోళంతో ఉంది, ఇంకా వేరే పని లేదు, అక్కడ కూర్చున్నారు, ఎదురుకుండా అక్షయమైన పాత్ర ఉంది, ఎంత తీసినా ఎంత తోడినా వస్తుంది, అక్కడి నుంచి తీసుకుని తినగలరు కానీ అది తిప్పుకుని వాళ్ళ నోట్లో పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళు తినలేక కృశించిపోతున్నారు, సన్నగా అయిపోయారు. ఈ పరిస్థితి చూసేసరికి అబ్బాయికి అన్నట్టు ఇది ఏమిటి అంటే, అది ఇప్పుడు దీన్ని నరకం అంటారు నాయన అని. అసలు ఓహో ఇదే నరకం, మరి స్వర్గం ఏమిటి అన్నారట. స్వర్గం ఏమిటంటే, సరే అని నేను నువ్వు రాని పక్క భవంతికి తీసుకెళ్లాట. పక్క భవంతిలో ఏంటంటే సేమ్ థింగ్, యాక్షన్ రిప్లే, అట్లాగే సిచ్యువేషన్ ఉంది, ఏమి తేడా లేదు. అక్కడ 50 మంది కూర్చున్నారు, మధ్యలో ఆ సువర్ణ పాత్ర ఉంది, అక్షయమైన పాత్ర, అందులో ఆ ఇదంతా ఉంది, ఉంది అందులోంచి తీసుకుని ఆ ప్రమాణం వెళ్ళి తినచ్చు. కానీ అక్కడ కూడా ఇట్లాగే అతుక్కుపోవడం ఇవన్నీ ఉండడంతో వాళ్ళు ఏం చేశారంటే, ఇంతమంది ఉన్నారు కానీ వాళ్ళందరూ వీళ్ళలాగా కృషించి లేకుండా కొంచెం మంచిగా పుష్టిగా ఉండి నవ్వుతూ ఆనందంగా ఉన్నారు. వీళ్ళు ఆశ్చర్యపోయాడు, ఏమిటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటి అంటే, సరే కొంచెం బాగా నువ్వే చూడు అన్నారట. ఈ లోపల ఎవరో ఒకతను అందులో ఆకలి వేసిన వాడు చేయిలేపి నాకు ఆకలిగా ఉంది అన్నట. అనేసరికి ఏం చేస్తుంటారు గణేష్,
3: అవతల వాడు స్పూన్ తీసుకుని ఇంకొకటి వాడికి,
2: ఎవరికి అందుతుందో వాడు తీసి పెట్టుంటాడు. తర్వాత కొంతసేపు అప్పటికి వీడికి ఆకలి వేస్తుంది కదా, అప్పుడు మళ్ళీ వాడు పెట్టడం, పక్కన వాడు పెట్టడం, ఒకటి చేసింది వేరే వాళ్ళు కూడా చూసి చేయగలరు. ఇది ఏమిటి అంటే, దీని స్వర్గం అని చెప్పాట. కాబట్టి స్వామి చెప్పిన మాట, పాపము పుణ్యము అనేది వేరే ఎక్కడో ఎక్కడో లేదు, మనం చేసే కర్మలో తగిలింటుందని స్వామి చెప్తారు. స్వర్గము నరకం అని ఎక్కడో లేదు, అది మనలోనే ఉన్నాయని స్వామి చెప్తారు. ఈ స్వర్గానికి నరకానికి తేడా ఏమై ఉంటుంది సాయిప్రసాద్ నీ ప్రకారం? ఇప్పుడు స్వర్గానికి నరకానికి తేడా ఏమవుతుంది
1: అంటే, చూడడానికి అక్కడెక్కడ అన్ని సేమ్ గానే ఉన్నాయి, అన్ని సమానంగానే ఉన్నాయి,
2: కరెక్ట్?
1: అంటే మన ఆలోచన విధానం అదొకటి తేడాగా ఉంది మనుషుల్లో,
2: కరెక్ట్? అంతే. సో ఇది మనకి స్వామి ఇస్తున్న జ్ఞానము. అంటే ఏబిసిడీలు నేర్చుకునేప్పుడు ఒక విధంగా ఏ అంటే యాపిల్ అని అనుకుని, చిన్నపిల్లవాడు గనక యాపిల్ అంటే ఏ అంటే ఒక యాపిల్ మాత్రమే అనుకుని ఎన్నాళ్ళు ఉండగలడు? యాపిల్ అనేది ఏ అనేది అక్షరం వాళ్ళు నేర్చుకునేందుకు యాపిల్ అనేది చెప్పబడుతోంది తప్ప యాపిలే ఏ అని ఎన్నాళ్ళు ఉండిపోగలడు? అదేవిధంగా కొన్ని విషయాలు మనం ప్రపంచంలో నేర్చుకోవడానికి ఆధ్యాత్మికంలో మొదట మనకి ఒక స్వర్గము, ఒక నరకము, ఒక ప్రదేశము, ఒక ఇంద్రుడు, ఒక చంద్రుడు అంటూ ఏవో చెప్తారు. కానీ వీటినే పట్టుకుని ఉండిపోవద్దని స్వామి చెప్తున్నారు. ఇదే ఆధ్యాత్మికంగా కేజీలో ఉండడం అంటే. దాని పైకి వెళ్తున్న కొద్ది ఫస్ట్ సెకండ్ క్లాసులకు వెళ్ళడం ఏంటంటే అర్థం ఏంటంటే ఎక్కడ ఏది కావాలో మనకంతా ఇక్కడే ఉన్నది. మన ఎదురుకుండా ఉన్నవాళ్లు పరోపకారాయ పుణ్యాయ అని స్వామి చెప్తున్నప్పుడు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంత సింపుల్ గా ఉన్న స్వామి చెప్పారే అని మనం అనుకుంటాం. ఎందుకంటే అసలు ఆధ్యాత్మికత సింప్లిసిటీలో ఉందని మనకు అర్థం కావట్లేదేమో. ఇంత ఎదురుకుండా ఎవరైతే ఉన్నారో వీరిని ఒకళ్ళకి, ఎందుకంటే ఇది ఎట్లా డిజైన్ ఎట్లా ఉందంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం వల్లే మనందరి ఉన్నతి ఉంది, గాని ఒకళ్ళకొకళ్ళ కోసం మనం ప్రాకులాడడం అనే దాంట్లో మనం ఉన్నది లేదు అనే విషయం చెప్తున్నారు. కాబట్టి ఐకమత్యము, టీం వర్క్ అనేది అర్థం చేసుకోబోతే అసలు మనము ఈ మార్గంలో మొదలు పెట్టామా, మొదలయ్యామా అని అప్పుడప్పుడు మనకి డౌట్ వస్తుంది. ఇది నాకు అనిపించే విషయం.
1: ఇదే స్వామి చెప్పే చాలా విషయాలు విన్నప్పుడు, కానీ చిన్న చిన్న పాటలు విన్నప్పుడు కూడా ఒక పాటలో వస్తూ ఉంటుంది, కలిసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం అని. సో ఈ కలిసి ఉంటే కలదు సుఖం అని మనకు తెలుసు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది.
2: అవును,
1: ఆ ప్రయాణంలో మనం ఎలాంటివి ఆచరించాలి?
2: ఇందులో ఒక 7 మెట్లు ఉన్నాయి మనకి. అంటే మనము టీం వర్క్, ఐకమత్యము చాలా చక్కగా చేసుకోవడానికి 7 మెట్లు ఉన్నాయి. దీని మొదట ఇంగ్లీష్ లో చెప్తాను, దాన్ని ఒక్కొక్కటి తీసుకుని మనం మాట్లాడదాం. వీటిని మామూలుగా మనం ఏమంటామంటే గోల్స్, రోల్స్, రూల్స్, బిల్డింగ్ ట్రస్ట్, కమ్యూనికేటింగ్ క్లియర్లీ, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్ అని అంటాం. ఈ 7 మెట్లపైన టీం వర్క్ నడుస్తుందన్నమాట. మనం ఈ 7 మెట్లు మనం దేనికైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక సత్యసాయి ఆర్గనైజేషన్ లో మనం అందరం కలిసి సేవా కార్యక్రమం చేసుకుంటున్నా, మన ఫ్యామిలీలో మనం అందరం ఉండి ఏమన్నా ఒక కామన్ గా చేయాలనుకున్నా, మనందరం ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నా, ఎక్కడైనా సరే ఈ 7 స్టెప్లు మనకి ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఒక్కొక్కటి మనం చూసుకోవడంలో మనకి కొంతవరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను ఒక్కటి తీసుకుంటాను. మొట్టమొదట గోల్ అంటే ఇదేమిటి? గోల్ అంటే కామన్ గోల్ అంట, లక్ష్యము. లక్ష్య సాధన చాలా ఇంపార్టెంట్ అవుతుంది. లక్ష్య సాధన అంటే సాధన అందరూ లక్ష్యం చేరుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఒక టీమ్ లో ఉన్నప్పుడు అందరి లక్ష్యం ఒకటిగా ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్. అందుకని గోల్ ని కామన్ గోల్ అంటాం. కామన్ గోల్ కి మిగతా గోల్స్ కి తేడా ఏమిటి అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ విధంగా అయితే పీస్ పీస్ అని అవుతోందో స్వామికి చెప్పిన అదే విషయం అవుతుంది. అంటే ఒక కంట్రీ ఎవరో వాళ్ళకి పీస్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి అంటే, ఎదుర్కొన్న వాళ్ళ మీద బాంబులు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వేస్తే పర్వాలేదు అది పీసే అని వాడు అనుకుంటాడు. ఇంకోటి అనుకుంటాడు ఏదో ఒకటి రోజుకి 10 మంది మాత్రం చేస్తే అది పీస్ఫుల్ గానే ఉంటుంది, ఎందుకు 100 మంది చావట్లేదు కదా అని వాడు అనుకునే తత్వం ఉండొచ్చు వాడికి. ఈ విధంగా అందరి మైండ్స్ లో ఒక్కొక్కటి ఉండడం వల్ల పీస్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ కాదు. కామన్ పీస్, కామన్ గోల్ అనేది టఫెస్ట్ థింగ్. ఎవరెవరి మనసులో ఏముండే ముండే మతిరు భిన్న అంటారు కదా, అందుకని ఎవరెవరి మనసులో ఏముందో తెలియదు. అందుకని మొట్టమొదట మనము టీమ్ కి మనము టీమ్ గోల్ చేయాలనుకున్నప్పుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే మనందరి మనసుల్లో ఒకటే ఉందే అని. దీనికి మన భారతీయ సంస్కృతిలో ఇచ్చిన గొప్ప ఉద్దేశం ఏమిటంటే, గొప్ప ఒక టూల్, ఒక ఉపకరణం ఏమిటి అంటే, మనందరం కూర్చున్నప్పుడు మొట్టమొదట భగవద్ ధ్యానంతో మొదలు పెట్టాలి. ఆ విఘ్నాలన్నీ పోవడానికి ఒక గణేశుడితో తలుచుకుందాము. అట్లా తలుచుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసులో ఒకటి ఉంది, ఒకటే ఉంది. ఆ వినాయకుడు అంటే ఒకడే, ఆ విఘ్నం తీసేయాలనుకున్నవాడు ఒకటే. అంటే మొత్తం ఈ గోల్ పైన అందరికీ క్లారిటీ ఉన్నా లేకపోయినా, దీని మీద వెళ్తున్నాం అందరం కూడా, ఇవి ఏ విఘ్నాలు రాకూడదు అనుకుని ఏదో ఒక పర్పస్ లో యునైట్ అవ్వాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఏదో ఒక పర్పస్ లో యునైట్ అవ్వాలి. ఆ విధంగా మనం పెట్టుకోవాలి. సరే, సంఘంలో మనం కొన్ని విషయాలు చూసుకుందాం. అందరూ కామన్ గోల్ ఎక్కడెక్కడ వచ్చింది ఇంతవరకు అంటే, ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ తీసుకుందాం. వచ్చారు ఎన్నో పరదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, మన దేశం మీదకి వచ్చి ఆ కల్చర్స్ మార్చిన వాళ్ళు, ఇట్లా ఎప్పటి నుంచి, ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ ఒక మనకి ఇండిపెండెన్స్ వచ్చే 300 సంవత్సరాలు 350 సంవత్సరాలు ముందట బ్రిటిష్ వాళ్ళది వచ్చి, వాళ్ళంతా వస్తున్నప్పుడు క్రమక్రమంగా అక్కడక్కడ కొన్ని కొన్ని రాజ్యాలు, కొన్ని కొన్ని కింగ్డమ్స్ వాళ్ళందరూ వాళ్ళని ప్రతిఘటించడం, దానివల్ల కొంత అవేర్నెస్ రావడం అయ్యి తర్వాత చివరికి మహాత్మా గాంధీ గారి టైంకి వచ్చేసరికి ఇది మొత్తం ఒక దేశం మొత్తము దీని వెనకాల ఉండే ఒక భావం వచ్చింది. అంటే అంతవరకు నిజం చెప్పుకోవాలంటే మనకి దేశం అనేది లేదు. సూర్యుడు అంటే మనకి దేశం అనేది స్ట్రిక్ట్ గా గమనిస్తే గనక మనకి ఏముంది, ఎవరో ఔరంగజేబు లేకపోతే ఇంకొక 2-3 రూలర్స్ తప్ప మొత్తం ఇండియా ఎప్పుడు యునైట్ కాలే, అన్ని డిఫరెంట్ కింగ్డమ్సే. అటువంటి వాళ్ళందరూ దగ్గరికి రావడం, యునైట్ అవ్వడం చాలా కష్టం, డివైడెడ్ గా ఉండిపోయాం. కాబట్టి దాని నుంచి బయటకు తీసుకొచ్చే ఘనత భగవంతుడు మహాత్మాగాంధీ గారికి ఇచ్చారు. ఆ మహాత్మాగాంధీ వచ్చినప్పుడు అందరూ యునైట్ అవడం అనేది అదొక హిస్టరీలోనే కాదు, వరల్డ్ హిస్టరీలోనే ఒక ఎగ్జాంపుల్. ఎక్కడా కూడా ఈ విధంగా యునైట్ అయిన పద్ధతి కనబడదు. అంటే ఎంత కామన్ గోల్ ఎంత స్ట్రిక్ట్ గా అందరి మైండ్ లోకి వచ్చి ఉండాలి, ఎంత కామన్ గా వచ్చి ఉండాలి అనేది ఆలోచించవచ్చు. ఇదొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మన సాయి ప్రాజెక్ట్స్ తీసుకుందాం, ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకుందాం, సాయి ప్రాజెక్ట్స్ మన మొబైల్ మెడికల్ వ్యాన్స్ కానీ లేకపోతే నారాయణ సేవ చేసిన ఎంతో మంది ఎన్నో కష్టాలకి వాళ్ళ ఇదికి వాళ్ళ టైమ్స్ సండేస్ సాటర్డేస్ అవన్నీ కూడా వాళ్ళు మానుకుని వెళ్లి పని సేవ చేయడం చాలా గొప్ప విషయం. దీనికోసం చేస్తున్నారు. కామన్ గా ఏముంది అని ఆలోచిస్తే రెండో ఆన్సర్ దానికి లేకుండా ఒకటే ఆన్సర్ వచ్చేది ఏంటంటే స్వామి. ఒక్క స్వామి కామన్ గా ఉండడం వల్ల ఈరోజు ఇన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా వచ్చి పుట్టపర్తిలో ఉండి వాళ్ళు క్యాంటీన్స్ రన్ చేసుకుంటూ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు వేదం పాడుతూ ప్రతి ఒక్కళ్ళు భజనలు పాడుతూ ఇన్ని చేస్తూ కూడా సాయిరాం సాయిరాం అనుకుంటూ అందరూ కూడా ఒక్క ఇంత కామన్ గా నడిచిపోతుంది. ఎందుకు యునైటింగ్ ఫ్యాక్టర్? స్వామి. అంటే కామన్ పర్పస్ అండ్ కామన్ గోల్, షేర్డ్ గోల్ అంటాం. దీని పవర్ ఇట్లా ఇంతగా ఉంటుంది. కాబట్టి మనం అందరం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ ఏ విధంగా తొందరగా తెచ్చుకోవాలి కామన్ గోల్? తెచ్చుకోవడానికి అప్పుడప్పుడు కొంత అందరం కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీన్ని ఎజ్యూమ్ చేసుకోకూడదు. కామన్ గోల్ అందరి మైండ్స్ లో ఉందని ఎజ్యూమ్ చేసుకోకూడదు, కూర్చుని మాట్లాడు. సపోజ్ రేడియో సైలో మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీరు చక్కగా ఒక ఈ దసరా విజయదశమికి ఏం చేయాలనుకున్నారు, మీరందరూ దగ్గరకు వస్తారు, నిన్న నేను చూశాను, మీరందరూ కూర్చున్నారు మాట్లాడుతున్నారు, మీరు డిస్కస్ చేస్తారు మనకి ఏమిటి దేనికోసం చేస్తున్నాము. పర్పస్ అందరి మైండ్ లో ఉన్నప్పుడు తర్వాత వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసినా కూడా చక్కగా అవుతుంది. ఇది మెయిన్ థింగ్ అనమాట. సో ఇక ఆధ్యాత్మికంగా వస్తే ఒక విషయం నేను చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే స్వామి చెప్తారు, ఆధ్యాత్మికత వచ్చేసరికి మనందరికీ ఒకటే గోల్ ఉంది. There are not so many goals. ఇంతమందికి నీ గోల్స్ కాదు, ఒకటే గోల్ ఉంది అని స్వామి చెప్పారు. దీన్ని అర్థం చేసుకోవడానికి రెండు విషయాలు నేను చెప్తాను. ఒకటి, త్రిపుర రహస్యం అనే గ్రంథం ఉంది. ఈ త్రిపుర రహస్యంలో ఇది తాంత్రిక గ్రంథం, అందులో చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్తారు. ఈ త్రిపుర రహస్యం అనేది యాక్చువల్లీ పరశురాముడికి దత్తాత్రేయుడు చెప్పినట్టు చెప్పిన బోధలాగా మనకి చెప్తారు. ఈ కొన్ని విషయాలు అంటే దీని వెనకాల పరశురాముడు అని పేర్లు చెప్పాను కాబట్టి అందరికీ కాస్త క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి చెప్తున్న. పరశురాముడు పూర్ణావతారం కాకుండా ఆయన క్రోధము ఈ ఎదురుకుండా వాళ్ళని సహించుకోలేని తత్వము ఆయన చూపెట్టారు కాబట్టి ఆయన ఎంతో మనశ్శాంతిని కోల్పోయాడు. అంటే 21 మార్లు క్షత్రియ వంశాన్ని ఆయన వధించాడు. మనశ్శాంతిని కోల్పోయిన తర్వాత అసలు కథలో ఏం చెప్తారంటే ఆయన అంతమందిని తన గండ్రగొడ్డలతో ఆయన తల నరికి ఆ గండ్రగొడ్డలు ఎప్పటికప్పుడు ఒక కొలనులో ఆయన కడిగేసేవాట. ఆ గండ్రగొడ్డలు కడుగుతున్నప్పుడు ఎంతమందిని చంపాడంటే అక్కడ నీరంతా ఎర్రగా మారిపోయింది మొత్తం రక్తంలాగా. అట్లా చెప్తుంది కథ, చెప్తుంది ఆ విధంగా. కాబట్టి అటువంటి ఆయన ఇంకా పిచ్చెక్కినట్టు అయి తిరుగుతూ ఉన్నట్ట ఆయన. అంటే ఒకవేళ అవతార తత్వమే వచ్చినా కూడా అది తన సంగతి తాను తెలుసుకోకుండా ఈ విధంగా చేస్తే గనక దానికి కూడా ఇటువంటి గతి పడుతుందని చెప్పడం అనమాట. ఆ విధంగా చేసి ఆయనకి ఈ దత్తాత్రేయుడిని గనక మనం నువ్వు ఆయన శరణు చూస్తే గనక నీకు చక్కగా జ్ఞానం వస్తుంది అని ఎవరో చెప్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మొదట మొట్టమొదటి 12 సంవత్సరాలు మాత్రము ఆయనకి కేవలము ఏ విధంగా కర్మ చేయాలి అని కర్మ మీద చక్కని కర్మ చేయడానికి బోధిస్తాట. తర్వాత ఇంకో 12 సంవత్సరాలు ఉపాసన నేర్పిస్తాట. తల్లిని లలితాదేవిని త్రిపురాదేవిని ఉపాసన చేపిస్తాడు. తర్వాత 12 సంవత్సరాలు బోధ చేస్తాడు ఆయన. అంటే మొట్టమొదట కర్మ చేయకుండా మనస్సు శుద్ధి కాదు, శుద్ధిగా ఉన్న మనసు లేకపోతే కూర్చుని ఏకాగ్రత చేయలేవు భక్తితో, భక్తితో ఏకాగ్రత చేసిన తర్వాత వచ్చే ఫలమే జ్ఞానము. ఇది చెప్తుంది త్రిపుర రహస్యం గాని ఏ ఉపనిషత్తు గాని ఇదే విషయం చెప్తుంది. కాబట్టి అటువంటి జ్ఞానం చెప్పినప్పుడు ఎన్నో కథలు చెప్తారు దత్తాత్రేయుడు. చెప్పినప్పుడు ఒక కథ ఉంటుందండి, ఆ కథలో త్రిపుర రహస్యంలో ఒక రాణి ఒక రాజు వాళ్ళు రియలైజ్డ్ పీపుల్ అయి వాళ్లకి ఆ ఆధ్యాత్మికత ఎరుక వచ్చి వారు ఎంత చక్కగా తమ కన్నబిడ్డలాగా చూసుకునే పిల్లలందరినీ కొన్ని వేల మందిని సబ్జెక్ట్స్ వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞానం నేర్పించి అందరు రాజ్యం మొత్తంలో అందరూ రియలైజ్ అయ్యారట అని ఒక కథ చెప్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఆధ్యాత్మికతలో కూడా ఎవరు ఒకళ్ళు ఒకళ్ళు అక్కడక్కడ చేస్తారని కాదు, ట్రై చేసి ఒక కాలం కలిసి వస్తే అది భగవంతుడి అనుగ్రహం అయితే గనక ఒక రియలైజ్డ్ పర్సన్ వల్ల చుట్టుపక్కల ఎంతో మంది రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్వామి చెప్పారు ఈ మాట. When an avatar comes, it takes off like a Boeing. And then as many people get in, so many people can fly off. అంటే అర్థం ఏమిటి? అంటే ఎక్కడికో ఫ్లై ఆఫ్ అని కాదు, ఫ్లై ఆఫ్ అంటే ఏంటంటే వాళ్ళు ఈ లోకం ఉన్న సంఖ్యల నుంచి వెళ్ళిపోతారు అనేది ఒకటి. కాబట్టి ఇంతమంది ఉన్నప్పుడు అందరికీ ఒకటే గోల్. ఆ గోల్ ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు ఉందో అటువంటి వాళ్ళు నిశ్చయించవచ్చు వీళ్ళ కోసం. ఎందుకంటే మిగతా వాళ్ళకి అది తెలియట్లే, వాళ్ళు ప్రాపంచికంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు నిశ్చయిస్తారు. నిశ్చయించిన తర్వాత రైట్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల అందరికీ మొదట్లో తెలిసినా తెలిపినా అందరూ ఆ స్థితి చేరుతారు, ఏదో ఒక రోజు చేరుతారు. ఇది సాయి సామ్రాజ్యంలో జరుగుతోంది ఈ రోజు. ఆ రోజుల్లో త్రిపుర రాజ్యంలో ఏ రాజ్యంలో జరిగిందో తెలియదు, కానీ ఈరోజు సాయి సామ్రాజ్యంలో జరుగుతోంది. లేకపోతే యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఆలోచించండి, మామూలుగా ప్రాపంచికంగా వ్యవహారికంగా అటు ఇటు వెళ్లిపోయే ఒక యువత, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూర్చుని సేవ చేస్తూ, వాళ్ళు భజనలు చేసుకుంటూ, వాళ్ళు స్వామి లిటరేచర్స్ అవుతూ ఈ విధంగా మనసు వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారంటే సామాన్యమా? సామాన్యం చూడని వాళ్ళు స్వామిని ఎక్కడెక్కడో ఏ కంట్రీలో ఉన్న వాళ్ళు, వాళ్ళు వాళ్ళ దుర్వ్య అభ్యాసాలు అవన్నీ మానేసి వాళ్ళు స్వామి దగ్గరకు వస్తున్నారంటే ఇదంతా ఈరోజు కూర్చుని పొద్దున వింటుంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు వచ్చి ఎక్కడో ఏదైనా చదువుతున్నారు, ఎంత చక్కగా చదువుతున్నారు, ఇదంతా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఈ రోజుల్లో కనుక నువ్వు ఏరియల్గా వెళ్లిపోయి భూప్రపంచం పైనుంచి చూస్తే కనుక అనిపిస్తుంది అన్ని ఎక్కడొక్కడ ఎట్లీ సాయి ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు ప్రతి కంట్రీలోనూ ఎక్కడొక్కడ వేదఘోషం వినబడుతుంది. వేదఘోషం వినబడుతుంది అంటే ఆత్మతత్వం గురించి చెప్తున్న మంచి మాటలు వస్తున్నాయి. అంటే ప్రతి ఎక్కడెక్కడ డిస్కషన్స్ అవుతున్నాయో అంటే దీస్ ద బిగ్గెస్ట్ హోప్ ఫర్ ద ఎంటైర్ హ్యూమానిటీ దట్ హ్యూమానిటీ విల్ నౌ రైజ్ అప్. దట్స్ వాట్ ఈస్ ద మీనింగ్. సో ఇది యూనిటీ మనకి స్వామి ఎలా చేయాలి అని చూపెడుతున్నారు కాబట్టి మన మన పరిధిలో మనతో స్వామి ఏం చేయిస్తారో అదంతా మనం ట్రై చేయవలసిందే అని నా అభిప్రాయం. లక్ష్యం, లక్ష్య సాధన వల్ల అంత అవుతుంది.
3: మరి ఈ గోల్స్ ఐడెంటిఫై చేసుకోవడం అనేది ఒక పెద్ద సాధన కదండి మనకి. ఇండివిడ్యువల్ గోల్స్, గ్రూప్ గోల్స్ అని ఉంటాయి కదా, అది దాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసుకుంటాం?
2: అంటే ఇక్కడ గోల్ అనేది మామూలుగా మనం ప్రాపంచికంగా చూసుకుంటే, వ్యవహారికంగా చూసుకుంటే మనందరికీ కూడా గోల్స్ ఉంటున్నాయి. పని వెళ్ళినప్పుడు గోల్, ఒక నేను ఒక నేను ప్రతిసారి ఒక రోల్ ప్లే చేస్తున్నా కాబట్టి నా రోల్ బట్టి గోల్ వస్తుంది. ఈ విధంగా అర్థం చేసుకున్నాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ గోల్ ఏమిటి? తాను చేయవలసిన చదువు సరిగ్గా చదువుకోవాలి. తర్వాత స్టూడెంట్ గానే మిగిలిపోతున్నాడా, ఇంటికి

0: అందరము 7 to 8 రోల్స్ ప్లే చేస్తాం. ఇది ముఖ్యమైన విషయం. ఒక 7 to 8 రోల్స్ లైఫ్ లో ప్లే చేస్తాం అంటే ఒక ఎంప్లాయీ లాగాను, లేకపోతే ఒక కొడుకు లాగాను, ఫాదర్ లాగాను, అట్లా 7 to 8 రోల్స్ మనము సునాయాసంగా ప్లే చేయొచ్చు. ఇది ఆలోచించుకోండి. ఇప్పుడు మనం ఒక నాటక రంగం ఆలోచించుకుందాం కొంతసేపు. నాటక రంగంలో యు ఆర్ ఎన్ యాక్టర్ ప్లేయింగ్ క్యారెక్టర్స్. 7 to 8 రోల్స్ యూఆర్ ప్లేయింగ్. జస్ట్ ఇమాజిన్. అంటే ఇప్పుడు మనకి ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం అట్లా అన్నట్టు మరి దాన్ని ఏమంటారు, సప్తపాత్రాభినయం చేస్తున్నాం మనం, లేకపోతే అష్టపాత్రాభినయం చేస్తున్నాం, అన్ని రోల్స్ చేస్తున్నాం. కానీ టెల్ మీ వన్ థింగ్, ఏ రోల్లోకి వెళ్ళినా కూడా ఆర్ యూ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ దట్ అబౌట్ అదర్ డైలాగ్స్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ యూఆర్ గోయింగ్ అండ్ దెన్ డూయింగ్ ద రోల్ ఆఫ్ కొడుకులాగా చేస్తున్నాను, వెళ్ళి తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ వాళ్ళకి సేవ చేస్తూ ఏదో ఈ లోపల సిస్టర్ కో బ్రదర్ కో అనవలసిన డైలాగులు ఇక్కడ అంటామా? అంటే ఇక్కడ యాక్టర్ ఆల్రెడీ ఎంత నిష్ణాతుడంటే ఏ రోల్ చేసినా కూడా ఆ రోల్ కి తగ్గట్టు ఎట్లా చేయాలి అని తెలుసు. ఇది బయట నుంచి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ద డైరెక్టర్ ఇస్ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. డైరెక్టర్ ఇస్ ఇన్సైడ్. ఒక చిన్నపిల్లవాడు అడిగటి, చిన్నపిల్లలకి చక్కని ప్రశ్నలు వస్తాయి, పెద్దవాళ్ళకి కుంటి ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే స్వామి అంటారు, పెరిగి పెరిగి పెద్ద పెద్దబాబు కోత అయ్యాడు అంటారు స్వామి. అంటే మనకి ఈ కోతి తత్వం పెరుగుతూ ఉంటుంది మనకి అనవసరం. అంటే నేను చాలా చక్కగా కనబడుతున్నానని చూపెట్టుకోవడం మోర్ ఇంపార్టెంట్ అవుతుంది మనకి. ఆ చిన్నపిల్లవాడి ప్రశ్న ఒకసారి అడిగారట, స్వామి మీరు చెప్పారు కదా దేర్ ఇస్ గాడ్ ఇన్ హార్ట్ అని, ఇఫ్ గాడ్ ఇస్ దేర్ వేర్ ఆమ్ ఐ? ఎంత చక్కని
1: ప్రశ్న,
0: ఎవరికి రాదు ఈ ప్రశ్న. రియలీ ఇఫ్ గాడ్ ఎందుకు అసలు ప్రశ్న రావడానికి ఎట్లా వచ్చింది? బికాస్ హీ బిలీవ్ దట్ గాడ్ ఇస్ దేర్. బికాస్ హీ బిలీవ్ నౌ ద ప్రాబ్లమ్ హస్ కమ్. ఓ మై గాడ్, ఇఫ్ గాడ్ ఇస్ దేర్ వేర్ ఆమ్ ఐ? విచ్ మీన్స్ ఆర్ దేర్ టూ పీపుల్? దెన్ ద ఆన్సర్ ఇస్ యెస్, దేర్ ఆర్ టూ పీపుల్. ఎస్, దేర్ ఆర్ టూ పీపుల్. అండ్ ఎప్పుడైతే మనమైతే వెళ్ళి నేను ఈ పని చేయకూడదు కానీ చేశాను అయినా కూడా అని తప్పు అని తెలుసుకుంటున్నాను, అప్పుడు యాక్ట్ చేసేది ఆ గాడ్ ని పక్కన పెట్టి నేను చేస్తున్నాను. ఈ పిల్లవాడికి ఈ విధంగా జవాబు వచ్చింట, ఎప్పుడైతే నీ ద్వారా మంచి జరుగుతుందో అదే ఆయన డైరెక్ట్ గా చేస్తున్నాడు, అడ్డుపడట్లేదు అని. అంటే ఇది పిల్లవాడికి చిన్న జవాబు. ఆ విధంగా అక్కడ ఉన్నా కూడా చాలా చాలా చాలా మీనింగ్ఫుల్ జవాబు ఇది. ఎందుకంటే మనందరం కూడా ఈ పాత్ర లోపల ఒక డైరెక్టర్ ఉన్నాడు అని తెలుసుకుని ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన ఎప్పుడు కరెక్ట్ గా చెప్తున్నాడు అంటే కాన్షియన్స్ అని చెప్పారు స్వామి. కాన్షియన్స్ ఇస్ గాడ్. అది ఎప్పుడు ప్రాంప్ట్ చేస్తుంది కరెక్ట్ ఏమిటో అనేది, అది వింటున్నానా వినట్లేదా అనేది. వింటున్నప్పుడు నేను కన్ఫ్యూజ్ కావట్లేదు రోల్కి మధ్యలో. రోల్కి మధ్యలో నేను కన్ఫ్యూజ్ కానప్పుడు ఇన్ని నేను చేయగలుగుతా, ఇన్ని రోల్స్ నేను కరెక్ట్ గా చేయగలుగుతున్నాడు పాత్రలో. ఎప్పుడైతే ఆయన మాట విని చేశానో అప్పుడు ఒక పాత్రకి ఇంకో పాత్రకి కాన్ఫ్లిక్ట్ లేకుండా నేను చేస్తున్నప్పుడు నా జీవితం చాలా చక్కగా సాగుతోంది, కరెక్ట్ గా సాగుతోంది, అండ్ నాటకం చాలా బాగా సాగుతోంది. ఈ డైలాగులు అక్కడ, ఆ డైలాగులు ఇక్కడ, నేను కన్ఫ్యూజ్ అయిపోయి అది ఎక్కువ పెంచాలి. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు అనుకుంటాను నేను ఎంప్లాయీనే, నా ఐడెంటిటీ ఎంప్లాయీతో అయిపోయింది. నేను పెద్ద జనరల్ మేనేజర్ని కంపెనీలో, జనరల్ మేనేజర్ని కాబట్టి నాకు అక్కడ బోళం తాగ, అక్కడికి ఆఫీస్కి వెళ్ళేసరికి ఏమిటంటే సలామాలు కొట్టేవాళ్ళు, కూర్చోబెట్టేవాళ్ళు, మాట్లాడితే టీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, నేనేం చెప్పినా వినేవాళ్ళు. మరి వాడు ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చినప్పుడు కూడా అట్లా ఉండమంటే ఎందుకుంటారు, అందరూ ఉండరు అంతే కదా. వాడు 7 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత వాడు అలాగే ఉండాలని అనుకుంటాడు, ఉండకపోయేసరికి ఎదుర్కొండ వాళ్ళలా ఉండకపోయేసరికి వీడు అహంకారం దెబ్బతింటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రోల్ వచ్చి ఈ రోల్ తో క్లాష్ అవుతుంది. ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. అట్లా లేకపోతే తల్లి కొడుకు మీద కోపడతాడు ఏదో పని చేయలేదని, ఈ లోపల తల్లి పెద్ద ముసలిదైన తల్లి ఆవిడేదో అడుగుతుంది, అనేసరికి అదే విసుగులో ఆ తెస్తాలు ఏమో తర్వాత ఉండి ఎప్పుడు అడుగుతూ ఉంటావు అంటాడు. ఇప్పుడు ఏమైంది, ఈ రోల్ నుంచి ఈ రోల్ క్లాష్ అయింది. అంటే అక్కడ ఆ పిల్లవాడి మీద అప్పుడు అరిచి ఉండొచ్చు, అది పర్వాలేదు, వేరే విషయం. కానీ తన ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక అరిచాడు కాబట్టి ఆ క్రోధము ఇక్కడికి కూడా తీసుకొస్తున్నాడు. రోల్ ఈ రోల్ కాన్ఫ్లిక్టే మనకు వస్తున్న ప్రాబ్లం. రోల్ కాన్ఫ్లిక్ట్ వల్ల మనము గోల్ సరిగా తెలుసుకోలేకపోతున్నాం. లేకపోతే గోల్ అనేది మనకి తెలుస్తుంది, ప్రతి రోల్ కి ఒక గోల్ ఉంది, లేకపోతే ఒకటో రెండో ఎప్పటికప్పుడు గోల్ ఉంది ప్రతి రోల్ కి. ఈక్వలీ ఇంపార్టెంట్, ప్రతి గోల్ ఈక్వలీ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు సేవకు వెళ్ళినా కూడా ఇంట్లో వాళ్ళు వద్దంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా సేవకి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. అది అంటే మనకి కొంత కాస్త వరకు సినిమా ప్రభావం ఇవి చూసి ఏమవుతుందంటే ఇలా చేస్తే చాలా గొప్ప విషయమేమో అని అనుకుంటూ ఉంటారు. అరే అంతా భగవంతుడు అన్నప్పుడు ఆ ఇంట్లో ఎదుర్కొన్నా ఉన్నది ఆ భార్య కానీ ఆ పిల్లాడు కానీ అది భగవంత స్వరూపం కాదా? వీళ్ళని కష్టపెట్టి ఏ విధంగా వెళ్తావు? కాకపోతే వాళ్ళు వాళ్ళ అటాచ్మెంట్ వల్ల నీకు ఏదో కొంచెం వాళ్ళకి నచ్చ చెప్పడము, లేకపోతే ఏదో ఒకటి చేయడము, వీలున్నంతలు చేయడము, ఇది చేయాల్సింది. ఎందుకంటే ఇది చెప్పడానికి స్వామి ఎన్నోసార్లు మనకు చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు తీసుకుంటే సక్కుబాయి, మీరా, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ బంధించేశారు, ఎక్కడికి వెళ్ళనివ్వలేదు, ఏ పని చేయనివ్వలేదు, అయినా కూడా వాళ్ళు అట్లా దృష్టి పెట్టుకుని ఉన్నారు అని చెప్తున్నారు. ఈ రోజు మన సంగతి

ఎవరు అట్లా లేవు, అందరివి శుభ్రంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనము వీళ్ళు మనకు అడ్డొస్తున్నారు అని ప్రపంచాన్ని చూపెట్టి నేను ఇవన్నీ వీళ్ళని కాదనుకుని నేను సేవ చేస్తున్నాను అని చూపెట్టుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. అందుకని నవసూత్రాలులో స్వామి ఇందులాల్ సాగర్ చెప్పిన వాటిలో కనుక మనం చూస్తే అందులో, అంటే ఇది డైరెక్ట్ గా నేను స్వామి నుంచి వినలేదు కానీ అందులో స్వామి చెప్పిన మాట ఒకటి ఏంటంటే 4 గంటలు వారానికి మీరు సేవకి ఇవ్వండి అని చెప్పారట స్వామి. అని చెప్పారట స్వామి 4 గంటలు అంటే 4 గంటలే ఇవ్వాలని కాదు, సేవాభావం ఎప్పుడు ఉండవలసిందే. కానీ బయటకు వెళ్లి చేసేది సేవ అని అనుకుంటే అది 4 గంటలకు రిస్ట్రిక్ట్ చేయండి అన్నట్టు. ఎందుకంటే నీకు ఎన్నో ఉన్నాయి పనులు, నువ్వు ప్రపంచంగా వెళ్ళినప్పుడు నీకు ఆఫీస్కి వెళ్తున్నావు, నువ్వు ఇది చూసుకోవాలి అది చూసుకోవాలి, 4 గంటలు చేయి చాలు అని ఒక రిస్ట్రిక్షన్ పెట్టడంలో ఏంటంటే దానికి దాది కూడా ఒక రోల్ అని చెప్పడం అనమాట. అలా ఇన్ని పాత్రలు మనం చేస్తున్నాను కానీ పాత్ర నేను కాదు, పాత్ర దారుణ్ణు నేను అని గుర్తుపెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ స్వామి చెప్తున్నారు. ఇది నాకు అనిపించేది.

ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో ఐకమత్యం అన్న అంశంపై శ్రీ కోట శివకుమార్ గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్. వచ్చేవారం తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ప్రేమవాహిని. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా? సాయిరాం.

0: సారథి.
1: రాజు, మీరా? స్నేహితులందరూ కలిసి వచ్చారు, ఏదైనా విశేషమా?
0: ఇన్నాళ్లు కలిసి చదువుకున్నాం, అన్నదమ్ముల్లా మెలిగాం. ఇప్పుడు ఎవరి దారిన వారు ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ స్థిరపడతాం. అందుకే 4 రోజుల పాటు నలుగురం కలిసి గడిపి వెళ్దామని వచ్చాం.
2: అవును సారథి, ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడ్డాక మనం ఇలా కలుసుకోవడానికి అవకాశం రాకపోవచ్చు, అందుకే వచ్చాం.
1: చాలా సంతోషం సుందరం. ఈ 4 రోజులు మీకు నాకు మర్చిపోలేని మంచి అనుభవాన్ని చరిత్రలో గడుపుదాం. ఇంతకీ మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?
0: ఇంతవరకు నాన్నగారు నడుపుతున్న ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంపెనీ బాధ్యతల్ని స్వీకరించి ఆధునికత మేళవించి అతి త్వరలో కనీసం సంవత్సరానికి 10 కోట్ల లాభాల్ని ఆర్జించగల కంపెనీగా తీర్చిదిద్దుతాను. దానికోసం అహోరాత్రులు కష్టపడతాను.
1: గుడ్. సుందరం, మరి నువ్వు?
2: నేనా బాధల బందీలు పడదలుచుకోలేదు సారథి. 2-3 కంపెనీలకు అప్లికేషన్ పెట్టాను. నా అర్హతకి తగిన ఏదో ఒక ఉద్యోగం తప్పక వస్తుంది. మంచి జీతం వచ్చే కంపెనీలో చేరి కడుపులో చల్ల కదలకుండా హాయిగా గడపదలుచుకున్నాను.
1: మరి నీ మాటేమిటి హరి?
3: చిన్న నా బొజ్జకు శ్రీరామ రక్ష అనుకుంటూ ఈ దేశంలోనే ఉండిపోదలుచుకోలేదు నేను. ప్రపంచమంతా తిరగాలి, మంచి మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పదవిని అలంకరించి ఈరోజు ఢిల్లీ, రేపు ప్యారిస్, ఎల్లుండి లండన్, ఆ తర్వాత న్యూయార్క్ సిడ్నీ, అలా రోజుకో దేశం తిరిగే ఉద్యోగం చేస్తాను, కోట్లకు పడగలెత్తుతాను.
1: విష్ యూ ఆల్ ది బెస్ట్. అయితే ఇంతకు మించి ఇంకేమీ మీరు ఆలోచించడం లేదా?
0: ఇంకేం ఆలోచించమన్నావు?
4: ఓ, ఇల్లు, ఇల్లాలు, కార్లు అంటావా?
0: మన సంపాదనతో అవి శ్రమ పడకుండానే అమరిపోతాయి.
1: అది కాదు, మనలా చదువుకోవడానికి అవకాశం లేనివారు, విధివంచితులై పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్లు, కష్టాల కడలిలో తేలియాడుతున్నవాళ్లు, అర్హత ఉండి అవకాశం లేనివాళ్లు, వ్యాధిగ్రస్తులైనా చికిత్స కోసం ధనం లేక బాధపడేవాళ్లు, తల్లి తండ్రి లేని అనాథలుగా అలమటించేవాళ్లు మన చుట్టూ ఎందరో ఉన్నారు. వాళ్లు మన సమాజంలో భాగస్వాములే. మరి వారిని ఆదుకోవడం మన ధర్మం కాదా?
2: ఆ, మన ధర్మమే. ఓ 100, 50 విరాళం ఇస్తాం.
1: నీ విరాళంతో ఒకరికో ఇద్దరికో తాత్కాలికంగా మేలు జరగచ్చు, కాని ఆ విరాళాలు వేలాది మంది కన్నీటిని ఆపగలవా? లక్షలాది మంది వేదనను తొలగించగలవా?
3: తొలగించలేవు. వాళ్ల సంగతి ఏ ప్రభుత్వమో చూసుకోవాలి, మనకేం సంబంధం
1: అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుకుంటే ఈరోజు లక్షలాది మంది గిరిజనులకు త్రాగునీరు లభించేదా? కోట్లాది మందికి వేదవిహితమైన విద్య ఉచితంగా దొరికేదా? లక్షలాది మంది రోగులకు ప్రాణదానం జరిగేదా?
2: వారు అవతార పురుషులు కనుక చేయగలిగారు, మనమేం చేయగలం
1: అని సమాజం పట్ల మన బాధ్యత విస్మరిద్దామా? వారధి కట్టడానికి శ్రీరామునికి ఉడత సహాయం అందించినట్టు మన పరిధిలో మనం సేవ చేయలేమా? చంద్రునికో నూలుపోగులాగా బాబా పాదారవిందాల దగ్గర సేవాకుసుమాల్ని సమర్పించి స్ఫూర్తి పొందలేమా?
0: చెయ్యొచ్చనుకో.
1: చెయ్యొచ్చు అనకురాజు, చేద్దాం. కోట్లు సంపాదించుకోవాలనే మీ కలల్ని సాకారం చేసుకోండి, కాదనను. కాని ఆ కృషిలో నీతి నియమాల్ని పాటించండి. న్యాయంగా తలెత్తుకుని సగర్వంగా సంపాదించి దానిలో కొంతైనా సాటివారి సాయం కోసం వినియోగించండి. మన చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచగలిగితేనే మనం ఆనందంగా ఉండగలమంటారు మా బాబా. ఇవి నీతులు కావు, నిజాలు.
2: అయితే నువ్వేం చేయదలుచుకున్నావు?
1: నేను ఈ గ్రామంలోనే ఉంటాను, నాన్నగారి వ్యవసాయాన్నే చేపడతాను. పట్టుదల, కృషి ఉంటే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించవచ్చు. నా సాటి అన్నదాతల కన్నీరు తుడుస్తాను, వారిని సుసంఘటితం చేసి ఎలా పైకి రావచ్చో నేను చేసి చూపిస్తాను. మౌలిక సదుపాయాలు లేని ఎన్నో గ్రామాలకు నా తోటి సాయి సోదరులతో వెళ్లి బాబా ఆదేశానుసారం గ్రామాభివృద్ధికి నా చేతనైన సేవ చేస్తాను. ఈ సేవామార్గంలోనే నా జీవితం ధన్యం చేసుకుంటాను.
3: ఈ చిన్ని వ్యవసాయంతో ఇవన్నీ చెయ్యగలవా?
1: మనసుంటే మార్గం ఉంటుంది హరి, సత్సంకల్పం ఉంటే దైవ సహాయం తప్పక లభిస్తుంది. సేవ చేయడానికి ధనం కన్నా ప్రేమధనం ముఖ్యం. ప్రేమను మించిన ధనం, ప్రేమను మించిన జ్ఞానం లేదంటారు మా బాబా.
2: ఇంత చదువు చదివి ఈ చిన్ని వ్యవసాయంలో స్థిరపడితే నీ మీద, నీ సంపాదన మీద కోటి ఆశలు పెట్టుకున్న మీ వాళ్లు ఊరుకుంటారా?
1: మా తల్లిదండ్రులు చూపించిన మార్గమే ఇది. వారు బాబాని దైవంగా విశ్వసిస్తారు, మమ్మల్ని వారి పాదాల దగ్గరకు చేర్చారు, వారి బోధనల్ని విని ఆచరించమన్నారు, జీవితం సార్థకం చేసుకోమన్నారు. ఇంతకన్నా గొప్ప వారసత్వాన్ని ఏ తల్లిదండ్రులు ఇవ్వగలరు?
0: మా ఇళ్లలో ఎప్పుడూ గొప్ప చదువులు చదవాలి, ఉన్నతోద్యోగాలు చేయాలని, కోట్లు ఆర్జించాలని చెప్పారు తప్ప ప్రేమ, సేవ అనే మాటలు మాకు చెప్పలేదు సారథి.
1: అది బాధ్యతారాహిత్యం రాజు. ధన, జన బలాన్ని చూసి గర్వించవద్దన్న ఆదిశంకరుడు ఈ దేశంలోని పుట్టాడు. త్యాగభూమి యోగభూమి అయిన భరతభూమి నా కన్నతల్లియని సగర్వంగా విశ్వానికి చాటిన వివేకానందుడు ఈగడ్డపైనే జన్మించాడు. ధనాన్ని తృణీకరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన మహాభక్తులకు పుట్టినిల్లు ఈ దేశం. అన్ని మతాలను అక్కును చేర్చుకున్న మాతృమూర్తి ఈ భూమి. ఈ దేశం సత్యానికి స్వాగతం పలికింది, న్యాయానికి కంకణం తొడిగింది, త్యాగానికి మణిమకుటం పెట్టింది. ఈ దేశం గాలిలో సత్యం ఉంది, ధూళిలో ధర్మం ఉంది అని చెప్పిన మా బాబా ఈ దేశంలోనే అవతరించారు. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలకు ఈ అద్భుత సంస్కృతికి వారసులమని చెప్పమని ఆదేశించారు. ఇక సంపాదనంటావా?

0: నువ్వు చెప్పిన మాటల్లో నిజముంది సారథి. అయితే ఈ సేవాస్ఫూర్తి నీలో కలగటానికి ఇంకేమైనా కారణం ఉందా?
1: ఉంది. అదే బాబా జీవితం. పసితనం నుంచి వారు చూపిన ప్రేమ, కరుణ, సేవాభావం వింటూ నా గుండె కరిగి కన్నీరైంది. ఇంత అద్భుతమూర్తిని, అవతార పురుషుణ్ణి దైవంగా కొలుస్తూ సేవాభావాన్ని నిత్యకృత్యంగా చేపట్టకపోతే నా జీవితం వృధా అనిపించింది. వారి అమృత ప్రేమ నాకు స్ఫూర్తి. ఆ కథ చెబుతాను, విను.

0: സത്യ, സത്യ അമ്മ പിളിച്ചാവാ? ആടി പാടി എന്ത് അലസിപ്പോയാവോ? അന്നം തിന്നു നാന്ന, രാ.
1: ആ അനു, നെ ഗോരു മുദ്ദൽ പെടുത്താനു.
2: ആ അണ്ടാൻ, 14 భువనాలు కనిపిస్తే ఆశ్చర్యపోవు కదా?
0: ఆశ్చర్యపోన్లే, ఎన్ని మాటలు నేర్చావురా? సుబ్బమ్మ అన్నట్లు నువ్వు చిలుపు కృష్ణుడివే. నోరు తెరువు.
3: అమ్మా, మాధవ్ కౌడం తల్లి.
2: ఒక్క క్షణం ఉండమ్మా.

0: అమ్మా. అమ్మా, పాపం ఎవరో పేదవాడు ఆకలితో బాధపడుతున్నాడమ్మా. అమ్మా, వాడు మీ బిడ్డలాంటి వాడే కదా, వాడికి అన్నం పెట్టనా అమ్మా?
1: పెట్టు సత్య.

0: అమ్మా, ఆ పేదవాడు అన్నం తింటుంటే నాకెంతో ఆనందంగా ఉందమ్మా. ఇలా పేదవారికి రోజూ అన్నం పెట్టనా?
1: నాన్నా, నీదెంత జాలిగుండెరా!
0: ఇతరుల కష్టాలు చూసి కన్నీరు కార్చే కరుణామూర్తివి. నీ కొడుకుని ఆ జాలి కరుణ నాకబ్బకుండా ఉంటాయా అమ్మా?
1: నా బంగారు తండ్రివి.
2: సత్య, ఆ పేదవాడికి అన్నం నువ్వే పెట్టావా?
0: నేనే పెట్టాను నాన్నగారు.
2: సత్య, మనది పేద కుటుంబం, నువ్విలా దాన ధర్మాలు చేస్తే ఎలాగయ్యా?
0: మీ సొత్తు దానం చేయలేదు నాన్నగారు, నా వంతు అన్నాన్నే ఇచ్చాను. ఈ పూట నాకన్నం అక్కర్లేదు.
1: సత్య, సత్య, నీ భుజాలు కమిలిపోయి కాయలు కాసే. ఎవరైనా కొట్టారా?
0: నన్నెవ్వరూ కొట్టలేదమ్మా.
1: మరి నీ భుజాల మీద ఈ కాయలేమిట్రా?
0: నేనే దూరపు బావి నుండి కావిడితో నీళ్లు మోసి అందరికీ పంచుతున్నానమ్మా.
1: పసివాడివి, నువ్వు కావిడితో నీళ్లు మోస్తున్నావా?
0: మరి అందరి దాహం తీర్చాలి కదమ్మా.
1: సత్య, పసివాణ్ణి నేను కావిడితో నీళ్లు మోయలేనని చెప్పలేకపోయావా నాయనా? నీ బాధ చూసి నేను భరించగలనా?
0: అమ్మా, మానవాళికి సేవ చేయడానికే పుట్టినవాణ్ణి, కావడితో నీళ్లు మొయ్యలేనని ఎలా చెప్పనమ్మా?
1: సత్య, నువ్వు మనిషివి కాదురా, దేవుడివి. సత్య,
0: ఏమమ్మా?
1: వేలాది మంది నిన్ను దేవుడని కొలుస్తున్నారని శేషము చెప్పాడు, నిజమేనా?
0: అన్నగారు అసత్యం చెప్పడు కదమ్మా.
1: వాళ్ళంతా నీకోసం ఆశ్రమం నిర్మించాలని ఆలయం కట్టాలని అనుకుంటున్నారట.
0: అలాగా అమ్మా?
1: అప్పుడు ఈ అమ్మని వదిలి వెళ్లిపోతావా సత్య?
0: వెళ్లిపోతానేమోనని దిగులుగా ఉందా అమ్మా?
1: నిన్ను నమ్మిన భక్తులే నిన్ను వదిలి ఉండలేకుండా ఉన్నారే. కన్న తల్లిని నేనుండగలనా?
0: ఉండలేవమ్మా, నేనంటే నీకు పంచ ప్రాణాలని నాకు తెలుసమ్మా.
1: నీకు తెలుసు కదా, అందుకే ఈ పుట్టపత్తిని వదిలి వెళ్ళనని నాకు మాటీ సత్య.
0: అమ్మా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని దైవవాక్కు. అందుకే నిన్ను ఈ పుట్టపర్తిని ఎన్నడూ వదిలి వెళ్లనమ్మా. త్వరలో ఈ పుట్టపర్తిని కలియుగ కైలాసంగా నవయుగ వైకుంఠంగా తీర్చిదిద్దుతానమ్మా. నీకే కాదు, యావత్ ప్రపంచానికి నేనీ వరం ఇస్తున్నానమ్మా.

రాజు, మా స్వామికి పేదలంటే ఎంత ప్రేమో, కన్నతల్లి జన్మభూమి పట్ల ఎంత గౌరవమో తెలిసిందా? నాకే కాదు, మా యువత అందరికీ వారి జీవితమే స్ఫూర్తి. వారి మాటే వేదవాక్కు, వారు చూపిన ప్రేమబాటే మాకు రాచబాట. వారి పాదాలను నమ్ముకుంటే మనిషిగా మన జీవితం సార్థకం చేసుకోగలుగుతాం.

0: నువ్వు చెబుతుంటే వారిని దర్శించాలని, వారి సేవలో పాల్గొనాలని అనిపిస్తోంది సారథి.
1: ఒక్కమారు ఆ సేవా సౌభాగ్యాన్ని రుచి చూడండి, గ్రామసేవలో పాల్గొంటాం.

0: ఏం విశ్వనాథం గారు, మరీ అంత భక్తితో ప్రార్థిస్తున్నారు? దేవుడితో అర్జెంటుగా అవసరం ఏమైనా వచ్చిందా?
1: అవసరం ఉంటేనే దేవుణ్ణి ప్రార్థించడం నాకు అలవాట్లేదు.
0: ఆహా, అక్కడికి తమరొక్కరే భక్తులైనట్టు మేం కానట్టు. చూడండి, 60 ఆలయాలకి అష్టోత్తర పూజకి డబ్బు కట్టాను. 6 నెలలకోసారి ఏదో కొండెక్కుతాను. 1,116 ఇచ్చి ఎందరికో పాదపూజలు చేశాను. ఇదంతా భక్తి కాదంటారా?
1: మీరు చేసేవి మీకోసం, నా ప్రార్థన నాకోసం కాదు, ఈ గ్రామ ప్రజల కోసం. ఏ సమస్య లేకుండా హాయిగా ఆనందంగా ఈ గ్రామ ప్రజలు ఉండాలని నా కోరిక.
0: ఇంతకీ ఈ గ్రామానికి ఇక్కడ ప్రజలకి వచ్చిన ఉపద్రవం ఏమిటండి?
1: అలో లక్ష్మణ అని 6 కిలోమీటర్లు మోసుకుని తెచ్చుకుంటే కాని మంచినీళ్లు లేవు. తెచ్చుకోలేక ఇక్కడి నీరు తాగితే దీర్ఘ రోగాలతో బాధపడుతున్నారు. సరైన బడి లేక పిల్లలు నిరక్షరాస్యులై కూలీ నాలీ చేసుకుంటున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును అంధకార బంధురం చేసుకుంటున్నారు. మంచి చెప్పే నాథుడు లేక యువకులు జులాయిగా తిరుగుతున్నారు. డాక్టర్లు రాక ఆసుపత్రి మూతపడి ప్రజలు రోగాల పాలవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చు భగవంతుడా. ఈ గ్రామాన్ని చిరునవ్వులతో కళకళలాడేటట్లు చేయి భగవంతుడా అని వేడుకుంటున్నాను.
0: ఇవన్నీ నాకు తెలియటండి. నీటి వసతి లేదన్నారు. ఎంతమంది గ్రామ ప్రజలు నీరు మోసి కూలి సంపాదించుకుంటున్నారు. నీటి సమస్య ఉండబట్టి కదా నిరుద్యోగ సమస్య తీరింది. నీటి కోసం 6 కిలోమీటర్లు నడవాలన్నారు. 6 కిలోమీటర్ల నడకంటే ఆరోగ్యానికి రాసబాటన్నమాట. బడి లేదన్నారు. చదువుకున్న వాళ్లంతా డిగ్రీలు చేతపట్టుకుని ఉద్యోగాల కోసం ఊళ్లు తిరుగుతూ ఉంటే మన కుర్రకారంతా హాయిగా కూలి చేసుకుంటూ సొంత ఊళ్ళోనే దర్జాగా బతుకుతున్నారు. స్కూల్ లేకపోబట్టి కదా కూలీగానైనా బతుకుతున్నారు. ఇక యువకులంతా బలాదూరుగా తిరుగుతూ ఉంటే లోక జ్ఞానం సంపాదించుకుని కాలం కలిసి వస్తే రాజకీయాల్లో చేరొచ్చు, పదవులు అలంకరించవచ్చు. దానికి చదువుతో నిమిత్తం లేదు కదా. ఇక డాక్టర్లు రాక అనారోగ్యం పెరిగితే జనం తగ్గి జనాభా సమస్య పరిష్కారం అవుతుంది. ఏమంటారు
1: శరభయ్య గారు? సాటి ప్రజల దీనస్థితిని ఇలా సమర్థించుకోవడానికి మీకు సిగ్గు వేయడం లేదు? ఖాళీ కడుపుల ఆవేదన కడుపు నిండిన మీకెలా అర్థం అవుతుంది?
0: వాళ్ల బాధలు నాకు తెలియకపోతే గ్రామంలో మంచినీళ్ల దుకాణం పెడతానా?
1: దేవుడిచ్చిన మంచినీటిని కూడా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
0: సంపాదించే నేర్పు లేక నా సంపాదన చూసి ఈర్ష్యపడుతున్నారు.
1: ధనం న్యాయంగా ధనాన్ని అనేక విధాలు సంపాదించవచ్చు. దానికోసం పేదవారి పట్టుకొట్టనక్కర్లేదు.
0: అంటే నీటి వసతి లేకుండా నేం చేశానా?
1: మీరే కాదు, ఈ సత్రోపాలయంలో విద్యావంతులు అనుకున్న మనం అందరం చేశాం. ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే పరికరాలు పాడై గ్రామస్తులు త్రాగడానికి గుక్కడి నీళ్లు లేక కటకటలాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాం. చదువు సంఖ్య లేక పిల్లలు నిరక్షరాస్యులై తిరుగుతూ ఉంటే ఏమీ పట్టనట్లు ఉండిపోయారు. ఇది బాధ్యతారాహిత్యం కాదా?
0: ఆహా, ఇప్పుడు మీ ప్రార్థనమే వెంటనే శ్రీమన్నారాయణమూర్తి శంఖచక్ర గదా పద్మాలతో ప్రత్యక్షమై, వత్స, నీ భక్తికి మెచ్చి నీ గ్రామానికి మంచినీటి పథకం చక్కని బడి అనుగ్రహిస్తున్నానరా అని వరమిస్తాడు. ఈ గ్రామంలో అందరి ముఖాల్లో ఆనందం తాండవిస్తుంది. అది చూసి మేమంతా ఆనందంతో గొంతులేస్తాం.
1: భగవద్ విలాసాన్ని గేలి చేయకండి. భగవంతుడు ఏ రూపంలో ఎలా మన ప్రార్థన మన్నించి ఆశీర్వదిస్తాడో మనకేం తెలుసు.

0: ఎవరు బాబు మీరు?
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి బిడ్డలో అండి.
0: అంటే కోట్లాది మంది దాహార్తిని తెచ్చిన మహనీయుడి బిడ్డలా మీరు?
2: అవునండి, ఒక్క దాహార్తిని తీర్చడమే కాదు, లక్షలాది మందికి ప్రాణదానం చేస్తున్న ఆసుపత్రిని కూడా వారే నిర్మించారు. విద్యార్థుల్ని వివేకానందులుగా మార్చే విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
0: అది సరే, మా గ్రామానికి ఏదైనా పనిపడి వచ్చారా?
2: మా స్వామి గ్రామసీమలే భారతదేశానికి ఆయుపట్టని, అక్కడే ఇంకా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నెలకొని ఉన్నాయని చెప్పి ఎన్నో గ్రామాలు ఏ మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని, వారిని ఆదుకుంటానని మాట ఇచ్చారు. ఆడితప్పని శ్రీరామచంద్రమూర్తి మా స్వామి. వారు వాగ్దానం చేశారంటే అది జరిగి తీరవలసిందే. ముఖ్యంగా గ్రామాల్ని పీడిస్తున్న సమస్యలని శాశ్వతంగా పరిష్కరించమన్నారు.
0: ఎంత చల్లని మాట చెప్పారు శరభయ్య గారు. ప్రార్థిస్తే దేవుడు ప్రత్యక్షమై వరమిస్తాడు అని గేలి చేశారే, ఇదిగో దేవుడు మన గ్రామానికి దిగివచ్చాడు చూడండి.
3: ఇదేదో ఆశ్చర్యంగా ఉందే.
2: వారి అనుగ్రహం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించాలని వచ్చాం. ఈ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి.
0: చాలా పెద్ద సమస్యే ఉంది బాబు. ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే పరికరాలు మూతపడి సత్రవపాలెం ప్రాంతంలో 10 గ్రామాల ప్రజలు త్రాగటానికి గుక్కెడు మంచినీరు లేక అలమటించిపోతున్నారు. చెట్ల కిందనే బడి నడుపుతూ భవనం లేకపోవడంతో పిల్లలు బడికి రాక నిరక్షరాస్యులై బాలకార్మికులైపోతున్నారు.
1: అలాగా ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే డీసాలినేషన్ ప్లాంట్ ని పునరుద్ధరించడానికి, పాఠశాల నిర్మాణానికి స్వామి ఆశీస్సులతో తప్పకుండా ప్రయత్నిద్దాం.
0: బాబు, బాబావారి దగ్గరకు పుట్టపర్తి వెళ్లి మమ్మల్ని ప్రార్థించమన్నారా?
2: చూడండి, అడిగితే వేసేది భిక్ష, అడగకుండా చేసేది సేవ అంటారు మా బాబా. అమృత ప్రేమమూర్తి మా స్వామి. బోస్నియా దేశంలో శరణార్థులకు అడిగితేనే భోజనం పెట్టారా? ఒరిస్సాలో తుఫాను బాధితులకి అర్థిస్తేనే ఇళ్లు కట్టించిచ్చారా? గుజరాత్లో భూకంప బాధితులు కోరితేనే సహాయం అందించారా? మద్రాసు మహానగరానికి ప్రార్థిస్తేనే మంచినీరు అందించారా? ఈ విశాల విశ్వంలో ఏ ఒక్కరు కన్నీరు చిందించినా వారి కరుణాహృదయం కరిగిపోతుంది, వారి అమృత హస్తం అభయం ఇచ్చి ఆదుకుంటుంది. విశ్వనాథం గారు, అడిగితే సహాయం చేసేవారు దాత, అడగకుండానే అనుగ్రహించేవాడు భగవంతుడు. ఆ భగవంతుడే మా బాబ.
0: చిన్నవారైనా పెద్ద మాట అన్నారు, మీకు నమస్కారం.
1: లేదండి, మేవే మీకు నమస్కరించాలి. మీకు సేవ చేసే మహాభాగ్యం మాకు కల్పించారు. త్వరలోనే ఈ నీటి పథకం చేపడతాం.
3: లక్షల్లో ఖర్చవుతుంది మరి.
2: మనస్సుంటే మార్గముందంటారు మా బాబా. మన సత్సంకల్పం, స్వామి ఆశీస్సులు ఉంటే కరుణా హృదయాల నుంచి కనకవర్షం కురుస్తుంది. ఈ గ్రామంలో దివిజ గంగ ప్రవహిస్తుంది, చూస్తూ ఉండండి మీరు.
0: భగవంతుడు ఎలా ఆదుకుంటాడో చూశారా?

0: అయ్యా, ఈ గ్రామానికి త్రాగటానికి మంచినీరు లేదని తప్పించిన వారు, మంచినీరు అందించమని ప్రార్థించిన వారు మీరు. బాబా పాదాలకి ఈ నీటి పథకాన్ని మీరే అంకితం చెయ్యండి. ఇదిగో ఈ పాఠశాలని బీచ్తోనే ప్రారంభించండి.
1: నిన్ను చూడకపోయినా, నిన్ను ప్రార్థించకపోయినా, కనీసం నీ నామాన్ని స్మరించకపోయినా మమ్మల్ని ఆదుకుని ఆదరించావు సర్వేశ్వర, సత్య సాయీశ్వర. నీ పాదారవిందాలకు ఈ గ్రామాల ప్రజలందరి తరఫున శతకోటి వందనాలు.
2: స్వామి, ఈ సేవా కార్యక్రమాన్ని మీ పాదాల చెంత పూజాకుసుమంగా అర్పించే మహాభాగ్యం కల్పించారు. మీకు మా కృతజ్ఞతాంజలులు స్వామి.
3: జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.
2: అన్నయ్య గారు, ఈ మంచినీరు తాగుతుంటే మీకేమనిపించింది?
1: దాహం వేసినా, గుక్కెడు మంచినీళ్లు గొంతులో దిగినా, మా పిల్లలు పుస్తకం ఇప్పి చదివినా బాబావారే మా కళ్ళ ముందు మెదులుతున్నారు బాబు.
2: చూశారా, ఆ గ్రామస్తుల ఆనందాన్ని అంచనా వేయగలవా? ఇటువంటి సేవలు పొందే ఆనందానికి విలువ కట్టగలమా?
4: ఇటువంటి సేవ చేయవచ్చునని నేను ఊహించలేదు.
5: యువకుల్లో ఇంతటి సేవా చైతన్యాన్ని కలిగించగలిగారంటే బాబావారు భగవంతుడు అనడంలో సందేహం లేదు సారథి.

0: ఈ గాలి చూస్తే ఇల్లు ఎగిరిపోయేలా ఉన్నదిరా. అన్నా, ఈ గాలిలో ఎక్కడికి బయలుదేరారా?
1: లోయలోకి దిగుతున్నానరా.
0: లోయలోక మతిపోయిందా అన్నా? ఈ గాలి వాటికి బండల మీద జారి లోయలో పడతావు, జాగ్రత్త.
1: ప్రాణం పోయినా తప్పదురా.
0: ఏ
1: ఇంటో అందరికి గుక్కుడు మంచినీళ్లు గొంతులో దిగాలంటే ఈ కట్టం పడాల్సిందే.
0: మీ రమణయ్య ఉన్నాడు కదరా, ఆయన నంపకపోయావా?
1: కోతి కొమ్మచ్చలాడుకోవడం తప్ప ఇంటిది అస్పట్నయ్య పట్టదాడికి.
0: వాడేమిటి, ఈ టేకుల పెంట్ల కూరగారంతా ఇంతే.
1: ఒరే రమణ, మన పూరిపాకలరా, గడ్డి ఎండిపోయింది, కర్ర పుచ్చిపోయింది, ఎండాకాలం అయితే అగ్గి భయం, వానాకాలం అయితే గురిసె కూలి, ఈ కొండల్లో బండల మీద ఉండాలరా అని శివుని ఇల్లు కట్టుకుని చెప్పానరా, ఇంతేనా?
0: ఈ కుర్రకారిని ఆ దేవుడే మార్చాలి, మన వశం కాదు. అన్నా జాగ్రత్తగా.

0: బింది ఇలా అయితే అన్నా?
1: తావరెవరు బాబు?
2: సాయిబాబా పిల్లలన్నా. వారం వారం డాక్టర్ని తీసుకొచ్చి మందులు ఇప్పిస్తున్నారే వాళ్ళు. నమస్కారం అయ్యా.
1: నమస్కారం. నమస్కారం అయ్యా.
0: సాయిరామ్,
1: ఎవరెవరో వచ్చారు, కథలు చెప్పిపోయారు, కాని మా కష్టాలు మాత్రం తీర్చలేదు.
0: కాని మా బాబా కష్టాలు తీర్చేవారే, అందుకే మమ్మల్ని పంపారు. ఆ బిందె ఇలాతే మన పిల్లలు నీరు తెస్తారు, పద ఇంటికి.
1: మరి నా బిందో
0: అన్నా? విను, ఇక నువ్వు లోయలో దిగి నీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
2: మరెవరు తెస్తారయ్యా?
0: ఎవరూ అక్కర్లేదు. లోయలో పంపు పెట్టి గ్రామానికి గొట్టాలు వేస్తాం. ఇక్కడ కుండీ కట్టి ఆ గొట్టాలు కలుపుతాం. కుండీకి 4 కుళాయిలు బిగిస్తాం. అంతే, కుళాయి తిప్పితే నీ ఇంటి ముందే నీరు పట్టుకోవచ్చు.
1: ఒరే తీరమరయ్యా, ఇక్కడ కుళాయి తిప్పితే వాగులో నీరెట్టా అవుతుందరా?
2: అన్నా, లోయలో వాగు దగ్గర పంపు పెడతారా, అక్కడ మీట నొక్కితే జామ్మని పైపుల్లోంచి పరిగెత్తుకొచ్చి నీరు ఈ కుళాయిల్లోంచి పడుతుందిరా. పట్టణంలో నేను చూశానులే.
1: ఓహోహోహో, ఇది కొండ దేవతవరం కాదు కదా? మరి
0: కొండ దేవతవరం కాదన్నా, కొండంత దేవుడు మా బాబావరం.
1: సాయిబాబా పిల్లలు
0: చెప్పనా,
1: ఈ కొండల్లో పుట్టాం, ఈ బండల మీద పెరిగాం, చదువు సంజయ లేదు మాకు. ఇక్కడ గడ్డితోనే గుడిసిలేసేసుకున్నాం. ఈ ఎండలు వస్తే మండిపోతాయి, గాలి వస్తే ఎగిరిపోతాయి. కొందరికి చెప్పాం, చూస్తామన్నారు, కానీ చూసిన జాడలేదు. ఇసికి ఏసారిపోయాం.
0: బాధపడకన్నా, నువ్వు అడగవలసిన అవసరమే లేదు. ఇక్కడ మీ అందరికీ ఇళ్లే కాదు, కుడిని బడిని కూడా కట్టించి ఇమ్మని మమ్మల్ని మా బాబావారే పంపించారు. మీ గ్రామంలో 21 కుటుంబాలకి 21 ఇళ్లు తయారవుతాయి.
2: నిజమే, బాబాకు కోటి తండాలు బాబు. కాని ఈ కొండల మీదకి మనుషులు రావటమే కష్టంగా ఉంటే సిమెంటు ఇనుపసువులు ఎలా వస్తాయ్యా? ఇక్కడ ఇళ్ళు ఎలా కడతారయ్యా? సాధ్యం కాదే.
0: సాయిరామ్ సాయిరామ్ అని బాబాని తలుచుకుంటూ పనిచేస్తే కష్టమంతా దూదిపింజలా ఎగిరిపోతుందయ్యా. అన్నీ అలవోకగా అమరిపోతాయ్యా. నువ్వే చూస్తావుగా,
1: బాబాకు మా మీద ఎంత దయ్యా.
0: వారికి మీ మీదే కాదు, అందరూ వారి బిడ్డలే. ఎవరన్నా వారికి ప్రేమే. ప్రపంచంలో ఏ కులమైనా మతమైనా దేశమైనా అందరి ముఖాల్లో చిరునవ్వులు చిందించడమే వారి లక్ష్యం.

0: వెంకటయ్యా, ఈ కుళాయి తిప్పు నీరొచ్చేస్తుంది.
1: జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి.
0: తిరుమలయ్యా, నువ్వు ఇంట్లో గృహప్రవేశించి

0: జయరాం బాబు గారు, మాకు ఇళ్ళిచ్చారు, నీరిచ్చారు, గుడి బడి కట్టించారు. బాబాకి ఏమిచ్చి మా రుణం తీసుకోగలం?
1: ఏమీ ఇవ్వనవసరం లేదు. సాయిరామని స్మరణ చెయ్యండి. మీకున్న దురలవాట్లను మానండి. మంచిగా జీవించండి చాలు.
0: చాలా సంతోషం బాబు, తప్పక చేస్తాను. బాబు, గుంతపల్లి గ్రామంలో కూడా మాలా బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు బాబు. వారికి ఇలాంటి సాయం అందించగలరా?
1: వెంకటయ్య, గుంతపల్లిలో 64 ఇళ్లు మంచినీటి వసతి, పాయలపల్లిలో బడి, మెట్టుపల్లిలో మంచినీటి వసతి మీ గ్రామం కంటే ముందుగానే ఏర్పాటు చేశారయ్యా బాబా.
0: నడిచి కూడా చేరలేని ఈ గ్రామాలకు కూడా ఇళ్ళు నీటి వసతి ఏర్పాటు చేశారా బాబా? నీకు వేల వేల వందనాలయ్యా.
1: వెంకటయ్య, ఉండటానికి ఇల్లు, త్రాగటానికి నీరు అమరాయి. మరి మీ పిల్లలు మీలాగే కొండల్లో బండల్లా ఉండిపోవాల్సిందేనా?
0: ఏం చేయగలమయ్యా, చదువు కోసం దూరాభారం పిల్లలు నడవలేరు కదా. ఇక్కడ మేకల్ని కాసుకుంటారు.
2: నేను మేకల్ని కాయనయ్యా. కాయకురా, కలెక్టరో రాష్ట్రపతి అయిపోదు గాని.
1: ఏం, ఎందుకు కాకూడదు? పేద కుటుంబంలో పుట్టి పేపర్లు అమ్ముకున్న కలాం రాష్ట్రపతిగా ఎందరో పిల్లలకి ప్రేమను పంచి బాబా హృదయంలో చోటు సంపాదించుకోలేదా? మీ వారిని తీర్చిదిద్దే బాధ్యత బాబాకు వదిలిపెట్టండి. వారి ఆశీస్సులతో మీ పిల్లలు ప్రహ్లాదుల్లా మారతారు.
3: అన్నా, పంపమంటావా?
0: తమ్ముడు, మనకు ఉండడానికి ఇల్లిచ్చి తాగడానికి నీరిచ్చిన భగవంతుడి దగ్గరికి పంపడానికి ఆలోచన ఏమిటిరా? పంపండి.

0: തിരുമലയ്യ, വീട് മനക്കല്ലേ? అయ్యవారు చదివిన మంత్రాలు ఎంత చక్కగా చదువుతున్నారు చూడు. సంవత్సర కాలంలో ఎంత మార్పురా
1: బాబా. నువ్వు దేవుడివి కాదయ్యా, దేవాది దేవుడివయ్యా. సారథి, ఇదంతా చూస్తుంటే కలలా అనిపిస్తోంది. అనూహ్యమై అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేశారయ్యా బాబా. అసలు ఈ కొండల్లో అడవుల్లో 6 నెలల్లో ఇల్లు కట్టే అద్భుతాన్ని ఎవరైనా ఊహించగలరా?
2: మా బాబా చేసే ప్రతి పని ఒక అద్భుతమే. ఆ గిరిజనుల ముఖాల్లో ఆనందం, వారి కళ్లల్లో ప్రతిఫలించే ఆ కాంతి చూడు. ఎన్ని కోట్లు సంపాదిస్తే ఈ సంతృప్తి, ఈ ఆనందం లభిస్తే? నువ్వే చెప్పు.
3: నువ్వన్నది నిజం సారథి. మేము సత్యసాయి ప్రేమవాహినిలో పయనించాలని నిశ్చయించుకున్నాం.
4: మా ఉద్యోగ వ్యాపారాల్లో చేరే ముందు ప్రశాంతి నిలయంలో వారి దర్శనం చేసుకుని వారి పాదాల సాక్షిగా సేవా మార్గంలో పయనిస్తామని వారి ఎదుట ప్రమాణం చేస్తాం.
2: బాబా ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి. పదండి, మనందరం వారి దర్శనం చేసుకుందాం.

ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు మీరు ప్రేమ వాహిని నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో జీవితమే నాటకరంగం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 సెప్టెంబర్ 13వ తేదీ వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం వందేహం గణనాయకం యొక్క పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ప్రథమ పూజ్యుడైన వినాయకుని దివ్య పాదారవిందాల చెంత సర్వదేవత అతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మముల చెంత శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనందరికీ ఈ ప్రత్యేక ప్రసారాన్ని అందించడానికి వచ్చింది శ్రీ సత్యసాయి సేవా సంస్థల బోయినపల్లి సమితి, బాల వికాస్ గురువులు, విద్యార్థులు. మరి ఇక ఆలస్యం చేయకుండా వారు అందించే కార్యక్రమం ఏంటో విందామా? ఆ కార్యక్రమం పేరు వందేహం గణనాయకం.
1: వినాయక చవితి సందర్భంగా మన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం వందేహం గణనాయకం కార్యక్రమానికి శుభస్వాగతం. హైదరాబాద్ బోయినపల్లి సత్యసాయి సేవా సమితి బాల వికాస్ పిల్లలచే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులు కోరుతూ శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వందేహం గణనాయకం కార్యక్రమంలో ప్రథమంగా బాల వికాస్ పిల్లలచే వినాయకుని ప్రార్థన.

0: పిల్లలు, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా బాగా ప్రార్థనా శ్లోకాలు చెప్పారు. మరి గణేశుని ద్వాదశ నామాలు తెలుసా మీకు? ఏది నువ్వు చెప్తావా చందా?
1: చెప్తాను టీచర్. ప్రథమం వక్ర తుండంచ, ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణ పింగాక్షం, గజవక్త్రం చతుర్దకం, లంబోదరం పంచమంచ, షష్టం వికటమేవ చ, సప్తమం విఘ్న రాజంచ, ధూమ్రవర్ణం తదాష్టకం, నవమం ఫాలచంద్రంచ, దశమంతు వినాయకం, ఏకాదశం గణపతిం, ద్వాదశంతు గజాననం.
0: దీన్ని సంకటహర గణేశ స్తోత్రం అంటారు, తెలుసా? ఏంటి గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసుకొచ్చినట్లున్నారు?
2: అవును టీచర్.
3: మేము స్వామికి సమర్పించడానికి తయారు చేశాం.
0: ఓ చాలా బాగున్నాయి, వెళ్లి స్వామికి సమర్పించండి. ఈరోజు వినాయక చవితి కదా, మరి ఈ నెల పేరేంటి, తిథి, వారం చెప్పగలరా? రాజేశ్వరి నువ్వు చెప్పు.
4: భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే చవితి రోజు, అంటే ఈ రోజు వినాయక చవితి పండుగ చేస్తాము.
0: మరి వినాయకుని తల్లిదండ్రులెవరు? ఈ గజముఖం ఏమిటి, ఏంటా కథ? ఉదీర్ణ సాయి నువ్వు చెప్పు.
5: వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు. ఏనుగు ముఖముంటుంది, పెద్ద బొజ్జుంటుంది, కాని చిన్న ఎలుకుంటుంది. ఈయన విద్యకు బుద్ధికి దేవుడు.
0: వినాయకుని పూజలో ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో ఎవరు చెప్తారు?
6: నేను చెప్తాను టీచర్.
0: సరే మాదిని చెప్పు.
6: దేవతలందరినీ పూలతో పూజిస్తారు, కాని వినాయకుణ్ణి గరిక, పత్రి లాంటి 21 రకాల ఆకులతో పూజిస్తాం. అంతేకాదు టీచర్, నూనెతో కాకుండా ఆవిరి మీద ఉడికిన ఉండ్రాళ్లు, కుడుములు, ఇంకా చెరుకు ముక్కలు, పళ్ళు, తేనె, అటుకులు, కొబ్బరి ముక్కలు, బెల్లం, ఇట్లా ప్రత్యేకమైన పదార్థాలను నైవేద్యంగా పెడతామండి.
0: అంతేకాదర్రా, పూజలో భాగంగా మీ పుస్తకాలను దేవుడి దగ్గర పెట్టి మాకు బాగా చదువు రావాలని ప్రార్థిస్తాం. మీరింకా ఏమేం చేస్తుంటారో చెప్పండి.
6: నేను చెప్తా టీచర్.
0: ఆ వివేక్ చెప్పు.
6: మేము పూజ తరువాత దేవుని ముందు 21 సార్లు గుంజీలు తీస్తామండి, చెంపలు వేసుకుని మా తప్పులు క్షమించమని కోరుతాం.
0: బాగా చెప్పావు వివేక్. ఈ పండగ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు అంటారు, ఎందుకో తెలుసా?
5: నేను చెప్తాను టీచర్.
0: సరే చెప్పు శివాని.
5: కని పూజ శ్రద్ధగా చేసుకుని కథ విని అక్షింతలు వేసుకుంటే మనకు చంద్రుని చూసిన ఏ కష్టాలు రావంటారు కదా టీచర్?
0: అవునవును. ఇంకా చెప్పు.
5: ఆ కథలన్నీ మా తాతగారు చక్కగా చెప్పేవారు. మేం ప్రతి సంవత్సరం ఈ పండగని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని కథ విని అక్షింతలు వేసుకునే అలవాటుంది టీచర్.
0: సరే కాని పిల్లలు, గణేశునికి మూషిక వాహనుడు అనే పేరు కదా, అసలు ఈ మూషికాన్ని వాహనంగా ఎందుకు చేసుకున్నాడు? ఈ మూషికం ప్రత్యేకత ఏమిటి?
5: తెలీదు టీచర్. అంత పెద్ద వినాయకుడు చిన్న ఎలుకను తన వాహనంగా ఎందుకు ఎంచుకున్నాడు?
0: ఎందుకంటే మూషికం చీకటికి గుర్తు. చీకటి అంటే అజ్ఞానం. చీకట్లో ప్రయాణం చేసేది మూషికం. మూషిక వాహనుడు అంటే అజ్ఞానమనే చీకటిని అణగదొక్కేవాడు అని అర్థం. అంతేకాదర్రా, ఎలుకకు వాసన గ్రహింపెక్కువ. పూర్వజన్మ వాసనలతో ఉన్న మనం కూడా వాసనల వంటి కోరికల వైపు పరుగు పెడుతూ ఉంటాం. మన కోరికలను అణచి మనల్ని భగవంతుని వైపు తిప్పేవాడే మూషిక వాహనుడైన గణపతి. చూశారా ఎంత పవిత్రమైన అర్థమున్నదో? ఏంటి తన్మయ్, ఇంకో డౌట్ ఉన్నదా?
5: అవును టీచర్. మరి మట్టి వినాయకుని పూజ ఆవిరి మీద ఉడికించిన నైవేద్యాలు ఎందుకండి?
0: ఎందుకంటే శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం కదా, కొత్త నీరు చెరువులకు చేరి అనేక క్రిమి కీటకాలు నీటిలో ప్రవేశించి మనకు అనేక రోగాలు కలిగిస్తాయి. అందుకే మట్టి వినాయకుని పూజ 21 రకాల పత్రి ఆకులతో 9 రోజులు పూజించి నీటిలో కలిపితే ఈ ఆకుల ప్రభావానికి క్రిమి కీటకాలు నశించి మనం ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాక ఆవిరి మీద ఉడికిన కుడుములు, ఉండ్రాళ్లు, నువ్వులు, బెల్లం, అటుకులు, కొబ్బరి మన వాత పిత్త శ్లేష్మ సంబంధ రోగాలను తగ్గిస్తాయి. అంతేకాక రక్తశుద్ధికి కూడా సహాయపడతాయి. వినాయకుడు తల్లిదండ్రులను దైవంగా పూజించడం వల్ల ఏమైందో మనకు చందా చెప్తుంది.
1: దేవతలందరూ తమకొక లీడర్ కావాలని కోరితే శివుడు తన ఇద్దరు పిల్లల్ని పిలిచి ఎవరు విశ్వాన్ని మొదటగా చుట్టి వస్తారో వారే దేవతలకు లీడర్ అని చెప్పగా కుమారస్వామి మయూరం మీద వేగంగా వెళ్లాడు. కాని గణపతి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు తిరిగి నేను విశ్వప్రదక్షిణ చేసినట్లే అని చెప్పాడు. పరమేశ్వరుడు అతని తెలివికి మెచ్చి గణాధ్యక్షునిగా ప్రకటించారు.
0: వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. సో ఏ పండుగ సందర్భమైనా మీరందరూ మీ మీ తల్లిదండ్రులకు ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చెయ్యండి. ఈ చవితి పండుగ మనకు చాలా పాఠాలు చెప్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాఠం చెప్పండి. ముందుగా సుప్రజతో మొదలు పెడదాం.
7: దేవుడు హృదయవాసి. గజాసురుడు తన దైవమైన శివుడు తన దగ్గరే ఉండాలనుకొని స్వార్థంగా ప్రవర్తించాడు. చివరికి తన ప్రాణాలే కోల్పోయాడు. కాని అతని భక్తికి మెచ్చి గణపతిని గజముఖునిగా చేసి అతనికి శాశ్వత కీర్తిని ఇచ్చాడు శివుడు. దేవుడు అందరివాడు. ఇది మొదటి పాఠం.
0: బాగా చెప్పావు సుప్రజ. ఇప్పుడు మనం సుమేధ చెప్పబోయేది విందాం.
3: తల్లిదండ్రులను పరమ భక్తితో గణేశుడు సేవించి ఉన్నత పదవిని పొందాడు. సో తల్లిదండ్రుల ఆశీస్సులుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటామని 2వ పాఠం.
0: నువ్వేం చెప్పబోతున్నావు మాదిని?
8: గణపతి అనింద్యుడు అనే ఎలుకను తన వాహనంగా చేసుకుని మూషిక వాహనుడయ్యాడు. భక్తితో ఎవరైతే తనను కొలుస్తారో వారి గత జీవిత వాసనల నుండి వారిని రక్షించి కాచే దేవుడని తెలియచెప్పేదే మరొక పాఠం. టీచర్, తన్మయ్ కూడా ఏదో చెప్తోంది.
0: సరే.
9: ఇతరులను వికరించిన వారికి పరాభవం తప్పదని మనకు గణేశుని యొక్క కథ తెలుపుతుంది. అదేంటంటే, ఒకనాడు గణేశుడు తన భక్తుల చేత సమర్పించబడిన కుడుములు, ఉండ్రాళ్ళు, పళ్ళు, చెరుకు కడుపు నిండా తిని తన తల్లికి నమస్కరింపగా ఉదరం అడ్డుగా ఉండడంతో తన తల్లికి నమస్కారం చేయలేక అవస్థపడుతూ ఉంటే శివుని శిరస్సులోని చంద్రుడు అపహాస్యం చేయడంతో పార్వతి చంద్రునకు పనిష్మెంట్ ఇస్తుంది. చవితి రోజు ఎవరు చంద్రుడు చూస్తారో వాళ్ళకంతా కష్టాలే అని చెప్పిస్తుంది. ఇది ఇంకో కథ టీచర్.
0: వెరీ గుడ్ తన్మయ్, చాలా బాగుంది. అచింత్య, నువ్వు సమంతకమణి కథ చెప్తావా?
10: అలాగే టీచర్. సమంతకమణి కథ మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ధనం ఉంటే ప్రమాదాలు ఎదురవుతాయని ఇంకో పాఠం టీచర్. రాజేశ్వరి అక్క, నువ్వేం చెప్తావు?
11: గణేశుని ఏనుగుతల మనకు అనేక విషయాలను చెప్తుంది. తొండముతో ఎంత బలమైన వస్తువునైనా తేలికగా లాగుతుంది. సన్న సూదిని సైతం ఏనుగు కళ్ళు గుర్తించగలవు. అడవిలో ఏనుగు నడిస్తే కాలిబాట తయారై ఎంతో మంది తేలికగా నడవగలుగుతారు. ఏనుగు తల బుద్ధి సూక్ష్మతకు నిదర్శనం.
0: వెరీ గుడ్ రాజేశ్వరి. చాందిని, నువ్వేం చెప్తావు?
12: వ్యాస భగవానుడు భారత కథను చెప్పగా గణపతి రాశాడు. రాసేటప్పుడు ఎక్కడ కలం ఆగకూడదని నిబంధన పెడతారు. కొంతసేపటికి కలం రాయడం ఆగితే వెంటనే తన దంతం విరగ్గొట్టి దాంతో రాసి పూర్తి చేయడం జరుగుతుంది. మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతైనా శ్రమ పడాలి అనే విషయం నేర్చుకుంటాం టీచర్.
0: దర్శిని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
13: గణపతి ఆహారం సాత్విక ఆహారం.
12: పూర్తి శాకాహారం. సో శాకాహారం శ్రేష్టమని మనకు తెలుస్తుంది.
0: ఉదయన్న సాయి, శివ కుటుంబాన్ని చూస్తే నీకేమర్థమవుతుంది చెప్పు.
5: శివ కుటుంబంలో భిన్న ప్రవృత్తులు గల జంతువులు, పక్షులు కలిసి ఉండి ఒకరితో ఒకరు అన్యోన్యంగా, ఐకమత్యంగా, సామరస్యంగా ఉండాలని మనకు అర్థమవుతుంది టీచర్.
0: చాలా మంచి విషయం చెప్పావురా సాయి, బాగుంది. సూరజ్, నువ్వేం చెప్తావు?
13: పండుగ సందర్భంగా కుడుములు, ఉండ్రాలు చేసుకుని స్వామికి సమర్పించి తినడమే కాకుండా మనలో ఉన్న సద్గుణాలు, సద్భావాలు, సదాచారాలు, సత్సంకల్పాలు అనే మధుర పదార్థాలను భగవంతునికి అర్పించి అనుగ్రహం పొందటం ఈ పండుగ అంతరార్థమండి.
0: బాగా చెప్పావు సూరజ్. మీకు తెలుసా, బాలగంగాధర్ తిలక్ వినాయకుని పండుగను సామూహికంగా అందరూ కలిసి చేసే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. అందుకే ఇప్పటికీ రాస్తాలల్లో పందిళ్లు వేసి, గణేష్ నవరాత్రులు జరిపి, ఊరేగింపులు చేసి నిమజ్జనంగా నదలలో కలపటం మనందరికీ తెలుసు.
13: తెలుసు టీచర్. అన్నిటికన్నా మన ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ఎత్తుగా పెద్ద లడ్డు చేత్తో పట్టుకుని అందరినీ ఆకర్షిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అన్ని విగ్రహాల కన్నా లాస్ట్ నిమజ్జనం చేస్తారండి. క్రేన్లు ఉపయోగించి నిమజ్జనం పూర్తి చేస్తారు.
0: విగ్రహాలు, సంబరాల గురించి చాలా చక్కగా చెప్పారురా పిల్లలు. ఏంటి, పూజకు కావలసిన వస్తు సామగ్రి అంతా తెచ్చినట్లున్నారే వివేక్?
6: అవును టీచర్, మాకు బాల వికాస్ గ్రూప్ 2లో పూజా విధానం నేర్పారు కదా, అందుకే పసుపు, కుంకుమ, గంధం, ఎర్రని అక్షింతలు, ఎర్రని గులాబీ పూలు, 21 రకాల పత్రి, నైవేద్యానికి గుడుములు, ఉండ్రాళ్ళు, చెరుకు మొక్కలు, అటుకులు, బెల్లం అన్ని వస్తువులు తెచ్చామండి.
0: చాలా సంతోషం రా పిల్లలు, మీ శ్రద్ధకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏది, ముందుగా మీరు నేర్చుకున్న గణేష్ పంచరత్నాలు పాడండి.
5: అలాగే టీచర్. స్వామికి ఈ పంచరత్నాలు చాలా ఇష్టమని మాకు మీరెంతో శ్రమపడి నేర్పించారు కదా, ఇప్పుడు మేము అవి పాడి స్వామిని సంతోషపెట్టి మా పూజకు రావాల్సినదిగా రిక్వెస్ట్ చేస్తాం టీచర్.
0: వెరీ గుడ్, పాడండి.

0: చాలా బాగా పాడారర్రా పిల్లలు. మీ శ్రద్ధ భక్తి రెండూ చూసి స్వామి ఎంతో సంతోషిస్తారు. ఇంకా పూజ మొదలు పెడదామా?
1: సరే టీచర్, ఇక్కడ వేసిన సింహాసనంలోకి గణేష్ జీకి వెల్కమ్ చెప్పి కోకోనట్ వాటర్ వెల్కమ్ డ్రింక్ ఇద్దాము.
0: ఓరి బడవల్లారా, ఎంత మోడర్న్ గా ఆలోచిస్తున్నారు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే తప్పకుండా మన సింహాసనంలోకి స్వామి వేంచేస్తారు. వచ్చిన స్వామికి ఒక్కొక్కరు ఒక్కో సేవ జరిపించండి. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయం, స్నానం, ఇలా తలా ఒకటి చేయండి.
2: అలాగే టీచర్.
3: మరి మనం అభిషేకం టైంలో పంచామృత స్నానం కదా, అందుకే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపి తెచ్చామండి.
0: అథర్వణ మహర్షి వినాయకుని దర్శించి చక్కగా వర్ణించి మనం నేర్చుకుంటున్న గణపతి అథర్వ శీర్షం చెప్పాడు. ఇప్పుడు మనం ఆ ఆడియో వింటూ అభిషేకం చేసుకుందాం.

0: అథర్వ శీర్షంలో గణపతి వర్ణన ఎంత బాగుంటుందో. ఏకదంతుడు, చతుర్భుజుడు, ఒక చేతిలో పాశం, మరొక చేతిలో అంకుశం ధరించి, మిగిలిన రెండు అభయవరద ముద్రలతో, ముషికధ్వజం ధరించిన వాడై, ఎర్రని వస్త్రాలతో, నాశనరహితుడు, పరబ్రహ్మస్వరూపుడు, సృష్టికి పూర్వమే ఉన్నవాడు అయిన గణపతికి అందరూ చేతులెత్తి నమస్కారం
1: చేద్దాం.
0: ఇక ఒక మంచి శుభ్రమైన వస్త్రంతో గణేశుని విగ్రహం తుడిచి, గంధం కుంకుమ అలంకరించి, ఎర్రటి వస్త్రం సమర్పించండి. యజ్ఞోపవీతం వేసి నైవేద్యం పెడదాం. మనస్ఫూర్తిగా స్వీకరించమని వేడదాం. ఇక మంత్రపుష్పం చెప్పండి.

0: దక్షిణ తాంబూలం సమర్పించి సాష్టాంగ నమస్కారం చెయ్యండి.
1: గురూజీ చూడండి చూడండి, మన గణేశుని విగ్రహం కదిలి ముందుకు జరుగుతున్నదండి.
2: అవునవును,
1: అదిగో నిజంగానే గణేశుడు బయటకొస్తున్నాడు.
2: గణేష గణేష,
1: ఆశ్చర్యంగా ఉందండి. రావడమే కాదు, గణేశుడు మనకేదో చెప్పబోతున్నాడు.
2: ఓ,
3: మీ అందరి పూజకు మీ భక్తికి స్తోత్రములకు ముచ్చటపడి వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది.

0: సరేనా?
1: ఓ, చాలా బాగా పాడారు పిల్లలు. నైవేద్యాలు చాలానే తీసుకొచ్చారే, కానీ మీరొకటి తెలుసుకోవాలి, ఇవన్నీ నా కోసం కాదు సుమా.
2: మరి ఎవరి కోసం?
1: ఈ మాసంలో కొత్త నీటితో పాటు అనేక క్రిమికీటకాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే నీటిలో 21 రకాల పత్రి ఆకులను కలపటం ద్వారా ఈ క్రిములు నశించి మీరు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు, ఆవిరి మీద ఉడికించినవి తేలికగా జీర్ణమవుతాయి. నువ్వులు, బెల్లం కంటికి మంచివి. చెరుకు ముక్కలు, పండ్లు మీ పళ్ళకు, వంటికి మంచివి.
3: కానీ గణేష, ఈనాడు ఎక్కడ చూసినా రంగులు వేసిన మీ విగ్రహాలను చాలా పెద్దవి అమర్చి కర్ణకఠోరంగా మైకులు పెట్టి గందరగోళంగా 9 రోజులు గడుపుతున్నారు. గమనిస్తున్నారా స్వామి?
1: ఓ, గమనిస్తున్నాను. ఒకలను మించి మరొకరు రకరకాల పదార్థాలతో అన్నదానాలు, లడ్డు వేలం పాటలు, కర్ణ కఠోరమైన పాటలు, డ్యాన్సులు నాకు చాలా చికాకు తెప్పిస్తున్నాయి. దర్పాలు, డాంబికాలు నన్ను సంతోష పెట్టలేవు సుమా. కుబేరుడంతటి వానికి గర్వం నశించేలా చేశాను.
2: ఓ గణేష, మా కథ చెప్పరా ప్లీజ్?
1: ఓ, తప్పకుండా. ఒకసారి కుబేరుడు కైలాసం వచ్చి మమ్ములందరినీ విందుకి ఆహ్వానించాడు. చూడండి ఏం జరిగిందో.
4: ఒకనాడు

0: ఒకనాడు సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కొన్ని ఫలములను తీసుకొని పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థం కైలాసమునకు వచ్చాడు. ఆ పళ్ళను చూసి కుబేరుని లోభితనానికి వినాయకుడు మనసులోనే నవ్వుకున్నాడు. గబాలున అతని చేతిలోని పళ్ళను లాక్కొని ఒక్కసారిగా మింగేశాడు. కుబేరుడు చాలా ఆశ్చర్యంగా గణేశుని చర్యలను గమనించి, ఏంటి చాలా రోజులుగా ఆహారం లేని వారిలా ఇలా తిన్నాడు అని అవాక్కయ్యాడు. అప్పుడేం జరిగిందో చూద్దామా. కుబేరుడు పార్వతీ పరమేశ్వరుల ముందు మోకరిల్లి వినమ్రంగా ప్రార్థిస్తున్నాడు.
1: ఓ పరమశివ, మీకోసం ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాను. తమరంతా వేంచేసి మా విందు ఆరగించి మమ్ములను ఆశీర్వదించండి.
2: వింద, ఎందుకు మీకింత శ్రమ?
1: మాకేమీ ఇది గొప్ప విషయం కాదు.
3: అయితే ఎందుకింత ఆలోచన?
2: సరే, తప్పక అందరము వచ్చదము.
3: కుబేరా, విందు చాలా గొప్పగా ఉండాలి. చాలా రకాలతో గుమగుమలాడే పిండి వంటలను తయారు చేయించు.
1: అలాగే గణేశా.

0: కుబేరుడు మంత్రులను ఉద్దేశించి చెబుతున్నాడు,
1: మంత్రులారా, మనమిచ్చే విందుకు శివకుటుంబాన్ని ఆహ్వానించి వస్తున్నాను. ఇది మనందరికీ ఒక మంచి అవకాశం. కని విని ఎరుగని ఒక గొప్ప విందును మనం ఏర్పాటు చేయాలి.
2: అలాగే మహారాజా.
0: మరుసటి రోజు నగరమంతా అలంకరించబడింది. శివకుటుంబాన్ని ఆహ్వానించడానికి సంగీత కళాకారులు వచ్చారు. దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. శివపార్వతులు గణపతి కుమారస్వామి సమేతంగా రాజ్యంలోకి ప్రవేశించారు. వినాయకుడు కావాలని తన రెండు పాదాలను బురదలో ముంచి అలాగే నడుచుకుంటూ అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఇది చూసి కుబేరుడు,
1: గణేష, ఈ బురదకాళ్లతో తివాచి మీద నడిచి వస్తున్నావేమి?
2: కుబేరా, నేను కావాలనే బురదకాళ్లతో వచ్చాను. నీ ఐశ్వర్యానికి దిష్టి తగలకుండా ఉండాలనే ఇలా వచ్చాను. అదంతా సరే కాని నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనశాల చూపించు.
1: సరే, మరి రండి, చూపిస్తా.
0: వినాయకుడు భోజనశాలకు వెళ్లి వంటవాళ్లకు చేసిన పిండి వంటలన్నిటినీ తెమ్మని చెప్పి అక్కడే ఆసీనుడైనాడు.
2: మీరు నాకు సరిపడినంత ఆహారం తయారు చేసినారా? చాలా పదార్థాలు తయారు చేశాం స్వామి, తమరు స్వీకరించండి.
0: కొన్ని నిమిషంలోనే అన్ని పదార్థాలను గణేశుడు భుజించడమైనది. వంటవాళ్లు చాలా ఆశ్చర్యపోతూ ఏం చేయాలో తోచక అయోమయంగా నిలబడ్డారు.
2: నాకింకా ఆకలిగా ఉన్నది. మీ ఇంత కొంచెమైనా తయారు చేసినారు? కొంచెంసేపు ఆగండి గణేష, తిరిగి మళ్లీ వండుతాము. నా ఆకలికి ఇవేమీ సరిపోవు. ఈ పళ్ళను ఆరిగించండి, ఇంతలో తిరిగి వండుతాము.
0: అలసిపోయిన వంటవాళ్లు బుట్టలగొద్ది కూరగాయలను పళ్ళను తెచ్చిపెట్టారు. కాని వినాయకుడు వాటితో పాటు వండని పదార్థాలను కూడా తినేశాడు. చివరకు రాజ్యంలో తినే పదార్థాలే మిగలలేదు.
2: ఏ గొప్ప విందు, నస్సగమాకలి కూడా తీరలేదు. ఇంకేం మిగిలింది? ఈ వంట చెరుకు తప్ప, అది కూడా మింగేస్తాను. అప్పుడు కాని ఈ కుబేరునికి గర్వం అనగదు. తన గొప్ప చూపించడానికి మమ్ములను విందుకి ఆహ్వానిస్తాడా?
1: తిరిగి వంటలు ప్రారంభించండి.
2: తినే పదార్థాలు మన రాజ్యంలో మిగలలేదు ప్రభు.
1: మహాదేవ, ఏంటి పరీక్ష? నా గర్వం అంతా అణిగిపోయింది. నా గొప్పతనం చూపాలని అనుకున్నాను. గణేశుడు నాకు గొప్ప గుణపాఠం నేర్పాడు. నాకేమి దారి?
3: కుబేరా, వెళ్లి గణపతిని ప్రార్థించు.
0: కుబేరుడు గణపతిని శరణు వేడాడు.
1: ఓ గణేష, నా గొప్పతనం చాటుకోవాలని ఈ విందు ఏర్పాటు చేశాను. భక్తి పూర్వకంగా చేయలేదు, నన్ను క్షమించండి. నా అహంకారాన్ని మీ పాదాల చెంత వదిలిపెడుతున్నాను.
2: భక్తిపూర్వకంగా ఒక చిన్న పండుని సమర్పించినా నేను చాలా తృప్తి పడతాను.
0: అంతలో అక్కడికి శివుడు ప్రవేశించాడు.
3: గణేష, ఇక కుబేరుడిని వదిలిపెట్టు. పశ్చాత్తాపడ్డాడు కదా, ఈ కొన్ని బొరుగులు గ్రహించి నీ ఆకలిని తీర్చుకో.
1: భక్తిపూర్వకంగా సమర్పించిన ఏ చిన్న పదార్థమైనా మీ ఆకలిని తీర్చగలదని, మీరు తృప్తిగా ఆరగిస్తారని నాకు ఇప్పుడు అర్థమయ్యింది.
0: చూసారా, భగవంతునికి భక్తిభావమే ప్రధానము.
2: చూసారా పిల్లలు, భగవంతునికి భావం భక్తి ప్రధానం, అంతేకాని దర్పం అహంకారం కాదు.
4: అన్నీ బాగానే ఉన్నాయి కాని గణేష, 21 పత్రి ఆరోగ్యాన్నిస్తాయి. మరి గడికెందుకు మీకు ప్రీతిగా ఉంటుంది? దానికి కూడా ఏమన్నా కథ ఉన్నదా ఏమిటి? మాకు కొంచెం వివరంగా చెప్పరు.
2: ఓ తప్పకుండా. అనలసురుడు అనే రాక్షసుడిని మింగవలసి వచ్చింది. అతడెప్పుడు ఉజ్వలిస్తూ అందరినీ బూడిద చేస్తూ ఉండేవాడు. చూడండి ఏం జరిగిందో.
4: వినాయకుని పూజలో దుర్వార పూజ సాంప్రదాయంగా మనమందరం పాటిస్తూ ఉంటాం. ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో చూద్దాం. ఓ రోజు కైలాసంలో నంది గణేశుని వద్దకు వెళ్లి,
5: ఓ గణేశ, బ్రహ్మ ఇంద్రాది దేవతలు నీ దర్శనార్థమై ఎదురు చూస్తున్నారు.
2: అలాగా? సరే, రమ్మని చెప్పు.
4: అందరూ వినయంగా లోపలికి ప్రవేశించారు. అంతా బ్రహ్మ ఇంద్రుడు ఒకరి తర్వాత ఒకరు ఇలా చెప్పసాగారు.
3: గణేశ, అనలసుర అనే రాక్షసుడు దేవతలను బాధిస్తున్నాడు. అతని ఆగడాలు భరించలేకుండా ఉన్నాం.
1: అతను నోటి నుండి అగ్ని కురిపిస్తున్నాడు. ఎవ్వరూ అతడిని అంతమొందించడానికి సమీపించలేకపోతున్నారు. దగ్గరికి వెళ్లిన వారంతా భస్మమైపోతున్నారు.
3: ఓ గణాధిప, మీ రిధివరలో చాలా మంది రాక్షసులను సంహరించి మమ్ములను రక్షించినారు. ఈ ఆపద నుండి కూడా మీరే గట్టెక్కించగలరు.
5: తప్పకుండా, ఇక మీరు బాధపడకండి, అతడిని నేను నిలువరించుతాను.
4: వినాయకుడు అనలసురతో యుద్ధం ప్రారంభించాడు. అనలసుర రాక్షసునికి నిప్పులు కక్కే వరమున్నది కనుక సమీపించిన సైనికులందరినీ దహించి వేయసాగాడు. అది చూసి గణేశుడు కోపోద్రిక్తుడైనాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఎంత యుద్ధం చేసినా ఆ రాక్షసుని జయించలేకపోతున్నాడు. చివరకు ఆ రాక్షసుని మింగివేసినాడు. కాని అనలసురుడు గణేశుని ఉదరమున నిప్పులు కక్కటం మొదలు పెట్టాడు. అది వినాయకునికి భరించలేని బాధ అయ్యింది.
5: ఓ ఓ, మంటలు మంటలు!
4: ఈ అరుపులకు దేవతలందరూ గణేశుని చుట్టూ చేరారు.
3: చూడపోతే ఈ అనలసురుడు వినాయకుని ఉదరమున చేరి భస్మం చేసేలా ఉన్నాడు. మనం ఏం చేయగలం ఇంద్రా?
1: గంగాజలాన్ని తెచ్చి గణేశుడిపై కురిపించిన ఈ మంటలు తగ్గుతాయేమో చూద్దాము. దేవతలారా, వెళ్లి గంగాజలం తెండి.
5: సరే, అలాగే తీసుకొస్తాం.
4: దేవతలందరూ గంగాజలాన్ని తెచ్చి వినాయకునిపై కురిపిస్తూనే ఉన్నారు. కాని ఏమీ ఫలితం లేదు. తరువాత కొంతమంది దేవతలు మంచుగడ్డలను తెచ్చి వినాయకుని తలపై పెట్టారు. అయినా చల్లారలేదు. వారు చంద్రునితో చల్లని వెన్నెలను కురిపించమని ప్రార్థించారు. అయినా ఫలితం లేదు.
5: మీ ప్రయత్నాలన్నీ నా బాధను పెంచుతున్నాయేమో కాని తగ్గించటం లేదు. ఈ మంటలను భరించలేకుండా ఉన్నాను.
4: ఇంతలో ఒక ముని కొన్ని దుర్వారాలను తెచ్చి గణేశుని శిరసున ఉంచాడు. ఆశ్చర్యం, గణేశుడు బాధను మరిచి సంతోషంగా కనిపిస్తున్నాడు.
5: ఆహా, ఎంత ఆశ్చర్యం! నా బాధంతా చిటికిలో మాయమైపోయింది. నాకు ఈ మంటల నుండి ఉపశమనం కలిగింది. అనలసురుడు కూడా ఉదరము నందు అరిగిపోయినాడు. ఈ ఆనందం పట్టలేకుండా ఉన్నాను. ఇక నుంచి ఎవరు నన్ను దుర్వారాలతో పూజిస్తారో వారికి నేను అనేకమైన వరాలను ఇచ్చెదనుగాక.
4: దేవతలందరూ సంతోషంగా దుర్వారాలు తెచ్చి గణేశునికి సమర్పించి ఈ విధంగా పూజిస్తున్నారు.

0: ఈ విధంగా దుర్వాయుగ్మ పూజ వినాయకునికి ప్రీతిగాను సాంప్రదాయంగాను వచ్చింది.
1: చూసారా పిల్లలు, అప్పటి నుంచి ఎవరు నన్ను దుర్వారాలతో పూజిస్తారో వారి కోరికలను తక్షణమే తీరుస్తుంటాను.

0: ఎంత అందంగా పాడారు పిల్లలు, చాలా బాగుంది.
1: గణేష, మేమంతా కలిసి మీ భజనలతో కూడిన అంత్యాక్షరి కార్యక్రమం తయారు చేశాం. మీకు తప్పక నచ్చుతుందని అనుకుంటున్నాం.
0: ఓ అలాగా, సరే మొదలు పెట్టండి. మీరందరూ ఈనాడు నన్ను ఎంత భక్తి శ్రద్ధలతో పూజించారో అంతే భక్తి శ్రద్ధలతో మీరు ప్రతి పనిని చేయండి. నా కోసం ఇంకా చాలా మంది భక్తులు కాచుకొని ఉన్నారు. మీ అంత్యాక్షరి విని నేను బయలుదేరుతాను. ఎప్పుడూ ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందింపచేయండి. సరేనా పిల్లలు?
2: ఇప్పుడు మనం అంత్యాక్షరి నిర్వహించుకుందాం. ఆడపిల్లలందరూ మూడు గ్రూపులుగా ఫామ్ అవ్వండి. మీ గ్రూపులకు వరుసగా సత్యం, శివం, సుందరం. సత్యం గ్రూపులో సుమేధ, చంద, చాందిని ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: శివం గ్రూపులో రాజేశ్వరి, మాదిని, శివాని ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: సుందరం గ్రూపులో దర్శిని, అతింత్య, సుప్రజ, తన్మయి ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: ఇప్పుడు మనము అంత్యాక్షరి కండిషన్స్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇందులో మనకి నాలుగు రౌండ్లుంటాయి. మొదటి రౌండ్ మకుటం రౌండ్ అంటారు, అంటే టైటిల్ సాంగ్. ఒక టైటిల్ ఇవ్వటం జరుగుతుంది, దాని మీద భజన పాడాలి. ఇలా ప్రతి రౌండ్ కూడా రెండు రెండు ఛాన్సెస్ ఉంటాయి మీరు ప్రతి గ్రూప్కి. దాని తర్వాత రౌండ్ అంటే సెకండ్ రౌండ్, వర్ణన బేస్డ్ రౌండ్, అంటే గణేశుణ్ణి వర్ణిస్తూ పాడే భజనలు. మూడో రౌండ్ అభ్యర్థనాపూర్వక, అంటే ప్రేయర్ భజన్స్ అన్నమాట, స్వామిని వేడుకునే భజనలు మీరు పాడాల్సి ఉంటుంది. దాని తర్వాత నాలుగో రౌండ్ మనకి ఇన్స్ట్రుమెంటల్ భజన్, ఇన్స్ట్రుమెంటల్ మీద వైలన్ మీద వాయించే భజనల్ని మీరు రికగ్నైజ్ చేసి ఎవరు ముందుగా చేయెత్తుతారో వాళ్ళని నేను అడగటం జరుగుతుంది. సరేనా పిల్లలు, మొదలు పెడదామా?
3: సరే టీచర్.
2: ఓకే, ముందుగా మకుటం రౌండ్ ఫస్ట్ టైటిల్ గౌరీ. సత్యం గ్రూప్,

చాలా బాగా పాడారు. ఆ ఫస్ట్ రౌండ్ బాగా మంచిగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాము. ఇప్పుడు సెకండ్ రౌండ్, ముందుగా మనం చెప్పుకున్నట్లు వర్ణన బేస్డ్ రౌండ్. స్వామిని వర్ణిస్తూ భజనలు పాడండి. ముందుగా సత్యం గ్రూపు.

సెకండ్ రౌండ్ కూడా మనం చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాము. చాలా బాగా పాడారు. ఇప్పుడు మనకి థర్డ్ రౌండ్, ఇది స్వామిని ప్రార్థనాపూర్వకంగా చేసేటటువంటి భజనలు, ప్రేయర్ భజన్స్. ఫస్ట్ చాయిస్ సత్యం గ్రూప్ తో మొదలు పెట్టుకుందాం.

మనకి 3 రౌండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ రౌండ్, వయలిన్ మీద నిరంజన్ వాయించేటటువంటివి మీరు రికగ్నైజ్ చేసి చెయ్యివెత్తాలి తప్పకుండా. ఎవరైతే గుర్తుపట్టి ముందుగా చెయ్యెత్తుతారో వాళ్ళకే ఛాయిస్ ఉంటుంది.

శ్రోతలు, ఇంతవరకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బోయిన్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చిన బాలవికాస్ చిన్నారుల కార్యక్రమాన్ని విన్నారు. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమంలోని రెండవ భాగాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ తిరిగి ఈ ప్రత్యేక ప్రసారానికి స్వాగతం. వందేహం గణనాయకం కార్యక్రమంలో భాగంగా రెండవ అంశంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు వినాయకుని తత్వం గురించిన చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని వింటాం. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి పరిచయాన్ని తెలుసుకుందాం. గౌరీ గారు బాల వికాస్ గురువుగా హైదరాబాద్ బోయిన్పల్లి సమితి నుండి వచ్చారు. వారితో పాటు సోదరిమణులు శ్రీమతి రత్నమాల గారు మహిళా విభాగం, శ్రీమతి విశాల గారు సేవా విభాగం, శ్రీమతి పద్మజ గారు బాల వికాస్ విభాగం నుండి వచ్చారు. మరి వీరందరూ పాల్గొనబోయే ఈ చర్చా కార్యక్రమాన్ని విందామా?
1: అందరికీ సాయిరాం. ముందుగా స్వామి పాద పద్మములకు శతకోటి వందనాలు. మన రేడియో సాయి తెలుగు శ్రోతలందరికీ మా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మా సోదరీమణులకు స్వాగతం. రత్నమాల గారు, పద్మజ గారు, విశాల గారు, ముందుగా మనం ఒక ప్రార్థనా శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. పద్మజ గారు,

0: వినాయకునికి అనేక పేర్లున్నాయి కదండి. ఆయన రూపంలో, చేష్టల్లో, లీలల్లో సృష్టి హేళ కనిపిస్తుంటుంది. వినాయక పూజలో ప్రతిసారి మనం షోడశనామాలు స్మరిస్తాం. ఆ నామాలు సుముఖశ్చైకదంతశ్చ అంటూ వర్ణిస్తుంటాం. అందులో ప్రముఖంగా మనం గణపతి అనే పేరు వాడుతుంటాం. అంతేకాక ముందుగా పసుపు గణపతి పూజ చేసి తరువాత విశేషమైన పూజలు చేస్తుంటాం. విచిత్రమేంటంటే వినాయక చవితి నాడు కూడా పసుపు గణపతిని పూజించిన తరువాతే పెద్ద వినాయకుని పూజ చేస్తాం. అసలు ఈ పసుపు గణపతి తత్వం ఏమిటి మనకు రత్నమాల గారు వివరిస్తారు.
1: అలాగే గౌరీ గారు, అందరికీ సాయిరాం. గణములకు అన్నింటికీ ప్రథమ గణ్యుడైన నాయకుడే గణపతి. ఆ గణపతికి మనం వినాయక చవితి నాడు పూజలు జరుపుతాం. అయితే అలాంటి గణపతికి కూడా ప్రభు అయిన వాడు మహాగణపతి. దేవతలు అనేకమని అనుకుంటాం, కాని దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మనే మనం వరసిద్ధి వినాయకుడు, విద్యా గణపతి, లక్ష్మీ గణపతి ఇలా విడివిడిగా పూజిస్తూ ఉంటాం. ఇది ఎలా అంటే, స్త్రీతత్వం ఒకటే అయినా ఎలా మనం తల్లిగా, భార్యగా, కూతురుగా, వదినిగా, చెల్లిగా రూపాంతరం చెందుతామో, పరబ్రహ్మం కూడా మాఘమాసంలో సూర్యునిగా, దసరాల్లో అమ్మవారుగా, కార్తీకంలో శివకేశవులుగా, భాద్రపదంలో వినాయకునిగా ఇలా అనేక దేవతారాధనలు చేస్తూ ఉంటామండి. ఇవన్నీ రకరకాల ఆకారాల, అవయవాల, ఆయుధాలు ధరించిన దేవతామూర్తులు. ఈ తత్వాన్ని వేదం ఏకంసత్ విప్రా బహుధా వదంతి అని కీర్తిస్తుంది. అంటే ఉన్నది ఒకటే, ఇదే సగుణోపాసన. ఏనుగు తల, పెద్ద పొట్ట, ఎలుక వాహనం ఇవన్నీ మన కల్పనలో భాగాలే. అందుకే ముందు మనం పసుపు గణపతిని ఆరాధిస్తాం. ఒక గుండ్రని పసుపు ముద్దను పెట్టి పూజిస్తాం. దానికి తల, తొండం, చెవులు ఏవి ఉండవు. నైవేద్యం కూడా ఓ బెల్ల ముక్క మాత్రమే పెడతాం. ఆఖరికి వినాయక చవితి నాడు కూడా ముందుగా ఈ పసుపు గణపతిని పూజించాలి.
0: బాగుందండి. ఈ పసుపు గణపతిని గతంలో ఏ దేవతలు ఆరాధించారు? పద్మజ చెప్పండి.
2: సాయిరాం, ఈ పసుపు గణపతిని శివకేశవులు, పార్వతి కూడా అర్చించారు. అదే నిర్గుణ గణపతి ఉపాసన. దేవతల ప్రార్థన మేరకు శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఉద్యమించాడు. ఆకాశవాణి మహాగణపతిని పూజించనిదే మీకు విజయం కలగదని పలికింది. వెంటనే శివుడు మహాగణపతిని ధ్యానించి మానసిక పూజ చేసి గణపతి అనుగ్రహంతో త్రిపురాసుర సంహారం చేశాడు. అలాగే వామనావతారంలో బలిని పాతాళానికి పంపటానికి ముందు వామనుడు కూడా మహాగణపతి ధ్యాన ఆవాహనాదులతో అర్చించి బలి దగ్గరకు వెళ్లాడు. బ్రహ్మకు సైతం సృష్టి కార్యక్రమం ప్రారంభంలో అన్ని విఘ్నాలే కలిగాయి. కాని ఆకాశవాణి బ్రహ్మకు గణపతిని ధ్యానించి సృష్టి మొదలుపెట్టమని పలికింది. అలా ఆటంకాలు తొలగి నిర్విఘ్నంగా సృష్టి కార్యక్రమం నిర్వర్తించాడు బ్రహ్మ. దీనిని బట్టి మనకు అర్థమైనదేంటంటే, హరిద్రా గణపతే మహాగణపతి. అదే అన్నిటికీ మూలం. అంతేకాదు, ఈ గణపతి ఛందస్సుల్లోని గణములకు, అంటే లఘువులకు, గురువులకు అధిపతి. కాబట్టి వాక్కునకు, శబ్దానికి, భాషలకు, విద్యలకు అధిపతి గణపతి. ఇతడు ప్రణవస్వరూపుడు. ప్రణవం అన్ని ఛందస్సులకు మూలం.
0: విశాల గారు, వినాయకుడు ప్రణవస్వరూపుడు అన్నారు పద్మజ, అది కొంచెం వివరించండి.
3: సాయిరామండి, ముత్తుస్వామి దీక్షితులు గారు ప్రణవస్వరూప వక్రతుండ అని గణపతిని వర్ణిస్తూ పాడటం మనం అందరం వినే ఉంటాం. వినాయకుని తొండం కుడివైపుకి తిరిగి వంకరగా ఉంటుంది. సంస్కృతంలో ఓం, ఓంకారం యొక్క స్వరూపంలో కుడివైపు వంకర తిరిగి ఉన్న వంపు అది. ఈ ప్రణవాన్ని స్వామి ముఖంలో పరిశీలిస్తే మనకు ఓంకారం

0: ఆకారం కనిపిస్తుంది. వక్రతుండం, దానిపైన అర్ధచంద్రం, అలా వినాయకుడు ప్రణవస్వరూపుడైనాడని అనుకోవచ్చు.
1: తొండము ఏకదంతమును అనే పద్యంలో కోరిన విద్యలకెల్ల వజ్జయ్యై ఉండెడి పార్వతీతనయ ఓయిగణాధిప అన్నారు. అంటే ఏమిటి పద్మజ?
2: అలాగేనండి, పార్వతి అంటే ప్రకృతి. ఈశ్వరుడు పురుషుడు. ప్రకృతి పురుషుల సంబంధం వల్ల మానవత్వం ఆవిర్భవించింది. అలా ప్రతి మానవుడిని వినాయకుడనే అనవచ్చు. ప్రతి వ్యక్తి శివశక్త్యాత్మక స్వరూపమే. గణాధిప అంటే గణములకు అధిపతి. ఈ గణాలంటే ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ దశేంద్రియాలకు నాయకుడు మనస్సు. ఈ మనస్సు కూడా అతీతమైనది బుద్ధి. గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. బుద్ధి విజ్ఞానములకు పతి గణపతి.
1: విశాల గారు, వినాయకుడు గజముఖుడు అంటాం, దాని విశిష్టత ఏంటో వివరించండి.
0: తప్పకుండా అండి. గజలో గా అంటే గమనం నుండి, జ అంటే పుట్టినది అని అర్థం. అది ఒక చలన శక్తి. గజముఖుడు గజాననుడు అని మనం విఘ్నేశ్వరుని అంటాం. ఏనుగు చాలా తెలివిగల జంతువు. గజ తెలివి అంటాం కదా, గజ ఈతగాడని కూడా అంటూ ఉంటాం. దేహబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉన్న జంతువే ఏనుగు. తన తొండంతో ఎంతో చిన్నదైన సూదిలాంటి వస్తువును, పెద్ద పెద్ద వృక్షాలను, అన్నింటినీ ఎంతో తేలికగా ఎత్తగలదు. ఇంకా ఏనుగు చెవులు చాటలంతటివి. అందుకే మనందరి ప్రార్థనలు చక్కగా వింటాడు. నవవిధి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది కదా. సాధకులు కూడా వినాయకునిలా శ్రద్ధగా వినాలి. చిన్న కళ్ళు, సూక్ష్మ పరిశీలనకు పొడవైన తొండంలోని నాసిక దూరం నుంచే మంచి చెడులను, ప్రమాదాలను, అవకాశాలను పసికట్టే నేర్పుకు సంకేతాలు. కార్యసాధకుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అర్థం చేసుకోవాలి.
1: బాగుందండి. వినాయకుడు విఘ్నేశ్వరుడు ఎట్లా అయినాడు? రత్నమాల గారు వివరించండి.
3: ఎలా అంటే, గజముఖుడు విఘ్నేశ్వరుడు, సింహము మృగరాజు. అయినా ఏనుగు నడిస్తే సింహపు కాలిగుర్తులు కూడా అణిగిపోతాయి. ఒకసారి ఏనుగు అడవిలో నడిస్తే చక్కని రాజబాట ఏర్పడుతుంది. ఆ మార్గంలో తక్కిన జంతువులు తేలిగ్గా నడుస్తాయి. దీని అర్థం ఏంటంటే, దేవతలు, మనుష్యులు, గణములకు అందరికీ గజముఖుడే మార్గదర్శకుడు. విఘ్నాలను తొలగించి చక్కని మార్గం చూపించేవాడిని అర్థం.
1: బాగుందండి రత్నమాల గారు. మరి వినాయకునికి యజ్ఞోపవీతం నాగుపాము అంట, దీని అర్థం ఏంటో విశాల గారు చెప్పండి.
0: అలాగే అండి. వినాయకుని యజ్ఞోపవీతం నాగుపాము. సర్పము కుండలినీ శక్తికి ప్రతీక. మానవ శరీరంలో గణపతి స్థానం మూలాధారమని యోగశాస్త్రం కూడా తెలుపుతోంది. త్వం మూలాధారే స్థితోసి నిత్యం అని కదా మనం గణపతి అధర్వ శీర్షంలో చెప్పుకుంటాం. అంటే గణపతి మూలాధార చక్రంలో ఉంటాడు. ఆయనే ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడు. సృష్టి అంతా ఆయనలో ఇమిడి ఉండి సర్వవ్యాపకుడైనాడని మనకు అర్థమవుతోంది.
1: అవును విశాల గారు, గణేశుని శుభలక్షణాలను అథర్వ మహర్షి ప్రత్యక్షంగా దర్శించి దివ్యానుభూతిని పొంది ఓం గం అనే ప్రణవ మంత్రాన్ని మనకు అందించారు. సరే కాని ఈ వినాయకుడు ఎలుకను తన వాహనంగా ఎంచుకున్నాడు, ఇందులోని అంతరార్థం ఏంటి పద్మజ గారు?
2: ఏంటంటే, మూషికము వాసనామయ జంతువు. తినుబండారముల వాసనను బట్టి ఆ ప్రదేశాలకు చేరుతుంది, బోనుల్లో చిక్కుతుంటుంది. అట్లాగే మన మానవులం కూడా జన్మాంతర వాసనలను బట్టి ఈ సంసార జీవితంలో చిక్కుకొని పెడమార్గాలు పడుతుంటాం. మూషిక వాహనుడంటే కోరికలను అణగదొక్కేవాడని అర్థం.
1: వినాయకుని ఏకదంతాయన మహా అని ఎందుకు స్తుతిస్తామంటారు రత్నమాల గారు?
3: సరేనండి. ఏనుగుకు రెండు దంతాలుంటాయి, కాని మన వినాయకుడు ఏకదంతుడు. ఏం జరిగిందంటే, మహాభారతం రాసే సమయంలో వ్యాస భగవానుడు వినాయకునితో అంటాడు కదా, నేను చెప్పేటప్పుడు నీవు ఆగకుండా వ్రాయాలి సుమా అని షరతు పెడతాడు. కాని రాసే సమయంలో గంటం రాయటం ఆగిపోయింది. వెంటనే తన దంతాన్ని పెరికి రాయటం మొదలుపెట్టి పూర్తి చేశాడు గణపతి. మాటను నిలుపుకోవటానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా మన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలా ఏకదంతుడు అయ్యాడండి.
1: అవును రత్నమాల, మహాభారతం ఒక విజ్ఞాన ఖని. అటువంటి గొప్ప గ్రంథాన్ని రాయటానికి ఎటువంటి అడ్డంకులను లెక్క చేయరాదు అని తెలియచెప్పాడు. బాగుంది. వినాయకునికి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలున్నారంటారు, అదెలాగో చెప్పండి విశాల గారు.
0: అలాగే గౌరీ గారు, మనస్సు పరిశుద్ధమైతే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడే సిద్ధి కలుగుతుంది. ఈ బుద్ధిని సిద్ధిని వినాయకుడు వరిస్తాడు. వారికి అతను పతి. సిద్ధి అంటే జ్ఞానసిద్ధి అన్నమాట. గణపతిలో గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. ఈ విజ్ఞాన ప్రజ్ఞానములకు పతి వినాయకుడు. సిద్ధికి బుద్ధికి క్షేమం ఆనందం అనే ఇద్దరు కొడుకులున్నారు. కాబట్టి క్షేమం ఆనందం వినాయక పుత్రులని చరిత్ర చెబుతోంది. సాధకునికి మనోశుద్ధి ఉంటే సిద్ధి బుద్ధులకు పతి అయిన గణపతి క్షేమం ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఇలా మనం అర్థం చేసుకోవాలి కాని భౌతిక పరమైన సంబంధం కాదు అని స్వామి చెప్పారు.
1: బుద్ధి జ్ఞానాలు ఉన్న ప్రతివానికి క్షేమము ఆనందం లభిస్తాయని చక్కగా చెప్పారండి విశాల గారు. మరి గరిక పూజ చాలు గణనాథునకు అని అంటాం కదా, గరికకున్న ప్రాధాన్యత ఏమిటంటారు? ఇప్పటికీ కుక్కలు పిల్లులు అప్పుడప్పుడు గరికను వెతుక్కుని నమిలి వాంతి చేసుకోవటం మనం గమనిస్తుంటాం. వాటి అచీర్ణ వ్యాధిని అలా పోగొట్టుకుంటుంటాయని మన పెద్దవాళ్లు చెప్తుంటారు. వైద్యపరంగా గరిక చాలా శక్తి కలది. మరి అటువంటి గరిక పూజకు ఎలా విశేషించబడ్డది? పద్మజ గారు వివరించండి.
2: అలాగేనండి. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు పాచకలాడుతున్నారు. నందిని న్యాయ నిర్ణేతగా పెట్టుకున్నారు. ఆట ముగిసిన వేళ నంది ఈశ్వరుడే గెలిచాడని తీర్పు చెప్పాడు. పార్వతికి కోపం ఆగక, నంది నీవు నయం కాని రోగంతో వేధింపబడుదువుగాక అని శపిస్తుంది. నంది వెంటనే తల్లి కాళ్ల మీద పడి, దయచేసి నన్ను క్షమించి శాప విముక్తి పొందే మార్గం చెప్పు తల్లి, మీరే గెలిచిన నా ప్రభువే గెలిచినట్లు ప్రకటించాను, తప్పే అని వేడుకున్నాడు. అప్పుడు పార్వతి నందికి ఇష్టమైన దానిని తన కుమారుడైన గణపతికి సమర్పించమని పరిష్కారం చెబుతుంది. అప్పుడు నంది తనకిష్టమైన గరికెను వినాయకునికి సమర్పించి రోగ విముక్తుడవుతాడు. గరికే కాక తుమ్మి పూలు, జిల్లేడు పూలు పూజకు వినియోగిస్తాం.
1: చాలా గమ్మత్తుగా ఉందండి పార్వతీ పరమేశ్వరుల కథ. మరి గణపతిని 21 రకాల పత్రాలతో పూజించడం మనకు ఆనవాయితీ. ఆకులన్నీ దేనికవే, చాలా విశేషమైనవి కూడా. దీన్నే ఏకవింశతి పత్రి పూజ అంటుంటాం. మరి వీటి గురించి విపులంగా పద్మజ గారు, విశాల గారు, రత్నమాల గారు ముగ్గురు కూడాను వివరించండి.
3: సరే సాయిరాం.
2: మొదటిది సమీపత్రం జమ్మి. అగ్నిగుణము కలిగినదని యజుర్వేదం చెప్తుంది. పాండవులు అరణ్యవాసానికి వెళ్తూ వారి ఆయుధాలను సమీవృక్షం మీదే ఉంచారు. రెండవది బిల్వపత్రం మారేడు. శివుని పూజ కోసమే పుట్టినది మారేడు. లక్ష్మీదేవి ఈ చెట్టు మీద నివసిస్తుంది, అందుకే ఆమెను బిల్వ నిలయాయే నమః అని కీర్తిస్తాం. మూడవది అర్జున పత్రం మద్ది. యజ్ఞాలలో ఉపయోగిస్తారు, ముఖ్యంగా పితృకార్యాలలో ఎక్కువగా ఈ సమిధులను వాడతారు. నాలుగవది అశ్వద్ధ పత్రం రావి. బృహస్పతి గ్రహ హోమానికి రావి సమిధులను వాడతారు. సంతానం లేనివారు, వివాహం కానివారు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం మనం చూస్తూ ఉంటాం. ఐదవది బదరీపత్రం రేగు. ఆయుర్వేద పరంగా రేగు పండు చాలా శక్తివంతమైనది. ఈ పళ్లతోనే సంక్రాంతి నాడు పిల్లలకు భోగిపళ్లు పోస్తూ ఉంటారు. ఆరవది చూతపత్రం మామిడి. మామిడి ఆకు తోరణాలు లేని శుభకార్యం ఉండదు కదా. ఏడవది దాడిమీ పత్రం దానిమ్మ. లలితా సహస్రనామంలో దాడిమీ కుసుమ ప్రభ అనే నామం కనిపిస్తుంది. చండీ హోమంలో దానిమ్మ పండ్లను పూలను సమర్పిస్తారు. మిగిలిన పత్రాల గురించి విశాల గారు మీరు వివరిస్తారా?
0: అలాగే అండి. 8వ పత్రం దేవదారు. ఇది హిమాలయాలలో పెరిగే ఎత్తైన వృక్షం. దీని కాండంతో విగ్రహాలు తయారు చేస్తారు. 9వది బృహతీ పత్రం. ఇది గడ్డిజాతి మొక్క. దీనినే వాకుడు చెట్టు అంటాం. దీని చూర్ణం దురదలకు నెప్పులకు పనిచేస్తుంది. దీని కషాయంతో నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు. ఇది రక్తశుద్ధి చేస్తుంది. తర్వాత దుర్మాయుగ్మం. దీనినే మనం గరిక అంటాము. మన పాపాలను నివారించేది గరిక. రాహు సంబంధ హోమాలకు దీన్ని వాడతాము. రామాయణంలోని ఘట్టం సీత రావణాసురంతో మాట్లాడక చేతిలో గరికను ధరించి ఉండటం మన అందరికీ తెలుసు. దీనిని గ్రహణ సమయంలో కూడా ఉపయోగిస్తాము. 11వది కరవీర పత్రం. దీనినే మనం గన్నేరు అంటాము. దేవీ దేవతలను ఈ పూలతో పూజించవచ్చు. అమ్మవారికి ఈ పూలతో పూజ శ్రేష్టం. తర్వాతది మరువక పత్రం. మరువం దీన్నే, ఇది సువాసన గల పత్రం. కదంబ మాలలో దీన్ని ఉపయోగిస్తాం. పూజకు ఇది చాలా ఉపయోగం. తర్వాతది మాచీ పత్రం. అంటే దీన్ని మనం దవనం అంటూ ఉంటాం. ఇది చల్లని ప్రదేశాలలో పెరుగుతుంది. సువాసన కలిగిన ఆకులను కలిగి ఉంటుంది. ఈ ఆకుల నుండి సుగంధ ద్రవ్య నూనెను తీస్తారు. చివరగా తులసి. తులసి లేని ఇల్లు ఉండదు కదా. తులసి వనం ప్రాణశక్తిని ఇస్తుంది. వినాయకుని చతుర్థి నాడు మాత్రమే దీంతో వినాయకుని పూజిస్తారు. మిగతా పత్రాల గురించి రత్నమాల గారు మీరు వివరిస్తారా?
3: సరే సాయిరాం. 15వ పత్రం అర్కపత్రం, అనగా జిల్లేడు. సూర్యహోమానికి ఈ సమిధలను ఉపయోగిస్తారు. తర్వాతది అపామార్గ పత్రం, అనగా ఉత్తరేణి అంటారు. నవగ్రహాలలో బుధుని హోమంలో ఈ సమిధలను ఉపయోగిస్తారు. 17వ పత్రం దత్తూరి పత్రం, ఉమ్మెత్త. శివునికి ఈ పూలతో పూజిస్తే చాలా మంచిది. 18వ పత్రం గండకీ పత్రం. ఇది అరణ్యాల్లో మాత్రమే దొరుకుతుంది. దీనిని దీర్ఘవ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. 19వ పత్రం విష్ణుక్రాంత పత్రం. దీని ఆకులు జ్ఞాపకశక్తికి ఉపయోగిస్తాయి. దీని ఆకులు బెరడు కలిసిన కషాయాన్ని జ్వరానికి మంచి మందుగా ఉపయోగించవచ్చు. 20వ పత్రం సింధువార పత్రం. దీనిని వావిలి అంటారు. ఒంటి నొప్పులు తగ్గుతాయి. 21వ పత్రం, అనగా చివరి పత్రం, జాజీ పత్రం. తెల్లగా ఉండి వాసన కలిగిన ఈ పూలని శివారాధనకు శ్రేష్టమైనగా అంటారు. ఇలా ఈ పత్రాలన్నీ మానవుల ఆరోగ్యానికి ఉపయోగపడేవే.
1: పద్మజ, రత్నమాల గారు, విశాల గారు ఈ 21 రకాల పత్రాల గురించి చాలా బాగా వివరణ ఇచ్చారండి. బాగుంది. మరి ఈ వినాయకుని పూజ ఇప్పటిది కాదని, అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాపించి ఉన్నదని అంటుంటాం. అదెలా తెలుస్తుంది రత్నమాల గారు?
3: వినాయకుని తత్వం మనకు సంక్షిప్తంగా ఋగ్వేదంలో, నారాయణ ఉపనిషత్తులో, తైత్రీయ ఉపనిషత్తులో కనిపిస్తుంది. గణ

0: ఇద సాధనం అని వేదములు గణపతిని ప్రార్థించాయి. అంతేకాక గాయత్రి మంత్రము కూడా ఉంది, గణపతి గాయత్రి మంత్రము కూడా ఉంది. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి అని, వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయా, ఇలా ఇది చాలా ప్రాచీనమైనదని అర్థం చేసుకోవాలి. అన్ని గణాలకు ఈ గణపతే ప్రధానమైనవాడు, కవులకు కవీశ్వరుడు. ఈ స్వామికి మరొక పోల్చదగిన దైవం లేదు, ఆయన వల్లే వేదాలు వచ్చాయి. గణపతి యొక్క ఈ తత్వం తెలుసుకోవడం ప్రధానం. ఏ పనికైనా ముందు ఓం శ్రీ మహాగణపతి అయి నమః అని అనుకోవాలండి.
1: తర్వాత అంతేకాదండి, గణపతి అథర్వ శీర్షంలో త్వం భూమి రాపో నలో నిలో నభ అని ఉంది. అంటే గణపతే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అని చెప్పబడింది. దీని అర్థం ఏమిటి? గణపతిలో పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలకు ఆయన అధిపతి. మన శరీరాలు పంచభూతాత్మకాలని మనకు తెలిసిందే కదా. అయితే మనలో గణపతి ఎక్కడ ఉన్నాడు అని ఆలోచిస్తే, త్వం మూలాధార స్థితోసి నిత్యం అని కదా చెప్తాము. ప్రతి మనిషిలో షట్ చక్రాలున్నాయి, అవి భౌతికాలు కావు, అంటే కంటికి కనిపించవు, శక్త్యాత్మకాలు. మనం కూర్చున్నప్పుడు మన భారం మొత్తం మూలాధార చక్రం భరిస్తుంది. యోగ విద్యకు ఇది మూలం. ఇది కుండలిని శక్తి అను కుండలిని అను సర్పమునకు నిలయం కూడా. దీనికి కుంజరమను శక్తి ఉంటుంది. కుంజరం అంటే ఏనుగు, హస్తిముఖుడంటే గణపతి. కుంజరాసుర భంజనాయ నమః అని మనం గణపతిని కీర్తిస్తాం.
2: అంతేకాదండి విశాల గారు, మనలో నాదం కూడా మూలాధారమందే ప్రచోదనమవుతుంది. దీనినే హస్తినాదము అని కూడా అంటారు. అమ్మ నాదస్వరూపిణి, లక్ష్మి, సరస్వతి, పార్వతి పేర్లు వేరే కాని తత్వం ఒక్కటే. శ్రీసూక్తంలో హస్తినాద ప్రబోధిని అని దేవి కీర్తించబడినది. నాదము ద్వారా సదా మనకు ఆనందమయ స్థితి కలుగుతుంది. మూలాధారము పటిష్టముగా ఉండటానికి సాత్విక ఆహారం ముఖ్యం. కుడుములు, ఉండ్రాళ్లు, పళ్లు మనలోనున్న గణపతికి నివేదిస్తూ భుజించాలి. ఇలా వినాయక తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
3: ముగ్గురు చాలా బాగా వినాయక తత్వం గురించి వివరణ ఇచ్చారు. వినాయక తత్వంతో పాటుగా శాస్త్రపరమైన విషయం మరొకటి ఉంది. అదేంటంటే, మన ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ వినాయక చవితి నాడు నక్షత్ర మండలంలో ఒక విశిష్టమైన నక్షత్రాన్ని గుర్తించారు. అది ఏనుగు తల ఆకారం ధరించి ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇంతేకాక ఈ పూజ ప్రాచీన కాలం నుండి మనం జరుపుకుంటున్నాం. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా, అంటే థాయిలాండ్, జపాన్, జర్మనీ దేశాల్లో కూడా ఈ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. చివరగా ఈ వినాయక చవితి ఉత్సవం సందర్భంగా పిల్లలకు పెద్దలకు అందించే సందేశం ఏంటంటారు పద్మజ గారు?
2: మన ఫుడ్, బ్లడ్, దుడ్డు తల్లిదండ్రుల ప్రసాదమని స్వామి చెబుతూ ఉంటారు. విఘ్నేశ్వరుడిలా తల్లిదండ్రులను పూజిస్తే మూలాధార చక్రంలో గణపతి ప్రచోదనమై మనకు సిద్ధి బుద్ధులను కలగజేసి మనల్ని క్షేమంగా ఆనందంగా ఉంచుతాడు.
1: అంతేకాదండి పద్మజ, అతిగా ఆడంబరాలకు పోకుండా భక్తి ప్రధానంగా ప్రతివారు వినాయకుని సేవించి ఆయన ఆశీస్సులు మెండుగా దండిగా పొందాలని ఆశిద్దాం.
3: స్వామి వినాయక చవితి సందర్భంగా ఇచ్చే దివ్య సందేశాలు వినటం వల్ల, ఇంకా మన సనాతన సారథల్లోని వ్యాసాలు చదువుకోవటం వల్ల మనకు కొంత వినాయక తత్వం గురించిన అవగాహన కలిగింది. మనం అర్థం చేసుకోవటమే కాక మన శ్రోతలందరితో పంచుకోగలగటం స్వామి మనకిచ్చిన మహద్భాగ్యం. ఈ సందర్భంగా స్వామికి వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం. గణపతి స్తుతితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామా? సాయిరామ్.

ఇంతవరకు వినాయక చవితి పర్వదిన సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బోయన్పల్లి సమితి హైదరాబాద్ నుంచి వచ్చిన బాల వికాస్ గురువులు చిన్నారులు అందించిన ప్రత్యేక కార్యక్రమం వందేహం గణనాయకం విన్నారు.

ఇంతవరకు మీరు సెప్టెంబర్ 13, 2018 వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం వందేహం గణనాయకం పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.